ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 15వ తేదీ సోమవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం.

చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం.

మరి ఈరోజు చాలా ప్రత్యేకమైంది కదా. మన జీవితంలో మొదటగా మనకు నడక నేర్పిన చేతులు వారివే, మనం పడిపోతే చేయి పట్టుకుని లేపిన భుజాలవి, మనం ఏడిస్తే అప్పలు కొనిచ్చి ఓదార్చిన హృదయాలు వారివి. వారు మరెవరో కాదు, మన తల్లిదండ్రులు, అమ్మమ్మలు, తాతయ్యలు. చిన్నప్పుడు మనం ఒక్క అడుగు వేయడానికి వారి చేయి అవసరమైంది, కానీ ఈరోజు వారు ఒక్క అడుగు వేయడానికి మన సహాయం అవసరమవుతుంది. మరి ఆ చేయి మనం అందిస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. ఇదే జీవిత చక్రం.

ఎవరు అవునన్నా కాదన్నా నేటి సమాజంలో ఎంతోమంది వృద్ధులు నిర్లక్ష్యానికి, అవమానాలకు, వేధింపులకు గురవుతున్నారు. కొందరిని మాటలతో బాధ పెడుతున్నారు, మరికొందరిని ఒంటరిగా వదిలేస్తున్నారు. ఇంకొందరి విషయంలో వారు సంపాదించిన ఆస్తిని తీసుకుని వారిని భారంగా భావిస్తున్నారు. వృద్ధులపై వేధింపులంటే కేవలం కొట్టడం మాత్రమే కాదు, వారి మనసును గాయపరిచే మాటలు మాట్లాడటం కూడా వేధింపే. వారిని ఒంటరిగా వదిలేయడం కూడా వేధింపే. వారి ఆర్థిక హక్కులు హరించడం కూడా వేధింపే.

ఒకసారి ఆలోచించండి, తన జీవితమంతా కుటుంబం కోసం కష్టపడ్డ ఒక తండ్రి వృద్ధాప్యంలో తన పిల్లలతో రెండు మాటలు మాట్లాడాలని కోరుకోవడం తప్పంటారా? తన పిల్లల కోసం ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా సేవ చేసిన ఆ తల్లి వృద్ధాప్యంలో ఒక గ్లాస్ నీళ్లు అందించే చేయి కోసం ఎదురు చూడడం తప్పంటారా? కానీ మనం మన తల్లిదండ్రులతో గడపగలుగుతున్నామా? వారితో మనసు విప్పి మాట్లాడగలుగుతున్నామా? గోరు ముద్దలు పెట్టిన ఆ తల్లికి ఒక ముద్ద ఆప్యాయంగా తినిపించే పిల్లలు ఎంతమంది ఈ రోజుల్లో? వారికి కోట్ల రూపాయలు అవసరం లేదు, వారికి పెద్ద పెద్ద బహుమతులు అవసరం లేదు. వారికి కావాల్సింది ప్రేమ, గౌరవం, ఆప్యాయత, తోడు.

రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అదే సమయంలో వారి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. కుటుంబ వ్యవస్థల్లో మార్పులు, ఉద్యోగాల కోసం వలసలు, సాంకేతికత పెరుగుదల వంటి కారణాలతో చాలామంది వృద్ధులు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. అండ కోసం ఎదురు చూస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వృద్ధాశ్రమాలు ఆశ్రయిస్తున్నారు. ఈరోజు మనం యవ్వనంలో ఉన్నాం, రేపు మనం వృద్ధులవుతాం. ఈరోజు మనం చూపించే ప్రేమ గౌరవం రేపు మనకు తిరిగి వస్తుందని ఎంతమంది ఆలోచిస్తున్నారు? మన పిల్లలకు మనం చెప్పాల్సింది ఒక గొప్ప పాఠం ఉంది. మనం మన తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తున్నామో చూపించడం. వృద్ధులను గౌరవించడం అనేది కేవలం సంస్కృతి కాదు, అది మన బాధ్యత. వారిని ఆదరించడం అనేది మన కర్తవ్యం, మన కృతజ్ఞత. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. మన ఇంట్లో ఉన్న వృద్ధులతో ప్రతిరోజు కొంత సమయం గడుపుదాం. వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుందాం. వారితో నాలుగు మాటలు మాట్లాడటంతో పాటు వారు ఒంటరిగా బోరుగా అనిపించకుండా ప్రేమతో వారిని ఆదరిద్దాం, వారిని గౌరవిద్దాం, వారి హక్కులు కాపాడదాం, వారికి సురక్షితమైన గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అందిద్దాం. ఇంతవరకు శ్రోతలు చరిత్రపుటలు ఈరోజు ప్రత్యేకత తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియో సమయం 6 గంటలు ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

ఇంతవరకు శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇంతవరకు శ్రోతలు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి సుధ. ఈనాటి సూక్తి సుధ వ్యాఖ్యాత కేకేఎస్ రాజ్యలక్ష్మి గారు.
1: నరుడి నుండి నారాయణుడిగా ఈ సృష్టిలో పూచిన పువ్వులన్నీ పరిమళాలని వెదజల్లలేవు, అన్ని గాలులు సుగంధాలని పంచలేవు, కురిసిన వానలన్నీ పంటలను ఇవ్వవు, అలాగే జన్మించిన ప్రతి మనిషి చరిత్రలో నిలబడలేరు. ఏ మనిషి అయినా చరిత్ర సృష్టించి కారణజన్ముడు కావాలి అంటే ప్రయత్నము, నిరంతర సాధన తప్పనిసరి. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదా వేమన. అందుకే అసాధ్యమైన పనులు సుసాధ్యం చేయాలంటే ఎవరికైనా నిరంతర సాధన అవసరం. గంగామాతని భువికి తెచ్చిన భాగ్య

0: భరతుడి చరిత్ర నిరంతర సాధనకి ఒక ఉదాహరణ. సగరులను తరింపచేయటానికి, గంగని భూమి మీదకి తీసుకురావడానికి అంశమంతుడు తపస్సు చేశాడు. అతని కుమారుడు దిలీపుడు కూడా ఎంతో కఠిన తపస్సు చేశాడు. చివరికి దిలీపుని కుమారుడు భగీరథుడు చేసిన తపస్సు ఫలించి పవిత్ర గంగానది ఈ భూలోకంలోకి వచ్చింది. సగర చక్రవర్తులందరూ తరించబడ్డారు. ఈనాటికి మన అందరి శ్రేయస్సు కొరకు గంగానది భూమి మీదే ప్రవహిస్తోంది. అందుకే సాధన ఏనాడు ఆపకూడదు. అంతులేని సాధన తపస్సుగా మారడం వలనే ధ్రువుడు ధ్రువతారగా మారి ఉత్తమ స్థానాన్ని చేరుకున్నాడు. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారి చిరస్మరణీయుడయ్యాడు. ఏ సాధనలోనైనా తొలి అంశం సానుకూల దృక్పథం, నమ్మకం. దేనినైనా సాధించగలననే దృఢమైన నమ్మకం మానవుణ్ణి విజయ తీరాల వైపు చేరుస్తుంది. కానీ ఒక్కొక్కప్పుడు కార్యసాధనలో ముందుకు సాగుతున్న కార్యసాధకునికి అపజయాలు, అవమానాలు తప్పవు. అప్పుడు ఏ పని కోసం ప్రయత్నిస్తున్నామో ఆ పనిని అపజయానికి కారణమేమిటి, అవమానం ఎక్కడ ఎదురవుతోంది అని తెలుసుకొని సమయానుకూలమైన నిర్ణయాలతో ముందుకు సాగాలి. మూడు నుండి చిగురించిన మొక్కల ఆశాభావంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. నరుడే నారాయణుడిగా మారడానికి శరీర సుఖం కోసం పనిచేయకుండా ఆత్మోన్నతి కొరకు భగవంతుని సంకల్పాలు మనవిగా మార్చుకొని పనిచేయాలి. శ్రీరామచంద్రమూర్తి మానవుడిగా అవతరించి బాల్యం నుండే గురువులను గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం వంటి ఎన్నో సద్గుణాలు మనకి నేర్పించారు. సత్యం, ధర్మం, వినయం పెంపొందించుకోవడం నేర్పించారు. హరిషడ్వర్గములను జయించడం నేర్పించాడు. హరిషడ్వర్గాలు జయించిన మానవుడే ఒక గొప్ప మేధావిగా మారి నారాయణుడవుతాడు. ఇలా మారడానికి శ్రీరామచంద్రమూర్తి జీవన శైలి మనము అలవాటు చేసుకోవాలి అంటే ప్రతి నిత్యం శ్రీరామాయణ పారాయణ చెయ్యాలి. శ్రీరామ సద్గుణాలను మనస్సు యందు నిలుపుకోవాలి. నిజానికి ప్రతి మనిషికి మనస్సే ఒక గొప్ప సాధనా కేంద్రం. అందుకే మనస్సును ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. నిజానికి దేన్నైనా సాధించే వరకు అన్నీ అసాధ్యంగానే కనిపిస్తాయి. మనం అసాధ్యం అనుకున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో సుసాధ్యం చేసి చూపించారు. ఐన్స్టీన్లో ఉన్న అభ్యాసము, తపన ఆయనని ఒక గొప్ప శాస్త్రవేత్తగా నిలబెట్టింది. ఒక బోయవాడు వాల్మీకిగా మారి రామాయణ మహాకావ్యాన్ని మనకు ప్రసాదించారు. అందుకే ఎవరైతే మనసును గందరగోళంలో ఉంచుకోకుండా అభ్యాసము, పట్టుదలతో పనిచేస్తారో వారు సుజ్ఞానవంతులుగా అవుతారు. అభ్యాసం వలన ఏకాగ్రత, శ్రద్ధ పెరుగుతాయి. దేనినైనా సాధించగలమనేటువంటి నమ్మకము పెరుగుతుంది. అందుకే మనమంతా ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆ పని పూర్తయ్యే వరకు విశ్రమించకూడదు. నిరంతరం అదే ధ్యాసలో ఉంటూ ఎంతో సృజనాత్మకతతో పనులను పూర్తి చేయాలి. శ్రీరామచంద్రమూర్తిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే ప్రతి మానవుడు నరుడి నుండి నారాయణుడిగా, పురుషుడి నుండి పురుషోత్తముడిగా ఓ మహాత్ముడిగా మారి అవతార పురుషుడై దేశోన్నతికి కృషి చేస్తూ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలబడతాడు.
1: ఇంతవరకు శ్రోతలు సూక్తి శుద్ధ విన్నారు. వ్యాఖ్యాత కెకేఎస్ రాజలక్ష్మి గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

ఆధునిక వ్యవసాయ పరికరాలలో రెక్క నాగలి గురించి తెలుసుకుందాం. ఇది అతి ముఖ్యమైన దుక్కిని దున్నడానికి రూపొందించబడిన నాగలి. ఈ నాగలిని ఎడ్లతో గాని ట్రాక్టర్తో గాని లాగినప్పుడు నాగలి ముందరి కర్రు భాగం నేలలో నిర్దేశించబడిన, అంటే నాగలి పరిమాణాన్ని బట్టి లోతుకు దిగి ఆపై మట్టి పెళ్లను సమర్థవంతంగా భూమి నుండి వేరు చేస్తుంది. అలా వేరు చేయబడిన మట్టి పెళ్లను నాగలి రెక్కపైకి పంపి పొడిగా చేస్తుంది. ఇంతేగాక పై రెక్క యొక్క వంపు వలన మట్టి పెళ్లను పూర్తిగా త్రిప్పి పక్కకి వేస్తుంది. ఇది సుమారు 30 నుంచి 60 సెంటీమీటర్ల లోతు వరకు దున్ని

0: నాగలి పరిమాణాన్ని బట్టి దుక్కిని పొందవచ్చు. దీనితో దున్నిన దుక్కి నాణ్యత ఎడ్లతో నడిపే చెక్క నాగలితో లేదా ట్రాక్టర్తో నడపబడే కల్టివేటర్తో వచ్చే నాణ్యతతో పోలిస్తే 3 రెట్లు హెచ్చుగా ఉంటుంది. ఇదే కాకుండా రెక్క నాగలిలో ఉండే రెక్కను మన అవసరాన్ని బట్టి, అనగా కలుపు బెడద ఎక్కువగా ఉన్న చోట కలుపు మొక్కలను పూర్తిగా తిరగదిప్పడానికి లేదా పంట అవశేషాలు ఉండే పొలాన్ని బాగా పొడి చేయడానికి, మరీ బంకమన్ను ఉన్న పొలంలో నాణ్యమైన పొలం తయారీకి నిర్ణీత రెక్కను మార్చి అధిక ఫలితాన్ని పొందవచ్చు. ఇలా చేయడం వలన పనిముట్లకు వాడే ఎడ్లు లేదా ట్రాక్టర్ శక్తి సామర్థ్యాలను సమర్థవంతంగా వాడవచ్చు. చెల్కా భూములలో పైపొర గట్టిపడినప్పుడు ఈ పనిముట్టు బాగా ఉపయోగపడుతుంది. 35 HP ట్రాక్టర్తో ఈ పరికరాన్ని వాడి 2 గంటలలో 1 లేదా 1.5 ఎకరా వరకు దున్నుకోవచ్చు. ఇక పళ్లెపు నాగలి విషయానికొస్తే ఇందులో సుమారు 60 సెంటీమీటర్ల నుంచి 90 సెంటీమీటర్ల వరకు వ్యాసం కలిగి గుంతగా ఉన్న 2 లేదా 3 పళ్ళాలను ప్రత్యేక రీతిలో విడివిడిగా తిరిగేందుకు వీలుగా ఒక చట్రానికి అమర్చి నేలను దున్నేందుకు వీలుగా ఉంటుంది. ఇలా తిరిగే నాగలి పళ్ళాలు ఉండడం వలన ఏ విధమైన ఆటంకము ఎదురైనప్పటికీ ఈ పళ్ళెపు నాగలిని ఉపయోగించవచ్చు. రెక్క నాగలిని ఎక్కడైతే సమర్థవంతంగా ఉపయోగించలేమో అటువంటి నేలలో కూడా ఈ పళ్ళెపు నాగలిని సమర్థవంతంగా వాడుకోవచ్చు. అంతేకాకుండా నేలంతా రాళ్లమయమై ఉన్నప్పుడు లేదా మొక్కల వేళ్లు అవశేషాలు పొదిగి ఉన్నప్పుడు లేదా ఇసుక నేలల్లో ఇంకా చెల్కా భూముల్లో కూడా పళ్ళెపు నాగలిని సమర్థవంతంగా వాడుకోవచ్చు. ఈ పళ్ళెపు నాగలి ముఖ్యంగా బరువు వలన భూమి లోపలికి దిగడం వలన గట్టి నేలలో తగిన తేమ లేని నేలలో కూడా నాగలి బరువును పెంచి నిర్ణీత లోతు వరకు దున్నుకోవచ్చు. కాకపోతే దీనిలో పళ్ళాలతో దున్ని మట్టిని ప్రక్కకు నెట్టడం వలన పొలం అంతా పెద్ద పెద్ద గడ్డలతో ఎత్తు పల్లాలుగా తయారవుతుంది. పొలంలో ఏర్పడ్డ ఈ ఎత్తు పల్లాలను సమర్థవంతమైన దంతుల ద్వారా నేలను బాసినప్పుడు మట్టి గడ్డలు పొడి అయిపోయి నేల చదునుగా తయారవుతుంది. అలా కాకుండా ఈ ఎత్తు పల్లాలకు భయపడి రైతాంగం నేల దున్నడం మాని ఏ విధంగానూ ఉపయోగపడని కల్టివేటర్ను వాడడం వలన నేలను దున్నినామన్న భ్రమలో రైతులు చాలా నష్టపోతున్నారు. దున్నిన పొలాన్ని నూర్పిడి చేసే పనిముట్లలో మట్టి గడ్డలను పగలగొట్టే పనిముట్ల గురించి తెలుసుకుందాం. దుక్కిని సుమారు 30 సెంటీమీటర్ల లోతు వరకు దున్నడం వలన పెద్ద పెద్ద మట్టి గడ్డలు ఏర్పడి పొలమంతా ఎత్తు పల్లాలుగా ఉండడం వలన తక్షణమే విత్తడానికి వీలుపడదు. ఈ పొలాన్ని విత్తేందుకు వీలుగా మట్టి గడ్డలను పొడి చేసి చదును చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వలన పైర్లను సక్రమంగా విత్తడమే కాకుండా నీటిపారుదలకు వీలుగా పొలాన్ని చదును చేసి బోదలను లేదా కాల్వలను తయారు చేసుకునేందుకు సులభమవుతుంది. ఇలా పొలాన్ని విత్తేందుకు అనువుగా మార్చడానికి వివిధ రకాల దంతులను వాడతారు. పళ్ళెపు దంతి గురించి తెలుసుకుందాం. ఇది పళ్ళాల సమూహంతో చేయబడిన ఒక పరికరం. ఇందులో గుండ్రంగా ఉండే 3 నుంచి 12 పళ్ళాలను ఒక గ్యాంగ్లో నిలువుగా అమర్చి ఇలాంటి సమూహాలను 2 లేదా 4 ఒక చట్రానికి బిగించబడి ఉంటాయి. ఈ రకం దంతులను ఎడ్లతో గానీ ట్రాక్టర్తో గానీ నడిపేందుకు ప్రత్యేక రీతిలో రూపొందించబడింది. దుక్కిని 1 లేదా 2 సార్లు దున్ని పొలంలో నడపడం వలన మట్టి గడ్డలను ఇది బాగా పొడి చేస్తుంది. అంతేగాక పొలంలోని మట్టినంతా కలియదిప్పుతుంది. అలా కలియదిప్పడం వలన నేల బాగా గుల్లబారి మొక్క ఎదుగుదలకు, వేర్ల పెరుగుదలకు కావలసిన గాలిమరలను పొలంలో ఏర్పడడానికి సహాయపడుతుంది. ఈ పళ్ళెపు దంతులలో 3 రకాలు ఉన్నాయి. ఈ పళ్ళెపు దంతులను అవసరాన్ని బట్టి సమర్థవంతంగా వాడుకోవచ్చు. ఉదాహరణకు ఇసుక పాలు అధికంగా ఉన్న పొలాలు లేదా ఎడ్లు మాత్రమే ఉన్న రైతులు 2 గ్యాంగులుగా ఉన్న దంతులను సమర్థవంతంగా వాడుకోవచ్చు. అదే కండ నేలలో ఎక్కడైతే ఎక్కువ గడ్డలను పొడిచేయవలసి ఉంటుందో అక్కడ 4 గ్యాంగులు ఉన్న దంతులు వాడాల్సి ఉంటుంది. పండ్ల తోటలలో చెట్ల క్రింద సేద్యం చేయడానికి ప్రత్యేకంగా నిర్మించిన దంతిని సమర్థవంతంగా వాడుకోవచ్చు. వీటిని ఉపయోగించి 35 HP ట్రాక్టర్తో గంటకు 2 ఎకరాలు దున్నుకోవచ్చు. పళ్ళ దంతి గురించి తెలుసుకుందాం. దుక్కిని బాగా దున్ని పొడి చేసిన తరువాత పొలం ఉపరితలం ఎగుడు దిగుడుగా ఉండడం సహజం. ఈ ఎత్తు పల్లాలను సరిచేసి వదిలివేసిన కలుపు మొక్కలను ఏరేసి పొలం అంతా దున్ని చదును చేసేందుకు లేదా సమతలంగా పొలాన్ని తయారు చేయడానికి ఈ దంతి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనినే పండ్లమాను దంతి అని కూడా పిలుస్తారు. ఈ పళ్ళదంతి చట్రానికి రెండు వరుసలలో ఇనుప ముక్కలను ముందు వెనుక సరిలేకుండా అమర్చి ఉంటారు. ఈ ఇనుప ముక్కల బదులు సి రూపంలో స్ప్రింగ్ కర్రులను కూడా అమర్చిన పళ్ళదంతులు ఉంటాయి. ఈ రకంగా కర్రులను ఎక్కువ లోతుకు సరిచేసి రాళ్లు ఉన్న పొలాల్లో సమర్థవంతంగా వాడుకోవచ్చు. ఈ పళ్ళదంతులలో రెండు వరుసలలో ఒక వరుస ప్రక్కకు కదిలేందుకు వీలుగా ట్రాక్టర్ పీటీఓ నుండి శక్తిని తీసుకుని వాడుకోవచ్చు. దీనిని ముఖ్యంగా మట్టి గడ్డలను నలిపి కలుపు అవశేషాలను తీసివేయడానికి సమర్థవంతంగా వాడుకోవచ్చు. ఈ పళ్ళమాను వరి పొలాలలో దమ్ము చేసిన తరువాత నేలను చదును చేసేందుకు మరియు కదిపివేసిన కలుపు మొక్కలను సేకరించి వేరు చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. దున్నిన పొలాన్ని నూర్పుడు చేసే పనిముట్లలో రోటోవేటర్ గురించి తెలుసుకుందాం. ఇది ఆధునిక పరికరాలలో చాలా ప్రాచుర్యం పొందిన పరికరం. ఈ పరికరము ట్రాక్టర్ వెనుక భాగంలో అమర్చబడిన పవర్ టేకాఫ్ సహాయంతో నడపబడే ఒక పరికరం. పీటీఓ నుండి పరికరానికి అమర్చిన తిరిగే కర్రుల ద్వారా పొలంలోని మట్టి గడ్డలను మరియు పంట నిల్వలను బాగా కత్తిరించి కలియదిప్పడం ద్వారా అత్యధిక గాలి మరలను పొలంలో చేర్చి నాణ్యమైన గుళ్లను పొలంలో లభ్యమయ్యేటట్లు చేస్తుంది. దీనిని ముఖ్యంగా నేల లోపల పండే పంట అంటే వేరుశనగ, పసుపు మొదలగు పొలాలను తయారు చేయడం వలన మొక్క వేర్లు పెరుగుదలకు అనువైన పరిస్థితులను అందించి ఎక్కువ దిగుబడులు పొందేందుకు వీలవుతుంది. అంతేగాక చెరుకు, మొక్కజొన్న వంటి పంటల కోత తర్వాత కూడా పంట అవశేషాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి పొలంలో కలపడం ద్వారా తక్కువ సమయంలో అవశేషాలు కుళ్ళి పొలం నాణ్యతను పెంపొందించుకోవచ్చు. ఈ రోటోవేటర్ కర్రులు 30 లేదా 36 లేదా 42 కలిగి ట్రాక్టరు పరిమాణాన్ని బట్టి పొలంలో నేల స్వభావాన్ని బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈ పరికరం ట్రాక్టరు పీటీఓ శక్తి ద్వారా నడపడం వలన అధిక ఇంధనం ఖర్చవుతుంది. ఈ పరికరం ద్వారా పొలం నాణ్యతను నియంత్రించేందుకు వెనుక భాగంలో అమర్చిన తలుపును దాని కోణాన్ని మార్చి వాడాల్సి ఉంటుంది. గంటకు ఎకరా చొప్పున 30 నుంచి 36 కర్రులు రోటోవేటర్ను 35 నుంచి 45 హెచ్పి ట్రాక్టర్తో లేదా 42 కర్రులు రోటోవేటర్ను 50 నుంచి 55 హెచ్పి ట్రాక్టర్తో మెత్తటి దుక్కి చేసుకోవచ్చు. ఈ యంత్రాన్ని దుక్కి దున్నడానికి కాకుండా దున్నిన పొలంలో నేలను గుల్లబార్చడానికి చాలా సమర్థవంతంగా వాడుకోవచ్చు. 4వది పవర్ హో యంత్రం గురించి తెలుసుకుందాం. ఈ యంత్రము దుక్కి దున్నిన తర్వాత రెండవసారి దుక్కు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పరికరాన్ని ట్రాక్టర్ పీటీఓ సహాయంతో నడపడం వలన నేలను గుల్లబార్చడంలో చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఇటువంటి పొలంలో పొలం దున్నిన వెంటనే పొలమంతా మట్టి గడ్డలతో ఎగుళ్ళు దిగుళ్ళుగా ఉంటుంది. ఈ పరికరంలో కర్రులు నిలువుగా పొందుపరిచి ఇవి ట్రాక్టరు శక్తి వలన మట్టి గడ్డలను పొడి చేయడమే కాకుండా గాలి మరలను నేలలో మెండుగా నింపడం జరుగుతుంది. ఇలా నేలను గుల్లబార్చడం ద్వారా
1: ఇంతవరకు శ్రోతలు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం సంస్కృతం వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. అలాగే రేపు జరిగే వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించే బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని అధికారులు తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు ప్రకృతి విపత్తులపై ఉన్నతాధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల సమయంలో మున్సిపల్ పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో సన్నద్దంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలు బ్లాక్ స్పాట్లపై ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి నిన్న 4 మృతి చెందారు. ఒక వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని, వీరిలో 6 రక్షించగా 4 మృతి చెందారని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి నిన్న పరామర్శించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ,
1: పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితి రాకూడదు. చాలా సార్లు చెప్తా ఉన్నాము, నీళ్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే అందరికీ చెప్పడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సాయం మనం చేస్తాము, 5 లక్షల రూపాయలు ముందుగా ఇవ్వండి. కేవలం ఈ 5 లక్షలు ఇచ్చి అక్కడితో కాకుండా ఇంకా ఇంకేమైనా చేయొచ్చా ఆలోచిస్తా తప్పకుండా. దాంతో పాటుగా ఈ కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అందంగా ఉండే విధంగా ఎవరికైనా ఇల్లు లేకపోతే కూడా శాంక్షన్ చేసే బాధ్యత తీసుకున్నాము.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటిస్తూ తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే ఈ ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వే 14 జూలై వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏసు సవిత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విద్యార్థులకు త్వరలో ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాటు నైతిక విలువలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత నాయకత్వం, విదేశాల్లో భారతీయుల యొక్క రక్షణ వంటి అంశాలు, ఇవాళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఏ రకంగా ఉంది, ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేది ప్రపంచానికి ప్రస్ఫుటంగా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో పౌర సరఫరాల రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
4: ఫస్ట్ టైం మేము స్మార్ట్ రైస్ కార్డ్స్ అని తీసుకొచ్చాం. ఏ రేషన్ షాప్లైనా తీసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డ్స్ డిజైన్ చేసాం. కొత్త రేషన్ కార్డ్ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అండి. ఇప్పుడు ఈ రోజున మీరు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, అదే విధంగా ఆన్లైన్ పోర్టల్లో మీరు చేసుకోవచ్చు. స్థానికంలో మన స్వర్ణ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు గ్రామంలో కానీ వార్డు కానివ్వండి, మీరు నమోదు చేసుకుంటే మీకు 15 రోజుల లోపే మీకు కార్డ్ డెలివరీ అయ్యే విధంగా సరఫరా.

0: చేస్తున్నాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో 1,29,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగలిగాం. సుమారు 30,831 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి మేము జమ చేశాం.
1: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంచిర్యాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బీఎల్ఓలు కృషి చేయాలని సూచించారు. ఓటర్ జాబితాలో పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన ధృవపత్రాలు సమర్పించి పేర్ల నమోదు సవరణ ప్రక్రియను సులభతరం చేయాలని అన్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని, మరో 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రముఖ తెలుగు అభ్యుదయ విప్లవ కవి శ్రీశ్రీగా ప్రసిద్ది చెందిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఈరోజు. 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ అభ్యుదయ భావాలతో తెలుగు సాహిత్యంలో గొప్ప కవితా సంకలనాలతో పాటు తెలుగు చలనచిత్ర గీతాలను, రేడియో నాటికలను రచించారు. ఆయన రచించిన మహాప్రస్థానం ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనర్ఘరత్నంగా పేరు పొందింది. తెలుగు సాహిత్యపు దశ దిశను మార్చిన పుస్తకంగా మహాప్రస్థానం ప్రసిద్దిగాంచింది. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం 1974లో శ్రీశ్రీ రాసిన పాటకు జాతీయ పురస్కారం లభించింది. 20వ శతాబ్దపు ఆధునిక తెలుగు కవితకు చుక్కానిగా నిలిచిన శ్రీశ్రీ 1983 జూన్ 15న తుదిశ్వాస విడిచారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో అమలవుతున్న తాలిమే హునర్ పథకం కింద ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ ఇంటర్ విద్యకు ఎంపికైన విద్యార్థులకు విజయవాడలో నిన్న అడ్మిషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, తాలిమే హునర్ పథకం కింద నిర్వహించిన ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించిందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈనాటి ప్రసార విశేషాలు 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారం విందాం. అలాగే పౌరుష గ్రంథి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ డి కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. మోసపూరిత ప్రకటనలు, వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిహెచ్ దివాకర్ గారి ప్రసంగం విందాం. వీటితో పాటు దాల్చిన చెక్క, అల్లంలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

8:35 ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం. ఈ సంగతి మీకు తెలుసా విందాం. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు.

10 గంటల నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలీవ్ ఇద్దాం. ఇక సాయంత్రం ప్రసారాలు సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాలు. 5 గంటల 5 నిమిషాలకు వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు తెలుసుకుందాం. 5 గంటల 30 నిమిషాలకు యువత రంగం. ఈ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం విందాం. 6 గంటల 30 నిమిషాలకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ధారావాహిక విందాం. రచన డాక్టర్ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు, సమర్పణ శ్రీమతి నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. వీటితో పాటు ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు విందాం. సమర్పణ అమరేంద్ర గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు.

7 గంటలకు అలనాటి మధుర గీతం విద్దాం. 7:15కు వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:45కు వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8 గంటలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న సినీ గీతాలు విందాం.

8:30 విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 11:45 ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా అధ్యక్షుడు రాబర్ట్ ఫీకో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోతో చర్చలు జరుపుతారు. స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడత ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి మోదీ 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. ఈ పర్యటన భారత స్లోవేకియా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలు అన్వేషించేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మోదీ అన్నారు. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెలగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోలతో జరగబోయే సమావేశాల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ సోషల్ మీడియాలో తెలియజేశారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో AI ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో మోదీ స్లోవేకియా పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో భారతదేశానికున్న నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే మోదీకి ఘన స్వాగతం లభించిందని, సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం ఇచ్చారని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. నిన్న ప్రధానమంత్రికి స్లోవాక్ విదేశాంగ మంత్రి జురాజ్ ప్లనర్ స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లుష్నికా ఆన్సాంబుల్కు చెందిన స్లోవాక్ సంగీతకారులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ప్రధానమంత్రికి ఈరోజు అధికారికంగా స్వాగతం లభించనుంది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కూడిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని తన ఫ్రాన్స్ పర్యటన మొదటి విడతను ముగించారు. ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి అంశాలపై ఒక ప్రతిష్టాత్మకమైన కార్యాచరణను ఇరు దేశాలు ఆవిష్కరించడంతో ప్రధానమంత్రి పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన ముందడుగా నిలిచింది. రాబోయే సంవత్సరాల్లో కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారానికి మార్గదర్శకంగా నిలిచే భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030ని కూడా ఆమోదించడం ప్రధానమంత్రి పర్యటనలో ఒక ప్రధానమైన మైలురాయి. అంతకుముందు ప్రధానమంత్రి భారత్ ఇన్నోవేట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 120కి పైగా భారతీయ అంకుర పరిశ్రమలు, ప్రముఖ విద్యా సంస్థలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स. आप सबको 100-125 स्टार्टअप दिख रहे हैं, लेकिन भारत में ऐसे 2 लाख से ज्यादा स्टार्टअप का मेगा पूल है और अब ये सारे स्टार्टअप्स एक नई ऊर्जा के साथ भारत और वर्ल्ड इकोनॉमी की ग्रोथ में कंट्रीब्यूट कर रहे हैं.
0: AI గవర్నెన్స్ పై ఉమ్మడి భారత్ ఫ్రాన్స్ AI వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును 2 దేశాలు ప్రకటించాయి. అదేవిధంగా ఆర్థిక భద్రతా చర్చలను కూడా ప్రారంభించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యం కోసం ఒక ఉన్నత స్థాయి వార్షిక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడానికి భారత ఫ్రాన్స్ దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో ఆయన జరిపిన చర్చల వివరాలపై నీస్ నగరంలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించింది. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030 ఈ పర్యటనలో కీలకమైన ఫలితమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి అభివర్ణించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 52వ G7 శిఖర అగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్ లోని ఏవియాన్ నగరంలో ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరవుతారు. సభ్య దేశాలతో పాటు ఫ్రాన్స్ ఈ సదస్సుకు భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యుక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను అవుట్ రీచ్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించింది. G7 సదస్సులో భారత్ ఒక భాగస్వామ్య దేశంగా పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే అవుట్ రీచ్ సెషన్లలో పాల్గొంటారు. G7 సదస్సులో ప్రధానమంత్రి మోదీ పాల్గొనడం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిఫలిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా జవార్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ఈ ఉదయం ప్రారంభమవుతాయి.

0: చేస్తున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన మొదటి విమానం ఉదయం 7:05 లక్నో నుంచి బయలుదేరి 8:05 నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలాగా షెడ్యూల్ చేశారు. నోయిడా నుంచి బెంగళూరుకు మొదటి సాధారణ వాణిజ్య విమాన సర్వీస్ కూడా ప్రారంభమవుతుంది. జవహర్ విమానాశ్రయం నుంచి లక్నోకు బయలుదేరే మొదటి విమానం ఉదయం సమయానికి టేకాఫ్ కానుంది. ఈ తొలి విమానంలో జవహర్ ఎమ్మెల్యే ధీరేందర్ సింగ్తో పాటు 20 మహిళలతో కలిపి మొత్తం 172 రైతులు ప్రయాణిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పునః పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసుతో ప్రమేయం ఉన్నట్టు అనుమానం వచ్చిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని నిన్న 9 పాటు విచారించింది. నిన్న భవానీ భవన్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ అభిషేక్ బెనర్జీలను దర్యాప్తు సంస్థ విచారించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. రాబోయే 6-7 పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 4-5 నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నిన్న హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో జర్మనీ టోర్నమెంట్లో తొలిసారిగా ఆడుతున్న కురకౌను 7-1 గోల్స్ తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో టెక్సాస్లోని డల్లా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎఫ్ ప్రారంభ మ్యాచ్లో జపాన్ నెదర్లాండ్స్ అట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్తో డ్రాగా ముగిసింది. ఈరోజు గ్రూప్ ఎఫ్ మ్యాచ్లో టునీషియా, స్వీడన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో స్పెయిన్ జట్టు క్యాబోవర్డేతో తలపడుతుంది. మహిళల T20 ప్రపంచకప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో నిన్న రాత్రి ఎడ్బాక్స్టన్లో జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు 171 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 106 ఆల్అౌట్ అయింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈవేళ ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:18 శుభోదయం సింహపురి కార్యక్రమం ఇప్పుడు వింటారు.

ఏపీ దర్శన్లో భాగంగా 8 మంది శిక్షణ ఐఏఎస్ అధికారులు ఆదివారం నెల్లూరుకు చేరుకున్నారు. వీరికి ప్రోగ్రామ్ లైజన్ అధికారి డిఆర్డీఏపీడీ నాగరాజ్ కుమారి స్వాగతం పలికారు. 2 రోజుల పాటు కృష్ణపట్నం పోర్టులో పర్యటించి కార్యకలాపాల గురించి తెలుసుకోనున్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ హిమాంశు శుక్లను కలిసి వీరు గుంటూరు వెళ్తారు.

మత్స్యకారులు 2 నెలల వేట విరామం అనంతరం వేటకు సిద్ధమవుతున్నారు. సముద్రంలో మత్స్య సంపదను కాపాడే క్రమంలో ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేటను నిషేధిస్తారు. ఆ సమయంలో మత్స్య సంపద ప్రత్యుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. మరబోట్లు, మెకనైజ్ బోట్లు, వేటకు ఉపయోగించే భారీ వరల కారణంగా చేపల పెరుగుదలకు అవరోధం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ఏటా 61 రోజుల పాటు సముద్రంలో వేటను నిషేధించింది.

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారు. బూత్ స్థాయి అధికారులు జూన్ 15 నుంచి జులై 14 తేదీ వరకు ఇంటింటికి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను సేకరిస్తారు. సేకరించిన వివరాల ఆధారంగా ఓటరు జాబితా జులై 21న ప్రచురిస్తారు.

నెల్లూరులో వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ కంపెనీలు ఉద్యోగాలకు యువతను ఎంపిక చేయబోతున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రామారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24, 24-25, 25-26 డిప్లొమా ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారికి ఇండోసోల్, హీరో మోటార్స్, క్రాప్, డైకిన్ తదితర కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని ఆయన వివరించారు.

చిల్లకుళ్ళు గంగమ్మ ఆలయం వద్ద జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక భక్తులు ఆదివారం ఆలయం వద్దకు చేరుకుని సామూహిక పొంగళ్లు పెట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

0: ఇంతవరకు శ్రోతలు సింహపురి సమాచారం విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక

0: సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:22. శుభోదయం సింహపురి శ్రోతలు వింటూ ఉన్నారు. ఇప్పుడు విందాం స్వరార్చన.

0: ఇంతవరకు శ్రోతలు స్వరార్చన విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 27 నిమిషాలు. ఇప్పుడు విందాం పౌరుష గ్రంథి సమస్యలు, తీసుకొచ్చిన జాగ్రత్తల గురించి డాక్టర్ డి కిరణ్ కుమార్ గారితో పరిచయం.
1: డాక్టర్ డి కిరణ్ కుమార్ గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: మీరు విజయవాడలో ప్రముఖ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా పేరు ప్రఖ్యాతులు గడించారు, వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ గారు ఈ యూరాలజీ డిపార్ట్మెంట్ అనగానే అంటే మూత్రపిండ మూత్రాశయ సంబంధ సమస్యలు, ఇవాళ రోజున చాలా మందికి వయసుతో నిమిత్తం లేకుండా ఎన్నో రకాల ఈ మూత్రపిండాలకి మూత్ర విసర్జనకు సంబంధించి ఇబ్బందులు చెబుతూ ఉంటారు. అయితే ప్రధానంగా వయసు పైబడినటువంటి పురుషులలో పౌరుష గ్రంథి అని ఉంటుందని, దాన్ని ఇంగ్లీష్లో మీరు ప్రోస్టేట్ గ్లాండ్ అని అంటుంటారు. ఆ పౌరుష గ్రంథికి సంబంధించి కొన్ని కొన్ని సమస్యలు వస్తుంటాయి అంటే వయసు మళ్ళిన తర్వాత, దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది మూత్రం పోసుకోవడం దగ్గర నుంచి ఆ పోసుకునేటప్పుడు మంటని బొట్లు బొట్లుగా రావడం ఏవేవో చాలా అవస్థ పడుతుంటారండి. అసలు ఈ ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తుంటాయి, ఏ రకంగా యూరాలజిస్టులు పరిష్కారం అందిస్తారు ఒకసారి చెప్పండి.
2: ప్రోస్టేట్ గ్లాండ్ అంటే పౌరుష గ్రంథి మగవాళ్ళలో ఉంటుంది. 45-50 ఏళ్ల దాకా స్లోగా పెరుగుతూ ఉంటుంది. 50 ఏళ్ల తర్వాత నుంచి దాని అసలు పెరుగుదల అనేది చూస్తూ ఉంటాం. నార్మల్గా 20-24 గ్రాములు ఉంటుందండి. ఇది బ్లాడర్కి యురిత్రాకి నెక్ అంటాం, ఆ నెక్ చుట్టూ ఈ పౌరుష గ్రంథి అనేది ఉంటుంది. దీని పని ఏంటంటే ఫ్లూయిడ్, సీమెన్ ఫ్లూయిడ్ తయారు చేయడంలో ఉపయోగపడతా ఉంటుంది. ఇది 50 ఏళ్లు దాటిన వాళ్ళకి ఈ పౌరుష గ్రంథి పెరగడం వల్ల యూరినరీ సమస్యలు అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. యూరినరీ ప్రాబ్లమ్స్లో 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అని, రెండోది ఇరిటేటివ్ సిమ్టమ్స్ అని. ఈ అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటే ఫస్ట్ది రాత్రిపూట 2-3 సార్లు లెగవడం, ఒక్కొక్కళ్ళకు 4-5 సార్లు లెగవడం, దాన్ని నాక్ట్యూరియా అంటాం. రెండోది యూరిన్ ఫ్రీగా రాకపోవడం, దూరంగా పడే యూరిన్ ధార కాళ్ళ దగ్గర పడిపోవడం, లేకపోతే స్ట్రీమ్ ఫ్లో అనేది తగ్గడం, ఒక్కోసారి మొక్కాల్సిన అవసరం రావడం, యూరిన్ వెళ్ళిన తర్వాత లాస్ట్లో బొట్లు బొట్లుగా పడటం, దాన్ని పోస్ట్ వాయిడ్ డ్రిబ్లింగ్ అంటాం. ఒకసారి లాస్ట్ యూరిన్ పడాలంటే బాగా ప్రెషర్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా యూరిన్కి వెళ్ళినా కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా ఇంకా మిగిలింది, మళ్ళా ఓ 1/4 గంటకో 1/2 గంటకో వెళ్ళాలనిపించడం, ఇలాగా అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. తర్వాత ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటే ఫ్రీక్వెన్సీ, ఎక్కువ సార్లు వెళ్ళడం, అంటే 1/2 గంటకి 1 గంటకి తరచుగా యూరిన్ వెళ్ళడం, రాత్రిపూటే కాకుండా పగలపూట కూడా. అర్జెన్సీ అంటే యూరిన్ వెళ్ళాలన్నప్పుడు తొందర పెట్టేస్తూ ఉంటుంది, మనం ఆగలేని పరిస్థితి, ఎమ్మటి బాత్రూమ్కి వెళ్ళాలనిపించడం. అర్జిన్ కాంటినెన్స్ అంటాం, అంటే వెళ్లే లోపలే డ్రాప్స్ పడటం, కొంతమంది యూరిన్ ఎక్కువ లీక్ అయిపోవడం. ఇలా 2గా విభజిస్తాం, అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్, ఇరిటేటివ్ సిమ్టమ్స్ అని. మెయిన్గా ఈ ప్రాస్టేట్ గ్లాండ్ పెరగడం వల్ల యురిత్ర మీద ప్రెషర్ పడటం, యురిత్ర అంటే మూత్రనాళం, అంతేకాకుండా బ్లాడర్ మూత్రాశయం మీద కూడా ప్రెషర్ పడతా ఉంటుంది. యురిత్ర మీద ప్రెషర్ పడితే ఇలా అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం, అదే బ్లాడర్ మీద ప్రెషర్ పడితే ఇలా ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటే ఫ్రీక్వెన్సీ పెరగడం, అర్జెన్సీ ఉండడం, అర్జిన్ కాంటినెన్స్ లీక్ అవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. మూడో ప్రాబ్లం ఏంటంటే వీటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్, అంటే తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం, యూరిన్లో మంట ఎక్కువసార్లు వెళ్ళడం, యూరిన్లో బ్లడ్ పట్టడం, పొత్తికడుపులో నొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఇలాగా పేషెంట్స్ ప్రెజెంట్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా మూత్రాశయంలో యూరిన్ మిగిలిపోవడం వల్ల రాళ్లు ఏర్పడటం, ఒక్కోసారి యూరిన్ ఆగిపోవడం కంప్లీట్గా, దీనివల్ల కిడ్నీస్ మీద ప్రెషర్ పెరిగి క్రియాటినిన్ పెరగడము, ఇలాగా కాంప్లికేషన్స్ కూడా చూస్తూ ఉంటాం. సో కాబట్టి 50 ఏళ్లు దాటిన మగవాళ్ళకి ఇలాంటి సమస్యలు గనక ఏర్పడితే వాళ్ళు తప్పనిసరిగా యూరాలజిస్ట్ని కలిసి దానికి ప్రాపర్గా టెస్టులు చేయించుకోవడం, ఫస్ట్ పేషెంట్ రాగానే వాళ్ళ యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని బాడీలో ఎగ్జామినేషన్ అంటాం, అంటే కరెక్టల్ ఎగ్జామినేషన్ చేసి ప్రోస్టేట్ అనేది ఎలా ఉంది, నరాలు

0: ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, తర్వాత అంతేకాకుండా ఎక్స్టర్నల్ జెనిటేలియాలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా, హెర్నియాస్, కొంతమంది మొక్కడం వల్ల హెర్నియాస్ పెరుగుతూ ఉంటాయి, బయటపడతా ఉంటాయి, అయ్యా ఉన్నా ఉన్నాయా, ఇవన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాత సింపుల్ టెస్టులు ఉంటాయండి, స్కాన్ ఒకటి, కిడ్నీస్, క్రియాటినిన్, యూరిన్ టెస్ట్, ఇవన్నీ చేయించుకుని ఒకసారి డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత 90% మందికి మందులతోనే మనం క్లియర్ చేయొచ్చు. అంటే యూరిన్ సరిగ్గా రాకపోయినా లేకపోతే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తున్నా, ఈ రెండింటికి మెడిసిన్స్ ఉన్నాయి. కొంతమందికి మూడో రకం అని చెప్పినాను కదా, ఆ కాంప్లికేషన్ల వల్ల కానీ లేకపోతే మందులు వాడినా కూడా ఉపయోగం లేకపోయినా కానీ అప్పుడు వాళ్ళకి ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఓపెన్ చేసేవాళ్ళం ప్రాస్టేట్ని, దాని తర్వాత దాంట్లో ఉన్న డెవలప్మెంట్స్, ఇప్పుడు ఏంటంటే ప్రాస్టేట్ని ఎండోస్కోపిక్గానే చాలా ఏళ్ల నుంచి చేస్తున్నాయి, ఇవాళ కొత్త కాదు, కనీసం 10-15 ఏళ్ల పైనుంచి కూడా కోతలు కుట్లు ఏమీ లేకుండానే ఆల్మోస్ట్ 80-90-100 గ్రాముల ప్రాస్టేట్ దాకా కూడా మనము ఎండోస్కోపీ పద్ధతిలోనే ఏమీ ఇన్సిషన్స్ లేకుండా యూరిన్కి వెళ్లే దారి నుంచి లోపలికి వెళ్లి ప్రాపర్గా దాన్ని చిప్స్ రిమూవ్ చేసేసి బయటికి వచ్చేసేస్తాం. దీనివల్ల 95-99% ఆఫ్ ది పేషెంట్స్ ఈ ఒక్క సర్జరీతోనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మళ్ళా ఇది రిపీట్ అయిపోయి మళ్ళా వచ్చే అవకాశం చాలా తక్కువ అండి, లేదని నేను అనను కానీ చాలా తక్కువ. 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఏమన్నా మళ్ళా గ్రోత్ పెరుగుతూ ఉండొచ్చు, దానివల్ల ఏమన్నా సింప్టమ్స్ వస్తే కానీ, బట్ అదర్వైజ్ వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, వాళ్ళు ఈ యొక్క యూరినరీ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్గా మేము ఎండోస్కోపిక్ సర్జరీసే చేస్తున్నాము, రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయండి, కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ. సో ఇది ఎప్పుడు చేస్తామంటే మెడిసిన్స్ వాడినా ఉపయోగం లేకపోయినా, లేకపోతే గనక కాంప్లికేషన్స్ తరచూ వస్తున్నా వీళ్ళలోనే యూజువల్గా సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంటుంది. అసలు కొంతమంది అడుగుతూ ఉంటారు, అసలు సార్ ప్రాస్టేట్ గ్రంథి పెరగకుండా ఏం చేయాలి, అసలు ఎందుకు రీజన్ ఏంటి? ప్రాస్టేట్ పెరగకుండా మెడిసిన్స్ అనేది ఏమీ ఉండవండి. ఒకవేళ గనక టెస్టోస్టెరోన్ హార్మోన్ని గనక మనము తగ్గించిన వాళ్ళమైతే వేరే వాటి మీద బాడీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రాస్టేట్ పెరుగుదల అనేది న్యాచురల్, హెరిడిటరీగా గనక తండ్రికి తాతకి వీళ్ళకి గనక ఉంటే ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి, అదే గనక హెరిడిటరీ కాంపోనెంట్ గనక లేకపోతే స్లోగా పెరుగుతూ ఉంటాయి. అది ఎవరిలో పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, లేకపోతే హార్మోన్స్ వల్ల ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. కొన్ని స్టడీస్లో ఏంటంటే ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది యాక్టివ్ కాదు, ప్యాసివ్గా ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరగడానికి ఉపయోగపడతా ఉంటుంది. కాబట్టి టెస్టోస్టెరోన్ హార్మోన్ని తగ్గించేసేయడం అలాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు. ప్రాస్టేట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ ఉంటాయి, కానీ అసలు ప్రాస్టేట్ పెరగకుండా ఉండడానికి మాత్రం మెడిసిన్స్ అనేవి లేవు, వాడకూడదు. అసలు ఎందుకు పెరుగుతుంది అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఎందుకు పెరుగుతుంది అంటే ఫస్ట్ జెనెటిక్ హెరిడిటరీ అని చెప్తామండి, రెండోది హార్మోన్స్, మెయిన్గా టెస్టోస్టెరోన్ హార్మోన్, మూడోది ఒబిసిటీ, ఓవర్ ఈటింగ్ ఆఫ్ ఫ్యాట్స్ వీటి వల్ల. సో 100% కోరిలేషన్ అయితే లేదు కానీ, బట్ దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ ప్రాస్ట్రేట్ హైపర్ ప్లేషర్ హైపర్ట్రోఫీ. ప్రాస్ట్రేట్ సమస్యతో పెరుగుదల వల్ల బాధపడే వాళ్ళకి, ఈ సమస్యల వల్ల బాధపడే వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా యూరాలజిస్ట్ అడ్వైస్ తీసుకుని ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే రేపొద్దున ఈ ప్రాబ్లమ్స్ని అధిగమించడానికి ఉంటుంది. లేకపోతే గనక ఇన్ఫెక్షన్స్, కిడ్నీ డ్యామేజ్లు, లేకపోతే ఆగిపోవడం, ఇవన్నీ రకరకాలుగా చూస్తూ ఉంటాం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ వేరు, ప్రాస్టేట్ క్యాన్సర్ వేరు, దానికి దీనికి సంబంధం లేదు. రెండు ఉండొచ్చు, కానీ ఈ ప్రాస్టేట్ పెరగడం మూలాన ప్రాస్టేట్ క్యాన్సర్గా మారే అవకాశమే లేదు, 100% లేదు. కొంతమంది డౌట్స్ వ్యక్తపరుస్తుంటారు, సార్ రేపొద్దున ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉండదు. అసలు అవ్వదండి, ఎందుకంటే ప్రాస్టేట్లో రకరకాల జోన్స్ ఉంటాయి. ఈ ప్రాస్టేట్ పెరుగుదల ట్రాన్సిషనల్ జోన్లో చూస్తూ ఉంటాం, కానీ క్యాన్సర్ అనేది పెరిఫెరల్ జోన్లో చూస్తూ ఉంటాం. సో దానికి దీనికి అసలు సంబంధం లేదు. కొంతమందికి రెండు కలిసి ఉంటాయి, ప్రాస్టేట్ పెరుగుంటుంది, క్యాన్సరు ఉండుంటుంది. కాబట్టి దీనికి దానికి అసలు డైరెక్ట్ రిలేషన్ అనేది లేనే లేదు. ఆఫ్టర్ మెనీ మెనీ మెనీ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టడీస్ దానికి దీనికి సంబంధమేం లేదు. కాబట్టి మీరు వచ్చినప్పుడే ఎగ్జామినేషన్లోను, ఒక సీరం పిఎస్ఏ అనే టెస్ట్లోను మనకి అర్థమైపోతుంది క్యాన్సర్ ఉందా లేదా అనేది. అది లేని తర్వాతే మనం ప్రాస్టేట్ యొక్క ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఒకవేళ కనుక క్యాన్సర్ కానీ ఆ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా సరే, యూరిన్లో బ్లడ్ పట్టడం, మంట రావడం, మనం వేలు పెట్టి చూసినప్పుడు గట్టిగా హార్డ్గా ఉండడం, పిఎస్ఏ అనే టెస్ట్ బాగా పెరగడం, ఇలా గనక ఉంటే మనం ఫస్ట్ దాని యొక్క ట్రీట్మెంట్, దాని యొక్క ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్ అన్ని సపరేట్గా ఉంటుంది.
1: డాక్టర్ కిరణ్ కుమార్ గారు మీరు చాలా వివరంగా చెప్పారు. అయితే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇటీవల కాలంలో ఈ ప్రాస్టేట్

0: డయాబెటిస్ సంబంధించి సమస్యలు ఎక్కువగా చెబుతూ ఉండటం గమనిస్తున్నామండి. అంటే షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కూడా మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఇబ్బందులు ఏమైనా ఎక్కువ ఉండే అవకాశం ఉందా?
1: సార్, షుగర్ యూజువల్గా ఇప్పుడంటే ఎర్లీ ఏజెస్ లో కూడా చూస్తా ఉన్నాము, 50 ఇయర్స్ ఎబో వాళ్ళకే యూజువల్గా ఎక్కువ మంది మనం పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే షుగర్స్ అనేవి ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా చూస్తుంటాం. షుగర్ మూలాన ప్రాస్టేట్ ఏం పెరగదు, 50 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకి ప్రాస్టేట్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి షుగర్ మూలాన మీకు ఎఫెక్ట్ అయ్యేది బ్లాడర్.
2: ఇంతవరకు శ్రోతలు పౌరుష క్రింది సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ కిరణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం సింహపురి వింటూ ఉన్నారు. స్టూడియోలో సమయం 7:37. ఇప్పుడు విందాం మోసపూరిత ప్రకటనలు, వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిహెచ్ దివాకర్ బాబు గారి ప్రసంగం.
3: సేవలకు సంబంధించిన వ్యాపార ప్రకటనలు వినియోగదారుల కొనుగోలు ఎంపిక నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. వాణిజ్య వ్యాపార ప్రకటనలు ఆయా వస్తు సేవలను గూర్చిన పూర్తి సమాచారాన్ని వినియోగదారులకు చేరువలో అందించి వారి కొనుగోలు ఎంపిక నిర్ణయాలని పూర్తి విషయ పరిజ్ఞానంతో చేసుకోవటానికి దోహదం చేయాలి. కానీ నేడు ప్రింటు మరియు ఇతర ప్రచార మాధ్యమాల్లో చొప్పిస్తున్న వ్యాపార ప్రకటనలు మోసపూరిత, అసత్య, అర్ధసత్య, అనుచిత విషయాలను కలగలిపి వినియోగదారుల ఎంపిక నిర్ణయాలని అపహాస్యం చేస్తున్నారన్నది యథార్థం. తత్ఫలితంగా వాణిజ్య ప్రకటనలో వ్యాపారుల చేతిలో వినియోగదారులను దోపిడీ చేసే ఒక కుయుక్తిగా మారిందనటంలో ఏమాత్రమూ అతిశయోక్తి కాదు. దీనికి ప్రధాన కారణాలు వ్యాపార ప్రకటనలను నియంత్రించే సంస్థల నిరాసక్తత, వినియోగదారులలో చైతన్యం లేమి, సంబంధిత చట్టాలను అమలు చేయటంలో చిత్తశుద్ది లోపించటం, వ్యాపార వర్గాల్లో నైతికత లోపించటమేనన్న వాస్తవాలు మనకందరికీ ఎరుకే. వినియోగదారులను వంచనకు గురిచేసే వాణిజ్య వ్యాపార ప్రకటనలు రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది వినియోగదారుల ఆరోగ్య రక్షణ భద్రతకు సంబంధించి వాణిజ్య వ్యాపార ప్రకటనలు. ఇటువంటి మోసపూరిత వ్యాపార ప్రకటనలకు భారీ స్థాయిలో సీనియర్ పౌరులు, స్త్రీలు వంచనకు గురవుతున్నారనేది నిష్ఠుర సత్యం. వృద్ధుల్లో వయసు దృష్ట్యా సహజంగానే చోటు చేసుకునే ఆరోగ్య అభద్రతను, శారీరక రుగ్మతలను ఆసరాగా చేసుకుని అనుచిత, అర్ధసత్య, మోసపూరిత వాణిజ్య ప్రకటనలను ప్రింటు, దృశ్య, ఇతర ప్రచార మాధ్యమాల్లో చొప్పించి ప్రాణాంతకమైన నిరవర్ధక ఆహార అనుబంధ పదార్థాలను అమ్మటం ఒక పరిపాటిగా మారింది. అదేవిధంగా స్త్రీలకు చర్మ సౌందర్యం మీద ఉన్న మక్కువను దృష్టిలో ఉంచుకుని అసత్య, అనుచిత వ్యాపార ప్రకటనలతో వారి యొక్క ఆరోగ్యాన్ని హాని చేసే చర్మ సౌందర్య క్రీములు, లోషన్స్, లిప్స్టిక్లను వారితో కొనుగోలు చేయించటం ఒక ప్రక్రియగా మారింది. మార్కెట్లో లభ్యమవుతున్న చాలా ఆహార అనుబంధ పదార్థాలు నిర్వర్ధకమైనవని, వాటిని సేవించే వినియోగదారులకు మేలు జరగకపోగా కీడు చేస్తుందని, వాటిని ప్రయోగశాలల్లో శాస్త్రీయ విశ్లేషణ చేసి ఈపాటికే నిష్ణాతులు వెల్లడించారు. ఆహార అనుబంధ పదార్థాలను చట్ట నియంత్రణ ప్రకారం క్యాప్సూల్స్, టాబ్లెట్స్ రూపంలో తయారు చేసి అమ్మటం నిషిద్ధం. కానీ కొన్ని దగాపూరిత సంస్థలు ఆహార అనుబంధ పదార్థాలను టాబ్లెట్స్, క్యాప్సూల్స్ రూపంలో తయారు చేస్తూ వాటికి శారీరక రుగ్మతలు, జబ్బులను నయం చేసే ప్రయోజనాలు ఉన్నాయని వ్యాపార ప్రకటనలను ప్రచార మాధ్యమాల్లో చొప్పిస్తూ వినియోగదారులను దగా చేయటం నిత్యకృత్యమైంది. ముఖ్యంగా మల్టీ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్, రిఫరల్ మార్కెటింగ్ పేరుతో వివిధ ఆకర్షణ పథకాలను ఆవిష్కరించి ఇంటి దగ్గరే మీరు పనిచేసుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి పునాది వేసుకోండి అని ప్రకటనలు జారీ చేస్తున్న సంస్థలు ప్రజలను ఈ విధంగా దగా చేయటం మనకందరికీ ఎరుకే. ప్రతిరోజు మనం పత్రికల్లో క్లాసిఫైడ్స్ పేరుతో అనేక ప్రకటనలు చూస్తూ ఉంటాం. తెలుగు, ఇంగ్లీషు దినపత్రికల్లో ఎక్కువగా ఈ క్లాసిఫైడ్ ప్రకటనలు కనపడుతూ ఉంటాయి. ఇంట్లోనే కూర్చొని ఫోను లేదా ఇంటర్నెట్లో నెలకు 5,000 నుంచి 50,000 రూపాయల వరకు సంపాదించవచ్చనే ప్రకటనలు బహుళంగా ఆకర్షిస్తాయి. ఆ ప్రకటనలో ఉన్న ఫోన్ నంబర్కు ఫోన్ చేస్తే మీకు అరచేతిలో వైకుంఠం కనపడుతుంది, పలాని హోటల్లో సమావేశం జరుగుతుంది, మీరు అక్కడకు వస్తే అద్భుత వ్యాపార అవకాశం మీ సొంతమవుతుందని అవతల వ్యక్తి నమ్మబలుకుతారు. ఇంకా సమావేశానికి వెళ్తే చాలా ఉత్పత్తులు మీకు అంటగట్టడానికి శతవిధాల ప్రయత్నం జరుగుతుంది. ఒకేసారి 100,000 రూపాయల ఉత్పత్తులు కొంటే మీకు దాదాపు సగం ధరకే వస్తుందని ఓదరగొట్టి ఎలా అమ్ముదాం అని ఆలోచించనివ్వకుండా మనకు ఉత్పత్తులు అంటగడతారు. అలా కనీసం 50,000 నుంచి 100,000 రూపాయల వరకు ఇటువంటి ఉత్పత్తులు ఇంట్లో పేర పెట్టుకుని ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. ఆ వస్తువులు అమ్మటం వారి వల్ల కాదు, ఎందుకంటే అవన్నీ చాలా ఖరీదైనవి. సామాన్యులే కాదు ధనవంతులు కూడా కొనటం

0: దానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించే అంత ఖరీదైనవన్నమాట. ఆహార అనుబంధ ఉత్పత్తుల పేరుతో లభించే వీటిపై ఏ ప్రభుత్వ సంస్థకు ఎటువంటి నియంత్రణ లేకపోవటం శోచనీయం. ఇక ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో, ఇళ్ల స్థలాల పేరుతో, మన పేరు మీద కార్లు కొంటామనే వంకతో, ఇంకా అనేక పేర్లతో మన కష్టార్జితాన్ని కాజేయటానికి ఎంతో మంది కాచుకొని కూర్చున్నారు. కాబట్టి వినియోగదారులు ఇటువంటి వాణిజ్య వ్యాపార ప్రకటనల మీద, ఇటువంటి వాణిజ్య వ్యాపార ప్రకటనలు జారీ చేసే సంస్థల మీద చాలా జాగ్రత్తతో అప్రమత్తులై ఉండాలి. ముఖ్యంగా మల్టీలెవెల్ మార్కెటింగ్, రిఫరల్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ పేరుతో ఇచ్చే వ్యాపార ప్రకటనల గురించి వినియోగదారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే నేరుగా వస్తువులను అమ్మటం అనే పేరుతో అనేక కంపెనీలు ఒక అసోసియేషన్ స్థాపించి వాటి వ్యాపారం చట్టబద్దమేనన్న భ్రమను కల్పిస్తున్నాయి. కానీ నిజానికి వేరు చేస్తున్నది వస్తువుల అమ్మకం ముసుగులో మనీ సర్క్యులేషన్ పథకాలను అమలు చేయటం. వారు అమ్మే వస్తువులన్నీ బజార్లో దొరికే అవే రకం వస్తువుల కన్నా చాలా ఖరీదైనవి. ఆ తక్కువ ఖరీదు వస్తువులను ఎక్కువ ఖరీదుకు అమ్మటం ద్వారా ఆ డబ్బును ఎక్కువ భాగం కంపెనీ తీసుకుని కొద్దిగా సభ్యులకి పంచుతుంది. ఇటువంటి సంస్థలు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఇటువంటి వ్యాపార ప్రకటనలు జారీ చేసే సంస్థల వ్యాపార నమూనా పద్ధతుల మీద వినియోగదారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేనట్లయితే ఇటువంటి వ్యాపార వాణిజ్య ప్రకటనల మూలంగా నష్టపోయే అవకాశం చాలా మెండనేది మనకందరికీ తెలిసిందే. ఇటువంటి వ్యాపార వాణిజ్య ప్రకటనల నుంచి వినియోగదారులు తమకు తాను రక్షణ కల్పించుకోవాలంటే వస్తు సేవలని కొనుగోలు చేసేటప్పుడు పూర్తి విషయ పరిజ్ఞానంతోటి వారు చేయాలి. వస్తు సేవలకు సంబంధించి పూర్తి పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే చట్టం వినియోగదారులకు కల్పించిన ఎంపిక చేసుకునే హక్కు పూర్తిగా సమర్థంగా అమలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుందంటూ ఏమాత్రం అబద్దం లేదు. ఏదైనా ఉత్పత్తిదారుడు లేదా తయారుదారుడు ఉత్పత్తి చేస్తున్న ఆహార అనుబంధ పదార్థాల్లో లేని గుణాలను, ప్రయోజనాలను, నాణ్యతను ఉన్నట్లు వ్యాపార ప్రకటనలను ప్రచార మాధ్యమాల్లో లేదా ఇతరత్ర ప్రకటించడం అనుచిత వ్యాపార పద్ధతి కోవకే వస్తుందని ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 లో స్పష్టంగా చెప్పబడింది. ఇటువంటి అనుచిత వ్యాపార ప్రకటనలను జారీ చేసిన సంస్థలు వ్యక్తులపై గరిష్టంగా 10 లక్షల రూపాయల దాకా జరిమానా కూడా విధించవచ్చని ఆ చట్టంలో చెప్పబడింది. మార్కెట్లో లభ్యమవుతున్న ఎక్కువ చర్మ సౌందర్య క్రీములు, లోషన్స్, లిప్స్టిక్కుల్లో నిషిద్ధ మెర్క్యూరీ, నికిల్ అవశేషాలున్నట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు చేసిన శాస్త్రీయ పరీక్షల్లో వెల్లడైన విషయాన్ని తేటచెల్లం చేశారు. శాశ్వతంగా నయంగాని కొన్ని జబ్బులు, శారీరక రుగ్మతలైన మధుమేహం, క్యాన్సర్, ఎయిడ్స్, స్త్రీ పురుషుల్లో సెక్స్ పరమైన సామర్థ్యాన్ని, ఉత్సాహాన్ని పెంచే చికిత్సా పద్ధతులు, మందులను గూర్చి వాణిజ్య వ్యాపార ప్రకటనలు ప్రచార మాధ్యమాల్లో జారీ చేయటాన్ని పూర్తిగా నిషేధించబడింది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ 1954. ఈ చట్టం కింద క్యాన్సర్, ఎయిడ్స్, స్త్రీ పురుషుల్లో సెక్స్ పరమైన సామర్థ్యాన్ని, ఉత్సాహాన్ని పెంచే చికిత్స పద్ధతుల గురించి వ్యాపార వాణిజ్య ప్రకటనలు జారీ చేయడం పూర్తిగా నిషిద్ధం. 2వ తరగతికి చెందిన వ్యాపార ప్రకటనలు వస్తు సేవలకు సంబంధించిన సమాచారాన్ని వక్రీకరించి, తప్పుడుగా ప్రకటించి వినియోగదారుల ఎంపిక, కొనుగోలు నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేసి వారిని మోసానికి గురి చేస్తాయి. ఉదాహరణకి, మా వంట నూనెను వాడినట్లయితే మీరు గుండె జబ్బులకు శాశ్వతంగా దూరం. దీనిలో వాస్తవంగా చెప్పాలంటే ఏమాత్రం నిజం లేదు. అందుకు ప్రధాన కారణం గుండె జబ్బులకు అనేక కారణాలున్నాయన్న విషయం మనకందరికీ తెలిసిందే. మా చర్మ సౌందర్య క్రీము లేదా లోషన్ వాడినట్లయితే మీ నల్ల చర్మం తెల్లగా లేదా ఎర్రగా మారుతుందని నమ్మబలగటం. మా ఆహార అనుబంధ పదార్థాలను క్రమం తప్పకుండా సేవించినట్లయితే మీ పిల్లలు ఎత్తు పెరుగుతారని ప్రకటనల్ని ప్రచార మాధ్యమాల్లో చొప్పించటం. మా గ్రీన్ టీని గనక మీరు సేవించినట్లయితే మీరు శాశ్వతంగా క్యాన్సర్ నుండి దూరం కాండి అని ప్రకటించటం. మా ఎనర్జీ డ్రింకును గనక మీరు నిత్యం సేవించినట్లయితే ఉత్సాహభరితంగా, శక్తివంతంగా ఉండండి అని చెప్పి ఇటువంటి వ్యాపార ప్రకటనలు పూర్తిగా మోసపూరితమైనవి. ఇటువంటి వ్యాపార ప్రకటనలకు ఎటువంటి శాస్త్రీయ రుజువులు లేవన్నది వాస్తవం. అదేవిధంగా, మా హెయిర్ ఆయిల్ను వాడినట్లయితే మీ బట్టతలపై కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుందని ప్రకటించటం లేదా తెల్ల జుట్టు నల్లగా మారుతుందని ప్రకటించటం, మా షాంపుతో తలసానం చేస్తే జుట్టు రాలటాన్ని పూర్తిగా అరికట్టుతుందని ప్రకటించడం కూడా మోసపూరిత అనుచిత వ్యాపార ప్రకటనల కిందే పరిగణించాలి. వినియోగదారులు తమ ఎంపిక, కొనుగోలు నిర్ణయాన్ని పూర్తి విష పరిజ్ఞానంతో చేసుకోవటానికి అవసరమైన అత్యంత విలువైన సమాచారాన్ని కంటికి స్పష్టంగా కనపడని చిన్న ప్రింట్ సైజులో ముద్రించటం లేదా చూపటం కూడా అనుచిత వ్యాపార పద్దతిగానే పరిగణించబడాలని ఇటీవల జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కృత కమిషన్ ఒక కేసులో స్పష్టమైన తీర్పునిచ్చింది. వస్తు సేవల అమ్మకాలపై భారీ డిస్కౌంట్స్, రాయితీలను ప్రకటించి ఇవ్వకపోవటం లేదా కేవలం పాత సరుకులను మాత్రమే డిస్కౌంట్స్ లో అమ్మటం, డిస్కౌంట్ కాలాన్ని కేవలం కొన్ని గంటలు లేదా అహేతుక కాలానికి మాత్రమే పరిమితం చేయటం కూడా అనుచిత వ్యాపార పద్ధతి కోవకే వస్తాయని అనేక తీర్పుల్లో ఎగువ కోర్టుల నుంచి దిగువ కోర్టుల దాకా స్పష్టంగా చెప్పాయి. వస్తు సేవల అమ్మకాలపై బహుమతులు, గిఫ్టులను ప్రకటించి ఆ విధంగా ఇస్తున్న బహుమతులు ధరలను పూర్తిగా గాని లేదా పాక్షికంగా గాని వస్తు సేవల ధరలో కలిపి అమ్మటం లేదా ప్రకటించిన బహుమతులను నిరాకరించటం, ప్రకటించిన బహుమతులకు బదులుగా నాసిరకమైన బహుమతులను ఇవ్వటం కూడా అనుచిత వ్యాపార పద్ధతి కోవకే వస్తుంది. ఇటువంటి అనుచిత, మోసపూరిత, వక్రీకరణ వ్యాపార ప్రకటనల ప్రభలోభాలకి లోనై నష్టపోయిన వినియోగదారులు వినియోగదారుల ఫోరాలను ఆశ్రయించి పరిహారాన్ని పొందవచ్చు. అంతేగాక ఇటువంటి అనుచిత, మోసపూరిత వ్యాపార ప్రకటనలను నివారించడానికి వినియోగదారులు అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బాంబే వారి దగ్గర కూడా ఫిర్యాదుల్ని చేసి అటువంటి సమస్యలపై తగిన చర్యలు తీసుకోవడానికి కూడా మార్గాన్ని సుగమం చేయొచ్చు. వినియోగదారులు ఇటువంటి మోసపూరిత, వంచితమైన వ్యాపార ప్రకటన మూలంగా నష్టపోయినప్పుడు తమకు తాము నిందించుకోకుండా ఇతరులు నష్టపోకుండా ఉండటానికి తప్పనిసరిగా వినియోగదారుల ఫోరాల్లో కేసుల్ని దాఖలు చేసి పరిహారాన్ని పొందాలి. ఆ విధంగా పరిహారాన్ని గనక పొందినట్లయితే సహా వినియోగదారులు కూడా ఇటువంటి మోసపూరిత ప్రకటనల మూలంగా నష్టపోకుండా ఉండటానికి అది తప్పనిసరిగా సహకారం చేస్తుంది.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మోసపూరిత ప్రకటనలు వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిహెచ్ దివాకర్ బాబు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం దాల్చిన చెక్క మరియు అల్లంలోని ఆరోగ్య ప్రయోజనాలు.

ముందుగా దాల్చిన చెక్కలోని ఆరోగ్య ప్రయోజనాలు. దాల్చిన చెక్క ప్రాచీన కాలం నుండి గల ఒక సుగంధ ద్రవ్యం. దాల్చిన చెక్క చెట్ల నుండి తీసిన బెరడును ఎండబెట్టి కట్టలా చుడతారు. అవే మనకు దొరికే దాల్చిన చెక్క. ఇవి చెక్కని సుగంధాన్ని కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా మనం వంటలలో ఉపయోగిస్తూ ఉంటాం. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా సౌందర్యాన్ని కూడా పెంపొందింప చేస్తుంది. దాల్చిన చెక్క పొడిని వాడటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అనేక రకాల ఇన్ఫెక్షన్లు అలాగే చుండ్రు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అనేక రకాల క్యాన్సర్లను ఈ దాల్చిన చెక్క నిరోధిస్తుందట. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్ను పెంపొందించే గుణాలు దాల్చిన చెక్కలో పుష్కలంగా ఉన్నాయి. దీని ఆహారంలో తీసుకోవడం ద్వారా రక్త సరఫరా మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అధిక బరువు తగ్గాలనుకునేవారు ఒక గ్లాసులు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూను దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పూట పరకడుపున తీసుకోవాలి. ఇలా 3 నెలల పాటు కనుక చేసినట్లయితే సులభంగా బరువు తగ్గుతారట. ఆర్థరైటిస్ లేదా కీళ్లనొప్పులతో బాధపడేవారు దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వల్ల కీళ్లనొప్పులను కలగజేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. దాల్చిన చెక్కతో తయారు చేసిన నూనెను కీళ్ల నొప్పులు ఉన్న చోట మర్దన చేయడం వల్ల కూడా ఈ నొప్పులు తగ్గుతాయట. ఇక మధుమేహ రోగులకు దాల్చిన చెక్క ఒక అద్భుతమైన ఔషధమనే చెప్పాలి. ప్రతిరోజు 1 స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకుంటే మధుమేహం తగ్గుతుందని, అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయని నిపుణులు

నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా జలుబు, దగ్గులను సమర్థవంతంగా ఈ దాల్చిన చెక్క తగ్గిస్తుంది. దాల్చిన చెక్కలో పాలీఫినాల్స్ అనే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వల్ల జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. నోటి దుర్వాసనను, దంత సమస్యలను తగ్గించడానికి దాల్చిన చెక్క ఒక మంచి చిట్కాగా పనిచేస్తుంది. చిన్న దాల్చిన చెక్క ముక్కను బుగ్గన పెట్టుకుని నమిలితే చాలు, చాలాసేపు నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. అలాగే 2 చుక్కల దాల్చిన చెక్క నూనెను 1 అరకప్పు గోరువెచ్చని నీటిలో వేసి కనుక పుక్కిలించినట్లయితే దంత సమస్యలు, ఇంకా ఇన్ఫెక్షన్లు లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అవి కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే మంచి రుచిని ఇచ్చే దాల్చిన చెక్కను బిర్యానీ, కూరల్లోనే కాకుండా ఈ దాల్చిన చెక్క పొడిని ఉదయం పరకడుపున కనుక తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు అల్లంతో అనారోగ్యం దూరం విశేషాలు వింటారు. ప్రాచీన కాలం నుంచే అల్లం వినియోగంలో ఉంది. భారత్తో పాటు దక్షిణాసియా దేశాల్లో అల్లం విరివిగా సాగవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అల్లాన్ని వంటల్లోనూ, టీలోనూ, సంప్రదాయ ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. ఆహారానికి ఒకలాంటి రుచిని అందించే అల్లంలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతున్నాయి. దీనిలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధులకు ఔషధంలా కూడా పనిచేస్తుంది. కఫ, వాత రోగులకు ఇది వాడటం చాలా మంచిది. ఇది అజీర్తిని పోగొట్టి ఆకలిని కలిగిస్తుంది. అల్లంలోని జింజరాల్స్, షోగల్స్ అనే పదార్థాలు జీవక్రియ వేగాన్ని పెంచడంతో పాటు అనేక వ్యాధుల నివారణకు కూడా దోహదపడతాయి. ముఖ్యంగా ఇందులోని ఫినాలిక్ పదార్థాలు గ్యాస్ట్రిక్ సమస్యని నివారిస్తాయి. అంతేకాదు, ఇవి జీర్ణ వ్యవస్థకు అవసరమైనటువంటి లాలాజలం, పైచ్యరసం విడుదలకు కూడా తోడ్పడతాయి. ట్రిప్సిన్, లైపేజ్ వంటి ఎంజైమ్ల పనితీరుని ప్రేరేపించడం ద్వారా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఫలితంగా పేగు క్యాన్సర్, మలబద్ధకం తగ్గడానికి అల్లం సాయపడుతుంది. ఇక వికారం, వాంతులతో బాధపడే వాళ్లకి అల్లం టీ తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. అల్లంలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, సి విటమిన్, వీటి కారణంగా జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. అంతేకాదు, ఇది ఫ్లూ జ్వరాన్ని కూడా నియంత్రిస్తుంది. ఇక అల్లం ప్రతిరూపమైన సొంటిని పొడి చేసి గోరువెచ్చని నూనెలో కలిపి శరీరాన్ని మర్దన చేయడం వల్ల ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. లేదంటే అల్లం ముద్దని తీసుకుని దాన్ని ఆవిరి మీద గోరువెచ్చగా చేసి కీళ్ల దగ్గర కనుక పూసినట్లయితే కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. మధుమేహం, హృద్రోగాలతో బాధపడే వాళ్లు క్రమం తప్పకుండా అల్లాన్ని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థలో గడ్డలు ఏర్పడకుండా ఉండటంతో పాటు కొలెస్ట్రాల్, అలాగే రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గుతుంది. హృద్రోగులకు మేలు చేస్తుందన్న కారణంతో దీనిని హృద్య అని పిలుస్తారు. అందుకే గుండె జబ్బులతో బాధపడే వాళ్లు వంటలలో ఎక్కువగా అల్లాన్ని వాడటం మంచిది. ఇక అల్లాన్ని టీలో కనుక కలుపుకొని తాగినట్లయితే ఎంతో మేలు కలుగుతుంది. అల్లం టీ తాగితే శ్వాసకోశ పనితీరు మెరుగవుతుంది. ఈ టీని రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. వికారం, అలసట ఉన్నప్పుడు ఓ కప్పు అల్లం టీ కనుక తాగినట్లయితే వెంటనే రిలీఫ్ వస్తుంది. అల్లం తేన్పుల్ని కూడా తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలు ఉన్న వాళ్లకి అల్లం ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి అల్లాన్ని మన రోజువారీ ఆహారంలో ఏదో ఒక విధంగా వాడటం చాలా మంచిది.

ఇంతవరకు శ్రోతలు దాల్చిన చెక్క మరియు అల్లంలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 56 నిమిషాలు. మరి ఇప్పుడు విందాం లలిత గీతం.

స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

0: Himachal Express, in its editorial piece titled Access Denied, writes that the decision by US authorities to restrict foreign access to Anthropic's latest AI models, Mythos 5 and Fable 5, may appear at first glance to concern a single company and a limited set of users. For India, the episode is a reminder that access to frontier technology cannot be taken for granted. Countries that wish to shape their digital future will increasingly need the capability to build, adapt, and sustain critical technologies at home. And finally, cross, control, dribble, goal. Fans tweak work schedules, body clock to watch World Cup football magic. In its opening weekend, the FIFA World Cup has begun capturing the imagination of Indian fans and viewers, juggling work, family commitments, obligations for the games, beginning after midnight and ending at dawn, sometimes even well into mornings, prompting Indian fans to step into a portal, choosing to live by another continent's clock, reads a story in the Times of India. And with that, it's back to you, Shagun.
1: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. US and Iran reach agreement to end military operations, open Strait of Hormuz, and lift US naval blockade of Iranian ports. Prime Minister Narendra Modi to hold talks with his Slovak counterpart Robert Fico in Bratislava today. 52nd G7 summit to begin today at Avignon in France. Prime Minister Modi to participate in outreach sessions tomorrow. Noida International Airport in Jewar begins commercial flight operations. National Testing Agency releases admit cards for NEET UG 2026 re-exam to be held on 21st of this month. And in cricket, India beat Pakistan by 64 runs in their ICC Women's T20 World Cup opener at Edgbaston in Birmingham. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు. పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి నారదముని ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ హాల్ నందు గత నెల 28వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారదముని మాట్లాడుతూ, తెలుగు ప్రజలందరూ అభిమానంతో అన్నగారు అని పిలిచే నందమూరి తారక రామారావు 1923 May 28 కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించి కష్ట నష్టాలను అధిగమిస్తూ చిన్ననాటి నుంచే నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్నారని తెలిపారు. అనంతరం సినీ రంగంలో ప్రవేశించి రాముడు, కృష్ణుడు, భీముడు, అర్జునుడు, భీష్ముడు, రావణుడు వంటి పౌరాణిక పాత్రలను అద్భుతంగా పోషించి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. అలాగే రాజకీయ రంగంలో కూడా తన ప్రత్యేక ముద్ర వేసి పేద ప్రజల సంక్షేమం కోసం కిలో 2 రూపాయల బియ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. జనతా వస్త్రాలు, పేదవారికి పక్కాళ్ల నిర్మాణం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేతగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును గత నెల 30వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. చెత్తను ఎలా వేరు చేస్తారు, దాన్ని ప్లాంట్లో ఎలా శుద్ధి చేస్తారు, దేనికి ఉపయోగిస్తారనే విషయాలను ప్లాంట్ అధికారులు వివరించారు. ముఖ్యంగా చెత్తను బాయిలర్లలో మండించడం ద్వారా విద్యుత్ తయారీ ఎలా జరుగుతుందో, చివరకు బూడిదను ఇటుకల తయారీకి ఎలా వినియోగించవచ్చో అధికారులు క్షుణ్ణంగా ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పల్నాడు జిల్లాలోని విద్యాసంస్థలను నెట్ జీరో, కార్బన్ ఉద్గారాల రహిత, శూన్య వ్యర్థాల పాఠశాలలుగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ పిలుపునిచ్చారు. ఈ నెల 5వ తేదీన పెద్ద తురకపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ, నెట్ జీరో సాధన దిశగా అన్ని పాఠశాలల్లో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించుకోవాలని, మన వల్ల పర్యావరణానికి ఎలాంటి చెత్త వ్యర్థాలు చేరకూడదని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. గత నెల 30వ తేదీన జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్ నందు జిల్లా ఎస్పీ బి కృష్ణారావుతో కలిసి జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఫలౌడీ యాక్సిడెంట్ కేసులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం

0: జాతీయ రహదారుల క్యారేజ్ వేలు లేదా పేవ్డ్ షోల్డర్లపై భారీ వాణిజ్య వాహనాల అక్రమ పార్కింగ్ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. అధునాతన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, జీపీఎస్ మానిటరింగ్, ఈ చలనాల ద్వారా దీనిని పర్యవేక్షించాలన్నారు. రహదారుల వెంట ఉన్న అనధికారిక దాబాలు, తినుబండారాల దుకాణాలు, అక్రమ కట్టడాలను కంట్రోల్ ఆఫ్ నేషనల్ హైవేస్ యాక్ట్ 2022 ప్రకారం 60 రోజుల్లోగా తొలగించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలో 400 కోట్ల రూపాయల వ్యయంతో 21,000 కుటుంబాలకు పీఎం సూర్యగర్ పథకం ద్వారా విద్యుత్ కాంతులు అందిస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నకరేకల్ మండలం కండ్లకుంట గ్రామంలో ఈ నెల 1వ తేదీన జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంచనాసింహ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ వందనాదేవి తదితరులతో కలిసి మంత్రి పలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. దీంతోపాటు కండ్లకుంట గ్రామంలో స్వర్ణ గ్రామ పంచాయతీ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, త్రీ ఫేస్ విద్యుత్ పథకం, డంపింగ్ యార్డులను ప్రారంభించడంతో పాటు స్థానిక ఎస్సీ కాలనీలో ఇళ్లకు అమర్చిన పీఎం సూర్యఘర్ సోలార్ వ్యవస్థలను ప్రజాప్రతినిధులు పరిశీలించి ప్రారంభించారు. యోగాను జీవితంలో ప్రతి ఒక్కరూ భాగం చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఆసియా ఏఎన్ఎంలతో యోగాంధ్ర కార్యక్రమం జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కాసు కన్వెన్షన్ హాల్లో జరిగింది. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ 7 నుంచి జూన్ 21వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో యోగా ట్రైనర్ మాస్టర్లచే యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మీరింతవరకు పల్నాడు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన కొత్తపల్లి శ్రీను. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8:35. ఇప్పుడు విందాం ప్రపంచంలోనే వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మన భూమి గుండ్రంగా ఉండి అందమైన ప్రకృతితో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది కదా, ఇదే అందరూ అనుకుంటూ ఉంటాం. కానీ మన భూమిలో రోజు మనం చూసే ప్రపంచం కేవలం 1% మాత్రమే. అది మాత్రమే ప్రశాంతంగా ఉంటుంది. భూ ఉపరితలం నుంచి లోపలికి వెళ్లే కొద్దీ మిగిలిన 99% ఎంతో భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే భూగర్భంలోనే భూకంప కేంద్రాలు, అగ్నిపర్వత కేంద్రాలు ఉంటాయి. మీకు తెలుసా, మన భూమి మధ్య భాగంలో అంటే కోర్లో సూర్యుని కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇంతటి ఉష్ణోగ్రత పెట్టుకుని కూడా పైకి మాత్రం భూమి ఎంతో ప్రశాంతంగా, అందంగా కనిపిస్తుంది. భూమి లోపల జరిగే కొన్ని ఆకస్మిక చలనాల వలన ఈ భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు ఏర్పడుతూ ఉంటాయి. భూమి యొక్క డయామీటర్ 12,729 కిలోమీటర్లు. భూమి యొక్క డయామీటర్ అంటే భూమి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ కి లోపల నుంచి వెళితే అంత దూరం ఉంటుందన్నమాట. భూమి ఉపరితలం నుంచి భూమధ్య భాగం అంటే కోర్ భాగం సుమారు 6,370 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. బేసిక్ గా మన భూమి 4 లేయర్లతో ఏర్పడి ఉంటుంది. అందులో ముఖ్యమైనవి క్రస్ట్ అలాగే మాంటిల్. క్రస్ట్ అంటే ఏంటంటే ఎర్త్ యొక్క బేసిక్ లేయర్ ని క్రస్ట్ అంటాం. మనం నివసిస్తున్న భూమి ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతు వరకు ఉన్న భూమిని క్రస్ట్ అంటాం అన్నమాట. అంటే మనం చూస్తూ ఉన్న భూమి మొత్తం ఈ క్రస్ట్ భాగంలోనే, ఈ 1% భాగంలోనే ఉంటుంది. మనం చూసే బాహ్య ప్రపంచంలో ఉండే కొండలు, లోయలు, పర్వతాలు, సముద్రాలు అన్ని కూడా ఈ క్రస్ట్ పరిధిలోకే వస్తాయి. మనం నివసించేది కూడా ఈ క్రస్ట్ భాగంలోనే. ఈ క్రస్ట్ భాగంలో భూమి ఉందనుకోండి, దాన్ని కాంటినెంటల్ క్రస్ట్ అంటారు. అలాగే సముద్రాలు ఉంటే ఆ ప్రదేశాన్ని ఓషియానిక్ క్రస్ట్ అని పిలుస్తారు. తర్వాత మాంటిల్. భూమి లోపల 2వ లేయర్ ను మాంటిల్ అంటారు. ఈ లేయర్ 100 నుంచి 2,900 కిలోమీటర్ల లోతు వరకు వ్యాపించి ఉంటుంది. మన భూమి అంతర్భాగంలో ఈ మాంటిల్ 84% భాగాన్ని ఆక్రమించి ఉంటుంది. భూమి లోపలికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. ఈ మాంటిల్ పై భాగాన 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే లోపలికి వెళ్లే కొద్దీ అప్రాక్సిమేట్ గా 3,700 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. క్రస్ట్ మరియు మాంటిల్ లేయర్ల మధ్యలో అస్థినోస్పియర్ అనే ఒక లేయర్ ఉంటుంది. ఇది పూర్తిగా లిక్విడ్ ప్లాస్టిక్ రూపంలో ఉంటుందన్నమాట. అంటే ప్లాస్టిక్ గనక కరిగిస్తే ఏ రూపంలో అయితే ఉంటుందో అక్కడంతా అలాగే ఉంటుంది. ఈ లిక్విడ్ ఫామ్ లో ఉన్న ఈ లేయర్ మీద మళ్ళీ లితోస్ఫియర్ అనే లేయర్ ఉంటుందన్నమాట. ఈ లేయర్ లోనే మనకి టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ లిక్విడ్ ప్లాస్టిక్ రూపంలో ఉన్న అస్థినోపియర్ అనే లేయర్ పై ఉండడం చేత ఎప్పటికప్పుడు అవి కదులుతూ ఉంటాయన్నమాట. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ లిక్విడ్ ప్లాస్టిక్ రూపంలో ఉన్న అస్థినోస్పియర్ అనే లేయర్ పైన ఉండడం చేత ఇవి ఎప్పటికప్పుడు కదులుతూ ఉంటాయన్నమాట. దీని కారణం చేతనే ఒకప్పుడు ఒక్కటిగా ఉన్నటువంటి ఈ భూభాగం అంతా కూడా 7 ఖండాలుగా విభజించబడి దేనికై అది సపరేట్ అయిపోయిందన్నమాట. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ దూరంగా జరిగిపోవడం వలన మన భూమి మొత్తం కూడా 7 ఖండాలుగా సపరేట్ అయి విభజించబడింది. ఈ ఒక్కొక్క టెక్టోనిక్ ప్లేట్స్ 100,000 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉండి ఒక ప్లేట్ పై వివిధ దేశాలు, అంటే ఒక ప్లేట్ పై ఒక దేశం మాత్రమే కాదు చాలా దేశాలు కూడా ఉంటాయి. ఇలాంటి ఏవైనా 2 టెక్టోనిక్ ప్లేట్స్ ఢీకొన్నప్పుడు వాటి మధ్యలో విపరీతమైన మ్యాసివ్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ పై ఉన్న భూభాగం కంపిస్తున్నప్పుడు దీనినే మనం భూకంపం, ఎర్త్క్వేక్ అంటూ ఉంటాం. 2 టెక్టోనిక్ ప్లేట్స్ మధ్య ఎంత స్థాయిలో ఫ్రిక్షన్ ఏర్పడిందో భూకంప తీవ్రత కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఇదే ఫ్రిక్షన్ గనక సముద్రంలో ఏర్పడితే భయంకరమైన సునామీలు సంభవిస్తాయి. ఇలా ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదాని కిందకి మరొకటి వెళ్ళినట్లయితే ఈ టెక్టోనిక్ ప్లేట్స్ మధ్యలో ఉన్నటువంటి భూభాగం బాగా పైకి లేచి పర్వతాలు, కొండలుగా, లోయలుగా ఏర్పడుతుంది. మనం ప్రకృతిలో చూసే కొండలు, లోయలు, పర్వతాలు అలా ఏర్పడినవే మాక్సిమం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అనంటే హిమాలయాలు కూడా అలాగే ఏర్పడ్డాయండి. అలాగే టెక్టోనిక్ ప్లేట్స్ ఢీకొన్నప్పుడు వాటి మధ్య క్రాక్స్ ఏర్పడతాయి.
ఈ క్రాక్స్ లో వాయువులు భూమిలో ఉన్న అత్యధిక ఉష్ణోగ్రతలతో రసాయనిక క్రియ జరగడం చేత శిలలు ఆ ఉష్ణోగ్రతకు కరిగి శిలాద్రవంగా మారుతుంది. అవే అగ్నిపర్వతాల్లాగా తయారవుతాయన్నమాట. ఇప్పుడు వచ్చాం పాయింట్కి. ఇవాళ మనం దేని గురించి తెలుసుకోబోతున్నామో తెలుసా? వాల్కనోస్. అవే అగ్నిపర్వతాలు. మరి లేట్ లేకుండా తెలుసుకుందామా అగ్నిపర్వతాలు ఎలా ఏర్పడతాయి, అవి ఎందుకు అంత వేడిగా ఉండే లావాని చిమ్ముతూ ఉంటాయి, అసలు ఇంకా అగ్నిపర్వతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయా, మన ఇండియాలో ఉన్నాయా, అగ్నిపర్వతాల వల్ల జరిగే నష్టాలేంటి, లాభాలేంటి, అసలు అగ్నిపర్వతాలు ఎంత కాలం ఉంటాయి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం తీసుకొచ్చేసా. అవన్నీ విషయాల గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ పాట మీకోసం.

అగ్నిపర్వతాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. అసలు వాల్కనోస్ అనే పదం వాల్కన్ అనే రోమన్ పదం నుంచి పుట్టింది. రోమన్ భాషలో వాల్కన్ అంటే ఫైర్ గాడ్ అని అర్థం. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్లే కొలది ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున భూమి లోపల భాగాన ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. దీని వలనే శిలలు కరిగి శిలాద్రవంగా మారతాయి. భూమి అంతర్భాగంలో జరిగే ఆకస్మిక చలనాల వలన భూ అంతర్భాగం నుంచి ఈ శిలాద్రవం ఒక రంధ్రం ద్వారా భూమిపైకి వచ్చి చల్లబడి గట్టిపడి ఆ రంధ్రం చుట్టూ శంఖాకారంలో పర్వతంగా మారితే దాన్నే మనం అగ్నిపర్వతం అంటాం. అగ్నిపర్వతం యొక్క గరాటు అంటే అగ్నిపర్వతం యొక్క ఫేస్ ఆఫ్ వాల్కనో భాగాన్ని జ్వాలాబిలము లేదా క్రేటర్ అంటూ ఉంటారు. అంటే దేంట్లో నుంచి అయితే ఈ లావా అంతా బయటకు వస్తుందో దాన్ని క్రేటర్ అంటారు. భూమి లోపల నుంచి శిలాద్రవం బయటికి వచ్చే గొట్టం పైప్ ఏదైతే ఉంటుందో ఆ మార్గాన్ని అగ్నిపర్వత బిలము వెంట్ అంటాం. ఈ అగ్నిపర్వత బిలం యొక్క వ్యాసం 300 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత పెద్దగా అగ్నిపర్వతాలు ఉంటాయి అని. భూమి లోపల వాయువులతో కూడిన శిలా

ద్రవాన్ని మాగ్మా అంటారు. భూమి లోపల మాగ్మా ఉన్న ప్రదేశాన్ని మాగ్మా చాంబర్, అగ్నిపర్వత కేంద్రకం అంటూ ఉంటాం. మాగ్మా, ఈ మాగ్మా వెంట్ నుంచి ఉపరితలానికి వచ్చి వాయువులను కోల్పోతే దానిని లావా అని పిలుస్తారు. ఈ పదం మనం చాలా సార్లే వినే ఉంటాం. అంటే ఈ శిలాద్రవము అగ్నిపర్వతం లోపల ఉన్నప్పుడు దాన్ని మాగ్మా అంటాము, అది బయటకు వచ్చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి వాయువులను అది కోల్పోతే, అంటే బయట ఉన్న అట్మాస్ఫియర్ కి వచ్చేసినప్పుడు అది వాయువులను కోల్పోతుంది, అప్పుడు దాన్ని లావా అని పిలుస్తామన్నమాట. ఈ లావా యొక్క ఉష్ణోగ్రత ఎంతో తెలుసా అండి? 500 డిగ్రీల సెల్సియస్ నుంచి 2000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఎంత ఎక్కువ వేడిగా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అగ్నిపర్వత బిలాలు చాలా లోతుగా ఉండి అందులో వర్షపు నీరు చేరి సరస్సులుగా కూడా ఏర్పడతాయి. వీటిని క్రేటర్ సరస్సులు అని పిలుస్తూ ఉంటారు. నార్త్ అమెరికాలోని ఒరేగాన్ ప్రాంతంలో 8 కిలోమీటర్ల లోతులో 800 మీటర్ల వెడల్పు గల అతి పెద్ద క్రేటర్ సరస్సు ఉంది. దీనిని నిశ్శబ్ద సముద్రం లేదా సీ ఆఫ్ సైలెన్స్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని మహారాష్ట్రలో గల లూనార్ సరస్సు మన దేశంలోనే అతిపెద్ద క్రేటర్ సరస్సు. సముద్ర గర్భంలోని అగ్నిపర్వతాలను జలాంతర్గత మెరైన్ వాల్కనోస్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి విస్ఫోటనం చెందినప్పుడు అధిక మొత్తంలో లావా వెదజల్లబడి చల్లబడి గట్టిపడిపోయి అక్కడే కొత్త దీవులుగా కూడా ఏర్పడతాయి. ఉదాహరణకు పసిఫిక్ మహాసముద్రంలోని హవాయి దీవులు, ఇవి అలాగే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల ఏర్పడినటువంటి దీవులు అన్నమాట. అగ్నిపర్వతాలని వాటి యొక్క లావా ప్రజ్వలన సమయాన్ని బట్టి, అంటే లావా వచ్చే సమయాన్ని బట్టి 3 రకాలుగా విభజించారండి. సజీవంగా ఉన్న అగ్నిపర్వతాలు, నిద్రిస్తున్న అగ్నిపర్వతాలు, నిర్జీవ అగ్నిపర్వతాలు. సజీవంగా ఉన్న అగ్నిపర్వతాలు అంటే యాక్టివ్ వాల్కనోస్, వీటి నుంచి లావా అనే శిలాద్రవం వెదజల్ల పడుతూనే ఉంటుంది. ఉదాహరణకు ఈక్విడార్ దేశంలోని కోటా ఫాక్సి అగ్నిపర్వతం, ఇటలీలోని వెసువియాన్ అగ్నిపర్వతం, మధ్యధరా సముద్రంలోని విపరీ దీవుల్లో గల స్ట్రంబోలి అగ్నిపర్వతం, వెస్టిండీస్లోని మౌంట్ పిలే అగ్నిపర్వతం, హవాయి దీవుల్లో గల మౌంట్ లోవా అగ్నిపర్వతాలు ఈ కోవలోకి చెందినవి. అంటే ఇవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది, దాంట్లో లావా ఎప్పుడు వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము, వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నిద్రిస్తున్న అగ్నిపర్వతాలు, ఒకప్పుడు సజీవంగా ఉండి ప్రస్తుతం ఎటువంటి విస్ఫోటనం లేకుండా భవిష్యత్తులో విస్ఫోటనం చెందడానికి అవకాశం ఉన్న అగ్నిపర్వతాలని నిద్రిస్తున్న అగ్నిపర్వతాలు అని అంటారన్నమాట. ఉదాహరణకు జపాన్ లోని ఫ్యూజియామా అగ్నిపర్వతం, ఇండోనేషియాలోని క్రకటోవా అగ్నిపర్వతం. అంటే ఇవి ఒకప్పుడు బాగా విస్ఫోటనం చెందుంటాయి, ప్రస్తుతానికి మాత్రం కామ్ గానే ఉంటాయి, కానీ ఫ్యూచర్ లో మళ్ళీ అవి విస్ఫోటనం చెందే అవకాశం అయితే ఉంటుంది. వీటితో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 3వది నిర్జీవ అగ్నిపర్వతం, ఒకప్పుడు విస్ఫోటనం చెంది ప్రస్తుతం అలాగే భవిష్యత్తులో కూడా విస్ఫోటనం చెందడానికి అవకాశమే లేని అగ్నిపర్వతాలను నిర్జీవ అగ్నిపర్వతాలు అంటారు. ఉదాహరణకు కిలిమంజారోలో ఉన్న అగ్నిపర్వతం, అండమాన్ నికోబార్ లో గల నార్కోడమ్ అగ్నిపర్వతం అన్నమాట. అలాగే అగ్నిపర్వతాల యొక్క స్ట్రక్చర్ ని బట్టి కూడా అగ్నిపర్వతాలని రకరకాలుగా విభజిస్తూ ఉంటారు. అయితే మన దేశంలో కూడా ఒక యాక్టివ్ వాల్కనో ఉందండి. అంటే ఎప్పుడు దాంట్లో నుంచి లావా బయటకు వస్తుందో తెలియదు మనకు, దాంతో ఎప్పుడు మనం జాగ్రత్తగానే ఉండాలి. అది ఎక్కడుందో తెలుసా అండి? భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఒకటైనటువంటి బెరెన్ ఐలాండ్ లో ఇది ఉంది. భారతదేశంలో ఉన్న ఏకైక యాక్టివ్ వాల్కనో ఇది. దాదాపు 170 ఏళ్ల పాటు నిద్రాణ స్థితిలో ఉన్న ఈ అగ్నిపర్వతం 1991లో విస్ఫోటనం చెందింది. 1994 మరియు 1995లో నిప్పులు కూడా కక్కింది. ఆ తర్వాత కొద్దిపాటి పేలుళ్లు సంభవించినాయని శాస్త్రవేత్తలు చెప్పారు. 2017 జనవరిలోనూ దీని నుంచి పొగలు లావా బయటికి వచ్చినట్టుగా గోవాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోగ్రఫీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటికీ కూడా 5 నుంచి 10 నిమిషాల పాటు ఇందులో నుంచి లావా వస్తూనే ఉంటున్నట్టుగా కూడా గుర్తించారు. బెరెన్ ఐస్లాండ్ లో ఉన్న ఈ భారీ అగ్నిపర్వతం దాదాపు 3 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉందండి. ఎంత పెద్దగా ఉంటుందో 3 కిలోమీటర్లు అంటే, అంత వెడల్పుగా ఉంది ఈ అగ్నిపర్వతం. ఇదే భారతదేశంలో ఉన్న ఏకైక యాక్టివ్ వాల్కనో. ప్రపంచం మొత్తం మీద

0: 1500 కంటే ఎక్కువ సజీవ అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటిలో సుమారు 75% అగ్నిపర్వతాలు పసిఫిక్ ఫైర్ రింగ్ అనే ప్రాంతంలోనే ఉన్నాయి. అతి పెద్ద అగ్నిపర్వతం మౌనాలోవా హవాయిలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద షీల్డ్ వాల్కనో. ఇది సముద్ర మట్టానికి దిగువ నుంచి చూస్తే మౌంట్ ఎవరెస్ట్ కంటే కూడా ఎత్తులో ఉంటుంది. అగ్నిపర్వతాలు వాతావరణాన్ని మార్చగలవండి. పెద్ద పేలుళ్ళు వాయుమండలంలో బూడిదను విడుదల చేస్తాయి. ఇది కొన్ని సంవత్సరాలుగా గాలిని చల్లగా ఉండేలాగా చేస్తుంది. ఉదాహరణకు 1815లో టాంబోరా పేలుడు, ద ఇయర్ వితౌట్ ఏ సమ్మర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కొన్ని జీవులు కూడా ఈ అగ్నిపర్వతాల వద్ద జీవించగలవండి. ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ వద్ద సముద్రపు జీవులు వేడి మరియు విషపూరిత వాతావరణంలో కూడా బతుకుతాయి. ఇది ప్రకృతిలో ఒక అద్భుతం అన్నమాట. ఎంత వేడి ఉంటుంది అగ్నిపర్వతాలంటే దాదాపుగా మనం చెప్పుకున్నాము 500 నుంచి 2000 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రత అక్కడ ఉంటుంది. అంటే అంత హై టెంపరేచర్ లో ఒక జీవి బ్రతకడం అంటే అది అసాధ్యమైనటువంటి విషయం. కానీ అక్కడ కూడా కొన్ని జీవులు బ్రతుకుతూ ఉన్నాయి. స్నైల్స్ అంటే కొన్ని రకాల నత్తలు ఈ వాల్కనోస్ దగ్గర జీవిస్తూ ఉన్నాయండి. దీని శరీరం మీద షెల్ ఉంటుంది. ఇది ఇనుముతో నిండి ఉంటుంది. అగ్నిపర్వతాల వద్ద ఉండే మెటల్స్ ను గ్రహించి తన శరీరాన్ని రక్షించుకుంటూ ఉంటాయన్నమాట ఇవి. ఇది రక్షణకు లావాను కూడా కొన్నిసార్లు కవచంగా మార్చుకుని తన శరీరాన్ని కాపాడుకుంటూ ఉంటాయి. వీటితో పాటు ఇంకా చాలా జంతువులు అగ్నిపర్వతాల దగ్గర జీవించగలవు. ఈ జంతువులు కనీసం ఆక్సిజన్ లేకుండా భయంకరమైన వేడి మరియు విషపూరితమైన గ్యాసుల్లో కూడా జీవించగలవన్నమాట. అసలు భూమిపై జీవం ఎలా ప్రారంభమైంది అని అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే అసలు కొద్దిగా కూడా సపోర్ట్ చేయని వాతావరణంలో కూడా జీవులు జీవిస్తూ ఉన్నాయి. రీసెంట్ గా జపాన్ లో కూడా ఒక అగ్నిపర్వతం బద్దలైందండి. ఈ అగ్నిపర్వతం నుంచి 1000 మీటర్ల వరకు దట్టమైన పొగ బూడిద వ్యాపించాయి. దీంతో జపాన్ ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారట. వాల్కనోస్ వలన మనకు కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. నేల సారవంతం అవుతుంది. ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి డిఫరెంట్ ఖనిజాలు వాయువులు అన్ని బయటకు వస్తాయి కదా, నేల సారవంతం అవుతుంది. కొత్త దీవులు ఏర్పడతాయి అన్నమాట. ఆ భూమిలో ఉన్న మెటల్స్ అన్ని బయటకు వచ్చి అదే ఒక దీవిలాగా ఏర్పడిపోతుంది. పర్యాటక ఆకర్షణ ఆటోమేటిక్ గా ఎంత బాగుంటాయి. సముద్రాల లోపల ఒక దీవులు ఏర్పడితే ఎంత చూడ్డానికి కళ్ళు సరిపోవు కదా, అంత అందంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే నష్టాలు కూడా ఉన్నాయండి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, ఆఫ్ కోర్స్ లావా ఊర్లు ఊర్లనే నాశనం చేసేస్తుంది. అది వచ్చే ఆ వేడికి అసలు ఏమైనా దాంట్లో పడ్డాయంటే ఇంకా అసలు మనం ఊహించలేమనుకోండి దాని గురించి. అంత హై టెంపరేచర్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, కాలుష్యం, అఫ్కోర్స్ డిఫరెంట్ గ్యాసెస్ వస్తాయి బయటికి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం పీల్చుకుంటే ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి కదా. ఇలాంటి నష్టాలు కూడా దీనివల్ల ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇవన్నీ ప్రకృతి మనకు ఇచ్చింది కాబట్టి వీటిని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకపోతే వీటి గురించి కొంచెం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన జీవన విధానాలని కూడా మనం మార్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఎవరికి ఎలాంటి నష్టం ఉండదన్నమాట. ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా అండి. ఎప్పటి నుంచో అగ్నిపర్వతాలు అన్న మాట వింటూనే ఉంటాం, కానీ అసలు అగ్నిపర్వతాలు ఎలా ఏర్పడతాయి, ఎలా విస్ఫోటనం చెందుతాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి, అగ్నిపర్వతాల్లో లావా ఎలా వస్తుంది, అది ఎంత వేడిగా ఉంటుంది, ఈ అగ్నిపర్వతాల దగ్గర కూడా జీవులు జీవిస్తూ ఉన్నాయి, అంత వేడిలో అంత విషపూరితమైనటువంటి వాయువులు ఉన్న దగ్గరలో కూడా కొన్ని రకాల జీవులు జీవిస్తున్నాయి, అవి ఎలా జీవిస్తున్నాయి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం కదండి. మనం ఎప్పటి నుంచో వినే మాటలైనా కూడా దాని గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది కదండి. నాకైతే అలాగే ఉంది. మీరు కూడా సేమ్ ఫీల్ అయ్యారు అనుకుంటూ ఉన్నా, వచ్చే వారం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తా. ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా అగ్నిపర్వతాల గురించి. నేను మీ కావ్యశ్రీ, బై బాయ్.
1: ఇంతవరకు శ్రోతలు ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా విన్నారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇప్పుడు విందాం హిట్లర్ చిత్రం నుంచి నాగూర్బాబు బృందం ఆలపించిన గీతం.

0: ఇంతవరకు శ్రోతలు స్వరలహరి కార్యక్రమంలో సినీ గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు. హలో అభిరుచి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన మీరు మించిన పాటలు వినాలంటే 0881233310 లేదా 102 నంబర్లకు కాల్ చేయండి. మీరు కోరిన పాటలు హలో అభిరుచి కార్యక్రమంలో విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, మరి వెంటనే 0861233310 లేదా 102 నంబర్లకు కాల్ చేయండి. ఫస్ట్ కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు. హలో అభిరుచి అండి. నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? సుప్రియ గారు, ఏ పాట విందామంటారు? మగధీరుడు, చిరంజీవి గారిది కదండి? ఓకే, ఇంటి పేరు అనురాగం. తప్పకుండా అండి, విందామా?
1: ఓకే సార్, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: శ్రోతలు, హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
5: హలో,
4: నమస్తే అండి. హలో అభిరుచి.
5: నమస్తే నమస్తే నమస్తే అభి సార్. శుభోదయం.
4: శుభోదయం శుభోదయం త్రిమూర్తులు గుప్తా గారు.
5: సంతోషం సార్. మీ వేళ
4: చెప్పండి.
5: ఏ పాట అడగచ్చు కదండి?
4: ఏ పాట అడగొచ్చండి.
5: అలాగే ఈ వేళ శ్రీరంగం శ్రీనివాసరావు గారు అనగా మహాకవి శ్రీశ్రీ గారు వర్తంతి ఉందండి, వారికి నివాళిగా ఒక మంచి పాట అడుగుదాం అనుకుంటున్నారు మా ఆఫీస్ సార్.
4: అడగండి అడగండి, ఖచ్చితంగా అందుబాటులో ఉండే పాట అయితే ప్లే చేస్తాను.
5: అలాగే అండి. మాంగళ్య బలం ఈ చిత్రంలో ఘంటసాల సుచిన పాడిన పాట, గీత రచన శ్రీశ్రీ, సంగీతం మాస్టర్ వేణు.
4: మాంగళ్య బలం
5: రెండు జాదులి ఆ పాట ఉందా సార్?
4: అంటే రెండు ఉన్నా. ఏఎన్ఆర్ గారిది, సోహన్ బాబు గారిది, ఎవరిదండి? ఏఎన్ఆర్ గారిది. ఓకే, తప్పకుండా అండి. పాట అయితే అందుబాటులో ఉంది, ప్లే చేస్తున్నాను. విందామండి. ఘంటసాల సుశీల గారు ఆలపించినటువంటి శ్రీశ్రీ గీతం ఇది. మాస్టర్ వేణు సంగీతం. వేణు గారిది.
5: హలో
4: చెప్పండి.
5: ఈ పాట మా అక్క గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, మస్తాన్ బాషా గారికి, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్ రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, తర్వాత మా అభిసార్కి, మన సింహపురి నెల్లూరు రేడియో ప్రసారాలు, ముఖ్యంగా మన హలో లైవ్ ఉంటాడు కార్యక్రమం చేపట్టిన అందరికీ ప్రసాదం చేయండి సార్. అది సార్
4: తప్పకుండా అండి. మీరు కొన్నటువంటి అందరు శ్రోతల కోసం మీరు కొన్న మాంగళ్య బలం చిత్రం నుంచి ఘంటసాల సుశీల ఆలపించిన మాంగళ్య బలం చిత్రం గీతం విందాం ఇప్పుడు. మరి రచన శ్రీశ్రీ, సంగీతం మాస్టర్ వేణు. విందామా మరి?

0: అలనాటి మధురు గీతం విన్నాం కదా, మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
1: హలో సార్,
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, రేడియో వాల్యూమ్ తగ్గించేయండి. జాఫర్ గారు, రేడియో సౌండ్ తగ్గించేయండి. ఏ పాట కావాలో చెప్పండి.
1: సరే సార్, తగ్గించారు.
0: ఏ పాట విందామంటారు
1: సార్? రాణి రత్న ప్రభ సినిమాలో పాట కావాలి సార్.
0: తప్పకుండా అండి, విందామా అండి.
1: అది నిన్న కనిపించింది, నన్ను మురిపించింది.
0: తప్పకుండా తప్పకుండా అందుబాటులో ఉందండి, విందామా అండి.
1: ఉండారండి రమేష్.
0: చెప్పండి.
1: పక్క పక్క వాళ్ళు ఉండరు సార్.
0: అలాగే అలాగే
1: పాటేసండి.
0: పాటేసేద్దామా? ఓకే రైట్. అలాగే
1: సార్ సార్,
0: చెప్పండి చెప్పండి చెప్పండి.
1: చిట్టిగుండ్ర రోడ్ నుంచి టైలర్ జాఫరు, ఖలీలు, రాజారెడ్డి.
0: ఓకే, మీ స్నేహితులు బంధుమిత్రులు వింటున్న శ్రోతలు అందరి కోసం. అంతేనా? ఓకే అండి, విందాం పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం వింటూ ఉన్నారు. మరో శ్రోతను పలకరిద్దాం.
2: హలో అభిరుచి అండి.
1: హలో.
3: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ సినిమా నుంచి ఏ పాట విందామంటారు?
3: సార్, నాది నెల్లూరు జిల్లా మనుబోల్ సార్.
1: చెప్పండి, ఏ పాట విందాం?
3: సార్, చిరంజీవి గారు నటించిన ఖైదీ సార్.
1: ఖైదీ, చిరు గారిది. ఓకే ఓకే ఓకే.
3: ఇదేమిటబ్బా అని సాంగ్ సార్.
1: ఇదేమిటబ్బా, ఎస్పీబి పిఎస్ ఆలపించిన గీతం, పి సుశీల గారు, రాజశ్రీ రచనలో. చెప్పండి.
3: బుజ్జా వెంకటరమణయ్య, గబ్బర్ సింగ్, తుపాకుల రవీంద్ర, పరమేశ్వరయ్య, శివకుమారు.
1: సరే అండి, మీరు కోరినటువంటి శ్రోతలు, అలాగే మన ఎఫ్ఎం శ్రోతలందరి కోసం మీరు కోరినటువంటి పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి.

0: హలో అభిరుచి శ్రోతలు వింటున్నారు. కార్యక్రమంలో చివరి శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి, హలో హలో హలో, నమస్తే అండి. హలో అభిరుచి, హలో. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ పాట విందామంటారు? బాగున్నానండి, బాగున్నానండి. రఫీ గారు, ఏ పాట విందామంటారు?
1: అగ్గి పరాటా.
0: అగ్గి భరాటా
1: మబ్బుల తొలగినలే.
0: అగ్గి భరాటా ఎన్టీఆర్ గారిదేగా?
1: అవును సార్.
0: ఓకే, మబ్బుల తొలగినలే. రైట్ అండి, అందుబాటులో ఉంది, ప్లే చేస్తున్నాను, విందామా అండి.
1: మా ఫ్రెండ్స్ అందరి కోసం సార్,
0: అందరి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు.

0: बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े। कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 30 నిమిషాలు. ఇంతవరకు శ్రోతలు ఫోన్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు విన్నారు కదా, ఇక వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు అయితే వినేద్దాం. హలో అభిరుచులు, మరి ముందుగా మనకు వాట్సాప్ను సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భవన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి పంపించారు. మరి స్వరరాగ గంగా ప్రవాహమే అనే పాటను సరిగమలు చిత్రం నుంచి మా కోసం వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. మరి వీరు కోరినటువంటి ఈ పాట సరిగమలు చిత్రం నుంచి.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాల కార్యక్రమం హలో అభిరుచి వింటూ ఉన్నారు శ్రోతలు. సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుంచి పూసింది పూసింది పున్నాగా పాట వినిపించండి అంటూ రామకోటయ్య నగర్ నుంచి తుమ్మలచెర్ల పద్మనాభయ్య, ఉమాదేవి, జయమ్మ మనకు వాట్సాప్ పంపించారు. మరి వీరు కోరినటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మా అన్నయ్య చిత్రం నుంచి మా కోసం మైనా ఏమైనా మీ పాట వినిపించండి అంటూ లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, ఒక్కొక్కటి చూద్దాం. ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మాకు ఓ మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. అలాగే శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆవిద, ఆయిష, మరి వీరు మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్. అలాగే శ్రోతలు మనకు ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, వీరితో పాటు శ్రోతలు తలుపులపల్లి గ్రామం పూతలపట్టు మండలం చిత్తూరు జిల్లా నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు, వీరందరి కోసం శ్రోత కోరినటువంటి మా అన్నయ్య చిత్రం నుంచి ఈ పాట విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. మాపల్లెలో గోపారుడు చిత్రం నుంచి రాణి రాణమ్మ పాట మా కోసం వినిపించండి అంటూ రవి బాలాజీనగర్ నుంచి మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. కరీంనగర్ జిల్లా అమలగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, పూర్ణ వెంకటేశం వీరందరూ కూడా వాట్సాప్ పంపించారు మనకు. వీరితో పాటు శ్రోతలు ఎరంరాజు, స్వప్న, నిత్య, ఆర్యన్, హుంసా గ్రామం బోధన్ మండలం నిజామాబాద్ జిల్లా నుంచి, శ్రోతలు జేరుపోతుల బుచ్చయ్య, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి, లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుంబిన్ కుమార్, అధిర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతా.

Por gramo minuto, sim. పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి ఎన్టీఆర్ నగర్ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రేష్వన్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. అలాగే శ్రోతలు ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యాదవ్జీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా, మూసాపేట నరేష్ గ్రామ ప్రజలు వీరందరూ కూడా కోరుతున్నారు. మరి అందరికోసం మనమైతే ఇప్పుడు మాపల్లెలో గోపారుడు శ్రోతకున్నటువంటి ఈ గీతం ఇప్పుడు విందాం.

మరొక వాట్సప్ చూద్దాం. ఈ వాట్సప్ మనకు కడివేడు నుంచి వచ్చింది. సో కెప్టెన్ నాగార్జున చిత్రం నుంచి నువ్వు నేను పాట వినిపించండి అంటూ హబీబుల్లా, కరీముల్లా, రహమతుల్లా ముగ్గురు కోరుతున్నారు. వీరితో పాటు మరికొంతమంది శ్రోతలు ఉన్నారు. ఎండి గఫార్, వాజిద్ సాజిద్ సమ్రీన్ హున్సా గ్రామం బోధన్ మండలం నుంచి, అలాగే మరొక శ్రోత కూడా ఇప్పుడే వాట్సాప్ పంపించారు మనకు. శ్రోతలు గోవర్ధన్ రావు, ఇందిరాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతీబాయ్ వీరు పోకిరి చిత్రం నుంచి కోరుతూ ఉన్నారు. తప్పకుండా అండి, మరి అందుబాటుని బట్టి పాట వినిపించడం జరుగుతుంది. ఇప్పుడైతే కెప్టెన్ నాగార్జున చిత్రం నుంచి పాట విందాం.

మరొక వాట్సాప్ సందేశం కూడా ఉంది ఇక్కడ. సో ఈ వాట్సాప్ సందేశాన్ని మన టైం మారిందండి, బహుశా శ్రోతలు ఇప్పుడు పంపిస్తూ ఉన్నారు వాట్సాప్లో. సో 9 to 10 మనకు హలో అభిరుచి కార్యక్రమం ఉంటుంది, శ్రోతలు మార్పును గమనించగలరు. సో కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్ల వారి కుటుంబ సభ్యులు, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి వీరితో పాటు శ్రోతలు మనకు ఊర్మిళ సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి రైట్ అండి. సో వీరందరి కోసం మనం కెప్టెన్ నాగార్జున చిత్రం నుంచి పాట వింటున్నాం కదా, విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. సో గద్వాల్ డిస్టిక్ నుంచి పద్మాబాయ్, నర్సింగ్, శివర్ణి, జగదీష్, శ్రీవాణి శ్రోతలు, సంతోష్, సుప్రియ హైదరాబాద్ బౌరంపేట నుంచి, అలాగే శ్రోతలు మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మరాణి, అక్షర, కృప, వీరందరూ కూడా మాకోసం ఒక మంచి పాట అయితే వినిపించండి అంటూ కోరుతున్నారు. సమయాభావం అండి, మీరు కోరినటువంటి పాట అయితే వినిపించలేకపోతున్నాం. మన టైం అయితే మారింది, మీరందరూ 10 గంటలకని ఇప్పుడు పంపిస్తున్నట్టున్నారు. 9 నుంచి 10 గంటల వరకు హలో అభిరుచి కార్యక్రమం ఉంటుంది, కాబట్టి శ్రోతలు మార్పును గమనించగలరు. ఇప్పుడైతే ఇంతవరకు శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం విన్నారు. స్టూడియోలో సమయం అయితే 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: వెంటనే వింటారు.
1: ఆకాశవాణి 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, సామాజిక రంగాలలో కీలక మార్పులకు దారితీసిన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం సాధించిన అభివృద్ది, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, యువతకు లభిస్తున్న అవకాశాలు, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం, అలాగే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, భవిష్యత్ అవకాశాలపై చర్చించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి గిరీష్ గారు.
1: సార్, కార్యక్రమంలో ముందుగా ఎన్డీఏ ప్రభుత్వం 12 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం సాధించిన అభివృద్ధిని మీరు ఎలా విశ్లేషిస్తారు?
2: గత 12 సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలో ఒక సమూలమైనటువంటి మార్పు, అంటే ఒక పరివర్తనాత్మకమైనటువంటి కాలంగా నిలిచినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ ప్రపంచంలో ఒక అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదగటం మనందరం కూడా సాక్ష్యంగా నిలిచాం. అదేవిధంగా మౌలిక వసతులు కానివ్వండి, డిజిటల్ సేవా రంగంలో కానివ్వండి, విదేశాంగ విషయాల్లో కానివ్వండి, రక్షణ సంక్షేమం లాంటి ప్రతి రంగంలో కూడా అపూర్వమైనటువంటి ప్రగతిని ఇవాళ సాధించింది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన కానివ్వండి, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆలోచన సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ దేశంలో ఉండేటటువంటి అభివృద్ధిని చివరి వ్యక్తికి కూడా తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానిలో చాలా వరకు కూడా ఇవాళ సఫలీకృతమైనటువంటి పరిస్థితి మనం గత 12 ఏళ్లలో చూసాం.
1: సార్, గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రధాన సంస్కరణలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో మీ దృష్టిలో అత్యంత ప్రభావవంతమైనవంటే ఏం చెప్తారు?
2: నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన 12-13 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి సమయంలో ప్రజల యొక్క సాధక బాధలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో ఈ దేశం గత 75-80 సంవత్సరాలుగా ఏవైతే లోపించినాయో అధికారం వచ్చినటువంటి 75-80 సంవత్సరాల దాకా కూడా దేశంలో ఉన్నటువంటి సామాన్య వ్యక్తులకి అందవలసినటువంటి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల కూడా దృష్టి పెట్టడం, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని విధంగా వారు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మనం దీనిలో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు అడిగినట్లుగా చెప్పవలసినటువంటి పరిస్థితి కనుక వస్తే ముఖ్యంగా జన్ధన్ యోజన పేరుతోటి మహిళలకు ఏ రకమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇవాళ బ్యాంకులు అకౌంట్ల ద్వారా చేయటం కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద మహిళలందరికీ కూడా కనీస గ్యాస్ సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితిలో అనేకమైనటువంటి నార్త్ ఈస్టర్న్ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉజ్వల పథకం మీద ఇచ్చినటువంటి గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం మనందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్కరికి కూడా, దాని ద్వారా ఆయుష్మాన్ భారత్ అన్న ఒక పథకం ద్వారా ఏ రకంగా చేశారో మనందరం కూడా చూసాం, అదేవిధంగా రైతులు కానివ్వండి, రైతులకి పిఎం కిసాన్ యోజన కానివ్వండి, జల్ జీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైనటువంటి నీరు కల్పించేటువంటి అవకాశం ప్రతి గ్రామానికి కూడా ఇవాళ జల్ జీవన్ మిషన్ ద్వారా నీరు ఏ రకంగా వస్తా ఉందో మనందరం కూడా చూస్తా ఉన్నాం. గతంలో చూసినటువంటి పరిస్థితి అయితే కనుక ఆ కుంటల్లో కానివ్వండి అక్కడ ఉన్నటువంటి కెనాల్స్ లో వాటర్ ను తీసుకుని తాగేటటువంటి పరిస్థితి, ఇవాళ ప్రతి ఇంటికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్వచ్ఛమైనటువంటి నీరు వచ్చేటటువంటి అవకాశం కానివ్వండి, అదే విధంగా మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా ఎంతో మంది వాళ్ళందరికీ కూడా బాత్రూమ్లు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వటం కానివ్వండి, ఇవాళ స్వచ్ఛ భారత్ లాంటి పథకాల ద్వారా కోట్లాది ప్రజల యొక్క జీవితాలు కూడా మార్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం, అదేవిధంగా ఇండస్ట్రియల్ రంగంలో చూసుకున్నట్లయితే ఇవాళ జిఎస్టీలు చేసినటువంటి జిఎస్టీ కానివ్వండి, డిజిటల్ గవర్నెన్స్ కానివ్వండి, అదేవిధంగా పేదవాడికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో గతంలో చూసినట్లయితే కనుక పేదల యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా వారికి దగ్గర చేర్చే క్రమంలో వారందరికీ చేరవలసినటువంటి బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో రాకపోతే ఇవాళ డిబిటీ స్కీమ్స్ అన్ని కూడా సంస్కరణలు చేసి పారదర్శకంగా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా చేరే విధంగా ఉండటమే మాత్రమే కాదు అవినీతిని కూడా తగ్గించేటటువంటి పరిస్థితి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పథకాలు సుమారుగా 180 పథకాలని ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక సమర్థవంతమైనటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
1: సార్, మీరు చెప్పిన పథకాలతో పాటు మనకి డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్కిల్ ఇండియా, సో ఇటువంటి కార్యక్రమాలు యువతకు కల్పించిన అవకాశాలను మీరు ఎలా చూస్తున్నారు సార్?
2: ఇవాళ భారతదేశ వ్యాప్తంగా యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం గతంలో చూసినట్లయితే వారందరూ కూడా మనం ఒక వేరే దేశాలకి వెళ్ళో లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ద్వారానో ఉద్యోగాల కోసం వెతికే విధంగా భారత యువత ఉండేది. ఇవాళ భారత యువత మీరు చెప్పినటువంటి డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్కిల్ ఇండియా ఇటువంటి పథకాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యువత కూడా ఉద్యోగాలు వెతుక్కోవడం కాదు, ఉద్యోగాలు సృష్టించే వారిగా ఇవాళ తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలు అనేక రకంగా మీరు చెప్పినటువంటి పథకాలన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయి. అదేవిధంగా మనం ఇవాళ చూసినట్లయితే స్టార్ట్అప్ లో 2014 కంటే ముందు కనుక మనం చూసినట్టయితే స్టార్ట్అప్ లో భారతదేశం ఎక్కడో అట్టడుగు స్థాయి ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ని భారత్ లో ఏర్పడిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఒక సుస్థిరమైనటువంటి లక్ష్యం పెట్టుకుని చేసేటటువంటి విధానం. లక్షలాది మంది యువత ఇవాళ కొత్త అవకాశాలు పొందారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ 12 సంవత్సరాల్లో ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
1: సార్, ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత విదేశాంగ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో అనేక గుర్తింపులు లభించాయి సార్, సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్?
2: ఇవాళ మనం చాలా పెద్ద మార్పు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తా ఉన్నామండి. గతంలో మనం చూసినట్లయితే భారతదేశం అంటే సంక్షోభాల దేశంగా, భారతదేశం మీద ఏదన్నా దాడులు జరిగినాయంటే భారతదేశం యొక్క వాణిని ప్రపంచ వేదికల మీద వినిపించేదానికి కూడా మనం సంకోచం పడేటటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ప్రపంచ వేదికపై భారత ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించిందంటే దానికి ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం యొక్క గొప్పతనం అని చెప్పి చెప్తా ఉన్నాను. అదేవిధంగా మనం చూసినట్లయితేనండి, మీరు చూడండి G20 అనే ఒక పెద్ద సంస్థని ఒక పెద్ద ఆర్గనైజ్ చేసి భారీ ఎత్తున చేసి ఆర్గనైజ్ చేయటం మాత్రమే కాదు దానికి అధ్యక్షత వహించినటువంటి పరిస్థితి కూడా ఇవాళ భారతదేశానికి లభించింది. అదేవిధంగా అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత నాయకత్వం, విదేశాల్లో భారతీయుల యొక్క రక్షణ వంటి అంశాలు ఇవాళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఏ రకంగా ఉంది, నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేది ప్రపంచానికి ప్రస్ఫుటంగా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి. మనం చూసినట్లయితే ప్రపంచ వేదిక మీద గతంలో భారతదేశం యొక్క పాస్పోర్ట్ యొక్క విలువ ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి యువత కానివ్వండి, విదేశాల్లో ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులు కానివ్వండి, భారతదేశం తరఫున వెళ్ళినటువంటి వారికి ప్రపంచ వేదికల మీద ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైనటువంటి స్వాగతం లభిస్తా ఉందంటే భారతదేశం యొక్క విదేశాంగ విధానం అంతర్జాతీయ స్థాయిలో ఏ రకమైనటువంటి గుర్తింపు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.
1: సార్, ఆత్మ నిర్భర్ భారత్ ఈ కార్యక్రమం ద్వారా రక్షణ రంగంలో భారత్ సాధించిన పురోగతి దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు భద్రతకు ఏ విధంగా దోహదపడింది?
2: గణనీయమైనటువంటి అభివృద్ధి అండి రక్షణ రంగం కనుక మనం చెప్పుకున్నట్లయితే. గతంలో రక్షణ రంగంలో మనం చూసాము గత 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా కూడా స్వాతంత్రం వచ్చినటి నుంచి కూడా భారతదేశం ఎప్పుడు కూడా రక్షణ రంగంలో కావాల్సినటువంటి అన్ని అంశాల మీద కూడా మనం

0: దిగుమతుల మీద ఆధారపడేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దిగుమతుల మీద ఆధారపడే దేశం నుంచి ఇవాళ ఎగుమతులు చేసే దేశంగా భారతదేశం ఎదుగుతా ఉంది. స్వదేశీ యుద్ధ విమానాలు కానివ్వండి, క్షిపణులు కానివ్వండి, డ్రోన్లు కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా ఇవాళ భారతదేశంలోనే తయారవుతున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ లో కానివ్వండి, అదేవిధంగా కర్నూలు జిల్లాలో కానివ్వండి, ఇటీవల కాలంలో వెరీ రీసెంట్ గా రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినటువంటి సందర్భంగా కూడా కర్నూలు గురించి చెబుతూ వారు ఓరవకుల గురించి చెబుతూ అదొక డ్రోన్ సిటీగా మారిపోయేటటువంటి పరిస్థితి వచ్చిందని, క్షిపణులు మనం దిగుమతి కాదు ఇది అనంతపురం నుంచి మనం ఎగుమతి చేయబోతా ఉన్నామని చెప్పి చెప్పటం కానివ్వండి, ఈ రకంగా ఎంతో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఇది దేశ భద్రతతో పాటుగా ఉపాధి పరిశ్రమల అభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడుతుందని చెప్పి భావిస్తా ఉన్నాను.
1: సార్, మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ప్రస్తావించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి వివరిస్తారా?
0: 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆనాడు మనం రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం దగ్గర నుంచి మొదలు పెడితే మనం జాతీయ ప్రాజెక్టు గా గుర్తింపు తీసుకొచ్చినటువంటి పోలవరం ప్రాజెక్టుకి భారీగా ఇవాళ నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ రహదారుల యొక్క విస్తరణ ఏ రకంగా జరుగుతూ ఉందో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నాం, మనందరం కూడా చూస్తా ఉన్నాం. అదేవిధంగా రైల్వేల అభివృద్ధి, పోర్టుల ఆధునీకరణ, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనకి అదృష్టవశాత్తు ఉమ్మడి ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తా ఉంది, అది వేరే అంశం. అయినప్పటికీ కూడా గతంలో కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి ఆపేక్ష లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకమైనటువంటి పథకాలు ఇచ్చారో, ఈ పోలవరం ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, అమరావతికి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ఇవాళ దశాబ్దాల కాలం నాటి రైల్వే ఏదైతే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఉందో దాన్ని ప్రకటించడం మాత్రమే కాదు దానికి కావాల్సినటువంటి నిధులను కూడా బడ్జెట్ లో కూడా దానికి కేటాయించడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళి ఇవాళ మన ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేసుకునేటటువంటి పరిస్థితి ఇది వచ్చింది. రాష్ట్ర అభివృద్ధిని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక ప్రాధాన్యమైనటువంటి అంశంగా నిరంతరం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉంది.
1: సార్, విశాఖపట్నం కేంద్రం గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు కావడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందనున్నాయంటారు?
0: ఎన్నో దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష దక్షిణ కోస్తా రైల్వే జోన్ ని తీసుకురావాలనేది. గతంలో ప్రభుత్వాలు అనేక రకమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ దీనికోసం పట్టుబట్టడం మాత్రమే కాదు, ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఇవాళ కేంద్రంలోను రాష్ట్రంలోను ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం ఆ కలని, ప్రజల యొక్క ఆకాంక్షని ఇవాళ సాకారం చేసే విధంగా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దీని ద్వారా రైల్వే యొక్క మౌలిక వసతుల అభివృద్ధితో పాటుగా అనేక మందికి, లక్షలాది మందికి దీని ద్వారా ఉపాధి అవకాశాలు లభించడం కానివ్వండి, అదేవిధంగా విశాఖపట్నం యొక్క ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే మ్యాపుల్లో పెరిగేదానికి కూడా ఒక మంచి అవకాశంగా ఉంది. ఇక్కడ నుంచి మనం ఎగుమతులు చేసుకునేదానికి కూడా ఇవాళ కొత్త రైల్వే ట్రాక్, రైల్వే లైన్స్ కానివ్వండి, లేకపోతే మనకున్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లను కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసుకునే దిశగా ఈ దీని ద్వారా మన అందరికీ కూడా లభించేటటువంటి అవకాశం. ముఖ్యంగా ఈ మనం అనుకునేటటువంటి విశాఖపట్నం లాంటి ఒక జియోగ్రఫికల్లీ ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతం నుంచి ఇవాళ మనం చూసినట్లయితే కనుక ఎక్స్పోర్ట్స్ ఎంతో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సహకరించే విధంగా ఇవాళ ఇక్కడ కోస్తా రైల్వే జోన్ రావటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్ అవడంతో పాటుగా విశాఖపట్నానికి అనేకమైనటువంటి విషయాల్లో ప్రాధాన్యత వచ్చేటువంటి అవకాశం ఉంది.
1: సార్, రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామిక పెట్టుబడులు కానివ్వండి, ఐటీ రంగ విస్తరణ కానివ్వండి, కొత్త పరిశ్రమల స్థాపన కానివ్వండి, సో వీటికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ఒక అనుకూలమైనటువంటి స్థావరంగా ఉండేది గతంలో. కానీ గత 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని డీవియేషన్ చేసినటువంటి పరిస్థితిలో, ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడిదారులందరూ కూడా భయపడేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైనటువంటి గమ్యస్థానంగా, పెట్టుబడులకు అనుకూలమైనటువంటి ప్రాంతంగా రావటం జరిగింది. అదేవిధంగా ఇటు ఐటీలో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ రంగంలో కానివ్వండి, డేటా సెంటర్, ఇప్పుడు ఏఐ డేటా సెంటర్స్ కూడా అక్కడికి వస్తా ఉన్నాయి. అదేవిధంగా తయారీ రంగాల్లో కొత్త అవకాశాలు కూడా వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇండస్ట్రియలైజేషన్ కనుక చూసినట్టయితే ఈ రాష్ట్రంలో అత్యంత అనుకూలమైనటువంటి ప్రాంతంగా విశాఖపట్నం ఉండటం, ఆంధ్రప్రదేశ్ దానిలో ఆంధ్రప్రదేశ్ ఉండటం, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా విశాఖపట్నం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, వీటన్నిటికీ కూడా తిరుపతి, మన కొప్పర్తి, అదేవిధంగా అనంతపూరు బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు వచ్చేటువంటి పరిస్థితి. ఇది యువతకు రాబోయేటటువంటి రోజుల్లో భారీగా ఉపాధి అవకాశాలు వాళ్ళందరికీ కూడా లభించేటటువంటి అవకాశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత వేరే ప్రాంతాల మీద ఆధారపడకుండా మనం స్వశక్తితోటి ఆంధ్ర రాష్ట్రంలోనే మనందరం కూడా బ్రహ్మాండమైన పరిశ్రమలు స్థాపించుకునేటువంటి అవకాశం దీని ద్వారా వస్తాం.
1: సార్, ఇదివరకు మీరు ఓర్వకల్ డ్రోన్ సిటీ అని చెప్పి ప్రస్తావించారు సార్. సార్, మరి ఈ ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ కానివ్వండి లేదా డ్రోన్ సిటీ వంటి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయని చెప్పి అనుకుంటున్నారు?
0: ఈ ప్రాజెక్టులు రాయలసీమ మాత్రమే కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో మొత్తానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రాయలసీమను ఒక పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే సామర్థ్యం ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులకు ఉంది. అటు ఒక పక్క పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగి ప్రాంతీయ అసమానతలు కూడా దీని ద్వారా తగ్గేటటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఈ డ్రోన్స్ ఇండస్ట్రియల్ హబ్ ఇటువంటి మాత్రమే కాకుండా హిందూపూర్ కానివ్వండి, ఈ ప్రాంతాలన్నీ కూడా మనం చూసినట్లయితే మదనపల్లి, ఈ ప్రాంతాలు కూడా ఒక హార్టికల్చరల్ హబ్ గా కూడా మారేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మనం ఊహించిన దానికంటే కూడా రాయలసీమ ఒక అద్భుతమైనటువంటి రత్నాల సీమగా మారేటటువంటి అవకాశం. అదే విధంగా మనం చూస్తా ఉన్నాము జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ కూడా ఇక్కడ రీసెంట్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని ద్వారా కూడా రాబోయేటటువంటి రోజుల్లో సుమారుగా 1 సంవత్సరం తర్వాత కాలం నుంచి 200 కేజీలు గోల్డ్ అక్కడి నుంచి తీసేటటువంటి అవకాశం ఉందని, ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి బంగారు పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ ఎక్స్కవేషన్ చేసేటువంటి ప్లేసెస్ ఉన్నాయో, వాటిలో గోల్డ్ స్కేర్సిటీ ఉన్నటువంటి రీత్యా ఈ రాయలసీమలో ఐడెంటిఫై చేసినటువంటి జేజీఎఫ్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో, దీని ద్వారా రాబోయేటటువంటి రోజుల్లో కూడా రాయలసీమ ఒక రతనాల సీమగా మారేటటువంటి పరిస్థితి ఉందటంలో ఎటువంటి అనుమానం లేదు.
1: సార్, కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలిగాయంటారు?
0: ఇంతకుముందే మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో మనం కొన్ని పథకాల గురించి మనం మాట్లాడుకున్నాం. ముఖ్యమైనటువంటి పథకాలు ఉజ్వల కావచ్చు, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కావచ్చు, పిఎం ఆవాస్ యోజన కావచ్చు, పిఎం కిసాన్ వంటి పథకాల ద్వారా ఇవాళ గ్రామీణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF కూడా ఇదే అంశాన్ని ప్రత్యేకంగా తన రిపోర్ట్ లో కూడా వాళ్ళు పొందుపరచడం కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ప్రత్యక్ష లబ్ధి బదిలీ ద్వారా DBTs ఏవైతే ఉన్నాయో దాని ద్వారా పారదర్శకంగా ప్రయోజనాలు కూడా ప్రతి ప్రాంతానికి కూడా అందుతా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీని ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు కలిగేటటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉండటం అనేది నిజంగా ఇది నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గత కొన్ని దశాబ్దాలుగా వాటన్నింటినీ ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్లక్ష్యంతో ఉన్నటువంటి పరిస్థితి ఉందో, ఇవాళ వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసే విధంగా పథకాల ద్వారా మనందరం కూడా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఇవాళ అగ్రగామి ప్రదేశ్గా నిలబడటంలో, అగ్రజ ప్రదేశ్గా నిలబడటంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం యొక్క సహకారం పూర్తి స్థాయిలో ఉందని చెప్పి తెలియజేస్తాం.
1: సార్, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కానివ్వండి, స్వయం ఉపాధి ప్రోత్సాహకానికి సంబంధించి NDA ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?
0: ఇవాళ దేశంలో ఉన్నటువంటి మనకి భారతదేశం ప్రపంచంలోనే యువతకి ఎక్కువ మంది ఉన్నటువంటి యువత కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. ఇవాళ 40 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి యువకులు ఈ దేశం వ్యాప్తంగా కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ యువతనంతా కూడా ఒక సరైనటువంటి విధానంగా వాడుకునే దానికోసం అని చెప్పి నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన వెంటనే ప్రారంభించినటువంటి అంశం స్కిల్ ఇండియా. స్కిల్ ఇండియా పేరుతోటి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అనేక మంది యువకులకి ఇవాళ ట్రైనింగ్ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా స్టార్టప్ ఇండియా ఇండియా ద్వారా కానివ్వండి, అదే విధంగా మహిళలకి కానివ్వండి, చిన్న స్థాయి వ్యాపారస్తులకు కానివ్వండి, ముద్రా రుణాలు కానివ్వండి, డిజిటల్ ట్రైనింగ్ క్యాంప్స్ ఏవైతే జరుగుతా ఉన్నాయో వాటి ద్వారా కానివ్వండి, ఇవాళ యువతను, భారతదేశ యువతను ఒక శక్తివంతమైనటువంటి యువతగా మార్చేటటువంటి ప్రయత్నం NDA ప్రభుత్వం చేపడతా ఉంది. ఈ యువతే దేశ భవిష్యత్తు అనే నమ్మకాన్ని NDA ప్రభుత్వం పూర్తి స్థాయిలో విశ్వసిస్తుంది. కాబట్టి ఇవాళ యువత కోసం అనేకమైనటువంటి పథకాలను కూడా చేపట్టడం జరుగుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశం యొక్క యువత కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాదు, ఉద్యోగాలు కల్పించడంతో పాటుగా పారిశ్రామికంగా కూడా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా యువత నిలబెడుతుందన్న ఒక నమ్మకాన్ని, దాని ద్వారా ఈ పథకాల ద్వారా వారందరూ ఉపయోగించుకునేటటువంటి పరిస్థితులు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ ఏర్పాటు చేస్తా ఉంది.
1: సార్, ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, సో వీరు ఏ విధంగా పనిచేయాలని మీరు భావిస్తూ ఉన్నారు?
0: ఎక్కడైనండి, ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలన్నా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలన్నా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఇవాళ అవసరం. అటువంటి నాయకత్వం భారతదేశ ప్రజలు గత 3 పర్యాయాలుగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపరిచినటువంటి అంశాన్ని మనందరం కూడా చూసాం. ఇవాళ అటువంటి నాయకత్వం, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం భారతదేశానికి లభించింది కాబట్టి కింద స్థాయిలో కూడా ప్రధానమంత్రి దిగువ స్థాయిలో కేంద్ర మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రజా నాయకుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి మొట్టమొదటి అంశం ఇది. అదే విధంగా ఒక ట్రాన్స్పరెన్సీ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. నాయకత్వాన్ని కేవలం నాయకత్వంగా చూడట్ల, ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి నాయకత్వంగా, ఒక రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన అనాలి. అదేవిధంగా అభివృద్ధి లక్ష్యాలతోటి పనిచేసేటటువంటి నాయకత్వాన్ని ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల యొక్క విశ్వాసమే ప్రజాస్వామ్యానికి బలం. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత ఆ ప్రజాస్వామ్యం ఎంత పెద్ద ప్రజాస్వామ్యం అయినా నిలబడేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి ప్రతి అంశంలో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ తోటి, ఒక బాధ్యత తోటి కలిసి పనిచేయాలి.
1: సార్, రాబోయే రోజులలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమైన రంగాలు ఏంటి సార్?
0: ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో మనకి ఏర్పడిన తర్వాత సుమారుగా ఈ 20 నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క సమర్థమైనటువంటి పాలసీలు, అదేవిధంగా ఈ రాష్ట్రం పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. గత 5 సంవత్సరాల పాటు రాష్ట్రం ఒక అవినీతి పాలనలో మగ్గిపోయింది. అందులోనూ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా మనం తెలంగాణలో కొంత వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఇవాళ రాబోయేటటువంటి కాలంలో ముఖ్యంగా పారిశ్రామికీకరణ, అదేవిధంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వ్యవసాయ రంగం, అదేవిధంగా ఆక్వారంగం, మనకి ఆక్వారంగంలో కూడా విశాఖపట్నం కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, కాకినాడ కానివ్వండి, బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వీటన్నింటిని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కావాల్సిన విధంగా పోర్టులు కూడా మనం ఇవాళకే శాంక్షన్ చేయడం జరిగింది. అటు ఒక పక్క విమానాశ్రయాలు, అదేవిధంగా పోర్టులు, అదేవిధంగా డిఫెన్స్ కు సంబంధించినటువంటి రంగాలకు కూడా ఎన్డీఏ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఆంధ్రప్రదేశ్ కి ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేటటువంటి లక్ష్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు.
1: సరే, కార్యక్రమంలో చివరిగా ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరియు మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించాలనుకుంటున్న సందేశం?
0: గత 12 సంవత్సరాల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై ఉంచినటువంటి విశ్వాసానికి ముందుగా వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా అభివృద్ధి, పారదర్శకత, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో ప్రజల నుంచి వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క సహకారాన్ని నిరంతరం కూడా కోరుకుంటా ఉన్నాను. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనల కోసం మనందరం కూడా కలిసి కట్టుగా, మన మధ్య ఎటువంటి కుల వైషమ్యాలు, అదేవిధంగా మత వైషమ్యాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్గా, వికసిత్ భారత్ లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండే లక్ష్య సాధన కోసం మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి శ్రోతలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు గిరీష్ గారు, చాలా సంతోషం. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీ అందరితోటి కలిసి మీ ద్వారా నా యొక్క ఆలోచనల్ని, కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి అనేకమైనటువంటి అంశాలని ప్రజల ముందుకు తీసుకురావడం అనేది కూడా నాకు కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ధన్యవాదాలండి.
1: ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాశ్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. చిత్రం సఖి, పాడినవారు సాధనా సర్గం, శ్రీనివాస్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా శ్రీ మోతుకూరి వెంకటేశ్వరరావు గారితో పరిచయం వింటారు.
1: వృద్ధులపై జరుగుతున్నటువంటి హింస, నిర్లక్ష్యం, ఇంకా వాళ్ళని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, ఇలాంటి సమస్యలపై అవగాహన కల్పించడం ఈ వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల వృద్ధులకు సమాజంలో తగినటువంటి గౌరవం, రక్షణ కల్పించేలా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి రకరకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వృద్ధులు అసలు ఎలాంటి హింస, అలాగే నిర్లక్ష్యం అవనండి, రకరకాల సమస్యలు ఎదుర్కొనేది, వాటికి పరిష్కారాల గురించి వివరించడానికి ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి మరియు సీనియర్ సిటిజన్స్ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మోతుకూరి వెంకటేశ్వరరావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మోతుకూరి వెంకటేశ్వరరావు గారు.
2: సార్ నమస్తేనండి.
1: వెంకటేశ్వరరావు గారు, ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో వయోవృద్ధులు అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వృద్ధులపై వేధింపులు అసలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి ముందు చెప్పండి.
2: వృద్ధులపై వేధింపులు, ఇది ఒక జాడ్యంలా తయారైంది ప్రపంచంలో మొత్తంగాను. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, 70, 80, 90 పైబడిన వారు, పిల్లలు చూడకపోవటం, ఆస్తులు రాయించుకోవటం, ఇంట్లోంచి వెళ్ళగొట్టడం, తిండి పెట్టకపోవటం, పిల్లలు కన్న సంతానం ఎవరైతే ఉన్నారో చూడకపోవటం, తద్వారా పెద్దవాళ్ళు ఆఖరి రోజుల్లో ప్రశాంతంగా తన జీవితాన్ని ముగించుకోలేని పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. ఇది ఒక భాగం అయితే, ఈ ఎల్డర్ అబ్యూస్ ఉంది, కుటుంబంలో ఉండే వేధింపులే కాకుండా బయట కూడా సమాజంలో కూడా చాలా వేధింపులకు గురవుతున్నారు. చులకన భావం ఉంది, పెద్దల పట్ల గౌరవం లేదు, నిర్లక్ష్య భావంతో అనుసరిస్తున్నారు. దీని ముఖ్యంగాను ఇప్పుడు కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కూడా లేదా హాస్పిటల్స్లో కానివ్వండి, లేదా కేర్ సెంటర్స్లో కానీ, లేదా ఈ ఎవరు లేకుండా కేర్ టేకర్లు పెట్టుకొని ఆ కేర్ టేకర్ల ద్వారాగా చూసుకోవడానికి ఏర్పాటు చేసిన సందర్భాల్లో కూడా ఆయా వ్యక్తులు ఆ పెద్దవాళ్ళని చూడటంలో ఒక నిర్లక్ష్యం కూడా ఉంది. డబ్బు తీసుకున్నా సరైన సేవలు కూడా అందించే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకనంటే పెద్దవాళ్ళు వెంటికిటి సమస్య ఉంటుంది, కంటి చూపు సమస్య ఉంటుంది, మోకాళ్ళు నొప్పులు ఉంటుంది, నుంచోలేరు, కూర్చోలేరు, వాళ్ళు లేపాలి, బాత్రూమ్ తీసుకెళ్ళాలి, మందులు వేయాలి, వాళ్ళకి డైపర్స్ మార్చాలి, ఒకటి రెండు పోయి తెలీదు, ఇవన్నీ అనేక రకమైనటువంటి శారీరక మానసిక సమస్యలు ఎదుర్కొంటుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళని టేక్ కేర్ చేయటం అంటే చాలా కష్టమైన పని. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో ఈ కేర్ టేకర్స్ కూడా సరిగా అవగాహన లేకపోవడం కానివ్వండి, లేదా విసుకోవడం, మన ఇంట్లోనే మన పెద్ద ఇంట్లో పెద్ద అయినా సరిగ్గా లేకపోతే మనమే ఇసుకుంటున్నారు పిల్లలే అంటే, బయట వాళ్ళు ఇసుకోవడం విశేషమే ఉంది కదా. అందుకని ఆ రకంగా చాలా సందర్భాల్లో హాస్పిటల్స్ కానివ్వండి, నర్సులు చాలా రోగుల్ని కసురుకోవటం, విసుకోవటం, తోసేయటం, నెట్టడము లాంటిది. అదేవిధంగా హాస్పిటల్సే కాదు, హోమ్స్లో కానివ్వండి, అనేక చోట్ల ఇటువంటి ఇది జరుగుతుంది. ఈ మధ్య మనం చూసాము, విజయవాడలోనే ఒక ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీరు భార్య చనిపోతే

0: 90 సంవత్సరాల తల్లిని చూసుకుంటూ చేసేవాళ్ళు లేకపోతే ఒక కేర్ టేకర్ని పెట్టుకుంటే ఆ కేర్ టేకరు కొంతకాలం అక్కడ పనిచేస్తూ అక్కడ ఉన్న ఆనుపానాలు అర్థం చేసుకొని తర్వాత ఆ ఇంటి యజమాని చంపేసి ఆ ఇంట్లో నాస్తంతా ఎత్తుకుపోయిన పరిస్థితి. ఇవాళ చాలా చోట్ల రక్షణ లేని పరిస్థితి ఉంది పెద్దవాళ్ళకి. ఇది ఒక్కటే కాదు, ప్రతిదానికి పెద్దవాళ్ళని నేరగాళ్ళు ఫస్ట్ టార్గెట్ సీనియర్ సిటిజన్స్, నేరగాళ్ళకి మోసగాళ్ళకి వీళ్ళకి. పిల్లలు ఎక్కడో ఉంటారు, ఇక్కడ ఉండరు, ఏ అమెరికాలోనో ఆస్ట్రేలియానో లండన్లోనో ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు ఏదో ఫోన్లో మాట్లాడడం తప్ప ఏది ఉండదు. ఇక్కడేమో పెద్దవాళ్ళు ఇద్దరే ఉంటారు, ఇద్దరిలో ఎవరు ముందు ఎవరు వెనకో తెలియదు. ఒకరు ముందు పోతే రెండో వారికి ఇబ్బంది, అది ఆడవారైనా మగవారైనా. ముఖ్యంగా ఆడవారైతే కొంత సర్దుకుంటారేమో కానీ మగవారైతే ఒంటరితనాన్ని భరించలేరు, అది చాలా మానసిక వేదన. ఈ పరిస్థితుల్లో నేరస్థ ముఠాలు ఏవైతే ఉన్నాయో, మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో, సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళేమంటే ఈయనెవరు, ఈయనకేమన్నా ఆస్తిపాస్తులు ఏమున్నాయి, ఎవరిక్కడ లేరు కదా అని చెప్పేసి అని అవినీతి అధికారితో కుమ్మక్కయ్యి వాళ్ళ ఆస్తుల్ని దొంగపత్రాలు సృష్టించి ఆస్తులను కాయేసే పరిస్థితి. నా ఆస్తి కబ్జా అయింది నాకు తెలిసేటప్పటికి 4-5 చేతులు మారిపోవటము, ఏం చేయాలో నాకు తెలియకపోవటము, ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంతేకాకుండా నేను ఒంటరిగా ఉంటున్నా, ఇల్లు పెద్దదిగా ఉంది, తోడెవరు లేరు, పిల్లలు ఎక్కడ లేరు. నాకు ఏదన్నా తోడుగా ఎవరిని ఉంటారని చెప్పేసి అని తెలిసిన వాళ్ళు కానీ ఎవరికి వాళ్ళకి అద్దెకిస్తే వాడు కొంతకాలం అద్దెస్తాడు, 4-5 నెలలు తర్వాత అద్దెవాడు ఖాళీ చేయడు. ఆ అద్దె డబ్బులే జీవనాధారంగా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి, అటువంటివి ఉన్నాయి. అదే అంటే పోలీస్ కేసు పెట్టడము, లేకపోతే ఏదో ఇంకో రకంగా తిట్టారని చెప్పి చేయడము, ఈ రకంగా వేధింపులు గురి చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఇప్పుడు నాకేదో ఒక సందర్భంలో కొంత అమౌంట్ రిటైర్ అమౌంట్ లేకపోతే ఏదో ఒక అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్ పెట్టి ఏదన్నా ప్రాపర్టీ కొంటే ఆ ప్రాపర్టీ సరి అయిన పద్ధతిలో లేని పరిస్థితి. ఎందుకంటే ఆ బిల్డర్ కానీ లేదా ఆ ఎవరైతే డెవలపర్ ఉన్నాడో డబ్బులను కట్టిన తర్వాత వాడు సంవత్సరాల తర్వాత వాడు కంప్లీట్ చేయడు, మాకు హ్యాండ్ ఓవర్ చేయడు, ఇలాగ నేను వెళ్ళిపోతా, ఏమిటి పరిస్థితి? అట్లానే ఏదైనా అమౌంట్ వచ్చిందని చెప్పేసి నేను పిల్లలకి చెప్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ మరి ఇమ్మంటారని చెప్పేసి నేను ఏదో బ్యాంకులో కానీ వడ్డీ తక్కువ అని చెప్పేసి ఎవడు తెలిసిన వాడిని వడ్డీకి ఇస్తే వాడు అసలు ఇవ్వడు, వడ్డీ ఇవ్వడు, జిక్కుండితో పోవంటాడు, ఏం చేయాలి? ఈ రకంగా ఏమంటే ఈ మధ్య కొత్తగా సైబర్ క్రైమ్ వచ్చింది, 1 లక్ష రూపాయలు ఓన్లీ సీనియర్ సిటిజన్సే దీనికి టార్గెట్. మన విజయవాడలో మన విజయవాడ నగర మన పోలీస్ కమిషనర్ గారి వారితోటి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం, మేము కూడా జిల్లా మొత్తంగా అన్ని ప్రాంతాల్లో సీనియర్ సిటిజన్స్ తోటి ఈ సైబర్ క్రైమ్ పోలీసు ఆఫీసులను తీసుకువెళ్ళి అవగాహన కల్పించడము, సైబర్ క్రైమ్ గురి కాపాడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫోన్ ఎలా వినియోగించాలి, ఆ వినియోగించడంలో మెలకువలు ఏంటి, ఆన్లైన్ మోసాలు అంటే ఏమిటి, డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, వీటన్నిటి మీద కూడా చాలా క్యాంపులు నిర్వహించాం. గొల్లపూడిలోను, కొండపల్లిలోను, అట్లనే గన్నవరంలోను, కొన్ని విజయవాడ కొన్ని కాలనీస్లోను, చాలా చోట్ల మనం ఆ రకంగా అవేర్నెస్ చేస్తాం. ఈ సమస్యలు ఎలా ఉంటాయి, వాళ్ళ సమస్యల నుంచి ఎలా బయటపడేయాలి, కావాల్సినటువంటి అవగాహన కూడా మనం నిత్యం వాళ్ళకి చేయడం జరుగుతుంది. మన ఆఫీస్కి ప్రతిరోజు అనేక మంది మా పిల్లలు చూడలేదనో, ఆస్తులు రాచుకున్నారనో, ఇంట్లోంచి వెళ్ళగొట్టారనో, కొట్టారనో, తిడుతున్నారనో, తిండి పెట్టలేనో, అనేక బాధతోటి ఏడుస్తూ కళ్ళనీళ్ళతో వస్తుంటారు. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ స్వాంతన కల్పించే పరిస్థితుల్లో అవసరం పిల్లల్ని పిలిపించి మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలు కూడాను, ఎరా బాబు మీరు కూడా రేపు రాబోయే కాలంలో ముసలిలో అవుతారు, మరి అమ్మ నాన్న దేవుళ్ళు అంటే వాళ్ళే రా బాబు అని చెప్పేసి అని చెప్పి ఆ రకంగా మనం ఎడ్యుకేట్ చేసి ఆ కుటుంబంలో ఆ పెద్ద ఆయనకి ఆ సమస్య లేకుండా హ్యాపీగా ఆ ఇంట్లో తన యొక్క ప్రస్థానం ముగించుకునే స్థితికి తీసుకెళ్లటమే మన యొక్క మేము చేస్తున్నటువంటి కార్యక్రమం యొక్క ప్రధానం.
1: అయితే వెంకటేశ్వరరావు గారు, మరి సమాజంలో దీని పట్ల అవగాహన ఎలా పెంపొందించాలంటారు?
0: మేము ప్రత్యేకించి సీనియర్ సిటిజన్స్గా మాకు ఒక సామాజిక బాధ్యత ఉంది. మేము పెద్దవాళ్ళంగా మా ముందు తరాలు స్వాతంత్రోద్యమం కోసం పోరాటం చేశారు, స్వాతంత్రం తెచ్చారు, ఒక మంచి ఉన్నతమైన సమాజం కోసం, విలువలతో కూడిన సమాజం కోసం వాళ్ళు కృషి చేస్తారు, అట్లాంటి సమాజం కావాలి వాళ్ళు కళ్ళగన్నారు. కానీ ఇప్పుడు రాను రాను సమాజంలో ఆర్థిక సంబంధాలు తప్ప మానవ సంబంధాలు లేకుండా పోతున్నాయి, దీనికి

0: కారణం చెప్పుకోవాలంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ సరైన విద్యా విధానం లేకపోవటము, సరైన పద్ధతుల్లో ప్రజల్ని కాదు అసలు విద్యా వ్యవస్థ నుంచే మార్పులు రావాలి. చిన్నపిల్లల వయసు నుంచే వాళ్ళకి పెద్దలను గౌరవించడం దగ్గర నుంచి, పౌరుడుగా పౌర బాధ్యతలు నిర్వర్తించే దాని గురించి, తర్వాత తన యొక్క విద్యుత్ ధర్మం ఏదైతే ఉందో సమాజంలో విలువలు కాపాడటం, పెద్దలను గౌరవించడము, పెద్దల యొక్క అనుభవాలు తీసుకోవడము. పెద్దలండి, ఎంత జ్ఞానవృద్ధులండి, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా, ఉపాధ్యాయులుగా,
1: కలెక్టర్లుగా,
0: వ్యవసాయ కూలీలుగా, కార్మికులుగా, కష్టజీవులుగా, ఎన్ని రకాల అది సమాజం ఈ స్థితికి రావడానికి కారణం వారే కదండి. పాత తరపు జనాభా ఇప్పుడు నేటి వృద్ధ తరము, నాటి యువత యువకులుగా ఉన్నప్పుడు అప్పటి నుంచి వారు చేసిన శ్రమ, వారి యొక్క బుద్ధి జ్ఞానత ఇదంతా కూడా ఫలితం వల్లే ఇవాళ ప్రపంచం ఇంత ఉన్నత స్థితికి వెళ్ళిందంటే అదే కారణం. అంచేత వృద్ధులు అనేవాళ్ళు జ్ఞాన సంపద, జాతి సంపద, ఈ జాతి సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అట్లనే సీనియర్ సిటిజన్స్ ఇందా నేను చెప్పినట్టుగా వివిధ రంగాల నిష్ణాతులైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన కలిగించేందుకు వీలుగా వీళ్ళని పెద్దవాళ్ళని వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఆయా సంస్థల్లో ఒక సలహా మండలిగా, అడ్వైజరీ కమిటీల్లో వీళ్ళని మెంబర్లుగా వేసుకొని వీళ్ళ సహాయ సహకారాలతోటి నెక్స్ట్ జనరేషన్ తోటి కలిసి సమాజాన్ని ముందు తీసుకెళ్ళడం కావాల్సిన పరిస్థితుల్ని మనం ముందు తీసుకెళ్ళాలి. ప్రభుత్వ బాధ్యత అది చెయ్యాలి. ఇప్పుడు చాలామంది ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఆయా వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, రిటైర్ అయ్యారు. అయిన తర్వాత కూడా ఆయా సంస్థల్లో వారిని ఒక అడ్వైజరీ సలహా బోర్డు మెంబర్లుగా వేసుకొని వాళ్ళ యొక్క సర్వీసెస్ కూడా తీసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది. అలా చేయాలి. విద్యార్థుల నుంచే చేయాలి. హై స్కూల్ విద్యార్థుల నుంచి, కాలేజీ విద్యార్థుల నుంచి కూడా సమాజం పట్ల గౌరవము, విలువ పెంచాలి. విలువలు పడిపోతున్న సమాజంలో విలువలు కాపాడేదానికి ప్రయత్నం చేయాలి. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. సీనియర్ సిటిజన్స్ యొక్క అభిప్రాయాలను విలువించి వీరి యొక్క జ్ఞానాన్ని కూడా భవిష్యత్తులకు అందజేయడానికి కావాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
1: వెంకటేశ్వర గారు, వృద్ధుల పట్ల వేధింపుల నివారణకు మీరు అసలు ఏం చేయాలి అనేటువంటిది, సమాజం పట్ల ఎలాంటి బాధ్యత ఉంది అనేటువంటి సూచనలు ఇవ్వండి.
0: ఇప్పుడు నేను 2006 నుంచి నేను ఈ సంస్థలో బాధ్యత తీసుకున్నా, అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ సీనియర్ సిటిజన్స్ యాక్టివిటీస్లోను సంబంధాలు కలిగి ఉన్నాను. ఇప్పటికీ 20 సంవత్సరాలు నా అనుభవం రీత్యా ఈ వేధింపులకు సంబంధించి కూడాను ప్రతి సంవత్సరం కూడా జూన్15 ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాలు జరుగుతుంది. వేధింపుల నివారణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని మీద కూడా ఆ జనరేషన్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఉన్నటువంటి దాన్ని పోడ్చడానికి పరస్పరం అవగాహన పెంచుకొని అన్ని వర్గాల వ్యక్తులతోటి సభ చేసి అవగాహన కల్పించడం ద్వారాగా చేయాలి ఒకటి ఉంది. మేము ప్రతి సంవత్సరం కూడాను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అట్లానే 1 అక్టోబర్ ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. అట్లానే మొత్తం కృష్ణా జిల్లా, ఉమ్మడి జిల్లా, తర్వాత ఎన్టీఆర్ జిల్లాగా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చేస్తున్న అనుభవరీత్యానే ప్రభుత్వం కూడాను మనకి జాతీయ స్థాయిలో నేషనల్ కౌన్సిల్ ఎలా సీనియర్ సిటిజన్స్ కోసం ఎలా ఉందో, స్టేట్ లెవెల్ కమిటీ కూడా అలాగే ఉంది, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఎలా ఉంది. ఆల్ ఇండియా కమిటీలోనేమో ఇయర్లీ వన్స్ కమిటీ మీట్ అవుతుంది, స్టేట్ లెవెల్ కమిటీ ఏమో 6 మంత్స్ ఒకసారి మీట్ అవుతుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరి 3 మంత్స్కి మీట్ అవుతుంది. ఆయా కాలాల్లో సీనియర్ సిటిజన్ సమస్యల మీద చర్చించి నిర్ణయాలు తీసుకొని అమలు చేయడానికి కృషి చేస్తుంది. ఆ రకంగా మనకు కూడా మన స్టేట్లో కూడాను ఈ సీనియర్ సిటిజన్ మంత్రి డోలా బాల వీరాంజనే స్వామి గారి అధ్యక్షతన కమిటీ ఉంది. ఆ కమిటీలో నేనే కూడా సభ్యుడిగా ఉండి రాష్ట్ర స్థాయిలో సీనియర్ సిటిజన్స్ కావాల్సినటువంటి సంబంధించినటువంటి ఈ వెల్ఫేర్, ఇంకా ఎటువంటి సమస్యలు తీసుకుంటే ఎటువంటి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందని చెప్పి చర్చించి నిర్ణయాలు తీసుకుని జరుగుతుంది. ఇటీవల జరిగిన మీటింగ్లో కూడా మరి పెద్దవాళ్ళకి వినికిడి సమస్యలు చాలా ప్రధానంగా ఉన్నాయి కనుక వినపడిన సమస్య ఉంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేసి సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మందికి మనం ఈ క్యాంపులు పెట్టి వినికిడి పరికరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గ్రౌండ్ ఉన్నాము, టైం బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేసి టైం బ్యాంక్ ద్వారా పెద్దవాళ్ళకి సేవలు అందించడం కోసం పిల్లల్ని ఒక చేయడం జరుగుతుంది. అట్లనే కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడాను చాలా మంచి కార్యక్రమాలు తీసుకొని మండల లెవెల్లోనే మండల కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి నెల మొదటి మంగళవారం సీనియర్ సిటిజన్ సమస్య గురించి పరిష్కరించేదాని కోసం చేశారు. అట్లను ఈ 2 జిల్లాల్లో మాత్రం చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంది. వీటన్నిటి కారణంగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మన సంఘం చేస్తున్న కార్యక్రమం మొత్తం 1గా కార్యక్రమాలు మనం చేస్తున్నటువంటి ప్రధానంగా ఉన్నాయి. దీని వలనే మనకు ఇటీవల జరిగినటువంటి ఆల్ ఇండియా మహాసభ, భువనేశ్వర్ జరిగిన మహాసభలో నాకు బెస్ట్ సీనియర్స్ అవార్డుగా నేషనల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దానికి మన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా స్పందించారు. ఇది మొత్తం కార్యక్రమాలు మొత్తం ఉమ్మడి సమిష్టి కృషి వల్ల సాధ్యమైంది. ఆ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ ఎవరికి వారు ఎక్కడ 10 మంది ఉంటే 10 మంది గ్రూప్గా ఒక సీనియర్ ఏర్పడి ఆ సీనియర్ సమస్యల గురించి చర్చించుకొని ఆయనకి ఏ సమస్య వచ్చినా కూడా ఒకరికొకరు తోడుగా అండగా ఉండి పరిష్కరించడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: ధన్యవాదాలు వెంకటేశ్వర గారు. నమస్కారం అండి.
0: నమస్తేనండి.
2: వెంకటేశ్వరరావు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: అల్లూరి సీతారామరాజు ఈ చిత్రానికి ఘంటసాల వి రామకృష్ణ బృందం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన శ్రీశ్రీ, సంగీతం పి ఆదినారాయణరావు. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కేసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృందా, చిన్నమంతుల వీరందరి కోరికపై ఈ పాట.

0: కార్యక్రమంలో తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోజంపల్లి మండలం రేవణపల్లి నుంచి వేణు బాలయ్య బాబు వీరికి కోరికపై కోకిల ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి.
1: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోక

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట శ్రీ వేదవ్యాస గీత రచనలో కార్తీక్ బృందం పాడిన పాట వినబోతున్నారు. చిత్రం జగద్గురు ఆదిశంకరాచార్య.

తర్వాత వేటూరికి రచనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట వినిపోతున్నారు. చిత్రం జడగంటలు, సంగీతం పుహళైంది.

0: తర్వాత మనో ఎస్పి శైలజ పాడిన పాట చిత్రం రుద్రవీణ.
1: రండి రండి రండి.

0: సంతోషం సుమండి.
1: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు. ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
2: తమరైన సూర్య ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమబోటి వారికి. ఇక్కడ
1: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య. గడప దాటి ఇటు వస్తే వారి పేరు

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా. కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: రావోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
1: ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ.
1: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
3: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
2: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
3: ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన, సూర్యంగారని చెప్పానే ఆయనే ఈయన.
2: ఆహా,

0: తగ్గటమన్నది. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: ஐய பி ஏ எல்எல் பி போஸ்ட் போஸ்ட் போஸ்ட் போஸ்ட்.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.

మాటలనే సంగతులు చేయడం పని పని పని సరి పని సరిగా సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు.

0: in the United States. The game will start at 9:30 p.m. IST. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లాహిరి లాహిరిలో ఏకచిత్ర గీతాలు వింటారు. శాంతి నివాసం చిత్రం నుంచి పాటలు వినండి.

సదస్సు ఈరోజు ఫ్రాన్స్ లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుట్ రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడ ఆహార నిల్వలున్నాయని, కొరత ఏర్పడే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. ఫ్రాన్స్లో ఈవియన్ నగరంలో ఈవేళ నుంచి ప్రారంభం కానున్న 52వ G7 సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ సమావేశం గొప్ప సానుకూల పరిణామంతో ప్రారంభమవుతోంది. అమెరికా, ఇరాన్ దేశాలు తమ మధ్య 107 రోజుల పాటు జరిగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. అలాగే ప్రపంచ చరుము సరఫరాలో 5వ వంతు రవాణాకు ఉపయోగపడే కీలకమైన జలమార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ తిరిగి తెరిచాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీతో సహా G7 దేశాల నేతలు ఈ పరిణామం పట్ల హర్షం ప్రకటించారు. ఎటువంటి షరతులు పరిమితులు లేని నౌకాయాన స్వేచ్ఛతో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ను అత్యవసరంగా తిరిగి తెరవడం ఎంతో అవసరమని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం వరకు కొనసాగే G7 సదస్సు కోసం ఈవియన్ నగరంతో పాటు జెనీవా లేక్, జెనీవా ప్రాంతాన్ని ఒక అభేద్యమైన భద్రతా కోటగా మార్చారు. సదస్సు జరిగే వేదిక చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని రెడ్, బ్లూ జోన్లుగా విభజించారు. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారిత పాసల ద్వారా మాత్రమే ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఇంకొంతసేపట్లో G7 సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నేతలతో పాటు యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులకు అధికారికంగా స్వాగతం పలుకుతారు. భారత్, బ్రెజిల్, దక్షిణ కొరియా, కెన్యా, ఈజిప్ట్ దేశాలను భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించారు. వీటితో పాటు యుక్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు కూడా ఆహ్వానం అందింది. ఫ్రాన్స్ అధ్యక్షతన జరుగుతున్న G7 సదస్సు ప్రస్తుత సంవత్సరానికి కొన్ని కీలక ప్రాధాన్యతనిచ్చుకుంది. మితిమీరిన స్థూల ఆర్థిక అసమతూకాన్ని తగ్గించడం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం ఈ ప్రాధాన్యతలు ఉన్నాయి. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్ వాల్యూ చైన్స్ పటిష్టతను బలోపేతం చేయడం, ఆన్లైన్లో మైనర్లు, పిల్లల రక్షణ, ప్రధాన భౌగోళిక రాజకీయ సంక్షోభాల పరిష్కారంపై కూడా చర్చలు జరుగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఈవియన్ చేరుకుంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఈవియన్ లో పర్యటిస్తారు. భారత్కే కాకుండా మొత్తం అభివృద్ది చెందుతున్న దేశాలకు కీలకమైన అంశాలపై ప్రపంచ నేతలతో చర్చించేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 7వ సారి G7 సదస్సుకి హాజరవుతున్నారు. G7 సదస్సుల్లో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం అనేది శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ స్థిరత్వానికి సంబంధించిన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో మన దేశం పోషిస్తున్న పాత్రకు, అందిస్తున్న సహకారానికి లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపును ప్రతిఫలిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడతను ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. భారత స్లోవేకియా సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు తన పర్యటన మంచి అవకాశం కల్పిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో AI ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో మన దేశానికున్న నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రికి ఘనస్వాగతం లభించింది. సంప్రదాయ స్లోవక్ ఆతిథ్యం లభించిందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. స్లోవక్ విదేశాంగ మంత్రి స్వాగతం పలకడంతో పాటు ప్రవాస భారతీయులు కూడా సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

0: దేశంలో తగినంత మొత్తంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని, ఎల్ నినో పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో ఆహారం కొరత ఏర్పడే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మైండ్ సమ్మిట్లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
1: Of course, we have enough buffer stocks. Since last year, we have maintained, so there shouldn't be a food shortage. But for farmers, it will have an impact because this year, his income will be stressed out.
0: ఖరీఫ్ పంట కాలానికి సరిపడా మొత్తంలో ఎరువులు కూడా అందుబాటులో ఉన్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. అలాగే రాబోయే రబీ సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరా ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రారంభమవుతుందని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాలు, కానుకల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక వినతి పత్రం దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఉద్దేశించి అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనూప్ ప్రకాష్ అవస్థి ఈ వినతి పత్రం దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థతో స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమస్య కోట్లాది మంది భక్తుల నమ్మకం విశ్వాసాలకు సంబంధించిందని పేర్కొంటూ, రామాలయానికి చెందిన విరాళాల నిధుల్లో అక్రమాలు, దుర్వినియోగం లేదా నిధులు మాయమైనట్లు వస్తున్న ఇటీవలి నివేదికలు దేశ విదేశాల్లోని భక్తుల్లో ఆందోళన కలిగించాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా రిప్రజెంటేషన్లో గుర్తు చేశారు. అయినప్పటికీ అధికారికంగా క్రిమినల్ విచారణ, ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం వల్ల ఈ విషయమై వ్యవస్థ స్పందించిన తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పిటిషనర్ వాదించారు. ఉత్తరప్రదేశ్లోని జవహర్లో గల నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి. దేశీయ పౌర విమానయాన రంగంలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి ఈ విమానాశ్రయమే నిదర్శనమని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీ ఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో హిమాలయాల్లో సానుగుల దిగువ ప్రాంతంలో, పశ్చిమ బెంగాల్లో, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ మొదలైన చోట్ల విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. నిన్న రాత్రి బర్మింగ్హామ్లో నెట్బ్యాక్స్టన్లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు భారత్ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆలౌటైంది. ఫీఫా ప్రపంచ కప్ 2006 ఫుట్బాల్ స్టేడియంలో ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు జరిగిన గ్రూప్ ఆఫ్ మ్యాచ్లో స్వీడన్ టునీషియాపై 5-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు జరగనున్న మరో మ్యాచ్లో గ్రూప్ హెచ్ పోటీలో స్పెయిన్ కార్పో వార్డీతో తలపడనుంది. శిష్యాలు మరొకసారి 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అవుట్ రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీలో భారత్ పాకిస్తాన్ను ప్రారంభ మ్యాచ్లో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా ప్రమాదాల్లో కంటిగాయాలు ఆధునిక చికిత్స డాక్టర్ యనమదల సుజాత గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: డాక్టర్ యనమదల సుజాత గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ సుజాత గారు, మీరు విజయవాడలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులుగా, ప్రత్యేకించి కృత్రిమ కన్ను అమర్చే శస్త్రచికిత్స నిపుణులు అంటే ఆర్టిఫిషియల్ మూవబుల్ ఐ ఇంప్లాంట్ సర్జన్ లేదా స్పెషలిస్ట్ లేదా ఆక్యులోప్లాస్టీ స్పెషలిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ మూవబుల్ ఐ ఇంప్లాంట్స్కి సంబంధించినటువంటి ఆక్యులోప్లాస్టీ స్పెషలిస్ట్ అనేటువంటిది అరుదుగా వింటుంటాం డాక్టర్ గారు, దీని ప్రత్యేకతకు ఒక్కసారి చెప్పండి.
2: కంటిలో రకరకాల బ్రాంచీలు వచ్చేసినాయండి, రెటీనా అని, కార్నియా అని, గ్లకోమా అని ఇట్లాంటి బ్రాంచీలు వచ్చినాయి. ఆ దానిలో ఒక బ్రాంచి ఆక్యులోప్లాస్టీ అండి. ఆక్యులోప్లాస్టీ అంటే ప్లాస్టిక్ సర్జరీ ఇన్ ఐ, అంటే ఇప్పుడు కంటి లోపల జరిగే రకరకాల జబ్బులకి వైద్యం చేయటం అనేది శుక్లాలని, రెటీనా అని అలా జరుగుతుంది. కంటి గుడ్డు చుట్టుపక్కల జరిగే రకరకాల ప్రాబ్లమ్స్కి వైద్యం చేయటం అనేది ఈ ఆక్యులోప్లాస్టీ కింద వస్తుందండి. ఎలాగంటే ఏదన్నా యాక్సిడెంట్ వలన కన్ను డ్యామేజ్ అయినా, కట్ అయినా, రెప్పలు కట్ అయినా, రెప్పలు లోపలికి ముడుచుకుపోయినా, రెప్పలు బయటికి ఏలాడుతున్నా, లేకపోతే బై బర్త్ కంటి రెప్పలు జారిపోయినా, టోసిస్ అంటారు దాన్ని, అలాగైనా, లేకపోతే ఏదన్నా ట్యూమర్స్ అంటే ఏదన్నా గడ్డలు వచ్చి కన్ను ముందుకు పొడుచుకు రావటం, లేకపోతే ఒక పక్కకు తోసివేయబడటం, ఇట్లాంటివన్నీ ట్యూమర్స్ వల్ల కానీ, లేకపోతే కొన్నిసార్లు కంట్లోంచి ధారాపాటంగా నీళ్లు కారిపోతుంటాయి, లేకపోతే ఏదన్నా పుసులు కట్టేస్తుంటాయి కన్నులో, ఆ కొట్టాలన్నీ బ్లాక్ అయిపోయి దానివల్ల రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్కి ఈ ఆక్యులోప్లాస్టీ స్పెషాలిటీ అనేది దీనికి వైద్యం చేస్తామండి మేము. దానిలో ముఖ్యంగా ఏంటంటే ఏదన్నా డ్యామేజ్ అవుతే, ఏదైనా ఇంజురీస్ కానీ, దెబ్బలు తగలటం అన్నా కానీ, కన్ను గుడ్డు కానీ, గ్రెప్పలు కానీ డ్యామేజ్ అయితే వాటికి ఎలా వైద్యం చేయాలి అనేది మా బ్రాంచ్లో వస్తుందండి.
1: అయితే డాక్టర్ యనమదల సుజాత గారు, ఎక్కువగా ఈ కంటి గుడ్డుకి ప్రమాదాల్లో ఏదైనా దెబ్బలు తగిలినా, గాయమైనా, కర్మాగారాల్లో లేదా ఫ్యాక్టరీల్లో పనిచేసేటువంటి కార్మికులు ఒక్కొక్కసారి వాళ్ళు చేసేటువంటి వృత్తిని బట్టి కన్ను గుడ్డుకి ఇనుప రేకులు కానీ, పొలుసులు కానీ ఇలాంటి గట్టిగా తగలడం, ఒకసారి కన్ను గుడ్డు మొత్తం కట్ అయిపోవడం, కొంతమందికి అసలు ఊడిపోయిందని అనడం, అలాగే ఇనుప రజన్ లాంటిది గుచ్చుకోవడం, ఇలాంటి చాలా వింటుంటాం డాక్టర్ గారు. అలాంటప్పుడు ఏం చేయాలి? వెంటనే ఏమైనా గోల్డెన్ అవర్లో మీలాంటి స్పెషలిస్టుల దగ్గరికి రావాలనా, లేకపోతే కొంచెం నిదానంగా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు ఆ కంట్లో గాలి ఊదడం లేదనుకుంటే దూది పెట్టి ఒత్తడం ఇలాంటివి చేస్తుంటారు, ఏం చేయాలండి వెంటనే?
2: ఇప్పుడు ఈ ప్రమాదాలు ఎట్నుంచన్నా రావచ్చు అండి. ఇండస్ట్రీస్లో మాత్రమే కాకుండా ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి.
1: అవునండి,
2: రకరకాల కారణాలు, ఇంట్లో కూడా మామూలుగా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా రకరకాల ప్రమాదాలు కంటికి జరగవచ్చు. ఇప్పుడు ప్రమాదాలను రెండు రకాలుగా మనం డివైడ్ చేస్తే, ఒక రకం ఏంటంటే రకరకాల వస్తువుల ద్వారా, ఇనప వస్తువులు కానీ, చెక్క వస్తువులు కానీ, ఏదైనా వస్తువుల ద్వారా ప్రమాదం జరగటం. రెండోదేమో కెమికల్స్ ద్వారా ప్రమాదం జరగటం. ఈ రెండిట్లో వైద్యం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. ముందు కెమికల్ ద్వారా జరిగే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వంటింట్లో చేసేవాళ్ళకి, బాత్రూంలో చేసేవాళ్ళకి, లేకపోతే ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి, ఎక్కడైనా సరే యాసిడ్ కానీ, ఆల్కలీ కానీ, వాళ్ళు చేసే ద్రవ పదార్థం కంట్లో పడిం కానీ, ఫస్ట్ అన్నిట్లోకి ముఖ్యంగా, మరీ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే బాగా నీళ్లతో కన్నుని వెంటనే కడిగేయాలండి. ఎన్ని నీళ్లతో కడగాలంటే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, బకెట్ నీళ్లు కంటి మీద పోసేయాలి. అదే లెక్క, అందరికీ అది తెలియదు, ఒక ఏదో ఒక గ్లాసు పోస్తారు లేకపోతే చేతులతో ఇట్లా కడుగుతారు, అట్లా కాదండి. కెమికల్ ఎక్స్పోజర్ అయినప్పుడు బకెట్ నీళ్లు పక్కన పెట్టుకొని, శుభ్రమైన నీళ్ళని ఒక మగ్గు తీసుకొని కంటి ఒక ధారాపాతంగా పోసేయాలి. అలా పోసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ వెళ్ళిన కెమికల్ డైల్యూట్ అయిపోయి దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. అలా చేయకపోకుండా అప్పుడు తర్వాత ఎప్పుడో మా దగ్గరికి తీసుకొస్తే కళ్ళ డాక్టర్ల దగ్గరికి, మేము చేయగలిగింది కూడా చాలా లేట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ అక్కడ ఎవరుంటే పక్కన వాళ్ళు చేయాలి, ఇది కెమికల్ ఇంజరీస్కి చేయాలి. తర్వాత ఏమో ఏదన్నా వస్తువుల ద్వారా ఇంజరీస్ జరిగితే అది రెప్పకు జరగవచ్చు. రెప్పకు జరిగినప్పుడు చాలా బ్లడ్ బయటకు వస్తుందండి, ఎందుకంటే కంటి రెప్పలు చాలా రక్తం శాతం ఎక్కువ బాడీ అన్నిట్లోకి. రక్తం కారుతున్నప్పుడు రెప్పలకు మాత్రమే జరిగింది అనుకున్నప్పుడు ఏదన్నా కట్టు కట్టేసి ఆ రక్తాన్ని ఆపటం అనేది చేయాలండి కొంచెం.

0: తగ్గించేది. రెండోదేమో కంటి గుడ్డుకు తగిలింది అనుకోండి, నల్ల గుడ్డుకు తగిలితే మాత్రం ఎటువంటి ఇది తొడవటం కానీ దూదుడు పెట్టడం కానీ ఏమి చేయకుండా జాగ్రత్తగా ఒక చిన్న ప్యాడ్ పెట్టి కట్టు కట్టేసి వెంటనే తీసుకొచ్చేయాలండి. తెల్లగుడ్డుకు జరిగినా కూడా అంతే. ఈ ఎందుకంటే ఒకసారి కన్ను గుడ్డుకి దెబ్బ తగిలి అది ఓపెన్ అయితే ఎంత వీలైనంత తొందరగా దాన్ని కుట్లు వేసేసి ఆ గుడ్డుని మళ్ళీ యథాతథంగా తీసుకురావాలి. లేకపోతే ఒకసారి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోయిందంటే దాన్ని చాలా కష్టం ఆ కన్నును కాపాడటం. ఒకసారి ఇంతకంటే భయంకరంగా ఏం జరుగుతుందంటే ఆ కన్ను గుడ్డు పూర్తిగా చితికిపోతుంది. చితికిపోయి లేకపోతే బయటికి ఎలాడటం అట్లాంటివి జరుగుతుంది. అప్పుడు కూడా వీలైన తొందరగా తీసుకొచ్చేస్తే ఏమాత్రం చూపుకి నిలబడే అవకాశం ఉంటే వెంటనే అది లోపలికి మళ్ళీ అమర్చేసి చూపు తెప్పించే ప్రయత్నాలు చేస్తాం. ఒక్కోసారి చాలా బ్యాడ్ లక్ వలన ఆ కన్ను అట్లా పూర్తిగా కట్ అయిపోయి బయటకు వచ్చేస్తే దానికి ఎలాగ మళ్ళీ ప్లాస్టిక్ అయ్యి అది పెట్టి రిపేర్ చేయాలి, చూడటానికి నీట్గా ఉండేటట్టు చేయాలనేది కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయండి. అది
1: డాక్టర్ సుజాత గారు కదిలే విధంగా కృత్రిమ కన్ను అమర్చుతారు మీరు అని వింటున్నామండి. ఏమిటండి అంటే ఇంగ్లీష్లో మనం ఆర్టిఫిషియల్ మూవబుల్ ఐ ఇంప్లాంట్ అని చెప్పి చెబుతున్నారు కదా, అది అంటే ఏంటి, కన్ను గుడ్డు మొత్తం పనికిరాదు అన్నప్పుడు గవ్వ కన్ను అమర్చారు అని ఇలా వింటుంటాం డాక్టర్, ఇదేమిటండి?
0: బాగా అడిగారండి. ఎందుకంటే ఇదేంటంటే దీని గురించి అవగాహన చాలా తక్కువ ఉంది ప్రజల్లో. ఒకప్పుడు ఏముండేదంటే కన్ను ఏదైనా కారణం వలన తీసేయాల్సి వచ్చినా దాని అంతరికి అదే లాస్ అయిపోయినా అక్కడ ఒక గుంటలాగా ఏర్పడిపోయేది, ఎంప్టీ సాకెట్ అంటారు, ఖాళీగా గుంట అయిపోయేది. ఆ గుంటని చాలా ఏళ్ల తర్వాత వాళ్ళు ఏదన్నా కొద్దిగా రిపేర్ చేయించుకుందాం అనుకున్నా కూడా దానికి అప్పుడు ప్లాస్టిక్ కన్ను కానీ ఏదన్నా గవ్వ కన్ను గాజు కన్ను కానీ పెడితే అది నిలబడదు, అది పడిపోతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అడుగుని సపోర్ట్ ఏం లేదు కాబట్టి. ఇప్పుడు లేటెస్ట్ మెథడ్ ఏంటంటే ఏదన్నా డ్యామేజ్ అయితే చూపు ఇక రాదు, ఆప్టిక్ నర్వ్ కూడా కట్ అయిపోయింది, అది అట్లాంటి కేసులు ఉన్నప్పుడు ఆ కన్నును పూర్తిగా ఓపెన్ చేసి శుభ్రం చేసేసి లోపల పదార్థం అంతా ఇన్ఫెక్షన్ కానీ రాకుండా చేసేసి దాని లోపల ఒక చిన్న గోళీకాయ లాంటిది ప్లాస్టిక్ది పెడతామండి, పెట్టి కుట్లేసేస్తాం, అది మూవ్ అవుతుంది. ఇప్పుడు కన్ను ఇటు తిరిగి రెండో కన్ను తిరిగినట్టు అది కూడా తిరుగుతూ ఉంటుంది. దాని మీద ఈ ప్లాస్టిక్ ఐ అంటే రెండో కన్నుతో మ్యాచింగ్ చూసి కలరు, బ్రౌన్ అయితే బ్రౌను, బ్లాక్ అయితే బ్లాక్, ఏ కలర్ ఉంటే ఆ కలర్ మ్యాచింగ్ చూసి అది దాని మీద ఒక డిప్ప లాంటిది అమర్చుతాం అనమాట. ఇప్పుడు ఇది టూ సెట్స్, టూ పీసెస్ సెట్ అనమాట. ఒకటి లోపలికి బాల్ లాంటిది వెళ్ళిపోద్ది, బయటికేమో ఇది డిప్ప లాంటిది వస్తుంది, అది మనం అప్పుడప్పుడు తీసి పైన దాన్ని శుభ్రం చేసుకుని మళ్ళీ పెట్టేసుకుంటూ ఉండాలి. లోపల పెట్టిన బాల్ లాంటిది జీవితాంతం లోపలే ఉండిపోద్ది, ఆ లోపల పెట్టిన బాలే కదలిక వస్తుంది. ఇది అది పెట్టకుండా ఓన్లీ డిపన్ పెడితే కదలదు, స్టాటిక్గా అలాగా చూస్తున్నట్టు ఉంటుంది. లోపల పెట్టడం బాల్ పెట్టడం వల్ల రెండూ కలిసి రెండో కన్నుతో సింక్రనైజ్డ్గా మూమెంట్ అది ఇటు జరిగితే ఇటు అటు జరిగితే అటు అలా కనిపిస్తుంది. అందుకనే ఆర్టిఫిషియల్ మూవబుల్ ఇంప్లాంట్ అంటే ఈ లేటెస్ట్ మెథడ్ అండి, సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది.
1: డాక్టర్ గారు ఈ కృత్రిమ కన్ను అనేటువంటిది అమర్చారు అనుకోండి, అది కదలిక కూడా ఉంటుందని అన్నారు, సరే చూపు ఉండదని కూడా చెప్పారు కదా, ఇది సేమ్ టు సేమ్ కన్నులాగానే అనిపిస్తుందా చూపర్లకి?
0: అవునండి, చాలా వరకు. ఇప్పుడు మనం వాళ్ళకి తగిలిన ఇంజరీ బట్టి లేకపోతే ఎన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఈ రిపేర్ కోసం వచ్చారు అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుందండి. ఎందుకంటే తగిలిన వెంటనే కనుక మనం రిపేర్ చేస్తే బ్రహ్మాండమైన కరెక్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది, మీరు చెప్పినట్టు అది రెండో కన్నులాగా ఉంటుంది. అలా కాకుండా ఒక ఆరు నెలలు సంవత్సరాల తర్వాత వస్తే కనుక అప్పటికి అన్ని కండరాలన్నీ ముడుచుకుపోతాయి, కాంట్రాక్ట్ అయిపోతాయి, అప్పుడు అవి మనం చెప్పినట్టు కదలవు, ఎందుకంటే బాడీ ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది అన్నమాట కన్ను. అందుకని రిజల్ట్ కొద్దిగా తగ్గుతుంది. అంటే వాళ్ళు వెంటనే చేయించుకున్న దానికేను కొన్నాళ్ళ తర్వాత చేయించుకున్న దానికి చాలా తేడా ఉందండి, అది ముఖ్యమైన కారణం.
1: డాక్టర్ గారు ఇప్పుడు కంటిలో నుంచి రక్తం గారడం కానీ లోపల రక్తం గడ్డగట్టుకొని ఉండడం కానీ ఇలాంటి వాటిని కూడా తొలగించడం చేస్తుంటారా?
0: అంటే జనరల్గా రక్తం కారటం అనే దాన్ని అది మనం కట్టుకట్టినా ఏం చేసినా ఆగిపోద్ది, బాడీలో ఉన్న టెండెన్సీ అది ఏంటంటే రక్తం కారటం ఆగిపోతుంది కొంతసేపటికి, అది మనం ఆపితే సరిపోతుంది.
1: రక్తం గడ్డగట్టే తత్వం ఉంటుంది
0: ఉంటుంది కాబట్టి రెండు. కానీ లోపల ఆల్రెడీ రక్తం గూడు కట్టేసింది అనుకోండి ఒక గడ్డలాగా, జనరల్గా దాన్ని తొలగించకుండా ఉంటేనే మంచిది, ఎందుకంటే మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోద్ది కొంతమందికి. అందుకని దాన్ని అలా ఉంచేసి దాన్ని అంతరికి బాడీలో కలిసి కరిగిపోతుంది, గూడు కట్టుకున్న రక్తం గడ్డ కూడా మన శరీరం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అది తొలగించడం అనేది అవసరం లేకుండా చేయము. ఎప్పుడన్నా అదే చూపు కట్టుబడుతుంది ఇంకా ఆయనకి దానివల్ల చూపు కనిపించట్లేదు అనుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా తొలగించి ఆ చూపుకి మళ్ళీ వచ్చేటట్టు చేయొచ్చు. కంటి లోపల జరిగేది విట్రియస్ అని ఒకటి ఉంటుంది, జెల్ ఆ జెల్ లోపల కనుక ఈ బ్లడ్ క్లాట్ అయిపోయి ఉంటే కనుక అది తీయాలా వద్దా అనేది దాన్ని గమనించుకొని చూసి అబ్జర్వ్ అయ్యేటట్టుంటే వదిలేస్తాం, లేకపోతే తీయాలంటే తీసేసి విజన్ కడ్డు రాకుండా చేస్తాం. రెండు రకాలుగా చేయొచ్చు.
1: ఆ ట్యూమర్ ఒకవేళ మెలిగ్నెంట్ అయితే అప్పుడు ఏం చేయాలి?
0: అదే, యాక్చువల్గా రక్తం అనేది ట్యూమర్ కాదు, అది గడ్డే. ట్యూమర్స్ వేరు, అంటే బాడీలోంచి రకరకాల కారణాల వల్ల పుట్టుకొస్తుంటాయి. కొన్ని బినైన్ అనేది అంటే ఏంటంటే సాధారణమైన గడ్డలు, వాటికి కొన్నాళ్ళు వస్తాయి, పెరుగుతాయి, తగ్గిపోతాయి, స్టాటిక్ అయిపోతాయి, అసలు కొన్ని అసలు పెరగవు, అలాగే ఉండిపోతాయి జీవితాంతం. వాటి వల్ల ఎటువంటి అపాయం ఉండదు, అన్లెస్ అది చూపుకు అడ్డుపడుతుంది అనుకుంటే తప్పితే దాని జోలికి వెళ్ళము. రెండోది ఏంటంటే మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ గడ్డలు, అవి ఏంటంటే మనం వాటిని వదిలేయకూడదు, అవి ఆటంత కడిగి పెరుగుకుంటా పోతాయి. రకరకాల కారణాలు బాడీ అంతా రక్తం ద్వారా స్ప్రెడ్ అయ్యి లివరు అన్ని భాగాలకి వెళ్ళి ప్రాణానికి అపాయం అయ్యే అవకాశం ఉంది. కంటిలో వచ్చే క్యాన్సర్లు కూడా బాడీ అంతటికి వెళ్తాయి, దానివల్ల ప్రాణాపాయం జరుగుతుంది. సో ఇలాంటి కేసుల్లో ఏంటంటే అది బినైనో మ్యాలిగ్నెంటో మన ఊరికే పరీక్షల ద్వారా తెలియదు, దాన్ని బయాప్సీ అని దాన్ని ఒక ముక్క తీసి పరీక్ష చేసుకొని నిర్ధారించుకొని పెథాలజీ వాళ్ళ సహాయంతో దాన్ని మ్యాలిగ్నెంట్ అయితే మాత్రం పూర్తిగా తొలగించేయాలి, రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. బినైన్ అయితే తీసేసాం కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్పేసి పంపించేయచ్చు. ఇలాగుంటుందండి.
1: డాక్టర్ సుజాత గారు, ఒకవేళ మీరు చెప్పినట్టు పెథలాజికల్ కన్ఫర్మేషన్ కోసం పంపించి అది ఒకవేళ అయిందే అనుకోండి, దాంట్లో ఏదో మళ్ళీ స్టేజ్ వైజ్గా ఏదో నిర్ధారణ చేస్తారు. ప్రాథమిక దశలోనే స్టేజ్ వన్లోనే ఉంటే అది రకరకాల మెలగ్నెంట్ మెలనోమా అనే పేర్లు ఏదో చెప్తుంటారు, రెటినో బ్లాస్టోమా అని పిల్లలకు వచ్చే ట్యూమర్లేమో బహుశా. ఇవి ప్రాథమిక దశలోనే ఉంటే వాటిని వైద్యం చేసి తగ్గించి నయం చేసేటువంటి ఆధునిక విధానాలు మన దగ్గరకు వచ్చాయా అండి?
0: వచ్చినాయి అండి, విజయవాడలో కూడా ఉన్నాయి అవన్నీ. ఏంటంటే ఒకప్పుడు వాటన్నిటికోసం మన హైదరాబాద్ ఢిల్లీ అలా వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు విజయవాడలో కూడా అవైలబుల్గా ఉంది. ప్రాథమిక దశలోనే వాటిని కనిపెట్టి ఆ కన్ను తీసేయకుండా, లేకపోతే కంట్లో ఈ ఆపరేషన్ కూడా లేకుండా రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ మందుల ద్వారా కానీ దాన్ని కరిగిచ్చే మెథడ్స్ కూడా చాలా వచ్చినాయండి. ముఖ్యంగా పిల్లల్లో వచ్చే ఈ రెటినోబ్లాస్టమ్ అనే దానికి ఒకప్పుడు ఒక 10-20 ఏళ్ల క్రితం ఖచ్చితంగా కన్ను తీసేసేవాళ్ళం, ఒక్కోసారి రెండో కళ్ళలోకి వస్తే రెండు కళ్ళు తీసేసేవాళ్ళం. అలాంటి ఎన్నో సర్జరీలు చేయాల్సి వచ్చింది, హృదయ విదారకంగా ఉంటుంది అప్పుడు మనకి, తల్లిదండ్రులకి, పేషెంట్కి, అందరికి కూడా. కానీ ఇప్పుడున్న లేటెస్ట్ మెథడ్లో ఏంటంటే కన్ను తీయాల్సిన అవసరం లేకుండా వైద్యులు చేసి ఆ కన్నును సేవ్ చేసే మెథడ్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా అవైలబుల్గా ఉన్నాయండి.
1: కొంతమందిలో అరుదుగా కంటి గుడ్డు మీద, తెల్ల గుడ్డు మీద నుంచి నల్ల గుడ్డు మీద వరకు కూడా కండ పెరుగుద్దండి, ఇది ఏమిటండి? ఆ కండ ఏమైనా తీసేయొచ్చా, ఆపరేషన్ చేయాలా?
0: మంచి క్వశ్చన్ అండి, చాలా కామన్ ప్రాబ్లం అండి. ఏంటంటే దాన్ని టెరీజియం అంటాం, అంటే ఏంటంటే తెల్లగుడ్డు మించి నల్లగుడ్డు మీదకి ఒక కండలాగా పెరుగుతుంది. అదేంటంటే పొర, బాడీలో ఒక పొరని ఏదన్నా ఎలర్జీ వలన కానీ, ఏదన్నా దుమ్ము డస్ట్కి ఏదన్నా రియాక్షన్ వలన కానీ అలా పొర పెరగటం అనేది కొంతమందిలో జరుగుతుంది. కానీ ఇది ఎటువంటి అపాయకరమైనది కాదండి, ఇది అసలు క్యాన్సర్ కాదు, అసలు బినైన్ కాదు, మేల ఏది కాదు, ఇది అది ఒక పొర అంతే.
1: చూపు కూడా ఇబ్బంది ఉండదు?
0: ఆ చూపుకి ఎప్పుడు దాకా ఇబ్బంది ఉండదు అంటే నల్లగుడ్డుని మీదకు వచ్చేసి నల్లగుడ్డు సగం దాకా పూర్తిగా మూసేసి అంత పేరు, అది ఎక్కడో 10-5% కేసుల్లో కూడా అలా ఉండదు. మిగతా 90-95% ఇది ఏమీ చేయదు. కానీ ఏదన్నా వాళ్ళకి ఇరిటేషన్గా ఉంది అనుకుంటే దాన్ని తొలగించవచ్చు. కానీ ఒక్కటి మాత్రం వాళ్ళు గమనించాలి, అది తీసేసినా మళ్ళీ వస్తుంది, ఇది అంతే. అందుకని దాన్ని చెప్పి పేషెంట్కి అవసరమైతే తొలగించడం.
1: కన్ను గుడ్డు కాకుండా పైన రెప్ప ఉంటుంది కదా, చాలా మందిలో కూడా ఇది అక్కడక్కడ బాగానే ఫ్రీక్వెంట్గానే గమనిస్తుంటాం, రెప్ప వాలడం. కొంతమంది అంటే మామూలు ఆరోగ్యవంతుని కన్ను రెప్పలు వాలే విధంగా కాకుండా అసాధారణమైనటువంటి రీతిలో అసలు వాలని వాళ్ళు ఉంటారు, రెప్పల వాలిపోయి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, దీనికి వైద్యం ఉందా?
0: ఈ కండిషన్ని టోసిస్ అంటారండి, PTOSIS. ఇది బై బర్త్ కూడా రావచ్చు వీక్నెస్ వలన, లేకపోతే మధ్యలో ఏదన్నా ఇంజురీస్ వలన కూడా జారిపోవచ్చు, లేకపోతే ఓల్డేజ్లో మళ్ళీ వీక్నెస్, నరాల వీక్నెస్ వలన కూడా రావచ్చు, మైస్థీనియా లాంటి రకరకాల వీక్నెస్ వలన కూడా రెప్ప జారిపోతుంది. ఇది ఎందువలన వచ్చింది అనేది మనం ఫస్ట్ పరీక్షల ద్వారా గమనించి, ఈ మూడింటికి మూడు రకాల వైద్యాలు ఉంటాయండి. బై బర్త్ వచ్చినాటికి జనరల్గా మనం ఆపరేషన్ చేసి పైకి లేపాలి, ఎందుకంటే ఆ పిల్లడికి ఆ చూపుకి అడ్డుపడతా ఉంటుంది, డెవలప్ అవ్వదు ఆ కన్ను. రెండోది మధ్యలో వచ్చిన వాటికి అవసరమైతే లేపటం, లేకపోతే మందుల ద్వారా ట్రై చేయటం, ఇలా రకరకాలుగా టెస్టుల ద్వారా ఏంటి కండిషన్ అనేది చూసుకొని దాన్ని బట్టి చేయొచ్చు. టోసిస్ అనేది వెరీ కామన్ ప్రాబ్లము, మా ఆక్యులోప్లాస్టీ సర్జన్స్కి వెరీ రోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే అలాంటి కేసులు చూస్తూ ఉంటాం, దానికి సక్సెస్ రేట్ కూడా బాగుంది, సర్జరీ బాగా వస్తుంది.
1: ఒక కన్ను యొక్క రెప్పేమో మామూలుగా ఉంటుంది, ఒక కన్ను రెప్పేమో కొంచెం ఇలా మూసుకుపోయి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, సమానం చేయగలరా?
0: అదేనండి, దీన్ని దాన్ని కూడా టోసిస్ అంటారు. ఆ టోసిస్ ని రెప్పని పైకి లేపి లోపల నుంచి కుట్లేసుకొచ్చేస్తే రెండు ఈక్వల్ గా వచ్చేస్తాయి, రెండు సమానంగా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వీలైనంత తొందరలో చేయించుకోవాలి. అది చిన్న వయసులో చేస్తే చాలా బాగా రిజల్ట్ వస్తుంది. అది లేట్ గా 30-40 ఏళ్ళు దాటినాక అప్పుడు చేస్తే కొంత రిజల్ట్ తగ్గుతుంది. అంతకంటే ఏం లేదు, చెయ్యొచ్చు, అందరికి చెయ్యొచ్చు.
1: కొంతమందికి ఈయనకి ఇదేం అలవాటు రా అని ఇలా అంటుంటారు, కన్ను కొడుతూ ఉంటారండి ఒక కన్నే. అది పాపం అదొక రకమైనటువంటి డిజార్డర్, డిస్కంఫర్ట్ అని చాలా మంది అర్థం చేసుకోరు, అపార్థం చేసుకునే ప్రమాదాలు ఉంటాయండి. దాన్ని ఏమైనా సరి చేయొచ్చా?
0: దానికి రెండు రకాల కారణాలండి. అక్కడ ఉన్న రెప్పకు సంబంధించిన మజిల్ కొద్దిగా ఓవర్ యాక్షన్ లాగా చేస్తూ ఉంటుంది, టప టపా కొట్టుకోవడం అనేది. అది ఒక రకమైన నరాల వీక్నెస్. దానికి కొన్ని రకాల అంటే బ్రెయిన్లో వచ్చే నరాలు దానికి సంబంధించినవి కూడా అవ్వచ్చు. ఒకసారి నరాల డాక్టర్ గారిని కూడా స్పెషల్ కన్సల్ట్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే దాన్ని తగ్గిపోతుంది. రెండో రకం ఏంటంటే ఈ కన్ను అలా కొట్టుకుంటుందంటే అవతల కన్ను కొట్టుకోవట్లేదని కూడా అర్థం. అది ఎందుకంటే అక్కడ ఫేషియల్ నర్వ్ పాల్సీ అని చెప్పేసి ఆ కన్ను ఆగిపోయింది కొట్టుకోవడం. అందుకని ఇది మామూలుగా కొట్టుకునే కన్ను మనకు అబ్నార్మల్ కనిపిస్తుంది. అది మామూలు కన్ను అట్లా స్టాటిక్గా నిలబడిపోయింది, కదలకుండా ఉన్నదేమో, అది ప్రాబ్లం కన్ను. సో దానికి వైద్యం చేసేస్తే ఈ రెండు సమానంగా వచ్చేస్తాయి.
1: ఏదైతే ఇప్పుడు మీరు
0: ఫేషియల్ నర్వ్ పాల్సీ అండి, అది బెల్స్ పాల్సీ అని కొన్నిసార్లు చలిలో తిరిగినా కూడా వస్తుందండి. చెవు పక్కనే ఉంటుంది ఫేషియల్ నర్వ్, అది కన్నుకు సప్లై చేస్తుంది. అక్కడి నుంచి వచ్చినప్పుడు దానికి ఏమన్నా ఎఫెక్ట్ అయినప్పుడు ఆ కన్నుకు ఈ రెప్పలు ఎఫెక్ట్ అయ్యి కొట్టుకోవడం మానేస్తాయి, మూసుకోవడం మానేస్తుంది, ఓపెన్గా ఉండిపోద్ది కన్ను. అప్పుడు వీలైన తొందరలో దానికి మనం సర్జరీ కానీ మెడిసిన్స్ కానీ ఇచ్చి ఒక్కోసారి పెల్స్ పాలసీ అనేది దానంతరకనే కరెక్ట్ అయిపోతుంది. మనం 2-3 వారాలు వెయిట్ చేస్తే స్టిరాయిడ్ కూడా అవసరం అవుతుంది. ఒక్కోసారి ఇవి రీహాబిలిటేషన్ మనం ఇవన్నీ చేస్తాం కదా, ఎక్సర్సైజ్లు అవి అవి చేయిస్తే టెస్ట్ సరిపోతుందండి.
1: బాలింతల్లో కూడా ఇలాంటి గమనిస్తూ ఉంటాం డాక్టర్. అమ్మో ఏమో పక్షవాతం ఏమో అని కంగారు పడతారు.
0: అది ఒక రకమైన పక్షవాతమే, అది నరవంతో వచ్చే పక్షవాతమే కదా, కాకపోతే మొహానికి మాత్రమే వస్తుంది. నోరు కూడా ఒక పక్కకు లాగేసినట్టు అయిపోతుంది, ఒక సైడ్ మొహం అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఫేషియల్ నవ్వు ఒక సైడ్ కంతా సప్లై చేస్తుంది, రెప్పలకి, మూతికి, ముక్కుకి, అన్నిటికీ. అందుకని అది పోతే అన్ని రెండో వైపు డామినేట్ లాగేస్తాయి. అందుకని అది పక్షవాతమే, కానీ తగ్గిపోతుంది పూర్తిగా. చాలా మందికి చూసాం, 100-100 కేసుల్లో 100%-100% తగ్గిపోతుంది. కొంచెం ధైర్యం చెప్పి వాళ్ళకి ఏదో టెంపరీగా ఆయింట్మెంట్లు, డ్రాప్స్ అది ఇచ్చుకుంటే అసలు ఏ సర్జరీ కూడా అవసరం ఉండదు.
1: దానికి కూడా ఏమైనా ఫిజియోథెరపీ ఉంటుందా?
0: ఫిజియోథెరపీ ఉంటుంది, ఎక్సర్సైజ్లు ఉంటాయి, అవన్నీ చేస్తే తగ్గిపోతాయి.
1: డాక్టర్ యనమదల సుజాత గారు, ప్రతి ఒక్కరూ కూడా మరీ ముఖ్యంగా కర్మాగారాల్లో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఈ కన్ను గుడ్డుకు ప్రమాదం జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు చెప్పండి మీరు.
0: ముఖ్యంగా అందరూ ప్రమాదాలు జరగకుండా ఫ్యాక్టరీలో చేసేవాళ్ళు ప్రొటెక్టివ్ గ్లాసెస్ అని పెట్టుకోవాలండి కంటికి. ఎందుకంటే అవి లేకుండా నేను ముఖ్యంగా ఎంతోమందికి వెల్డింగ్ చేసే వీళ్ళు ఆపరేటర్స్ వాళ్ళు డైరెక్ట్గా చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు నేను చెప్పాను, కళ్ళ కళ్ళజోడు పెట్టుకుంటే ఆ రేసు ఎఫెక్ట్ అవ్వటం కన్నుకి అది తగ్గుతుంది. ఇంకా రకరకాల ఇంజురీ మీరు చెప్పినట్టు ఇందాక ఇనుపరజన్లు అట్లాంటివన్నీ పడకుండా, కెమికల్ కూడా డైరెక్ట్గా పడకుండా కన్నును కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఫ్రీక్వెంట్గా కళ్ళు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో కనీసం సంవత్సరానికి ఒకసారైనా కళ్ళ చెకప్ చేయించుకుంటే వాళ్ళకి చూపు సరిగ్గా ఉందా లేదా అనేది కూడా మనం గమనించవచ్చు. ఏదన్నా జరగగానే వెంటనే కళ్ళ డాక్టర్ని సంప్రదించి దానికి తగిన వైద్యం చేయించుకుంటే తొందరగా రికవర్ అవుతారు.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ యనమదల సుజాత గారు, నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ప్రమాదాల్లో కంటి గాయాలు ఆధునిక చికిత్స డాక్టర్ యనమదల సుజాత గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి కనిగిరి రైతు గోగిశెట్టి చెంచు మోహన్ నాయుడు గారి కథానిక.

వానల కోసం ఎదురు చూసే రైతులు మాత్రమే ఉంటారని తెలిసిన నాకు తుఫాన్ల కోసం ఎదురు చూసే రైతులు కూడా ఉంటారని ఉద్యోగ నిమిత్తమై కనిగిరి ప్రాంతానికి వెళ్లేదాకా తెలియదు. అంతకుముందు ఎవరైనా అలాంటి రైతులు ఉంటారని చెప్పినా నేను నమ్మేవాణ్ణి కాదు. పైగా అలా తుఫానుల కోసం ఎదురు చూసే రైతులు ఎక్కడా ఉండరని వాదించి ఉండేవాణ్ణి. కానీ ప్రత్యక్షంగా చూడడం వలన నమ్మి తీరాల్సి వచ్చింది. బీఈడీ పూర్తి చేసిన నేను మా ప్రకాశం జిల్లాలో టీచర్స్ రిక్రూట్మెంట్ కోసం జరిగిన డిఎస్సిలో సెకండరీ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ అయ్యాను. పోస్టింగ్స్ కోసం జరిగిన కౌన్సిలింగ్లో మాకు కనిగిరి మండలంలోని బాలాయపల్లి అనే గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కనిగిరిలో ఉద్యోగం అనగానే మా ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఒరేయ్, నువ్వు ఆ ఉద్యోగం మానేరా బాబు, అక్కడ నీళ్లలో ఫ్లోరిన్ ఎక్కువ అంట. అక్కడ కానీ నువ్వు రెండేళ్ల పాటు ఉద్యోగం చేస్తూ ఉన్నావంటే

ఆ ఫ్లోరిన్ దెబ్బకి నీ కాళ్ళు చేతులు వంకర్లు పోయి అష్టావుక్రిల్లా మారిపోతావు. అప్పుడు నీకు ఇంకా పెళ్లి లేదు గిల్లి లేదు అంటూ భయపెట్టారు. వాళ్ల మాటలు విన్న మా అమ్మా నాన్నలు కూడా సంశయంలో పడ్డారు. ఒకసారి ఆలోచించు బాబు, బతికుంటే బొలుసాకు తినొచ్చు అని సలహా ఇచ్చారు. నాకు ధైర్యం చెప్పవలసిన మీరే అలా మాట్లాడితే ఎలా నానా? అదేమన్నా అడివా? ఊరే కదా, కాకపోతే తాగే నీళ్లు మంచివి కావు. ఈ రోజుల్లో అదేం పెద్ద సమస్య కాదు. ప్రపంచీకరణ పుణ్యమాని ఇప్పుడు ఎక్కడ పట్టినా మినరల్ వాటర్ అమ్ముతున్నారు. క్యాన్లు కొనుక్కుంటే సరిపోతుంది. ఈ మాత్రం దానికే వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోవాలా అని సర్ది చెప్పి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో చేరడానికి కనిగిరికి బయలుదేరాను. పేరుకు ఒకటే జిల్లా అయినా మా చీరాల నుండి కనిగిరికి వెళ్లాలంటే చాలా దూరమే ప్రయాణం చేయవలసి ఉంటుంది. జిల్లాకి తూర్పు కొసన మేముంటే పడమర కొసన కనిగిరి ఉంటుంది. మా ఊరి నుండి ముందుగా చీరాల మీదుగా ఒంగోలు చేరి అక్కడి నుండి కనిగిరి వెళ్లే బసెక్కాను. నేనెప్పుడూ ఈ ప్రాంతం వైపు రాలేదు, ఇదే తొలిసారి. ఎక్కడ చూసినా కొండలు గుట్టలు, బీడుగా ఉన్న భూములు దారి పొడవునా కనిపిస్తున్నాయి. వాళ్ళను వీళ్ళను ఎంక్వైరీ చేస్తూ మొత్తానికి బాలాయపల్లి చేరాను. అక్కడ హెడ్మాస్టర్ గారు నన్ను విధుల్లో చేర్చుకున్నారు. 20 మంది పిల్లలు మాత్రమే స్కూల్లో ఉన్నారు. ఇవాళ పిల్లలందరూ స్కూల్కు రాలేదా సార్? అన్నాను. పిల్లలందరూ ఎవరు? మొత్తం వీళ్లే అన్నాడు. అదేమిటి సార్, ఊరు చూస్తే అంత పెద్దగా ఉంది, ఇంత పెద్ద ఊళ్ళో 20 మంది పిల్లలేనా స్కూల్కి వచ్చేది అన్నాను ఆశ్చర్యంగా. ఊరు పెద్దదే సార్, కానీ ఊళ్ళో జనం మాత్రమే ఉండరు. అదేంటి సార్, ఎక్కడికి వెళతారు? వలస, వలస పోతారు సార్. ఇక్కడ బతకలేక పొట్ట చేత పట్టుకుని అలో లక్ష్మణ అంటూ ఊళ్ళు వెతుక్కుంటూ పోతారు. ఒక ఊరేమిటి సార్, ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి వెళ్ళినా అక్కడ మా కనిగిరి ప్రాంతం వాడు ఒకడు ఉంటాడు. అది మా దౌర్భాగ్యం. చాలా ఎమోషనల్గా అన్నాడు. సార్, మీరు కూడా ఈ ప్రాంతం వారేనా అన్నాను అనుమానం వచ్చి. అవును సార్, మాది కూడా ఈ ప్రాంతమే, పక్కనే ఉన్న పామూరు మండలం మాది అన్నాడు. మరి ఈ వలసలు ఎందుకు పోతున్నారు? అర్థం కాక అడిగాను. సార్, మా కనిగిరి సీమ అనాదిగా కరువు సీమ. మా పూర్వీకుడు కాటమరాజు మాకు మిగిల్చింది అదిగో కనపడే ఆ కనిగిరి కొండ, మా నెత్తిన ఈ కరువు బండ. కరువుకు వారసులం సార్ మేము. వానలా కురవవు, ప్రాజెక్టులా అసలే లేవు, ఇక పంటలు ఎట్లా పండుతాయి? అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు అదిగో నందికొండ కాల వస్తుంది, అదిగో నందికొండ కాల వస్తుంది, మా చేలో బంగారం పండుతుందంటూ మా పెద్దోళ్ళంతా పాటలు పాడుతూ గంతులేశారు. కానీ దాన్ని ఒక రాజకీయ నాయకుడు ఇటు రానియకుండా తన పొలుకుబెడితో తన ప్రాంతమైన గుంటూరుకు లాక్కెళ్లాడంట. ఇప్పుడు మరలా అదిగో వెలుగొండ కాల వస్తుంది, అదిగో వెలుగొండ కాల వస్తుందంటూ మేము గొంతులు వేస్తున్నాం. మరి దీన్ని ఏ రాజకీయ నాయకుడు తన పొలుకుబెడితో ఇటువైపు లాక్కెళ్తాడు? అలా వానలు కురవక, ప్రాజెక్టులు లేక పంటలు పండకపోవడంతో జనం బతకలేక పని విదుక్కుంటూ వలసబాట పెట్టారు. అలా వలసలు పోతూనే ఉన్నారు. మరి దీనికి ఫుల్ స్టాప్ ఇప్పుడు? కాస్త ఆవేశం కలిగిన ఆవేదనతో చెప్పాడు మా హెడ్మాస్టర్ గారు. సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లున్నాను అన్నాను. భలేవాడివయ్యా, ఇందులో ఇబ్బంది ఏముంది? సందర్భం వచ్చింది కాబట్టి నువ్వు అడిగావు, నేను చెప్పాను. ఆ అన్నట్లు మీకు విషయం చెప్పాలి సార్, మా కనిగిరి సీమలో మెతుకు కరువై జనం అల్లాడుతున్నా మా కనిగిరి ఆర్టీసీ డిపోకి మాత్రం లాభాల పంట బాగానే పండుతుంది, ఎందుకంటే వలసపోయే జనాల్ని గమ్యాలను చేరుస్తున్నందుకు అన్నాడు. భోజనం టైం అవడంతో కుకింగ్ ఏజెన్సీ వాళ్ళు పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టడానికి వచ్చారు. రండి సార్, మనం కూడా భోంచేద్దాం అంటూ హెడ్మాస్టర్ గారు పిలిచారు. మీకు ఒక్కరికే క్యారియర్ తెచ్చుకుని ఉంటారే అంటూ నసికారు. పర్వాలేదు లేవయ్యా, తిరిగి కొంచెం తిందాం. ముందు ముందు ఒకే పాఠశాలలో బాధ్యతలు పంచుకోవాల్సిన వాళ్ళం, ప్రస్తుతం అన్నం పంచుకోవడంతో ప్రారంభిద్దాం అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచాడు. ఇద్దరం ఆ క్యారేజీలోని అన్నాన్నే ఎంతో తృప్తిగా తిన్నాం. సార్, మీరు ఈ ఊళ్ళోనే ఉంటారా లేక కనిగిరిలో ఉండి డైలీ సర్వీస్ చేస్తారా అడిగాడు హెడ్మాస్టర్ గారు. ఈ అప్రెంటిస్ పీరియడ్లో నాకు వచ్చే జీతంతో కనిగిరిలో ఏముంటాం సార్, నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. పైగా నాకు పల్లెటూళ్ళు అంటే చాలా ఇష్టం సార్. ఈ ఊళ్ళో నాకు ఒక గది అద్దెకి ఇప్పించండి చాలు అన్నాను. ఓ, దానికేం భాగ్యం అంటూ సాయంత్రం స్కూల్ అయిపోయాక ఊళ్ళోకి తీసుకెళ్లి నాకు ఒక ఇల్లు కుదిర్చాడు. నేను ఒకరోజు సెలవు పెట్టి మా ఊరికెళ్ళి వంట సామాన్లు, కిరోసిన్ స్టవ్ తెచ్చుకొని వండుకొని తినడం అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మా ఇంటి ఓనర్ కూడా చాలా మంచివాడు. అన్ని విషయాల్లోనూ చేదోడు బాదోడుగా ఉంటూ నా తల్లిదండ్రులు దగ్గర లేరనే భావననే రానియడం లేదు. ఊళ్ళోని మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరే పరిచయం అవుతున్నారు. వాళ్ల మాటల్లోని ఆప్యాయత, వాత్సల్యం పరాయి ఊరివాడినైన నాకు కొండంత బలంగా అనిపించేది. ఇంటి దగ్గర కూడా పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెబుతూ నేను కూడా వాళ్ళలో ఒకటిగా కలిసిపోయాను. ఒకరోజు ఉన్నట్లుండి మధ్యాహ్నానికే ఆకాశంలో దట్టంగా మబ్బులు కమ్ముకోసాగాయి. తర్వాత సన్నని తుంపర పడటం మొదలైంది. వర్షం పెద్దదవుతుందేమోనని స్కూల్ టైముని పట్టించుకోకుండా పిందలాడే పిల్లల్ని అందరినీ ఇళ్ళకి పంపించాం. హెడ్మాస్టర్ గారు కూడా వాళ్ళ ఊరికి వెళ్ళాడు. నేను కూడా రాగాలు తీసుకుంటూ రూమ్కెళ్ళి పాత పత్రికలు తిరగేస్తూ కూర్చున్నాను. పుస్తకాలు చూస్తూ చూస్తూ అలాగే నిద్రలోకి జారాను. అలా ఎంతసేపు నిద్రపోయానా కానీ మా ఇంటి ఓనర్ గారు, పంతులు, ఓ పంతులు, తొందరగా రేడియో పెట్టవయ్యా, 6 గంటలకి ప్రాంతీయ వార్తలు వస్తాయి, తుఫాన్ సంగతి ఏమన్నా చెబుతారేమో అంటూ హడావిడిగా వచ్చి నిద్రలేపాడు. ఏమిటి, అప్పుడే 6 గంటలైందా అంటూ కిటికీలోంచి బయటకు చూశాను. డిసెంబర్ నెల కావడంతో 6 గంటలకే చీకట్లు కమ్ముకుని కనిపించింది.

0: నేను మామూలుగా రేడియో ఆన్ చేశాను. వార్తలు ప్రారంభమైనవి. ముఖ్యమంత్రి గారు ఫలానా ఊళ్ళో ఫలానా పథకం ప్రారంభించారు, ప్రతిపక్ష నేత ఆ విధంగా ప్రభుత్వాన్ని విమర్శించారు వంటి రొటీన్ వార్తలు పూర్తయ్యాక ఇప్పుడే అందిన తాజా వార్త, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది తీవ్రమైన వాయుగుండంగా మారి రేపటిలోగా నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు మరియు కృష్ణా జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురవవచ్చు. తీరం వెంబడి గంటకి 80 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఇదుడుగాలులు వీచవచ్చు. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదు. ఈ తుఫాను ప్రత్యేక వార్తలు గంటకు ప్రసారమవుతాయి. ఇంతటితో ఈ ప్రాంతీయ వార్తల సమాప్తం అంటూ ముగించాడు. అప్పటి వరకు కామ్గా వార్తలు వింటున్న మా ఇంటి ఓనరు, హే తుఫాన్ వస్తుంది, మాకు తుఫాన్ వస్తుంది, ఆహ్ తుఫాన్ వస్తుంది అంటూ ఉన్నట్లుండి గంతులు వేయసాగాడు. అదేమిటండి, తుఫాన్ వస్తుందంటే భయపడాలి, కానీ మీరేంటి తెగ సంబరపడిపోతున్నారు అన్నాను. భలేవాడివయ్యా పంతులు, తుఫాన్లంటే మాకెందుకు భయం, అవి మాకు చుట్టాల్లాంటివి, ఏడాదికోసారైనా తుఫాన్ రావాలనే కదా మేము కోరుకునేది అన్నాడు. ఒక్క నిమిషం ఆగండి, నాకేం అర్థం కావడం లేదు. తుఫాన్ వస్తుందంటే మా పక్క జనం భయంతో వణికిపోతారు, మరి మీరు తుఫాను రావాలని కోరుకోవడం ఏమిటి, కొంచెం వివరంగా చెబుతారా? ఏం లేదు పంతులు, అనాదిగా మా కనిగిరి గడ్డ మీద సరైన వానలు కురిసిన పాప అనుకోలేదు, ఎప్పుడూ మాకు నీళ్ల కరువే. ఈ గడ్డ రావణాసురుడు తన చెల్లెలు శూర్పణఖకు పసుపు కుంకుమగా ఇచ్చిందంట, అంటే రాక్షస గడ్డ. అలాంటి గడ్డ మీదకి వానలు రావాలంటే భయపడిపోతాయి. ఇక మాకు దిక్కు అప్పుడప్పుడు వచ్చే రాక్షస వానలే, అంటే తుఫాన్లే. 2 ఏళ్లకో 3 ఏళ్లకో తుఫాను వచ్చేది. ఆ కాసేపు ఇబ్బంది పడ్డా ఆ తుఫాన్ దెబ్బకి కురిసే వానతో మా ఊరి చెరువు నీళ్లతో కళకళలాడేది. 3 వారిన మా బీడు భూముల్లో పచ్చగా 4 నవ్వు మొలకలు విరిసేవి. నా ఇంటి గాది గింజలతో నిండేది, నా పిల్లా పాపల కడుపాకలు తీరేది. అందుకనే మాకు తుఫాన్ల కోసం ఎదురు చూడడం అలవాటైంది. అంతేకాదు తుఫాన్ల కోసం పూజలు కూడా చేసేవాళ్ళం అన్నాడు. అరే రే, చిత్రంగా ఉందే, తుఫాన్ల కోసం పూజలు కూడా చేస్తారా అన్నాను ఆశ్చర్యంగా. చెయ్యక ఏం చేస్తాం పంతులు, ఆ తుఫాన్లే మాకు దిక్కైనప్పుడు, ఈ తుఫాన్లే గనక అప్పుడప్పుడు వచ్చి ఉండకపోతే మేము కూడా తాగడానికి ఉక్కడ నీళ్లు దొరక్క ఈ పాటికి ఊరు వదిలిపెట్టిపోయి ఉండేవాళ్ళం. ఈ మధ్య ఈ తుఫాన్లకు కూడా ఏమొచ్చిందో ఏమో, ఇదిగో వస్తున్నాం అంటూ ఉరుములు మెరుపులతో ఊరించి చివరికి తుర్రుమని పారిపోతున్నాయి. వానలంటే ఎలాగూ మా మీద కక్షగట్టి ఉన్నాయి, ఈ తుఫాన్లు కూడా మా మీద పగబెడితే ఎలా అన్నాడు ఎంతో ఆవేదనతో. వాన కోసం వాళ్ళు పడుతున్న ఆరాటం చూస్తుంటే నాకు చాలా బాధ కలిగింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు రైతులందు కనిగిరి రైతులు వేరయా అని చెప్పుకోవాలేమో. ముందు రాత్రి 8 గంటలకి తుఫాన్ ప్రత్యేక వార్తలు వస్తున్నాయి. మా ఇంటి వదనని కేకేశాను. ఈసారి నెల్లూరు, ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉందని, పల్లపు ప్రాంతాలన్నీ జలమయం అవుతాయని చెప్పారు. మా ఇంటి ఓనర్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. ఈ తుఫాన్ గ్యారంటీగా మాకు తగులుతుంది పంతులు, నెల్లూరు ఒంగోలు మధ్య తీరం దాటుతుందని చెప్పారుగా, ఇక ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మళ్ళీ వార్తలు వచ్చినప్పుడు పిలువు పంతులు అని చెప్పి వెళ్ళిపోతుండగా, మాకు నిద్ర వస్తుందేమో, రేడియో మీరే తీసుకెళ్ళండి ఉదయాన్నే ఇద్దరు కానీ అంటూ రేడియో ఇచ్చి పంపాను. చలికి దుప్పటి కప్పుకోగానే కమ్మగా నిద్రపట్టింది. కిటికీలో నుండి సూర్యకిరణాలు ఒంటి మీద పడి చురుక్కుమనగానే చటుక్కున నిద్రలేచాను. బయటకు చూశాను కిటికీలోంచి, ప్రశాంతంగా ఉంది వాతావరణం. రాత్రి పట్టిన మబ్బులు కానీ ఉరుములు కానీ ఏమీ లేవు. తుఫాను వచ్చిన జాడలేదే అనుకుంటూ బయటకు వచ్చాను. మా ఇంటి ఓనర్ దిగులుగా అరుగు మీద కూర్చుని ఉన్నాడు. చేతిలో నా రేడియో ఉంది. నన్ను చూస్తూనే, చూశావంటాయా పంతులు, రాత్రి అంత హడావుడి చేసిన తుఫాను మమ్మల్ని ఎంత మోసం చేసిందో. వానలంటే ఎలాగూ రావు, అప్పుడప్పుడు వచ్చి ఆదుకుని ఈ తుఫాన్లు కూడా మమ్మల్ని మోసం చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాకుండా ఉందయ్యా. మేమేం పాపం చేశామయ్యా, ఈ గడ్డ మీద పుట్టడమే మా తప్ప, థూ, ఏ జన్మలో ఏ పాపం చేశామో, ఈ జన్మలో ఈ కనిగిరి గడ్డ మీద పుట్టి అనుభవిస్తున్నాం అని ఆకాశం కేసి ఉమ్మి రేడియో నా చేతిలో పెట్టి ఇంట్లోకి వెళ్ళాడు కోపంగా. అతని కోపం ఎవరి మీద, వీళ్ళ నీటి బాధలు ఎప్పుడు తీరతాయో, వీళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో, ఈ వలసలు ఎప్పుడు ఆగిపోతాయో అనుకుంటూ స్కూలుకు వెళ్ళడానికి తయారు కావాలని ఇంట్లోకి వెళ్ళాను బాధగా.
1: మీరింతవరకు కనిగిరి రైతు గోగిశెట్టి చెంచు మోహన్ నాయుడు గారి కథానికి విన్నారు.

ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వినండి.

0: దివి మూర్తి. చూడండి చూడండి, నా పతి ప్రాణములు గొలిపో వచ్చిన యమమూర్తి వలెనున్నాడే.
1: ఏమి ఆశ్చర్యము! బహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క అన్యులకు అగోచరంబైన మద్రూప విశేషంబు ఈ అన్నుల మిన్న కెటులుగా అనిపించే భైనను ప్రకాశముగా. సావిత్రి మానిని, నిర్నిమిత్త సందేహ డోలాయ మానసమై ఏనాట్లు దిగాలున దూతుము. సామాన్య మనీషా గోచరంబైన మద్రూప విశేషంబుగాంచియే నేనెవ్వరో యూహించి ఉండదాలదు. అయినను వచించెదా?

సకలలోకాల ధర్మ శాసనము నమలు చేసి విధి వ్రాయు ఆయువు చెల్లగానే వేళ తప్పక ప్రాణాలు వెలికి తీసి మోసి కొనిపోవుచుండు.

0: సావిత్రి, ఇదిగో నీ పతి ప్రాణమును కొనుపోతున్నాడు. మహిషరాజమ్మ మరణము.
1: అలికిడై నన్ను చాలు అదరి.

తాగి నరములు కుదియించునదులనీళ్ళు గాలి దోలిన చాలు కదలి ధీయని కర్ణపుటములు ప్రేల్చెడి ముదివెదు.

ఆహా, ఏమి ఈ బాల అచంచల మనస్థైర్యము! దుర్గమ కీకారుణ్య సీమలను అధిగమించుటేగాక మహోన్నత పర్వత శిఖరాగ్రములు సైతం అధిరోహించి నన్ను అనుసరించుచున్నది. మరియును మరి కొంచెము బెదరించి చూచెదనుగాక.

ఏమనుకుంటివి ఎవడనుకుంటివి ఏమనుకుంటివి ఎవడనుకుంటివి సముండను పాస ధరుండను కాలయముండను పో బేల పొమ్మికన్ పో పో బేల పో పొమ్మికన్

0: ಈಮೆ ಸಾಮಾನ್ಯ ಸ್ತ್ರೀ ಕಾಣೋಪದ ಸುಮ.
1: ಬೇಡ ಸಾವಿತ್ರಿ, ಈಗ ಮಾನವ ಮಾತ್ರಲು ದಾಟಲೇನ ಬಾಟ ಇದೆ. ಗೋದಾನ ಪುಣ್ಯ ಭಾಗ್ಯವಂತುಲಕು ದಕ್ಕ ಅನ್ಯಕು ಅರಂಜನೀಯಮೈನ ವೈತರಣಿ ಅಲ್ಲದಿ.
2: ನೀನೂ ತಿಳಿಸಿನ ಧರ್ಮವೇದ ಇಂತ ದೂರ ಮೇತೆಂಚಿ ರಿಕ್ತಹಸ್ತವಾತಾವ ತಿರುಗಿ ಪೊಮ್ಮಂದುರ.
1: ಮರಿ ಏಮಂದುನು
0: ಇದೇನು ರಿಕ್ಕಂಬ, ಕಣಿಕರಿಂಚಿ ಏದೈನ ಒಕ್ಕಂಡು ವರಂಬ ಸಂಗಿ ಪಂಪಿದ. ಸಾಧ್ವಿ, ನೀ ಕಾರ್ಯ ನೀಚ್ಚಕು ಕಡುಂಗಡು ಸಂತಸಿಂಚಿದ್ದಿ. ನೀ ಪತಿ ಪ್ರಾಣಂಬುದಕ್ಕ ಏದಗಿನ ಮರೊಕ್ಕ ವರಂಬು ಕೋರುಕನು.
2: ಈ ಯಮುನಿ ಕರ್ಕಸ ಹೃದಯ ಕೂಡ ಕರಗುಚುನ್ನಟ್ಲದೆ ಸಿಕ್ಕಿನ ಅವಕಾಶ ಮನೆಯಲ್ಲ ದಾರನೀಯವಲೆ. ಸ್ತ್ರೀಲಕ್ಕೆ ಪುಟ್ಟಿನಿಂಟಿ ಕನ್ನನು ಮೆಟ್ಟಿನಿಲ್ಲೇ ಪ್ರಧಾನಮನಿ ಕದ ಆರ್ಯೋಕ್ತಿ. ಯಮಧರ್ಮರಾಜ ರಾಜಭ್ರಷ್ಟುಲೈ ಅಂಧುಲೈ ಕಾರಣವುಲಂದು ಕಟಕಟಂಬಡು ಮಾ ಅತ್ತಮಾಮಲಕು.
1: ಸರಿಯ ಸರಿಯ, ರಾಜ್ಯ ಪ್ರಾಪ್ತಿಯು ನೇತ್ರ ದೃಷ್ಟಿಯು ರೆಂಡೂ ಸಂಗೀತರಿ ಪೋಪು ಬದಲಕ ವಚ್ಚುಚುನ್ನದಿ. ಐನನು ಇಟುವಂಟಿ ವರಂಬುಲೆನ್ನಿ ಯೋಸಂಗಿನನು మా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదా. కనుక మరొక్క వరంబో సంగి లాలించి బుద్ధగించి ఊరడించి మరణించెద. సావిత్రి, అబలవన్న ఆదరంబున ఒంటి వరంబో సంగి పంపుట పాడిగాదరు భావంబున మరొక్క వరంబి అని సగించిది. అది నువ్వు నీ పతి ప్రాణంబు దక్క.
2: ఇప్పుడు దారిన పడినాడు. ఈ అవకాశం మాత్రమే పోనీయవలే. కన్నవారు రుణం తీర్చుద సమవర్తి అపుత్రస్య గతిర్నాస్తి అని అలమటించుతున్న నా జనకునకు.
1: ఇక సాధు బాబో నటుల సుత శతంబరు గ్రహించితి సంతుష్టమై మరలి.
2: ఒకటి నే కోరితి, రెండు నీవిచ్చితి. ముచ్చటగా మూడవ కోరిక చెల్లించకపోవుట పాడియే ధర్మమూర్తి.
0: ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదు. ఐదను ఆఖరు కోరికేని వాపోవచ్చున్నది ఇచ్చి పంపిద.
1: సావిత్రి అడుగుమ, అది నువ్వు నీ పతి ప్రాణము దక్క.
2: సంతానమును చూసి ఈయనను సంతసించు భాగ్యము ప్రసాదింపు.
1: ప్రసాదించి తిరి పొమ్ము.
2: ఇంకెక్కడికి పోయాను.
1: ఏమి
2: నా పతి ప్రాణములు నీయక అడుగు వేయలేవు.
1: ఏమి అడుగు వేయలేనా మహిష రాజమా? ఏమాశ్చర్యము, దేవాసుర గరుడ గంధర్వ కిన్నరకి పురుష యచ్చ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదు నెత్తి వచ్చినను. వినయరుద్రుని ప్రళయతాండవ ఘోష విన్నను. నెమరాపక, అడుగు తప్పక, చా తిప్పక ముందుకు సాగిపోవు నా మహిషరాజము. నేడేలకు తత్తరపాటున పిత్తరపోవచ్చున్నది. నీవు సాధ్యులేనను కొట్టి ఇంద్రజాలనివి కూడరా.
2: ఇది ఇంద్రజాలము కాదు, ధర్మబద్ధమే.
1: ధర్మబద్ధమా? నాకు తెలియని ధర్మమా? యమధర్మమునకు పైన మరొక్క ధర్మమా? ఎటులా
3: అమరులెటుల

ఉమ్మడి కుటుంబం చిత్రానికి ఎన్టీఆర్, వాణిశ్రీ, ఘంటసాల, ఎంఆర్ తిలకం గానం చేసిన సతీ సావిత్రి వీధి నాటకం అది. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, గత 2 ఏళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేశామని తెలిపిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదపడుతుందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. సింగపూర్ పర్యటనలో భాగంగా అంకుర సంస్థల పెట్టుబడిదారులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్క అంబులే, రాష్ట మంత్రి పొంగూరు నారాయణతో పాటు పలువురు పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త, భూ సమీకరణ విధానాల ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టులకు వేగంగా భూములు కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరుతూ,
1: ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏబుల్ టు ప్రొక్యూర్ ల్యాండ్ వెరీ ఇన్నోవేటివ్ వే. ఐ అక్వైర్డ్ నియర్లీ 33,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఫర్ క్యాపిటల్ అండర్ ల్యాండ్ పూలింగ్. ఎవ్రీ ప్రాజెక్ట్ I am able to procure land with a stipulated time. Now Google has come, $15 billion. We are able to acquire land within 3-4 months. Like that, so much of investment is coming. We are very strong in green energy. Because of all these things, now you are seeing geopolitical situation. We wanted to make it self-sufficient on energy front. That is one more thing we are working.
0: కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందన్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. వికసిత భారత లక్ష్య సాధనలో దేశం మరింత వేగంగా ముందుకు సాగుతుందని తెలుపుతూ,
2: ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఇస్ కంటిన్యూస్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ సర్వింగ్ ఆల్మోస్ట్ 4,405th డే టుడే ఇస్ కంటిన్యూయింగ్ 12th ఇయర్ అచీవ్మెంట్స్ ద పీపుల్ ఆర్ వెరీ వేర్ దే ఆర్ ప్రేయింగ్ ద డివోటీస్ ద జనరల్ పీపుల్ దే ఆర్ ఆల్ గోయింగ్ టు ద టెంపుల్స్ దే ఆర్ ప్రేయింగ్ ఫర్ ద నేషన్స్ ప్రాస్పరిటీ ఫర్ ద స్వర్ణ ఇండియా అండ్ ఫర్ ద విక్సిత్ భారత్ దట్ ఐ ప్రే టు లార్డ్ బాలాజీ ఫర్ ది విక్సిత్ భారత్ అండ్ స్వర్ణ భారత్.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో రైల్వే రంగం గణనీయంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్ట్రంలో రైల్వే ప్రగతిపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, వందే భారత్ అమృత్ భారత్ రైళ్ల ప్రవేశం, ఆధునిక రైల్వే స్టేషన్ల అభివృద్ది, కొత్త రైల్వే కారిడార్ల నిర్మాణం, రాజధాని అమరావతికి మెరుగైన రైల్వే అనుసంధానం వంటి కార్యక్రమాలు రాష్ట రైల్వే రంగానికి కొత్త రూపునిచ్చాయని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటని తెలిపారు. నిధుల కేటాయింపులతో రైల్వే మౌలిక వసతులు బలోపేతం కావడంతో ప్రయాణికులకు మరింత వేగవంతమైన సురక్షితమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. తుర్కియా దేశంలోని అంటాల్యాలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ 3వ దశలో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరస్ మెన్ సింగిల్స్ మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తి స్వర్ణ పతకాలు సాధించడం పట్ల రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణ పతకాలు గెలుచుకుని రాష్ట క్రీడా రంగానికి మరింత గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విజయాలు సాధించాలని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 2 ఏళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగం

0: ని మరింత బలోపేతం చేశామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, సమగ్ర రక్షణ భరోసా కల్పించామని పేర్కొన్నారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా మొదటి దశలో 10,000 కేంద్రాలకు 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. రెండో దశలో మిగతా కేంద్రాల అభివృద్ధిని పూర్తి చేస్తామని మంత్రి తెలియజేస్తూ
1: 55,746 అంగన్వాడీ సెంటర్స్, అక్కడ ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది పిల్లల తల్లులు, పిల్లలు, బాలింతలు అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఫుడ్ అందిస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో ఈ 2 సంవత్సరాలు 5,389 టీచర్లను, అలాగే 5,287 ఆయాలను కూడా మేము నియమించడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్ లో మౌలిక సదుపాయాలు దాదాపు 100 కోట్లతో 10,000 అంగన్వాడీ సెంటర్స్ కి అన్ని రకాల వసతులతో చేయటం జరిగింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లాలోని నూజివీడు, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో ఈరోజు నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మత్స్యగుండంలో జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం మండలం కే పల్లె పాలం తీర ప్రాంతంలో సుమారు 700 మందితో యోగా సాధన నిర్వహించగా, పోలవరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కార్మికులు ప్రజలతో ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలిలో యోగా అత్యంత అవసరమని, దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత కూడా పెంపొందుతాయని తెలిపారు. యోగా సాధనకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలని మంత్రి సూచిస్తూ,
2: ఘనమైన వారసత్వ సంపద యోగం. యోగా కారణంగా శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది, ఏకాగ్రత ఉంటుంది, తద్వారా జీవితం సుఖమయంగా సాగుతుంది. యోగాని ఆచరిస్తే వారు ఆరోగ్యవంతంగా ఉంటారు, సంతోషంగా కూడా ఉంటారు. యోగాని మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన తర్వాత జూన్ 1 ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటింపజేసింది. ప్రతిరోజు మనం యోగా చేయడం ద్వారా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని, ఒక ఆరోగ్య భారత్ ని కూడా నిర్మించడానికి అవకాశం ఉంది.
0: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రికి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు మహాద్వారం వద్ద సాదర స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ప్రాంగణంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించగా, దేవస్థానం అధికారులు స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదాలను కేంద్ర మంత్రికి అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి సురక్షిత తాగునీటి సరఫరా కోసం 100 కోట్ల రూపాయలతో చేపట్టిన విజ్జేశ్వరం మంచినీటి పథకం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇంజనీరింగ్ శాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన ప్రాజెక్టు పురోగతిని పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వాలా అదిను యాప్ ద్వారా అరే వా
1: చిక్కుకున్నాడు తెలియని యాప్ తో జాగ్రత్త
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సమాజ సేవే లక్ష్యంగా సాగిపోతూ శ్రీమతి ఇందుకూరి విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. సైక్లింగ్తో పాటు ఎన్నో సాహస కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు సాధించిన ఇందుకూరి విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. నమస్కారం విజయలక్ష్మి గారు.
6: నమస్కారం అండి.
5: ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తారా?
6: తప్పకుండా. నా పేరు ఇందుకూరు విజయలక్ష్మి. మాది నారాయణపురం అండి, ఏలూరుకు దగ్గరలో ఉంది. అయితే నాన్నగారు బిజినెస్ చేస్తూనే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. గుడ్లు కట్టించడం లేకపోతే బస్ షెల్టర్స్, చలివేంద్రాలు లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అయితే అమ్మ మాత్రం గృహిణి. మేము స్కూలు అంటే చిన్నప్పుడు ప్రాథమిక పాఠశాల నుంచి డిగ్రీ వరకు అదే ఊర్లో ఉండడం వల్ల మేము చదువుకోవడానికి ఛాన్స్ దొరికింది. కానీ ఎలాంటి ఆటల్లో పార్టిసిపేట్ చేయడానికి ఉండేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండేదాన్ని, ఏ గేమ్ను పట్టుకున్నా నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అనే మనస్తత్వం నాది. కానీ ఆడపిల్లలకి ఆటలేంటి అని అస్సలు గ్రౌండ్ వైపు వెళ్ళనిచ్చేవాళ్ళు కదా. అయినా సరే నాన్నగారికి తెలియకుండా ఏదో ఒక అరగంట వెళ్ళిపోయి వాలీబాల్లో క్యాప్టెన్గా ఉండేదాన్ని. అది ఆ స్కూల్ వరకు, కాలేజ్ వరకే ఉండేది తప్ప ఎప్పుడు నేషనల్కి కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళడానికి కూడా మాకు ఛాన్స్ లేదు.
5: మీకు చిన్నప్పటి నుంచి
6: ఆటలు చాలా ఉండేది. ఇంకా అంటే తలొంచుకుని వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వచ్చేయాలి తప్ప తలెత్తడానికి కూడా ఉండేది కాదు. ఆ టైంలో నేను ఇంటి పక్కనే ఉన్న టైపు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం, తెలుగు ఇంగ్లీష్ టైప్స్ ఐఏఆర్స్ అవ్వడం, షార్ట్ హ్యాండ్ నేర్చుకునే అవకాశం, అన్నీ నాకు చుట్టూరు ఉండడంతో నాతో పాటు అన్నీ నేర్చేసుకున్నా. టైలరింగ్తో సహా మా అమ్మ ఏమనేవారు, రేపు రొద్దుట ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నువ్వు సర్వైవ్ అవ్వడానికి నీకు ఇది కావాలి అని అమ్మ చదువులేని మనస్తత్వం ఆవిడ ఆ రకంగా చెప్పేవారు. ఊళ్ళో కాలేజ్ ఉంది కాబట్టి నేను ఎడ్యుకేషన్ పరంగా బాగానే వెళ్తున్నాను. నేను కొత్తగూడెం మా సిస్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళేసరికి సింగరేణి కాలరీస్లో ఉద్యోగాలు పండి. నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇంకా అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సింగరేణిలో జాబ్కి అప్లై చేయడం జరిగింది. అంటే 300 మందిలో నేను ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. డిగ్రీ కూడా అవ్వకుండానే నాకు మంచి జాబ్ వచ్చేసింది, బ్యూటిఫుల్ లైఫ్ అనుకుని చాలా ఆనందపడ్డాను. మా నాన్నగారికి ఆ విషయం తెలిసింది. నేను జాయిన్ అయిపోయిన 1 వీక్ తర్వాత, ఎందుకు నువ్వు జాయిన్ అవ్వాయి, అసలు మనలాంటి వాళ్ళు మన ఫ్యామిలీలో ఉద్యోగాలు చేయడం ఏంటి ఆడపిల్లలు అని వెంటనే నన్ను వెనక్కి లాక్కు రావడం జరిగింది. రిజైన్ చేయించి మరి అప్పుడు చాలా బాధపడ్డాను. అంటే ఒక ఆడపిల్లకి ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం లేని టైంలో మేము పుట్టడం అనేది బాధ. లేకపోతే ఈ రోజుని 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా సామాజిక సేవ చేయడానికి అదే స్ఫూర్తో నాకు తెలియదు. కానీ దాన్ని పాజిటివ్గానే తీసుకుంటున్నానమ్మా. అంటే తర్వాత నాన్నగారు ఏం చేశారంటే అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మ ఇంకా ఏ జాబులకు అప్లై చేస్తుందో అనుకుని ఉండొచ్చు, వెంటనే మ్యారేజ్ చేయడం జరిగింది. కుటుంబ నేపథ్యం చాలా బాగుంది అని భీమవరం దగ్గర కోపల్లి, చాలా మంచి ఫ్యామిలీ అనుకుని మ్యారేజ్ చేయడం జరిగింది. కానీ అతను అప్పటికే ఎడిక్టెడ్ ఆల్కహాలిక్. అది నాన్నగారికి చెప్పలేను. అంటే చాలా అపురూపంగా పెంచుకున్నారు కూతురు ఎక్కడ కష్టపడుతుందో అని. ఒక ఉద్యోగానికి కూడా వెళ్ళనివ్వని తండ్రికి, భర్త ఈ పరిస్థితిలో ఉన్నాడు అని చెప్తే తండ్రి ఏమవుతారు అని భయపడి ఆయనకి చెప్పకుండా నేను లైఫ్ను లీడ్ చేస్తూ వచ్చాను. తర్వాత పాప, చిన్న పాప, తను చాలా మెరిట్ స్టూడెంట్, ఆ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవన్నీ చాలా యాక్టివ్గా ఉండేది. తను కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డీ ఇన్ డ్రాయింగ్ కాంపిటీషన్స్.

0: ఫాదర్ ఇలా ఉన్నారు కాబట్టి యాక్టివ్ పార్ట్ని నేను తీసుకోవడం జరిగింది. అంటే వచ్చిన సిచ్యువేషన్ నుంచి మనం పారిపోవడం కాదు, దాన్ని హౌ టు ఓవర్కమ్ అన్నది మనకు తెలిసి ఉండాలి, నెక్స్ట్ మనం ఏం చేయాలో తెలిసి ఉండాలి. వెంటనే నేను ఆయన్ని పక్కన పెట్టి ఆయనకి ఇచ్చే సర్వీస్ని ఇస్తూనే పాపని మంచి వేలో తీసుకెళ్ళడం జరిగింది. ఆ డ్రాయింగ్ కాంపిటీషన్లో ఒకసారి నాకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ని కండక్ట్ చేస్తున్నారు. మా అమ్మాయిని తీసుకెళ్దామనే ఉద్దేశమే తప్ప నేనేదో పార్టిసిపేట్ చేయాలనుకుని నేను వెళ్ళలేదు. ఒక అమ్మగానే వెళ్ళాను కూడా, శారీలో చాలా బుద్ధిగా వెళ్ళాను అక్కడికి. అక్కడ అడ్వెంచర్ ఈవెంట్ ఒకటి జరుగుతున్నది, ఓ స్పోర్ట్ క్లైంబింగ్ వాళ్ళని చాలా ఫ్రీగా ఎక్కేస్తున్నారు యూత్ అంతా. అప్పుడు ఆర్గనైజర్స్ దగ్గరికి వెళ్ళి సార్ నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా అని అడగడం జరిగింది.
1: చిన్నప్పుడు ఆసక్తి
0: ఉంది, ఇప్పుడు ఒక్కసారి నేను కూడా అలా ఎక్కితే ఎలా ఉంటుంది, ఎక్కగల స్టామినా నా దగ్గర ఉంది, అప్పటికే 45 ఇయర్స్ వచ్చేసినాయి, నేను ఎక్కగలుగుతానా లేదా అనే భయంతో అడిగాను. అమ్మ ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, 3 డేస్ కండక్ట్ చేస్తున్నాం, మీరు రేపు కూడా రావచ్చు అన్నారు. గబగబా ఒక డ్రెస్ తీసుకుని వెళ్ళడం జరిగింది. యూత్తో సమానంగా నేను కూడా పైకి స్పోర్ట్ క్లైంబింగ్ వాళ్ళని చాలా యాక్టివ్గా ఎక్కడం జరిగింది. వితౌట్ ఎనీ ప్రాక్టీస్ నేను చేయగలిగాను. అంటే నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని ఒక కసి నన్ను అంత పై వరకు ఎక్కించింది. అప్పుడు అనుకున్నా ఐ కెన్ డూ ఎనీథింగ్, నాకేమీ స్టామినా తగ్గలేదు. అప్పటికే మా హస్బెండ్ ఎక్స్పైర్డ్ అనమాట, ఓన్లీ పాప బాధ్యత చాలా ఎక్కువ ఉంది. పాపని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టే వరకు నాకు డైవర్షన్స్ ఉండకూడదు, ఎందుకంటే మన ఇంటిని చక్కదిద్దుకున్నాకే సొసైటీకి రావాలి. అలా అనుకుంటేనే 2011లో నేను వీళ్ళతో పాటు ఒక అడ్వెంచర్ యాక్టివిటీలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలో నాకు 8 ప్రపంచ రికార్డులు లిమ్కా బుక్ రికార్డ్స్ వచ్చినాయి 2012లో. అంటే లిమ్కా బుక్ రికార్డ్ రావడం అనేది చిన్న విషయం కాదు, ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్గా వచ్చేసరికి అప్పటికి 52 ఇయర్స్ వచ్చేసి. అప్పుడు నేనేం చేశానంటే చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు సీఎం గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోయి, సార్ నేను ఏదో చేసేయాలనుకుంటున్నాను సొసైటీకి, చిన్న ఛాన్స్ ఇస్తే నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. పిల్లల దగ్గరికి వెళ్ళి మా హస్బెండ్ లాగా ఎవరు ఆల్కహాలిక్ కానీ ఎలాంటి చెడు అలవాట్లకి వెళ్ళొద్దని నేను మోటివేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఆయన అసలు వయసును చూడలేదు, అంటే నాలో ఉన్న జీలను చూశారు. ఆయన గుర్తించి తప్పకుండా మేడం చాలా యాక్టివ్గా ఉన్నారు, ఆవిడకి కావాల్సిన సపోర్ట్ని ఇవ్వండి అని శాప్కి స్పెషల్ పర్మిషన్ కింద రాయడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు యూత్కు మాత్రమే ఇచ్చే ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుందో, నాకు ప్రోత్సాహం ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేశారు స్పెషల్ కేసు కింద, అంటే సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద తీసుకోవడం జరిగింది. ఆ శాప్ నుంచి వచ్చేసరికి కూడా నాకు సైకిల్ రాదు, 53 ఏళ్ళు వచ్చేసినాయి. అప్పుడు సైకిల్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. చాలా మంది కామెంట్లు చేస్తారు, 2000 కిలోమీటర్లు టార్గెట్ అంటున్నారు, సైకిల్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు, మీరేం చేస్తారు? ట్రై సైకిల్ మీద వెళ్ళడం మొదలు పెట్టాం మొదట్లో. తర్వాత ప్రాక్టీసు, నా మీద నా కాన్ఫిడెన్స్, వీళ్ళు నవ్వినోళ్ళందరి నోర్లు మోయించాలంటే ఇంకెంత ప్రాక్టీస్ చేయాలి, రోజుకి 40-50 కిలోమీటర్లు ప్రాక్టీస్లోనే ఉన్నాను, మొత్తానికి సాధించానమ్మా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ వచ్చేసింది, నేను స్టార్ట్ చేసేస్తాను. అంటే 1 మంత్ బిఫోరే నా షెడ్యూల్ ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోతుంది, నేను ఎక్కడ సిక్ అయ్యాను అని ఆగడానికి ఉండదు, ఎందుకంటే నా షెడ్యూల్ ముందెళ్ళిపోయింది. ఎవరు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారో ఉంటుంది, ఎన్ని స్కూళ్ళు అడ్రస్ చేస్తానో ఉంటుంది. DSDOలు అంటే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, వాళ్ళు దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని నాకు ఎన్ని స్కూల్ని ఒకే చోట గ్యాదర్ చేయగలుగుతారు, ఒక 10,000 మందిని 5,000 మందిని అన్ని స్కూల్ని కలిపేసి ఒక చోటకి తీసుకొచ్చి నన్ను అడ్రస్ చేయించడం మొదలు పెట్టారు. ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టరు అమ్మొస్తున్నది అని నా గురించి వెయిట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్ని పోస్ట్ పోన్ చేసుకుని మరీ నాతోటి కలవడం, నాకు కావలసిన సజెషన్స్ ఇవ్వడం, అంటే ఒక ఐఏఎస్ని ఒక అమ్మగా చూడలేను, అచీవర్గా మాత్రమే చూడగలుగుతాను. అది నేను ఫేస్ చేశానమ్మా. అమ్మ నువ్వు చేసే చాలా మంచి కార్యక్రమం, నీకేమన్నా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలా అని లక్ష్మీ నరసింహ, ఫస్ట్ శ్రీకాకుళం కలెక్టర్, ఆయన నాకు ఒక బ్లాంక్ చెక్ని ఇవ్వడం జరిగింది. నేను ఒక ఫోటో తీసుకుంటాను సార్ అని ఆయన దగ్గర నుంచి ఇలా ఫోటో తీసుకుని, ఇది ఎప్పటికీ నా లైఫ్లో గుర్తుండాల్సిన పరిస్థితి, నేను కమర్షియల్ ప్రోగ్రామ్ చేయట్లేదు సార్, ఎవరైనా పూర్ స్టూడెంట్ ఉంటే గనక వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తాను, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి తప్ప నేను ఇది కమర్షియల్ ప్రోగ్రామ్ కాదు, నాకు ఎలాంటి మనీ వద్దు అని. అంటే అమ్మగా నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, నీకు ఏది కావాలంటే అది చేసేస్తాను. అప్పుడు నేను అడిగిన ఒకటే ఒక కోరికమ్మ, నా చిన్నప్పటి నుంచి ముత్యాల రాజు గారు చాలా కష్టపడి, ఆయన ఒక ఫిషర్మ్యాన్ ఫ్యామిలీ నుంచి, ఆయన కష్టంతో చదువుకుని ఒక కలెక్టర్ అవ్వడం అనేది సర్వీస్లోకి రావడం చాలా గొప్ప విషయం, ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన్ని కలిస్తే చాలు సార్ అని చిన్నపిల్లలు అడిగాను. ఇంకా ఆయన ఆనందపడిపోయి ఆయన నేను బెంచ్ మేట్స్ ఆయన కల్పించడం ఎంతసేపు తల్లి నేను డెఫినెట్గా కల్పిస్తాను ఆయన కల్పించడం జరిగింది. ఇంకా అది మెమరబుల్ మూమెంట్ అమ్మ. నేను ఇంకా అసలు ఇప్పటికీ ఆ ఫోటో చూసుకుంటే ముచ్చలరాజు గారిని ఇలా వంగిపోయి మరి ఆయన చేతిని పట్టుకున్నప్పుడు అమ్మ కాదు అక్కడ ఒక ఎచీవర్గా ఒక కలెక్టర్ని కలిసిన ఆనందం ఉంటుంది చూసామ్మ. పిల్లలకి అదే చెప్తాను నేను, మీరు నలుగురిలో ఒకళ్ళ ఉండద్దు, మీరేంటో ప్రూవ్ చేసుకోండి, పది మందిలో ఒకళ్ళు కాదు, మీరే అందరికీ మోటివేటర్ కావాలి అని చెప్తాను. 2016లో నేను డిసెంబర్లో నేను స్టార్ట్ చేశానమ్మ సైక్లింగ్, ఇచ్చాపురుంటు తడ. నా జర్నీలో 70,000 మంది పిల్లల్ని మోటివేట్ చేయడం జరిగింది. దానికి గాను 2017లో నాకు ఉగాది పురస్కారం ఏపీ గవర్నమెంట్ మళ్ళా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే మనం ఏదైనా ఏది ఆశించకుండా చేసే ప్రతి కార్యక్రమం కూడా నేచర్ కూడా మనకు హెల్ప్ చేస్తూ మనకు ఒక మంచి అంటే గుర్తింపును తీసుకొస్తుంది అనడానికి నిదర్శనంగా నాకు అవార్డు రావడం జరిగింది. దాని తర్వాత చాలా అవార్డులు వచ్చినాయమ్మ. అదే సంవత్సరం నాకు మా వెస్ట్ గోదావరి ఏలూరు కలెక్టర్ గారి చేతుల మీదుగా 15th రోజుని పెరేడ్లో ఓన్లీ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళకి ఇచ్చే అవార్డులతో పాటు నన్ను కూడా స్పెషల్ గెస్ట్గా పిలిచి నాకు కూడా ఆయన చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నాను. అవి కాకుండా 8 ప్రపంచ రికార్డులు లిమ్కా బుక్ రికార్డ్స్తో పాటు మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ నాకు ఇష్టమైన అవార్డ్స్లో మాతృశ్రీ అపూర్వ మహిళ లాంటి అవార్డులు కూడా వచ్చినాయి. దాంతోపాటుగా 30-40 అనేక అవార్డులు వచ్చినాయి. అంటే వీటితో పాటుగా నేవీ నుంచి 250 మంది సైంటిస్టులమ్మ మహిళా దినోత్సవం సందర్భంగా నన్ను ఫెలిసిటేట్ చేయడానికి పిలవడం జరిగింది. అంటే నేవీ ఆఫీసర్స్ ఎలా ఉంటారు నాన్న అంటే వాళ్ళంతా చాలా చాలా మంచి డ్రెస్సుల్లో ఎంతంత హైట్లతో వాళ్ళు వస్తే నేనేదో శారీ కట్టుకుని అమ్మలా వెళ్ళాను. నేను భయపడ్డాను. నేను సార్ నేను చెప్పలేను అని అంటే కాదమ్మ నీ అచీవ్మెంట్స్ సరిపోతాయి అని నన్ను ఎంకరేజ్ చేసి వాళ్ళంతా వచ్చి హగ్ చేసుకోవడం, అమ్మ నువ్వు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నావు మేమందరూ నీ వెనకాల ఉన్నాము అని అండం. ఎంత మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్.
1: మీరు చేస్తున్న కృషికి తగ్గ ప్రోత్సాహం లభించింది.
0: చాలా అమ్మ చాలా.
1: మరి భీమవరం నుంచి ఈ యాత్రని మీరు ప్రారంభించాలనుకుంటున్నారు కదా, మరి ఎందుకండి అది?
0: అంటే స్వచ్ఛ భారత్లో ఎప్పుడైతే నేను 2017లో చేశాను ఆ స్వచ్ఛ భారత్లో భాగంగా నేను తుని మీదుగా వచ్చారప్పుడు తునిలో అల్లూరి సీతారామరాజు చదివిన స్కూలు గాంధీ స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్లో నాకు వేదమంత్రాలతో సన్మానం చేయడం, ఒక 5,000 మంది స్టూడెంట్స్ నాకు ఇన్వైట్ చేయడం, అదంతా అంటే ఆయన నడియాడిన ఒక స్కూల్లో నన్ను కూర్చోబెట్టడం అనేది నాకు చాలా అంటే గగర్ పొడిచిన విషయం నిజంగా. అప్పుడే అనుకున్నాను, పిల్లలతో అన్నాను, మనం ఏదైనా ఒకసారి ప్రామిస్ చేస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు 53 వయసులోనే ఉన్నాను, 60 వచ్చిన తర్వాత ఒక అమ్మమ్మగా వస్తాను మళ్ళీ. అప్పటికి ఇంకా నాకు మనవడు పుట్టలేదు, అమ్మగానే ఉన్నాను. అమ్మమ్మ అయిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే. ఎప్పుడైతే మనకి మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాం, విల్ పవర్ ఈజ్ ఎనఫ్ టు గో అన్నది నా ఇదితోటి వాళ్ళకి చెప్పడం జరిగింది. 60 వచ్చిన తర్వాత మా అమ్మాయి వాళ్ళు అండం మొదలుపెట్టారమ్మా, ఏజ్ అయిపోతుంది, ఈ ఏజ్లో నువ్వు చేసి ఇబ్బంది పడొద్దు అన్నప్పుడు కూడా నేను ఒక్కటే చెప్తున్నా, నేను అంటే ఎవరి గురించి మన జర్నీని ఆపొద్దు. మనం ఏదైతే గోల్ ఫిక్స్ చేసుకుంటామో వీళ్ళందరినీ పక్కకు తోసైనా సరే మన గోల్ని రీచ్ అవ్వాలి. పిల్లలకి నేను ఏదైతే చెప్తున్నానో అది నేను చేసి చూపిస్తాను అనుకునే బయలుదేరుతున్నాను తల్లి. ఆయన ఇన్స్పిరేషన్తో ఆయన విగ్రహాన్ని మన మోడీ గారు భీమవరంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదే విగ్రహం నుంచి నేను స్టార్ట్ చేస్తాను. నా ఈ జర్నీలో అల్లూరి సీతారామరాజు ఫ్యామిలీ కూడా కలవడం జరిగింది. అమ్మ నీ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాం, మేమందరం నీ వెనకాల ఉన్నాం అని చెప్పడం జరిగింది. అంటే ఒక అల్లూరి సీతారామరాజు ఫ్యామిలీని అంత దగ్గరగా చూడడం, ఆయన తిరిగిన ఊళ్ళకన్నిటికి ఇప్పుడు వెళ్తున్నాను ప్రతిరోజు, ఎక్కడో అక్కడికి వెళ్తున్నాను, అన్ని చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్.
1: మనం ఒక మంచి పని ప్రారంభిస్తే వేరే చేతులు మనకు అండగా నిలుస్తాయి.
0: డెఫినెట్గా అమ్మ.
1: మరి ఈ సైక్లింగ్ ప్రారంభించాక మీ జీవన శైలిలో కానీ జీవితంలో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయండి?
0: అంటే సైక్లింగ్ భీమిలి లాంటి చోట్ల చాలా ఇలా హైట్ ఉంటాయమ్మా, అంటే నార్మల్ రోడ్స్ ఉండవు, చాలా ఎత్తు అంటే ఎత్తైన ప్రదేశాల్లోంచి వెళ్ళారప్పుడు సైకిల్ని తొక్కలేము, ఇంకా దిగి కూడా నడవలసిన పరిస్థితులు వస్తాయి. అప్పుడు కూడా అయిపోయింది అనుకుని మనం చేయొదిలేమా, సైకిల్తో పాటు మనం కూడా కిందకి వెళ్ళిపోతాం. అదే ఇంకెంతసేపు కొంచెం దూరం వెళ్తే ఫ్లాట్ ఏరియా వచ్చేస్తుంది అనుకుని ధైర్యంగా మనం ఆ కొంచెం దూరాన్ని గనక పైకి వెళ్ళగలిగితే మనం తొక్కక్కర్ లేకుండానే కిందకి వెళ్ళిపోయేంత స్లోప్ వస్తుంది. లైఫ్ని దానికి మనం చూసుకుంటే లైఫ్లో కూడా అంతేనా, కష్టం వచ్చింది అన్నప్పుడు భయపడకుండా కొంచెం ఓపికను తెచ్చుకుని మనకి ఎన్నో రోజులు ఉండు, మనసే ఈ మంత్స్ చాలా అంటే టఫెస్ట్ టైంను కూడా మనం హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫ్లాట్ ఏరియాకి వచ్చేస్తాం, తర్వాత అన్ని హ్యాపీ మూమెంట్స్. అది నేను ఎప్పుడు అనుకుంటాను, నాన్న సైకిల్ తొక్కిన ప్రతిసారి అనుకుంటాను.
1: మరి ఇంకా ఈ సైక్లింగ్లోకి రావాలనుకునే వారికి మీ అమూల్యమైన అనుభవాలను తెలియజేయగలరు.
0: ఎవరైతే హెల్దీ పర్సన్స్ నడుచుకుంటూ వెళ్తారు మార్నింగ్ టైం, హెల్దీ టైం మనం ఎలా అంటే సైక్లింగ్ చేయాలనుకున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం మొదలు పెట్టి మార్నింగే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ట్రాఫిక్ స్టార్ట్ అయిన తర్వాత మనం సైక్లింగ్లో వెళ్ళాం, మార్నింగే వెళ్తాం. మార్నింగ్ ఎవరు లెగుస్తారు? ఎవరైతే హెల్దీ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే లెగుస్తారు. హెల్దీయెస్ట్ పీపుల్ని కలవగలుగుతాం, వాళ్ళ నుంచి బోల్డ్ నేర్చుకోగలుగుతాం. అంటే సొసైటీలో మనం కలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బండి మీద రయ్యమని వెళ్ళిపోయిన దానికి సైకిల్ మీద స్లోగా వెళ్ళేటప్పుడు కలిసే వాళ్ళతోటి పెద్దవాళ్ళు కనిపిస్తారు. కారులో వెళ్ళే వాళ్ళు నన్ను చూసి ఇలా అంటూ ఉంటారు. అప్పుడు వెంటనే ఇలా అంటాను, ఏంటి ఎందుకు ఇలా అన్నావు అని, అమ్మా ఈ ఏజ్లో నువ్వు ఇలా చేస్తున్నావు కదా, నన్ను చూసి ఇంకొక 10 మంది నా వెనకాల సైకిల్ వేసుకుని స్టార్ట్ అవ్వాలి. మగవాళ్ళు మాత్రమే కాదు, లేడీస్ కూడా వాళ్ళ హెల్త్ని కాపాడుకోవాలి. పిల్లలకు పెట్టాం తన, లేకపోతే ఫ్యామిలీకి పెట్టాం అనుకుంటారు, కానీ ఏ మహిళ కూడా తన మీద తను కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే హెల్దీ ఫుడ్ తీసుకోదు, ఈ కొంచెం వీళ్ళకి పెట్టేద్దాం వాళ్ళకి, అమ్మలాగే ఆలోచిస్తుంది. అలా కాదు, వాళ్ళ హెల్త్ కూడా వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే హెల్దీ అమ్మలు మాత్రం హెల్దీ సొసైటీని క్రియేట్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు చేసే కార్యక్రమం చిన్న విషయం కాదమ్మా, ఇది 3000 కిలోమీటర్లు అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. అంటే ఏదో చేసేసాం అనేది కాదు, 1 మంత్ బిఫోరే నా షెడ్యూల్ ప్రతి స్టేట్కి వెళ్తుంది. ప్రతి స్టేట్ వాళ్ళు కూడా ఏపీ నుంచి వస్తున్న ఒక మహిళ అని నన్ను గుర్తించాలి, మన ఏపీని గుర్తించాలి. పెడల్ ఫర్ ఏ డ్రగ్ ఫ్రీ ఇండియా అని స్టార్ట్ అవుతున్నాను, దీనిలో 100,000 మంది పిల్లల్ని నేను మోటివేట్ చేయాలి. అంటే మిగిలిన కంట్రీస్ ఏంటంటే యూత్ ఎక్కువ ఉన్న దేశంగా మనది 70% యూతే ఉన్నారు. వాళ్ళని నాశనం చేస్తే దేశం నాశనం అవుతుంది అనుకుని చాలా అరాచక శక్తులన్నీ కూడా డ్రగ్స్ని మన ఇండియాలోకి తీసుకురావడం జరుగుతుంది. ఆ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మన పిల్లల్ని మనం మోటివేట్ చేసుకోగలిగితే గనక డ్రగ్ ఫ్రీ సొసైటీగా మన మోడీ గారి ఉన్నత ఆశయాలు ఏవైతే ఉన్నాయో, స్వర్ణాంధ్రగా ఆంధ్ర అని మనం ఎలా అనుకుంటున్నామో, మొత్తం భారతదేశమే ఒక స్వర్ణ భారతదేశంగా మారాలని నేను అనుకుంటున్నాను నాన్న.
1: మీ ప్రోగ్రామ్ ముందుగానే స్కెడ్యూల్ అనేది డిసైడ్ అయి ఉంటుంది, అలాంటప్పుడు మధ్యలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే దాన్ని ఎలా అధిగమించగలరు?
0: అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి అనుకుంటేనే వస్తాయి. నాకు అప్పుడు కూడా 2000 కిలోమీటర్లు సైక్లింగ్ చేసినప్పుడు కూడా 1 మంత్ బిఫోరే నా షెడ్యూల్ అందరికి వెళ్ళిపోయింది. మహిళకు ఉండే మెనోపాజ్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ లో నేను ఉన్నాను ఆ టైంలో. అయినా కూడా దాన్ని ఓవర్కమ్ చేయగలిగిన ఒక మహిళ ఈ రోజున వచ్చే ఈ చిన్న చిన్న సమస్యలను పట్టించుకుంటాను. విల్ పవర్ ఈజ్ ఎనఫ్ టు గో. శారీరక బలం కంటే కూడా మన మానసిక బలం మాత్రమే ఎలాంటి శారీరక రుగ్మతలు రాకుండా చేయగల కాన్ఫిడెన్స్ ని ఇస్తుంది మనకి. నాకు ఏది రాదు అంతే,
1: అంతా మన ఆలోచన బట్టే ఉందంటారు.
0: అంతేనండి,
1: ధన్యవాదాలు విజయలక్ష్మి గారు.
0: మీకు కూడా అమ్మా, అదేంటే మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన ఈ రేడియో స్టేషన్ లో నా ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్నగారు ఎప్పుడు టీవీ చూడరు, ఎప్పుడు చెవి దగ్గర రేడియోయే ఉంటుంది. తన కూతురు చేసిన కార్యక్రమాలని ఈ రేడియో ద్వారా మా నాన్నగారు వినాలి అన్నదే నా కోరిక. నాకు చాలా సంతోషంగా ఉంది మన ఆకాశవాణికి వచ్చి నా ప్రోగ్రామ్ ఇవ్వడం. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో వారికి కృతజ్ఞతలు,
1: ధన్యవాదాలండి. మీరింతవరకు సమాజ సేవే లక్ష్యంగా సాగిపోతూ జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత శ్రీమతి ఇందుకూరి విజయలక్ష్మి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలితగీతం వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: ఈ మధ్య కాలంలో మనం ఎవరిని పలకరించినా వారి నుంచి వచ్చే జవాబు ఆరోగ్యం సరిగా లేదనో, లేదా ఇంట్లో చికాకులనో, మనశ్శాంతి లేదనో, ఇలా ఏదో ఒకటి మనం వింటూనే ఉంటున్నాం. ఇక మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నిద్ర సరిగా పట్టడం లేదు అనే దాని గురించి. ఈ నిద్ర పట్టకపోవడం అనే సమస్య వలనే చికాకు, అలసట అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక వీటి ప్రభావం వల్లనే మానసిక శారీరక ఆరోగ్యం మనకి క్రమేణా క్షీణిస్తూ ఉంటుంది. అంతేకాదు ముఖం కాంతి విహీనమైపోతుంది. మనిషి జీవించడానికి మంచి ఆహారం, మంచి నీళ్లు, మంచి గాలి ఇవి ఎంత అవసరమో, అలాగే ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి నిద్ర కూడా అంతే అవసరం. అందుకే డాక్టర్లు కూడా చెప్పేది ఏంటంటే రోజుకు కనీసం 7 గంటల నుండి 8 గంటల నిద్ర, అంటే అది కూడా మంచి నిద్ర అవసరం అని. మంచి నిద్ర పట్టాలి అంటే ఇలా చేసి చూడండి. రోజు కనీసం 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. ఇలా వారం రోజులు చేసినట్లయితే ఈ ప్రక్రియ అలవాటైపోతుంది. దీనివల్ల రాత్రి మంచి నిద్ర పడుతుంది. ఇక ముఖ్యంగా చెప్పేదేంటంటే మనం పడుకునే మంచానికి సమీపంలో ల్యాప్టాపులు, టీవీలు, ఫోన్లు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. చాలామంది రాత్రి పడుకునే వరకు కూడా ఫోన్లు చూస్తూ ఇక నిద్ర వచ్చే సమయానికి వాటిని తల దగ్గరే పెట్టుకుని పడుకుంటారు. వాటి నుంచి వచ్చేటటువంటి నీలి కాంతి మిమ్మల్ని సరిగా నిద్రపోనియదు. ఎందుకంటారా, అది మీ మెదడుకు పగలేమో అన్న భ్రాంతిని కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫోన్ల నుంచి వచ్చేటటువంటి కిరణాల వల్ల మెదడులోని నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫోన్లను చాలా దూరంగా పెట్టి పడుకోండి. అంతేకాదు పడుకునే ముందు వీలైతే చక్కగా శ్రావ్యమైన సంగీతాన్ని తక్కువ స్థాయి మందరంలో, అంటే వాల్యూంలో పెట్టుకుని వింటే మంచి నిద్ర పడుతుంది. అందుకే నిద్ర పట్టని వాళ్ళకి డాక్టర్లు మ్యూజిక్ థెరపీ అనేది కూడా ఇస్తూ ఉంటారు. దీనివల్ల మంచి నిద్ర మన సొంతమవుతుంది. కొంతమంది కండి పడుకునే ముందు థ్రిల్లర్, హారర్ సినిమాలు చూడటం లేదా నవలలు చదవటం చేస్తూ ఉంటారు. ఇక వాటికి సంబంధించినటువంటి భయానక దృశ్యాలు, సంఘటనలు అచేతన మెదడులో నిక్షిప్తమై కుదురుగా మనల్ని నిద్రపోనియవు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని దూరంగా ఉంచాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా తినకూడదు.

0: అలాగే నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఈ కాలంలో ఏంటవుతోందంటే చాలామంది రాత్రి లేటుగా తినడం మొదలెడుతున్నారు, అలాగే పడుకోవడానికి 1 గంట సమయం మాత్రమే ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండాలి. వీలైతేనండి పడుకునే 1 గంట ముందు ఓ చిన్న గ్లాస్తో గోరువెచ్చని పాలు కానివ్వండి, లేదా చమేలీ పూల టీ, లేకపోతే గుప్పెడు బాదం ఆక్రోట్లు తింటే మరీ మంచిది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి నిద్ర పట్టాలి అంటే మనం పడుకునేటటువంటి మంచం కానివ్వండి, గది కానివ్వండి చాలా శుభ్రంగా ఉండాలి. వీలైతే గది గోడల మీద అందమైన సీనరీస్ కలిగినటువంటి వాల్ పేపర్లు కానివ్వండి, లేదా పెయింటింగ్స్ కానివ్వండి వేసుకుంటే మనసుకు ఆహ్లాదంగా అనిపించి మంచి నిద్ర పడుతుంది. పడుకునే ముందు 1 గంట మెడిటేషన్ చేసినట్లయితే చాలా మంచిది, మంచి నిద్ర పడుతుంది, ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. మంచి నిద్ర ఉన్నట్లయితే ముఖం అందంగా ఉంటుంది, రోజంతా చికాకులు అలసట లేకుండా ఆహ్లాదంగా ఉంటారు.
1: ఈనాటి కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం అవ్వవు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారం అవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు టీన్ టైం, హిందీ చిత్రగీతాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో నేను అడిగే ప్రశ్నలకు 0866-248-8812 అనే నంబర్కి జవాబులు ఇంకా మీ ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించగలరు. మీరు సమాధానాలు పంపించిన నంబర్ వాట్సాప్ నంబర్ మరొకసారి 0866-248-8812. ఓకే, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా మరి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా అడగబోయే ప్రశ్న, సూర్యుని వెలుతురు భూమికి చేరటానికి ఎంత సమయం, దాదాపుగా ఎంత సమయం పడుతుంది? ఇదండి మన ఇవాళ ప్రశ్న. ప్రశ్న మరొకసారి, సూర్యుని వెలుతురు భూమికి చేరటానికి ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ కనుక తెలిసినట్లయితే 0866-248-8812 నంబర్కి వాట్సాప్ చేయవచ్చు. ఈరోజు మనం పాట విందాం.

ఓకే అండి. కార్యక్రమంలో సూర్యుని వెలుతురు భూమికి చేరటానికి ఎంత సమయం పడుతుంది అనేది మన మొదటి ప్రశ్న కదండి. ఆన్సర్స్ అందరూ టైప్ చేసి పంపించారు. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఫండ్రాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం. అలాగే ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాసు సిద్ధాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాంజ్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. మిడతల రామమూర్తి గారు ఊరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం అండి. నల్గొండ జిల్లా తిప్పర్తి నుంచి శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, ఉపేంద్రాచారి కరెక్ట్ సమాధానం పంపించారు. మల్లేశ్వరి, ఫణీంద్ర మార్కాపురం నుంచి పంపించారండి రాంగ్ సమాధానం. ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా బృందావనం పద్మశ్రీ శ్యా

శ్రీవత్స హైదరాబాద్ సైనిక్ ప్రీ కాలనీ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ సమాధానం అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు, వీరు కరెక్ట్ సమాధానాన్ని పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధవిక త్రిలోక్ నెహాన్ శ్రీరామదాసు కృపాచారి అనితా సాయి వర్షిత్ సాయి రిక్విత్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం పంపించారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారు నుంచి సుభాన్ రషీదా బేగం సుమయ్య కరెక్ట్ సమాధానం అండి. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్ర బృందం కరెక్ట్ సమాధానం పంపించారు. చెన్నకేశవరు అత్తిల నుంచి రాంగ్ సమాధానం అండి. సుబ్రహ్మణ్య గారు పెద్దనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గోగులముడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. పత్ని రవికుమార్ వజ్రపగొట్టూరు శ్రీకాకుళం డిస్టిక్ట్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రాంగ్ సమాధానం అండి. ఇంకా ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఉయ్యూరు నుంచి లత గారు కరెక్ట్ సమాధానం పంపించారు. గుండుగోళం నుంచి మద్దుల శ్రీనివాస్ బాబు సత్యనారాయణ రమేష్ రామోజీ కరెక్ట్ సమాధానం. ఇంకా చిరుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ సమాధానం. ఇంకా వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. కత్తి నారాయణ ఎడవల్లి గ్రామం నుంచి రాచర్ల మండలం ప్రకాశం జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాద్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. సూర్యనారాయణ గారు తెనాల నుంచి కరెక్ట్ సమాధానం. కొంచి రామూర్తి గారు కొంచెం వనిపెట్టి నుంచి కరెక్ట్ సమాధానాన్ని పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా కరెక్ట్ సమాధానం అండి. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. రాంబాబు సుశీల రాజా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువల్ లంక అవనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకోలు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు లక్ష్మీ శివకుమారి మోహనకృష్ణ రేవంత్ కుమార్ లక్ష్మి హారిక భవిష్య మిహిక సూర్యచరణ్ కరెక్ట్ సమాధానం అండి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి వీరందరూ కూడా కరెక్ట్ సమాధానాన్ని పంపించారు. హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి చిన్మయి

ప్రీతం, కరెక్ట్ సమాధానం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. కరెక్ట్ సమాధానం. రేణుకా గోపరాజు కడప నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రాధాగారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నాగరాజ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణ, సాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రామ్ మనోహర్ తెనాల నుంచి కరెక్ట్ సమాధానం. నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ సమాధానం అండి. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం పంపారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ కరెక్ట్ సమాధానం. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయలపల్లె గ్రామం నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా ధవళ లక్ష్మీ నరసింహారావు నరసాపురం పశ్చిమ గోదావరి నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. కేదర్ వీరేష్ రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా రఘువీర్ సింగ్, సుగుణాభాయ్, రాధామున్న ఏలూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. కేవి రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా వీరు తెనాల నుంచి కుమార్ గారు కరెక్ట్ సమాధానం అండి. గోసు వెంకట సుబ్బయ్య ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. భోగనదుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ కరెక్ట్ సమాధానం అండి. తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి యలమంచిల పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మల్లేశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా ధగదత్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు కరెక్ట్ సమాధానం. ఇంకా చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, దిలీప్, అన్విత, పూజ కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోల రామకృష్ణయ్య, వాసుస్తంది సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం. ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కరెక్ట్ సమాధానం అండి. ఓకే, అందరి జవాబులు కూడా నేను చదివానండి, అందరు పంపించినవి కూడా. ఓకే, మీకు దీని ఆన్సర్ అందరికీ తెలిసింది. ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్టే సమాధానాన్ని పంపించారు. సూర్యుని వెలుతురు భూమికి చేరటానికి ఎంత సమయం పడుతుందంటే 8 నిమిషాలు పడుతుందండి. 8 నిమిషాలు వెలుతురు, సూర్యుని వెలుతురు భూమికి చేరటానికి పట్టే సమయం. ఓకే అండి, ఇక మనం రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రెండో ప్రశ్న ఏంటంటే, మొట్టమొదట సెల్యులార్ ఫోన్ను కనుగొన్నది ఎవరు? ఇది రెండో ప్రశ్న అండి. ప్రశ్న మరొక్కసారి వినండి. మొదటగా సెల్యులార్ ఫోన్ను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ తెలిసినట్లయితే 0866-248-8812 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. పాట విందాం.

ఓకే అండి, మొదటగా సెల్యులర్ ఫోన్ను కనుగొన్నది ఎవరు అనేది మన రెండో ప్రశ్న కదండి. ఆన్సర్స్ అందరూ టైప్ చేసి పంపించారు. ముందుగా శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అలాగే నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి వాసు సిద్ధాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం అండి. గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం పంపించారు. అమెరికన్ ఇక్కడ వీరెవరు, రాధా ప్రకాష్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం అండి. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి రామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్తి ఉపేంద్రాచారి వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. ఫణిరాజు గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం అండి. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణ, సాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, గాయత్రి,

రమ మనోహర్ తెనాల నుంచి. కరెక్ట్ అండి సమాధానం. రాధా కమ్మన్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా మల్లేశ్వరి గారు మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కాసుల పద్మ గారు గుంటూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఆర్ఎస్ నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ కరెక్ట్ సమాధానం. కె రవీందర్రెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకోలు నుంచి చిలుకూరు శ్రీనివాసరావు, లక్ష్మి, శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్ కరెక్ట్ సమాధానం అండి. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కేవీ రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం అండి. అశోక్ రమ్య, దినకర్, దేవాంశు, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఉట్రమిల్లి గ్రామం నుంచి మంచం శేషగిరిరావు, అభిరామ్, పృథ్వీకుమార్, పుల్లారావు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. నాగేంద్ర పౌడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోళ్ళం కవనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రాంబాబు సుశీల రాజా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా పాలంపోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబుల వెంకటేశ్వర్లు ఇంకా వారి మిత్ర బృందం కరెక్ట్ సమాధానం అండి. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి సుభాన్, రషీదా బేగం, సుమయ్య కరెక్ట్ సమాధానం. గుండుగోల నుంచి కొనకల రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా సుబ్రహ్మణ్య గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మిడతల రామూర్తి గారు ఊరకొండ నుంచి కరెక్ట్ సమాధానం. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా ఉయ్యూరు నుంచి లత గారు కరెక్ట్ సమాధానం అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్ అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గోగులమూడు రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాద్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం. లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం. వీరు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి. వీరు తెనాల నుంచి కుమార్ గారు రాంగ్ సమాధానం పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పప్పలనేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ సమాధానం పంపారు. వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. భోగనతుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఒంగోలు నుంచి దింటగుద్ద సుబ్బారావు కరెక్ట్ సమాధానం అండి మీది. ఇంకా చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత కరెక్ట్ సమాధానం. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి కరెక్ట్ సమాధానం అండి. కత్తి నారాయణ గిద్దలూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు వీరు కరెక్ట్ సమాధానం అండి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయలపల్లె గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నల్గొండ జిల్లా చిత్రియాల మండలం చందంపేట నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ సమాధానం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్యంతోష్ని కరెక్ట్ సమాధానం. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ కరెక్ట్ సమాధానం.
దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మా పద్మావతి కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు నెల్లూరు జిల్లా ధగర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ కరెక్ట్ సమాధానం పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం అండి. ధూళిపాళ నుంచి చాందు భాష, జానీ వేగం, షాహిద్ కరెక్ట్ సమాధానం పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా రఘువీర్ సింగ్, సుగుణాభాయ్ ఏలూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. కుంచి రామూర్తి గారు కుంచి వెనపట్టి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షరకృప కరెక్ట్ సమాధానం అండి. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తావలి, ఫాతిమా కరెక్ట్ సమాధానం. ఆత్మకూరు నుంచి ఆశేష్ గారు కరెక్ట్ సమాధానం అండి. వెలవర్తిపాడి సత్యనారాయణ గారు, జయలక్ష్మి, వాస్వి నగర్, సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం. హనుమంతు గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా వడియంపేట నాగార్జున లక్ష్మి, వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. దయదా వెంకటి, గాంధీనగర్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా చాలామందే పంపించారండి. ఇంకా 4-5 ఎవరు, ఇస్మాయిల్ బాయ్ వీరంతా కూడా నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. ఓకేనండి, మనకి టైం అయిపోయింది కదా, దీనికి ఆన్సర్ అయితే నేను చెప్పేస్తున్నాను. చాలామంది ఆన్సర్ కరెక్టే పంపించారండి. మొదటిగా సెల్యులర్ ఫోన్ను కనుగొన్నది ఎవరు అంటే మార్టిన్ కూపర్ అండి. 1973 సెల్యులర్ ఫోన్ని కనుగొన్నారు. ఓకేనండి, ఇదండి మన ఇవాళ యోలై కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో సంజ్ఞ పదవ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్రావు, విద్యార్థి పి సుజిత్ కౌశల్. వినండి సంజ్ఞ పదవ తరగతికి హిందీ పాఠం.
3: నమస్తే అధ్యాపక్ జీ.
4: ఆశీర్వాద్ కౌశల్. బయట మనం మన ఆలోచనలను, అభిప్రాయములను ఎదుటివారి ముందు ప్రకటించడానికి ఉపయోగించే సాధనమే భాష. భాష లేకపోతే మానవ వికాసమే లేదన్నమాట. అవును కదా?
3: అవునండి.
4: భాష రెండు రూపముల్లో ఉంటుంది. ఒకటి మౌఖిక భాష, రెండు లిఖిత భాష. మాట్లాడటం ద్వారా మనము మౌఖిక భాషను ఉపయోగిస్తాము, వ్రాయటం ద్వారా మనము లిఖిత భాషను ఉపయోగిస్తాము. లిఖిత భాషను నేర్చుకోవడానికి మనము పాఠశాలకు వెళ్ళవలసి ఉంటుంది. హిందీ, తెలుగు,

0: जाति, समूह, द्रव्य और भाववाचक शब्दों को संज्ञा कहते हैं। संज्ञा के पांच प्रकार हैं। व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, समूहवाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा और भाववाचक संज्ञा। दोहराओ।
1: व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, समूहवाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा, भाववाचक संज्ञा।
0: तुमने ठीक कहा है। अब हम व्यक्तिवाचक संज्ञा के अंतर्गत किस प्रकार शब्द आएंगे देखेंगे।
1: जी हाँ अध्यापक जी।
0: व्यक्तिवाचक संज्ञा के अंतर्गत निम्न प्रकार के शब्द आएंगे, ध्यान से सुनो। व्यक्तियों के नाम अंटे मनुष्युल पेर्ल अन्नमाट, रामाराव, मोहन, सीता, गीता आदि चेप्पु। तर्वात त्योहारों के नाम, दशहरा, दिवाली, रमजान, बकरीद, क्रिसमस आदि।
1: दशहरा, दिवाली, रमजान, बकरीद, क्रिसमस आदि
0: इवि पंडगल पेर्ल अन्नमाट। తర్వాత నగరముల పేర్లు అంటాయి అన్నమాట. అలాగంటే చెన్నై, కోల్కత్తా, హైదరాబాద్, విజయవాడ ఆది. తర్వాత దేశాల పేర్లు కూడా వస్తాయి అన్నమాట. భారతదేశ్, అమెరికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఆది.
1: భారతదేశ్, అమెరికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఆది.
0: అలాగే నదుల పేర్లు కూడా వ్యక్తివాచక సంజ్ఞా కిందే వస్తాయి అన్నమాట.
1: గంగా, కృష్ణ, యమున, గోదావరి ఆది.
0: సముద్రాల పేర్లు కూడా హింద్ మహాసాగర్, పసిఫిక్ మహాసాగర్, ప్రశాంత్ మహాసాగర్ ఆది. తర్వాత పుస్తకముల పేర్లు
1: రామచరిత్ మానస్, గబన్, సూర్యసాగర్, గోదాన్ ఆది.
0: మాసం కే నామ్, నెలల పేర్లు చైత్ర, ఆషాఢ, శ్రావణ్, భాద్రపద్ ఆది. పర్వతం కే నామ్,
1: హిమాలయ్, వింధ్యాచల్, సత్పుడా, ఆరావళి ఆది.
0: సమాచార పత్రం కే నామ్, మిలాప్, వార్తా ఆది.
1: మిలాప్, వార్తా ఆది.
0: ఇస్ ప్రకార్ వ్యక్తివాచక సంజ్ఞా కే అంతర్గత ఆనే వాలే శబ్దోం కే బారే మే సీఖ్ లియా హై. అబ్ హమ్ దూసరా జాతివాచక సంజ్ఞా కే బారే మే సీఖ్ లేంగే.
1: జీ హాన్ అధ్యాపక్ జీ.
0: జిన్ సంజ్ఞా శబ్దోం సే किसी संपूर्ण जाति का बोध होता है उसे जातिवाचक संज्ञा कहते हैं। चुपु।
1: जिन संज्ञा शब्दों से किसी संपूर्ण जाति का बोध होता है उसे जातिवाचक संज्ञा कहते हैं।
0: अलागंटे लड़का पाठ पढ़ता है, महात्मा उपदेश देते हैं, खिलाड़ी मैदान में खेलते हैं, ग्वाला दूध दुहता है। ఈ విధంగా లడకా, మహాత్మా, ఖిలాడి, గ్వాల అనే మాటలు సమస్త జాతిని తెలియజేస్తున్నాయి. అర్థమైంది కదా?
1: అర్థమైందండి.
0: జాతివాచక్ సంజ్ఞా శబ్దం సే కుచ్ వాక్య బనావో.
1: జీ హా. ధోబీ కపడే ధోతా హై, దర్జీ కపడే సీతా హై, దుకాందార్ చీజే బేచ్తా హై.
0: బహుత్ అచ్చా జవాబ్ దియా హై కౌశల్. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అప్పుడప్పుడు వ్యక్తివాచక సంజ్ఞ జాతివాచక సంజ్ఞా గాను, జాతివాచక సంజ్ఞ వ్యక్తివాచక సంజ్ఞా గాను ఉపయోగించడం జరుగుతుంది. ఎలాగంటే భారత్ మే జయచందోంకి కమీ నహీ హై. ఇక్కడ జయచంద్ అనేటువంటిది వ్యక్తివాచక సంజ్ఞ, కానీ జయచంద్ దేశద్రోహి, అందువలన ఇక్కడ జయచంద్ అనేటువంటి వ్యక్తి యొక్క గుణమును తెలియజేస్తుంది. ఈ విధంగా వ్యక్తివాచక సంజ్ఞ జాతివాచక సంజ్ఞ అనే అర్థంలో ఉపయోగించబడింది. అలాగే జాతివాచక సంజ్ఞ వ్యక్తివాచక సంజ్ఞ రూపంలో కూడా ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఎలాగంటే గుప్తజీ రాష్ట్ర కవితే, గుప్త్ అనేటువంటి మాట జాతివాచక సంజ్ఞ అన్నమాట, కానీ ఇక్కడ మైథిలీ శరణ్ గుప్త్ గా ప్రయోగించబడింది. ఈ విధంగా వ్యక్తివాచక సంజ్ఞ జాతివాచక సంజ్ఞా గాను, జాతివాచక సంజ్ఞ వ్యక్తివాచక సంజ్ఞా గాను ఉపయోగించబడింది అన్నమాట. కాబట్టి మనము భాషలో శబ్దములను ప్రయోగించేటప్పుడు జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అర్థమైంది కదా?
1: అర్థమైందండి.
0: సరే, ఇదే విధమైన

0: అయినటువంటి ఉదాహరణలు ఇంటి వద్ద రాయి.
1: అలాగేనండి.
0: అబ్ హమ్ సంజ్ఞా కా తీసరా ప్రకార్ సమూహ వాచక్ సంజ్ఞా కే బారే మే సీఖ్ లేంగే. ధ్యాన్ సే సునో.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: జిన్ సంజ్ఞా శబ్దో సే వస్తువోం అథవా ప్రాణియోం కే సమూహ కా పతా చల్తా హై ఉన్కో సమూహ వాచక్ సంజ్ఞా కహతే హై. రామ్ లీలా మైదాన్ మే సభా హో రహీ హై. కక్షా మే ఛాత్ర శాంత బైఠే హుయే హై. మేలే మే బహుత్ భీడ్ హై. హమారే విద్యాలయ మే ఛాత్ర సంఘ అచ్చా కామ్ కర్ రహా హై. ఇక్కడ సభా, కక్షా, భీడ్, సంఘ్ అనేటువంటి మాటలు సమూహ వాచక్ సంజ్ఞా శబ్దములు అన్నమాట. అర్థమైందా?
1: అర్థమైందండి.
0: సరే, ఇప్పుడు కొన్ని సమూహ వాచక శబ్దం కా ప్రయోగ కర్కే వాక్య బతావో.
1: జీ హా అధ్యాపక్ జీ. బాజార్ మే లోగో కా సమూహ ఇకట్టా హువా హే.
0: ఇక్కడ సమూహ అనేటువంటిది సమూహ వాచక శబ్దం అన్నమాట. బాగా చెప్పావు. రెండో వాక్యం చెప్పు.
1: వహ ఫూలో కా గుచ్చాలాయా.
0: కౌశల్ సహీ వాక్య బతాయే తుమ్నే, శబాష్. అబ్ హమ్ ఆగే ద్రవ్య వాచక్ సంజ్ఞా కే బారే మే సీఖ్ లేంగే.
1: అలాగేనండి.
0: జిన్ సంజ్ఞా శబ్దో సే కిసీ ద్రవ్య, ధాతు అథవా పదార్థ కా బోధ హోతా హై ఉన్హే ద్రవ్య వాచక్ సంజ్ఞా కహతే హై. చెప్పు.
1: జీ హా అధ్యాపక్ జీ. జిన్ సంజ్ఞా శబ్దో సే కిసీ ద్రవ్య, ధాతు అథవా పదార్థ కా బోధ హోతా హై ఉన్హే ద్రవ్య వాచక్ సంజ్ఞా కహతే హై.
0: అలాగంటే ద్రవ పదార్థాలు దూధ్, తేల్, ఘీ, పానీ ఆది. చెప్పు.
1: ద్రవ్య పదార్థ దూధ్, తేల్, ఘీ, పానీ ఆది.
0: ధాతు పదార్థ సోనా, చాంది, లోహా, తాంబా ఆది.
1: ధాతు పదార్థ సోనా, చాంది, లోహా, తాంబా ఆది.
0: అన్య పదార్థ లకడి, గేహూ, చనా ఆది.
1: అన్య పదార్థ లకడి, గేహూ, చనా ఆది.
0: అర్థమైందా?
1: అర్థమైందండి.
0: సరే, ఇంటి వద్ద ఈ మాటల్ని వాక్యాల్లో ప్రయోగించు.
1: అలాగేనండి.
0: ఇప్పుడు మనము ఐదవ రకమైనటువంటి భావవాచక సంజ్ఞా గురించి తెలుసుకుందాం.
1: అలాగేనండి.
0: జిన్ సంజ్ఞా శబ్దం సే పదార్థం కే గుణ, దోష్, అవస్థ ఔర్ భావ కా పతా చల్తా హై ఉన్హే భావవాచక సంజ్ఞా కహతే హై. చెప్పు.
1: జీ హా అధ్యాపక్ జీ. జిన్ సంజ్ఞా శబ్దం సే పదార్థం కే గుణ, దోష్, అవస్థ ఔర్ భావ కా పతా చల్తా హై ఉన్హే భావవాచక సంజ్ఞా కహతే హై.
0: ఎలాగంటే జైసే గుణ మానవత, మిత్రత, వీరత, స్నేహ ఆది. దోష్ దానవత, శత్రుత, కాయరత, ఈర్ష్యా ఆది. అవస్థ బచ్పన్, లడకపన్, బుఢాప, యౌవన్ ఆది. భావ్ మిఠాస్, మాధుర్య, ధైర్య, కటుత ఆది. ఇంతేకాకుండా నాలుగు రకములైనటువంటి శబ్దభేదముల నుండి కూడా భావవాచక నామవాచకములు తయారు చేయబడతాయి. వీటి గురించి నీకేమైనా తెలుసా?
1: తెలీదండి, మీరే చెప్పండి.
0: సరే విను. జాతివాచక సంజ్ఞ సర్వనామ్, విశేషణ్ ఔర్ క్రియా శబ్దో సే భావవాచక సంజ్ఞా శబ్ద బంతే హై. జైసే జాతివాచక సంజ్ఞా శబ్దో సే భావవాచక సంజ్ఞా శబ్ద కైసే బంతే హై. దేఖో, లడకా లడకపన్,
1: లడకా లడకపన్.
0: బచ్చా బచ్పన్,
1: బచ్చా బచ్పన్.
0: బూఢా బుఢాపా,
1: బూఢా బుఢాపా.
0: సేవక్ సేవా,
1: సేవక్ సేవా.
0: వీర్ వీరత,
1: వీర్ వీరత.
0: కాయర్ కాయరత,
1: కాయర్ కాయరత.
0: ఇస్ ప్రకార్ జాతివాచక సంజ్ఞా సే భావవాచక సంజ్ఞా శబ్ద బంతే హై. సర్వనామ శబ్దో సే భావవాచక సంజ్ఞా శబ్ద కైసే బంతే హై అబ్ సీఖ్ లేంగే. పరాయా పరాయాపన్,
1: పరాయా పరాయాపన్.
0: నిజ్ నిజత్వ,
1: నిజ్ నిజత్వ.
0: సర్వ సర్వస్వ,
1: సర్వ సర్వస్వ.
0: అహం అహంకార్,
1: అహం అహంకార్.
0: తర్వాత విశేషణ శబ్దాల నుంచి భావవాచక సంజ్ఞా శబ్దాలు ఎలా తయారవుతాయో నేర్చుకుందాం.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: సుందర్ సుందరత.
1: సుందర్ సుందరత.
0: క్రూర్ క్రూరత.
1: క్రూర్ క్రూరత.
0: చతుర్ చాతుర్య.
1: చతుర్ చాతుర్య.
0: ఆలసి ఆలస్య.
1: ఆలసి ఆలస్య.
0: హరా హరియాలి.
1: హరా హరియాలి.
0: తర్వాత క్రియా శబ్దాల నుంచి భావవాచక సంజ్ఞా శబ్దాలుగా ఎలా తయారవుతాయో నేర్చుకుందాం.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: పఢనా పఢాయి.
1: పఢనా పఢాయి.
0: చలనా చలన్.
1: చలనా చలన్.
0: గిరనా గిరావట్.
1: గిరనా గిరావట్.
0: జలనా జలన్.
1: జలనా జలన్.
0: ఈ విధంగా జాతివాచక సంజ్ఞాసే, సర్వనామసే, విశేషణసే ఔర్ క్రియాసే భావవాచక సంజ్ఞా శబ్ద ఏ విధంగా తయారైతాయో నేర్చుకున్నాము. అర్థమైందా?
1: అర్థమైందండి.
0: ఇదే విధమైనటువంటి మాటలను ఇంటి వద్ద రాయి.
1: అలాగేనండి.
0: అప్పుడప్పుడు క్రియా శబ్దములు నామవాచకములుగా ఉపయోగించబడతాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: సరే విను. తైరినా పఢనా లిఖనా అనేటువంటి క్రియలు వాక్యములలో సంజ్ఞా కే రూపమే ప్రయుక్త హోతే హై. జైసే రామ్ తైరనా జాన్తా హై, కేశవ్ పఢనా జాన్తా హై, సీత లిఖనా జాన్తీ హై. ఇక్కడ క్రియలు నామవాచకములుగా ఉపయోగించబడ్డాయి అన్నమాట. అందువలన వీటిని క్రియార్థక సంజ్ఞా అని అంటారు. అర్థమైందా?
1: జీ హా అధ్యాపక్ జీ.
0: సరే, ఇదే విధమైనటువంటి మాటలను ఇంటి వద్ద ఉపయోగించి వ్రాయి.
1: అలాగేనండి.
0: ఇస్ ప్రకార్ సంజ్ఞా కే బారే మే విస్తార్ పూర్వక సీఖ లియా హై హమ్నే. ఆజ్ కా యహ పాఠ యహీ సమాప్త హోతా హై.
1: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
0: సుభాషిష్ కౌశల్.
2: మీరు ఇంతవరకు సంజ్ఞ 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్రావు, విద్యార్థి పి సుజిత్ కౌశల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రంగస్థలి.

రెండు సంవత్సరముల అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము చేసి ఎట్టకేలకు శ్రీకృష్ణుని సందర్శనమున చేసించుట. అచట రంజీయగునో సంజీయగునో చూచట ద్రౌపదుని బహుపు పురా

ಯಶಪಟ್ಟಿ ತ್ರಿಭುಜನ ಕಾಲು ತೋಡು ಗವರಿ ಚದ ಸರ್ವಮೋ ನಿರ್ವಹಿ ಚದ.

వాసుదేవుడు ధర్మ పక్ష పాచక నీ తండ్రి ఇంకైనా నీ ఎరుంగడు కాబోలు అరవిందా చూడు శేషా

निरंतर निर्द्रोण निद्रा जन जरो पवल प्रसना पूर्ण पूर्ण

मच्छल बिना पानु मंडल विधल बिना नीड

అమెరిక కావలేను, నీవు నా ఎండ నుండుటయ్యే 10,000. ఉన్నది పుష్టి మానవులకోషణ కాలజాతి చిన్నది పుష్టి సున్నము చేశుభుతముగా సర్వలోకనకు ఏ రసము మూలక చూచుచుడము అచ్యుత.

దేవా, నీలామాంసు విగ్రహ నేను చిరకాలము నుండి ఏది అభిలషించుతినో అయ్యది ఏ నాకు ప్రసాదించుతుంది. చంద్రి భక్తి చన్నారడు పీడితారడిపుడవునటిల్లు చేరు అమలు వివిధ వర్గముల చందినవాట అశ్రవిస్తారు శివాదులట

0: మీరింతవరకు కురుక్షేత్రం నాటకం నుంచి అర్జునుడి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ ఆర్నాండ్ల బ్రహ్మయ్య, హార్మోనియం శ్రీ సిహెచ్ చెంచయ్య.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాల్లో.

ముందుగా శ్రోతలు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు వివిధ రంగాలలో తొలి అడుగు ఈ అంశం గురించి వింటారు. 5:30 యువత రంగం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చే మెచ్చే సినిగీతలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం మన నెల్లూరు వార్తలు వింటారు. అనంతరం మహాసేనాని గోపన్న చారిత్రక కల్పానిక నవల వింటారు. రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. అనంతరం 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారు సమర్పణ వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 దేశభక్తి గేయం వింటారు. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:45 మా కార్యక్రమాలు ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతలు వింటారు. 6:30 సూక్తి సుధ ప్రసారం అవుతుంది. 6:35 పొలం కబుర్లు వింటారు. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారం అవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారం అవుతుంది. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చమెచ్చే సినిగీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలీవ్ వింటారు. 8:30 రాత్రి 11:45 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:45 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

0: చిక్కుకుంది.
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: మహిళలు ఎంతగానో ఎదురు చూసేటటువంటి వనితావాణి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాలలో తొలి అడుగు, మరి అలాంటి మహిళ గురించి అయితే మనం ఇప్పుడు విన్నాం. కిరణ్ బేడి భారతదేశ చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన మహిళల్లో కిరణ్ బేడి ఒకరు. ఆమె మన దేశపు మొట్టమొదటి మహిళ ఐపీఎస్ అధికారిగా రికార్డు సృష్టించారు. ఆమె జీవితం ఆడపిల్లలకు ఎంతో స్ఫూర్తిదాయకమైనది. ఎన్నో ప్రశ్నలు, మరెన్నో ఆటుపోటుల మధ్య ఒక ఉన్నత పోలీస్ అధికారిగా ఆమె సాధించిన ప్రతి విజయం మహిళా సాధికారతకు నిదర్శనంగా, ఆడపిల్లల రేపటి ఆశలకు చుక్కనేగా కనిపిస్తాయి. ఆమె 1949 జూన్ 9 పంజాబ్లోని అమృత్సర్లో కిరణ్ బేడి జన్మించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. చదువుతో పాటు ఆమె మంచి టెన్నిస్ క్రీడాకారిణిగా కూడా ఎదిగి ఆసియా మహిళల టెన్నిస్ టైటిల్ను గెలుచుకున్నారు. ఈ విషయం అయితే చాలామందికి తెలియదు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయనడానికి ఆమె జీవితంలో జరిగిన ఇలాంటి అంశాలే ఉదాహరణ. 1972 కిరణ్ బేడి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారిగా ఎంపికై చరిత్ర సృష్టించారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ సర్వీస్లో ఢిల్లీలో ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్నప్పుడు నిబంధనలు ఉల్లంఘించిన ప్రధాని కార్యాలయ వాహనాన్ని కూడా వదలకుండా క్రేన్తో లాగించేశారు. దీనివల్ల ఆమెకు అప్పట్లోని కిరణ్ బేడి అనే పేరు వచ్చింది. మరికొంత సమాచారం వినే ముందు ఒక చక్కని పాట విందాం. ఆ ఒకటి అడక్కు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి పాట మీకోసం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కిరణ్ బెడి ఢిల్లీలో ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్నప్పుడు నిబంధనలు ఉల్లంఘించిన ప్రధాన కార్యాలయాల వాహనాన్ని కూడా వదలకుండా క్రేన్తో లాగించేశారు. దీనివల్ల ఆమెకు అప్పట్లోనే కిరణ్ బేడి అనే పేరు వచ్చింది. నిబద్ధతతో పనిచేసే అధికారి ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఈ సంఘటన రుజువు చేసింది. 1993 ఢిల్లీలోని ప్రసిద్ధ తీహార్ జైలుకు ఐజీగా బాధ్యతలైతే చేపట్టారు. అక్కడ ఖైదీల కోసం యోగా, ధ్యానం, విద్య, వృత్తి విద్య కోర్సులు ప్రవేశపెట్టి క్రూరమైన జైలును ఒక సంస్కరణాలయంగా మార్చారు. ఇదే స్ఫూర్తితో దేశంలోని అనేక జైళ్లు సంస్కరణ కేంద్రాలుగా మారి ఆవేశంలో తప్పులు చేసిన నేరస్తులను కూడా సమాజ అభివృద్ధిలో భాగస్వాములే అన్న విషయాన్ని రుజువు చేసింది. వారికి మరో అవకాశాన్ని అయితే అందించింది. 1994 ఆమె చేసిన అద్భుతమైన జైలు సంస్కరణలకు ప్రభుత్వ సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెస్ అవార్డు లభించింది. రామన్ మెగసెసే అవార్డును ఆసియా నోబెల్ బహుమతి అని పిలుస్తారు. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే మీద 1957 దీన్ని ఏర్పాటు చేశారు. ఆసియాలో ప్రజాసేవ, సమాజ అభివృద్ధి, జర్నలిజం మరియు నాయకత్వంలో విశేష కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు ఈ అంతర్జాతీయ పురస్కారాన్ని అయితే అందజేస్తారు. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు మనసంతా నువ్వే ఈ చిత్రం నుండి ఆర్పి పట్నాయక్, ఉషా ఆళ్ళు పెంచినటువంటి పాట మీకోసం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కిరణ్ బెడి 2003లో ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల విభాగంలో సివిలియన్ పోలీస్ అడ్వైజర్గా నియమితులైన

మొట్టమొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. 2007లో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తూ ఆమె స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. రాజకీయాలలో 2016-2021లో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించి ప్రజలకు నేరుగా అందుబాటులో ఉంటూ ప్రజాదరణ పొందారు. కిరణ్ బేడి కేవలం ఒక పోలీస్ అధికారినిగానే కాకుండా సామాజిక కార్యకర్తగా లంచగొండితనానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనితగా నిలిచారు. నేటితరం మహిళలకు మరియు యువతకు ఆమె ఒక గొప్ప రోల్ మోడల్. మరి ఇదండి ఇవాల్టి భారతదేశంలో మహిళలు వివిధ రంగాలలో తొలి అడుగు వేసినటువంటి మహిళ కిరణ్ బేడి. ఆమె గురించి ఇప్పటివరకు విన్నాం కదా, మరి ఇప్పుడు మరో పాట విందాం. క్యాష్ చిత్రం నుండి స్మిత ఆలపించినటువంటి పాట మీకోసం.

0: This is the beginning.
1: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఇప్పటి వరకు మీరు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

యువత ఎంతగానో ఎదురు చూసేటటువంటి యువత రంగం కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంలో ఉద్యోగ సమాచారం. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రధాన విభాగాలు, అనుబంధ సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మక కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ విడుదలలో రికార్డు స్థాయిలో మొత్తం 12,256 ఉద్యోగ అవకాశాలను అయితే భర్తీ చేస్తున్నారు. అందులో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, ట్యాక్స్ అసిస్టెంట్ వంటి పలు కీలక పోస్టులైతే ఉన్నాయి. అర్హత కల అభ్యర్థులు జూన్ 22, 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి వయోపరిమితి వచ్చేప్పటికీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. అయితే వారు 1 ఆగస్టు 2026 నాటికి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు డిగ్రీతో పాటు ఇంటర్లో మ్యాథ్స్లో 60% మార్కులు లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 1 ఆగస్టు 2026 నాటికి పోస్టులను బట్టి వయోపరిమితి 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు వయో సడలింపు అయితే ఉంటుంది. ఎంపికైన వారికి పోస్టును అనుసరించి 25,500 రూపాయల నుంచి 1,51,100 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. అభ్యర్థులు ఎంపిక పూర్తిగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలైన టైర్ 1, టైర్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది. మరి ఇంకెందుకు కలిసాం?

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని గడువు నేటితో ముగియనుంది. అయితే 8వ తారీఖుతో ముగియాల్సింది జూన్ 15 వరకు పొడిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 యూనివర్సిటీల పరిధిలో మొత్తం 1523 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా

భర్తీ చేస్తున్నారు. వీటిలో 1244 రెగ్యులర్ పోస్టులకు కాగా 279 బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నాయని ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర ఆచార్య నాగార్జున, శ్రీకృష్ణ దేవరాయ, జేఎన్టీయు కాకినాడ, అనంతపురం, ఆర్జేయుకేటీ వంటి ప్రముఖ విద్యా సంస్థలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు లెక్చరర్ పోస్టుల భర్తీకి చేయనున్నారు. సంబంధిత సబ్జెక్టులలో కనీసం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో పాటు యూజీసీ నెట్ సెట్ లేదా పీహెచ్డీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష, మిగిలిన సీనియర్ పోస్టులకు అకడమిక్ మెరిట్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ .apcfss.in పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే చెప్పారు. 9-8 వరకు ఉన్న ఈ గడువు అభ్యర్థన మేరకు 15 వరకు అయితే పొడిగించారు. ఆన్లైన్ దరఖాస్తుల హార్డ్ కాపీలను అవసరమైన ధృవపత్రాలతో జత చేసి సంబంధిత యూనివర్సిటీల రిజిస్టర్లకు పంపడానికి 22 వరకు సమయం అయితే ఉంటుంది. మరి ఇంకెంత కలిసాం, అప్లై చేసేద్దాం. మరికొంత సమాచారం వినే ముందు చక్రం చిత్రం నుండి పాట విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత కల అభ్యర్థులు జూన్ 28, 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు వచ్చేప్పటికి 2 ఉన్నాయి. సీనియర్ రీసెర్చ్ ఫెలో 1, జూనియర్ రీసెర్చ్ ఫెలో 1. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైకాలజీ లేదా అనుబంధ విభాగాలలో డిగ్రీ పీజీలో ఉత్తీర్ణతతో పాటు నెట్ గేట్ అర్హత సాధించి ఉండాలి. అప్లికేషన్ చివరి తేదీ నాటికి ఎస్ఆర్ఎఫ్ పోస్టుకు 32 ఏళ్ళు, జేఆర్ఎఫ్ పోస్టుకు 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. నెలకు సీనియర్ రీసెర్చ్ ఫెలోకు 54,600 రూపాయలు శాలరీ ఉంటుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోకు 48,100 రూపాయలు శాలరీ ఉంటుంది. ఇది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2026 జూన్ 28. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు జాబిలి చిత్రం నుండి పాట విందాం.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ ముంబై అప్రెంటిస్ చట్టం ప్రకారం 1961 ప్రకారం అప్రెంటిస్ల నియామకాల కోసం ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7,150 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తుంది. బ్యాంకింగ్ రంగంలో నైపుణ్యాభివృద్ధి, సమగ్ర శిక్షణను అందించడం ఈ ముఖ్య ఉద్దేశం. అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను 19 నుంచి జూన్

15 వరకు కొనసాగుతున్నాయి. వీటిల్లో బ్యాంకింగ్ ఆపరేషన్స్లో అప్రెంటిస్ శిక్షణ అయితే ఉంటుంది. దేశవ్యాప్తంగా 7,150 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 709 సీట్లు. స్థానిక భాష తెలుగు కానీ ఉర్దూ కానీ ఉండాలి. తెలంగాణలో 491 స్థానిక భాష తెలుగు ఉర్దూ ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర అధికారిక స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం రావాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా స్థానిక భాష పరీక్ష నిర్వహిస్తారు. 1 April 2026 నాటికి 20 నుంచి 28 మధ్య వయసు ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష స్థానిక భాష పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. దరఖాస్తు వచ్చి అభ్యర్థులు ముందుగా అధికారిక NAPS పోర్టల్ ద్వారా www.apprenticeindia.gov.inలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. తర్వాత SBI అధికారిక వెబ్సైట్ SBI.bank.in వెబ్సైట్ ద్వారా కానీ SBI.bank.in వెబ్ కెరియర్స్ కరెంట్ ఓపెనింగ్స్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత విద్యా వివరాలు నింపి ఫోటో సంతకం స్కాన్ కాపీలను అప్లోడ్ చేసి ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైనటువంటి తేదీ 19 అయితే చివరి తేదీ 15 జూన్ ఇవాళ చివరి తేదీ. ఆన్లైన్ పరీక్ష వచ్చేటప్పటికి 2026 ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసేవచ్చు. యువతరంగం కార్యక్రమంలో చివరిగా భీమ్లా నాయక్ చిత్రం నుండి పాట విన్నాం.

0: Airport at Jewar in Uttar Pradesh commenced commercial flight operations today, marking a significant milestone in the country's civil aviation sector. Addressing the inaugural ceremony, Union Civil Aviation Minister K. Ramamohan Naidu said that the airport will serve as a hub for both domestic and international operations. Railways has approved a 201 crore rupee Kavach project for the Ambala division of Northern Railway. Kavach is an indigenously developed automatic train protection system designed to enhance operational safety. Railways has also approved 140 crore rupee Kavach project for the Ahmedabad division in Gujarat. Union Finance Minister Nirmala Sitharaman has said that the country has adequate buffer stock of food grains and there will be no shortage despite the impact of El Nino conditions. Speaking at the Mid-Mine Summit in New Delhi today, the Finance Minister stated that though the southwest monsoon rainfall this year is expected to be below normal, however, sufficient quantity of fertilizers is available for the Kharif crop season. In the FIFA World Cup 2026, Sweden thrashed Tunisia 5-1 in the Group F match in Mexico today. And with that, we end this news bulletin.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपर फास्ट एक्सप्रेस के यात्रियों
3: ने निकले होना
4: नी कोसम कादु दीनी कोसम मोबाइल चार्ज చేయాలి
3: బుర్రని చార్జ్ చేయి
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్
3: చూసావా
4: నానా ఆగండి నేను పే చేస్తాను సిగ్నల్ లేదు
5: ఇప్పుడేలా మరి
4: ఉందిగా ఫ్రీ వైఫై
3: బుర్రని వాడు కాస్త
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
4: అంటే మోసాలకి చెప్పే బై బై
5: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ సహా పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. రాష్ట్రంలో రేపటి నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సహా ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటమ్, ఏఐ, యూనివర్సిటీల్లో పరిశోధనలకు సంబంధించి సహకారం అందించాలని సింగపూర్ ప్రధానిని కోరారు. రాష్ట్రంలోని ఉద్యాన ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అనంతరం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ టాన్ యంగ్ చేయితో సమావేశమైన చంద్రబాబు నాయుడు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సాంకేతిక పరిశోధన సహకారాన్ని అందించాలని కోరారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ రీజియన్ అధ్యక్షులు కరణ్ బజ్వాతో సమావేశమై రాష్ట్రాన్ని దేశంలోనే అతిపెద్ద ఏఐ, డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశంపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ వివిన్ బాలకృష్ణన్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. విజయనగరంలో ఈరోజు జరిగిన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ది కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసైతే జీవితం నాశనం అవుతుందన్నారు. క్షణికావేశానికి లోను కాకుండా యువత తల్లిదండ్రుల త్యాగాలను గుర్తు చేసుకుని క్రమశిక్షణతో చదువుకుంటే బంగారు భవిష్యత్ ఉంటుందని పేర్కొంటూ
7: రాబోయే భవిత యువతది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు వెనుకబడిన జిల్లాలు కాదు, వెనుకుండి నడిపించే జిల్లాలుగా ఈ రోజు తీర్చిదిద్దే క్రమంలో ఈ రెండేళ్ల పరిపాలన ఒక నిదర్శనం కాబోతోంది. రిలయన్స్ డేటా సెంటర్ ఈ రోజు అలాంటివే కాకుండా ఎన్నో గని పరిశ్రమలు ఈ రోజు రావటం, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి గూగుల్ లాంటి సంస్థల దగ్గర నుంచి ఆర్సిలార్ మిట్టల్ లాంటి స్టీల్ ఫ్యాక్టరీ వరకు ఈ రోజు ఉద్యోగ అవకాశాలే ధ్యేయంగా పెట్టుకుని ఈ రోజు ఈ గవర్నమెంట్ పనిచేస్తోంది. దాంతో పాటు సంక్షేమము, అదే విధంగా అభివృద్ధి.
6: వర్షాకాల ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని రేపటి నుంచి వచ్చే నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలో స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు ఉన్న 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు, 14 జింక్ టాబ్లెట్లను అందజేస్తామన్నారు. ఇదే సమయంలో అవగాహన కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. డయేరియా లక్షణాలతో వచ్చిన వారికి కూడా ORS ప్యాకెట్లు, జింక్ మాత్రలు ఇచ్చేందుకు అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేశామని మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిల్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, మానసిక ఆరోగ్య పరిరక్షణపై ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలు, యువతలో మానసిక ఆరోగ్య ప్రాధాన్యత, కుటుంబాలు, విద్యా సంస్థల పాత్రపై నిపుణులు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గణేష్ దత్ లోహాని మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాక సమాజానికి కూడా తీవ్ర ముప్పు కలిగిస్తుందన్నారు. నాసిన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ డ్రగ్స్కు దూరంగా ఉండటం అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన డ్రగ్స్ పుట్టుకను కూకటివేళ్లతో సహా నిర్మూలించాలి అనే పిలుపు దిశగా నాసిన్ అకాడమీ పనిచేస్తోందని తెలియజేస్తూ,
8: Drug abuse today is increasingly linked with issues of vulnerability, mental health and social influences, particularly among young adults. Enforcement through prevention awareness, resilience and early intervention. This dialogue is a key step in that direction. It brings together enforcement agencies, educators, mental health professionals and community stakeholders on a common platform, something that is essential for understanding and addressing the challenges in the full spectrum.
6: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించి నర్సారావుపేటలో జరిగిన కూటమి విజయోత్సవాల్లో పాల్గొన్నారు. రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, డ్రిప్ సిస్టమ్, వ్యవసాయ పరికరాలను డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో సబ్సిడీపై ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ కార్యక్రమాలను అందించడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కరోజులో 10,000 కోట్ల రూపాయలు జమ చేశామని, డిఎస్సి ద్వారా 16,000కు పైగా పోస్టులను భర్తీ చేశామని, అలాగే మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఈరోజు ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, వచ్చే నెల 14 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది రాష్ట్రంలోని ప్రతి ఇంటికే వెళతారని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సిబ్బందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఆన్లైన్ విధానాన్ని కూడా అమలులోకి తీసుకువచ్చామని, తొలి రోజు నుంచే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని వివేక్ యాదవ్ పేర్కొంటూ,
9: డోర్ టు డోర్ వెళ్లేటప్పటికి కొన్ని డోర్ లాక్ కేసెస్ కూడా ఉండొచ్చు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ కి మనం ఖచ్చితంగా 3 సార్లు వెళ్లాలని చెప్పడం జరిగింది. ఆన్లైన్ పోర్టల్ లో కూడా ఓటర్స్ వాళ్ళ తాలూకా డీటెయిల్స్, ఎన్యూమరేషన్ ఫార్మ్ రిలేటెడ్ డీటెయిల్స్ voters.eci.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చు. దాంతో పాటు బుక్ ఎ కాల్ విత్ బిఏలో కూడా మీరు నమోదు చేసుకుంటే 48 అవర్స్ లో ఆ కన్సర్న్ బిఏలో తిరిగి ఆ ఓటర్స్ కి కాల్ చేస్తారు. ఎవరైనా 18 ఇయర్స్ నిండు వాళ్ళు ఉంటే కొత్త ఓటర్స్ కి ఫార్మ్ 6 కూడా తీసుకోవడం జరుగుతుంది.
6: గడిచిన 2 ఏళ్లుగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్సైజ్ రంగ పునరుద్దరణకు అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించామని తెలిపారు. సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టి పారదర్శకత, సాంకేతికత, వినియోగదారుల స్వేచ్ఛ, నాణ్యత నియంత్రణ, ఆదాయ వృద్ధి అనే 5 అంశాలపై ఆధారపడి కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు.

0: ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ సహా పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. రాష్ట్రంలో రేపటి నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
6: నాకు తెలుసు కదా,
5: ఆర్బిఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవాకియా దేశస్య రాజధాన్యాం బ్రాతిస్లావా నగర్యాం తత్తత్యేన ప్రధానమంత్రిణా రోబర్ట్ ఫికో ఇత్యనేన సహ సంవాదం అకరోత్. ప్రధానమంత్రి అవోచత్ భారత్ స్లోవాకియా దేశౌ వ్యాపక సహభాగితయా సంబంధాన్ సమున్నేతుం నిర్ణయం కృతవంతః. భారతేన పశ్చిమేషియాయాం ప్రచలిత సంఘర్షస్య సమాప్తయే అమెరికా ఇరానయోః సంధేః స్వాగతం కృతం. ఉక్తం చ సంధేః కార్యాన్వయనేన క్షేత్రే శాంతిః స్థిరతా చ పునః స్థాపితా భవిష్యతి. वित्तमंत्री निर्मला सीतारामन अवोचत यत् देशे खाद्यान्नस्य पर्याप्त भंडार वर्तते, अथ च अलनीनो कारणेन अपि खाद्यान्नस्य नैयून्यं न भविष्यति. उत्तर प्रदेश से जेवर क्षेत्र नोएडा अंतराष्ट्रीय विमानस्थानक वाणिज्यिकेण आरब्धम, अद्यारभ्य तत्र विमानानां संचालनम् अभवत्. अपि च फीफा विश्वचषक स्पर्धायां स्वीडन देशः अद्य मेक्सिको देशस्य मोंटेरे क्रीडांगणे ट्यूनेशिया देशं 5-1 अंकांतरालेन पराजयत्. अथ वार्ताः विस्तरेण. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవాకియా దేశస్య రాజధాన్యాం బ్రాతిస్లావా నగర్యాం తత్రత్యేన ప్రధానమంత్రిణా రోబర్ట్ ఫికో ఇత్యనేన సహ సంవాదం అకరోత్. ఉపవేశనస్య అనంతరం సంయుక్త వార్తాహర సమ్మేళనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ భారత్ స్లోవాకియా దేశౌ వ్యాపక సహభాగితయా సంబంధాన్ సమున్నేతుం నిర్ణయం కృతవంతౌ. శ్రీమోదీ అవోచత్ యత్ దేశద్వయోః రక్షా సహయోగం పరస్పర విశ్వాసస్య ప్రమాణం వర్తతే. దిశద్వయేన రక్షాక్షేత్రే సహయోగం సమేధితుం అపి సహమతిపత్రం హస్తాక్షరితం.
9: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की. ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजीज, इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए.
8: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రావోచత్ యత్ ఏఐ ఇత్యస్య భవిష్యం న కేవలం నవోన్మేషే అపితు మానవ గరిమా విశ్వాసాధారితం అపి భవేత్. శ్రీమోదీ అవోచత్ యత్ ప్రౌద్యోగికీ క్షేత్రే విహిత సంధిః అపి దేశద్వయోః మిథః సహయోగం దృఢయిష్యతి.
9: ఏఐ కా భవిష్య కేవల్ ఇనోవేషన్ సే నహీ బల్కి ట్రస్ట్, రిస్పాన్సిబిలిటీ और ह्यूमन डिग्निटी पर आधारित होना चाहिए. रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
8: अत्रावसरे स्लोवाकिया देशस्य प्रधानमंत्री रॉबर्ट फिको भारतस्य समेधमानार्थ व्यवस्थां प्रौद्योगिक विकासं च प्रतिपादितवान् तेन संयुक्त राष्ट्र सुरक्षा परिषदि भारतस्य स्थायी प्रतिनिधित्वं अपि समर्थितम् अवधेयं यत् गतशताब्दस्य 93वें स्लोवाकिया देशस्य स्वतंत्रतायाः अनन्तरं कस्यापि भारतीय प्रधानमन्त्रिणः इयं प्रथमा स्लोवाकिया यात्रा वर्तते भारतेन पश्चिम एशियायां प्रचलित संघर्षस्य समाप्तये अमेरिका ईरानयोः संधेः स्वागतं कृतम् एतेन संघर्षेण विश्वे गंभीरः आर्थिक संकटः जातः अनेकेषु देशेषु प्राणहानिः च अभवत् प्रधानमंत्री नरेंद्र मोदी सामाजिक माध्यमेषु एकस्मिन् संदेशे उक्तवान् यत् भारतस्य आशा अस्ति यत् संधेः कार्यान्वयनेन क्षेत्रे शान्तिः स्थिरता च पुनः स्थापिता भविष्यति अनया व्यापारस्य स्वतंत्रता सुनिश्चिता भविष्यति वित्तमंत्री निर्मला सीतारामनः अवोचत् यत् देशे खाद्यान्नस्य पर्याप्त भण्डारः वर्तते अथ च अलनीनो इति उष्णतापस्य दुष्प्रभावेन अपि खाद्यान्नस्य नैयून्यं न भविष्यति अद्य राजधान्यां नवदिल्ल्याम् आयोजिते माइंड माइन इति सम्मेलने वित्तमंत्री अवोचत् यत् खरीफ इति ग्रीष्मर्तौ धान्येभ्यः पर्याप्त मात्रायां उर्वरकोपलब्धता वर्तते तयोक्तं यत् ऐषमः प्राविट् नैयून्यं स्यादिति संभाव्यते तथापि अस्माकं पार्श्वे पर्याप्त भण्डारः विद्यते संस्कृतवार्तायाः संस्करणम् इदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चल दूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति आयुष मंत्रालयेन अद्य नवदिल्ल्यां द्वादशः अन्तर्राष्ट्रीय योग दिवसस्य भव्यायोजनाय औपचारिक कार्यक्रमाणां शुभारम्भो विहितः आयुष मंत्री प्रताप राव जाधवः राजधान्यां नवदिल्ल्यां अवोचत् यत् मुख्य कार्यक्रमः प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः नेतृत्वे कोलकातायां भविष्यति अमुना उक्तं यत् अत्रावसरे 45 निमेषात्मकं योगसत्रम् आयोजयिष्यति मुख्य कार्यक्रमेण सह हुगली नद्यां 500 नौकासु योगसत्रस्य आयोजनस्य योजना वर्तते
2: इस वर्ष देश भर में 100 प्रतिष्ठित एवं आइकॉनिक स्थलों पर IDY 2026 के विशेष आयोजन किए जा रहे हैं। यह पहल भारत की सांस्कृतिक विरासत ऐतिहासिक धरोहरों और योग परंपरा को एक साथ जोड़ते हुए योग को एक व्यापक राष्ट्रीय उत्सव का स्वरूप प्रदान करेगी
8: आयुष मंत्री अवदत् यत् अन्ताराष्ट्रिय योग दिवसस्य मुख्य समारोहात् पूर्वं गतदिने विशेष योग कार्यक्रमस्य साक्षात् प्रसारणे योगसत्रे 4,00,000 जनैः प्रतिभागं विधाय गिनीज वर्ल्ड रिकॉर्ड इति विश्वकीर्तिमानं संरचितम् अवधेयं यत् अस्मिन् वर्षे अन्ताराष्ट्रिय योग दिवसस्य विषयः स्वस्थ जीवनाय योगः वर्तते फ्रांस देशस्य एवियन नगर इति नगरम् अद्य रात्रौ आरभमाणस्य 50 G7 सम्मेलनस्य आतिथ्यं कर्तुं सज्जम् अस्ति अमेरिका ईरान देशयोः 70 दिवसीय युद्धस्य समाप्तये संधेः निर्धारणेन एषा सभा महत्वपूर्णेन सकारात्मकेन विकासेन सह अवलोक्यते फ्रांस देशस्य राष्ट्रपतिः एमैनुअल मैक्रों G7 देशानां नेतृणाम् औपचारिकरूपेण स्वागतं करिष्यति भारतं ब्राजील दक्षिण कोरिया केन्या मिश्रदेशः च सहभागित्वेन शिखरसम्मेलने आमन्त्रिताः सन्ति प्रधानमन्त्री नरेन्द्र मोदी शिखरसम्मेलने भागं गृहीतुं श्वः एवियन नगरं गमिष्यति उत्तर प्रदेशस्य जेवर क्षेत्रे नोएडा अन्तर्राष्ट्रिय विमानस्थानकं वाणिज्यिकरूपेण आरब्धम् अद्यारभ्य तत्र विमानानां सञ्चालनम् अभवत् एतत् हि देशस्य नागर विमानक्षेत्रे महत्वपूर्णं सोपानं निर्दिशति उद्घाटन समारोहं सम्बोधयन् केन्द्रीय नागर विमानन मन्त्री के राममोहन नायडुः अवदत् यत् विमानस्थानकस्य प्रथमचरणे प्रतिवर्षम् 1.2 crore यात्रिणां यात्रानुमानं वर्तते अनन्तरं प्रतिवर्षं 7 crore यात्रिणां यात्रानुमानं भविष्यति सः अवदत् यत् एतत् विमानस्थानकं राष्ट्रीय सेवा

0: बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े। कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం మహాసేనాని గోపన్న చారిత్రక కల్పానిక నవల. రచన డాక్టర్ టేకమల్ల వెంకటప్పయ్య గారు. సమర్పణ నందిని చైతన్య. నిర్వహణ శ్రీ తమరం నాగేశ్వరరావు.
3: మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల.

0: డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య, కవి, విమర్శకుడు, కథకుడు, పరిశోధకుడు, నవలాకారుడు, ప్రవృత్తి మార్గంలో సాహిత్య పదగామి. ఈయన రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల. ఇది గోపన్న చరిత్ర. గోపన్న జననంతో మొదలై ఆయన లక్ష్యసిద్ధితో ముగుస్తుంది నవల. మహాసేనాని గోపన్న రచనా లక్ష్యం హరిహరరాయల అమాచ్యుడైన నరసింహమాచ్యుని కుమారుడిగా గోపన్న, బుక్కరాయల కుమారుడైన కంపన సైన్యాధిపతిగా శ్రీరంగం వృత్తాంతం విని సంవేదన పొంది మధుర సుల్తాన్ తల త్రుంచి శ్రీరంగనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించటం ఎలా జరిగింది అనేది ఈ నవలలో వివరించారు. డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు ఎంతో ఆరాధనా భావంతో రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల
1: 61వ భాగం
0: ఇప్పుడు విందాం.

మునుపటి భాగంలో ఆలయంలో తూర్పు ప్రాకారంపై వేదాంత దేశికులు ఒక శ్లోకాన్ని శుద్ధముక్కతో వ్రాస్తూ ఉండగా అందరూ అక్కడకు చేరి ఆ దృశ్యాన్ని కన్నులారా తిలకించడం విన్నాం. తదుపరి ఏం జరిగిందో ఇప్పుడు విందాం. శుద్ధముఖతో రాసిన ఆ శ్లోకంకి అర్థం చెప్పమని కోరిన వారికి నీల శిఖరాల నిగనిగలతో జగద్రంజకమున్న అంజనాద్రిలో ప్రవాసియ్యున్న శ్రీరంగనాథుని స్వస్థ

ఈ శ్లోకాన్ని ఇక్కడే యథాతథంగా శిలాశాసనంగా చెక్కవలసిందిగా కోరారు దేశికాచార్యులు. కలలో కూడా శ్రీరంగనాథ స్తుతి తప్ప వేరొక నరుని కాని చివరకు రాజులను చక్రవర్తులను కాని పొగడని దేశికాచార్యులవారు గోపన్నను ఈ విధంగా పొగడడం అక్కడి శిష్య బృందానికి కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ రాత్రి గోపన్నకు పట్టరాని సంతోషం వల్ల త్వరగా నిద్రపట్టలేదు. తెల్లవారుజామున స్వప్నంలో నరసింహావతారం ఎలాంటి గర్జనలు లేకుండా చాలా ప్రశాంతంగా కనిపించి క్రమేణా మాయమయ్యింది. వెనువెంటనే లక్ష్మీనారసింహస్వామి దర్శనం. లక్ష్మీనారసింహస్వామి లక్ష్మీదేవిని ఎడమ తొడపై కూర్చుండబెట్టుకొని దర్శనమిచ్చి ఆశీర్వదించాడు. క్రమేణా మాయమై క్షీరసాగరంలో శయనించి ఉన్న విష్ణుమూర్తి దర్శనం కనిపించి చివరకు శ్రీదేవి భూదేవులతో ఉన్న శ్రీరంగనాథస్వామి దర్శనమయ్యింది. వెంటనే పరమానందంతో లేచి కూర్చొని తల్లిదండ్రులను స్మరించి గురువులైన దేశికాచార్యుల వారిని వారు ఉపదేశించిన అష్టాక్షరి మంత్రాన్ని అనేకమార్లు జపించి లేచి స్నానాది సంధ్యా కార్యక్రమాలకు ఉపక్రమించాడు. శ్రీ కంపరాయల వారికి మధురలో రాజ్యాభిషేక కార్యక్రమ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అనిమాసం 19వ రోజున పట్టాభిషేకమని రాజపురోహితులు, పండితులు, జ్యోతిష్యులు నిర్ణయం చేశారు. శ్రీరంగం మొత్తం తోరణాలతో అలంకరింపబడినది. అన్ని సామంత రాజ్యాలకే కాక మిగిలిన రాజ్యాలకు కూడా వర్తమానాలు పంపబడ్డాయి. ఆ వర్తమానంలో పాండ్యరాజ్యానికి కూడా ఆహ్వానం ఉందా అని రాజవల్లభుడు లేఖకులను ప్రశ్నించారు. వారు ఉంది వల్లభ అని అనగానే సంతోషపడి ఇంతకాలం తరువాత మధురాంగిణిని చూడబోతున్నందుకు మనస్సు ఆనందంతో గంతులు వేసింది. దత్తుడు మాత్రం గోపన్న అనుమతి గైకొని వల్లభుని తల్లి వాసంతికాదేవిని, మంజరిని తదితర ముఖ్యులను పట్టాభిషేకానికి రావలసినదిగాను మధురలో తిరిగి ప్రతిష్ఠించబడ్డ శ్రీరంగనాథుని దర్శనం చేసుకోవలసినదిగాను ఒక లేఖ వ్రాసి 3 ప్రత్యేక పల్లకీలలో వర్తమానాలు పంపాడు. శ్రీరంగం మొత్తం తోరణాలతో అలంకరింపబడినది. నగరంలో ఎక్కడ చూసినా తిరునాళ్ల వాతావరణం నెలకొనింది. ఊరంతా చలువ పందిళ్లు, రకరకాల తిరుబండారాలు అమ్మే అంగళ్ళు వెలిశాయి. వివిధ వేదికల మీద చక్కని సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్ణయింపబడ్డాయి. ప్రజలకు కంపరాజు ఉదారంగా బుక్కరాయల అనుమతితో ధనాన్ని అక్కడి ప్రజలకు పంచిపెట్టించాడు. కంపరాయలవారి పట్టాభిషేకం వేదాంత దేశికుల దివ్య ఆశీర్వచనాలతో ఆరంభమయ్యింది. వంది మాగధులు, భటులు జయజయధ్వానాలు చేశారు. అప్పటికే శరవేగంగా నిర్మింపబడ్డ ఒక పెద్ద రాజప్రాసాదానికి దక్షిణ దిక్కులో విశాలమైన ఒక పెద్ద మండపము, అష్టదల పద్మాలతో నిర్మించిన ఈ మండపము అష్టదిగ్గయ స్తంభములతో నిర్మింపజేశాడు. మండపం పట్టు వస్త్రాలతోనూ చీనీ చీనాంబరాలతోనూ కప్పబడింది. నేలపై భూమి కనిపించినంతగా తివాచీలు పరచబడ్డాయి. మండపం మీద 8 ఉన్నతాసనాలు అలంకరించబడి ఉన్నాయి. మధ్యలో ప్రత్యేక పట్టాభిషేకము ఆసనము నిలిపారు. క్రింది భాగాన వర్తులాకారంలో అనేక ఆసనాలతో, వాని వెనుక భాగాన కొంచెం ఎత్తుగా విశాలమైన నాపరాయి అరుగులు, విచ్చేసిన అతిథుల అర్హతలను అనుసరించి కూర్చుండజేయడానికి భటులను ఏర్పాటు చేశారు. రాజ అతిథులు, రాయబారులు, రాజోద్యోగులు, పురప్రముఖులు, వేద వేదాంగ పండితులు, కవులు, గాయకులు, చతుసృష్టి కళాకారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆసీనమవడానికి ఏర్పాట్లు చేశారు. మండపానికి ఇరువైపులా మదకరీంద్రములు, అశ్వములు నిలుపబడ్డాయి. వేదిక మీద ప్రథమంగా బుక్కరాయలవారు, దేవాయీ మహారాణి, వేదాంత దేశికులవారు ఆసీనులయ్యారు. ముహూర్తమాసన్నమవగానే కంపన, కుంతలాదేవి, గంగాదేవి, వెనుక గోపనార్యుడు వేద మంత్రోచ్చాటన జరుగుతుండగా ప్రవేశించారు. వారందరినీ వేదిక మీద కూర్చుండజేశాడు వేదాంత దేశికులవారు. ఆయనకు సహాయంగా 2 వైష్ణవ ప్రముఖులు ఉన్నారు. మండలేశ్వరులు, రాయరగండ, గండరగండ, శ్రీశ్రీశ్రీ కంపరాయలవారికి వేదోక్తంగా పట్టాభిషేకము ప్రారంభమయ్యింది. బుక్కరాయలవారు, దేవాయి మహారాణి ఇరువైపులా నిలబడి కంపనను నవరత్నాలతో పొదగబడిన కిరీటధారులను చేశారు. దేవాయి మహారాణి

పక్కనే ఉన్న గంగాదేవికి కూడా కిరీటధారణ జరిపించి ఈరోజు నుండి కుంతలాదేవి, గంగాదేవి ఇద్దరూ పట్టమహిషులే అని ప్రకటన చేసింది. రాణులిద్దరూ కంపనకు అటూ ఇటూ ఆసీనులయ్యారు. ఇంత జరుగుతున్నా రాజవల్లభుడు మాత్రం తన ప్రాణసదృశమైన పాండ్యరాజకుమారి మధురాంగిని ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉండగా ఆమె భర్తతో సహా వచ్చి ఆసీనురాలు అవడంతో ఖిన్నుడయ్యాడు. పాండ్యరాజ వంశస్థులతో వచ్చిన వారిని మెల్లిగా విషయం అడగ్గా మధురాంగిని తండ్రి చనిపోతూ చివరి కోరికగా ఆమె వివాహం చూడాలనుకోవడం వల్ల వివాహం జరిగిందని విని ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి నిష్క్రమించాడు. మధురాంగిని వల్లభుని కళ్ళలోకి చూసే ధైర్యం లేక నేలచూపులు చూస్తున్నది. కంపన మహారాజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం గంగాదేవి వేదాంతదేశికుల అనుమతితో లేచి నిలబడి అందరికీ నమస్కరించి, "నేను కంపన మహారాజుల వారి పరాక్రమాలను వర్ణిస్తూ మధురా విజయం అనబడే వీర కంపరాయ చరిత్రము అనే గ్రంథాన్ని రచించాను" అని చెప్పగానే సభలో కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. ఆ గ్రంథంలో కొన్ని విషయాలు వేదాంత దేశకుల వారి అనుమతితో చదివి వినిపించాలనుకుంటున్నాను అని అనగానే అందరూ పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. గంగాదేవి ఇలా చెప్పసాగింది, "ఇది 8 సర్గల మహాకావ్యం. వైదర్భి రీతిలో రచించాను. ఒక్కో సర్గలో ఒక్కొక్క ఛందస్సు వాడాను. వరుసగా అనుష్టుప్, ఉపజాతి, వసస్థ, అనుష్టుప్, ద్రుత విలంబిత, పుష్పితాగ్ర ఛందం ఇత్యాదిగా వాడాను. దీనిలో 4-5 సర్గలలో నా స్వామి కంపన మహారాజు దండు బయలుదేరి చంపన్ నృపతిని జయించి రాజగంభీరాన్ని వశపరుచుకోవడం ఉన్నది. 5వ సర్గలో కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొనుట, 8వ సర్గలో కాంచీపుర మధుర మీనాక్షీదేవి నా స్వామికి దర్శనమిచ్చి మధురా విజయము గురించి కర్తవ్యోన్ముఖుని చేయడం ఉంది. కంపన భూపతి లేచి, "మహాజనులారా, ఈ మధురా విజయానికి ముఖ్య కారకుడు నా ప్రాణసదృశుడు అయిన శ్రీ గోపనార్యులను ఉచిత రీతిన సన్మానించాలి అనుకుంటున్నాను. సర్వ సైన్యాధ్యక్షుడు వీరగోపనకు జై" అని జనం ఆవేశంగా కేకలు పెట్టారు. కంపన అతనికి జంజికి ప్రభువుగా ప్రకటించి, "ధనుర్విద్యా విశారదుడైన ఈ వీరుడు బుద్ధిచే బృహస్పతి, పరాక్రమంలో ఫల్గునుడు, భక్తిచే ప్రహ్లాదుడు. నన్ను వెన్నంటి ఉండి మధుర సుల్తాను తలను త్రెంచుటలో నాకు సహాయపడినవాడు. ఇతనికి ఏమిచ్చినా నా రుణము తీరదు. ఇతని విజయాలను కంచిలోనూ శ్రీరంగములోనూ శిలాశాసనములుగా చెక్కించమని మహామండలేశ్వరులైన బుక్కరాయల వారిని ప్రార్థిస్తున్నాను" అని అనగానే బుక్కరాయలు, "విప్రుడై వేద వేదాంగములు నేర్చి వీరుడైన ఈ గోపన్నను చూస్తే మాకు నిత్యం ఆశ్చర్యమే. విప్రులు కూడా శౌర్య ప్రతాపాలున్నట్లయితే మహారాజు కావచ్చునని మా గోపనార్యుడు రుజువు చేశాడు. గుణములెప్పుడూ కులాశ్రయములు కానే కావు" అని అనేక ఆభరణాలను గోపన్నకు బహుకరించి గాఢంగా కౌగలించుకున్నాడు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ మధురా విజయము వలన దేవాయి మహారాణి కోరికలైన శ్రీరంగనాథుని రథయాత్ర, తామ్రపర్ణి నదిలో వారి పవిత్ర స్నానం, పిమ్మట రాజభవనంలో చిరకాలంగాదాచిన సువర్ణ రజత నాణెములు, వస్త్రాలు మొదలైన దానధర్మ కార్యక్రమాలు రెండూ త్వరలో తీరనున్నాయి అని బుక్కరాయలవారు ప్రకటించగానే హర్షధ్వానాలు జేజేలు మిన్నుముట్టాయి. ఇంతలో అక్కడికి చేరుకున్న వాసంతిక ఆ దృశ్యం చూసి మహదానందం చెందింది. అక్కడ దత్తుడు మంజరి చేయి పట్టుకోవడం గమనించిన వాసంతిక ఏమీ గమనించనట్టు ప్రవర్తించింది. వాసంతిక క్షయవ్యాధి నుండి స్వస్థత పొందడం కేవలం ఆ శ్రీరంగనాథుని కరుణా కటాక్షాలే అని అక్కడి ప్రజలు వ్యాఖ్యానించారు. రాజవల్లభుడు అక్కడికి దగ్గరలో ఉన్న ఒక మండపంపై ఒంటరిగా పవళించి ఆకాశం వంకచూస్తూ భవిష్యత్ కార్యక్రమం ఆలోచించుకుంటున్నాడు. గంగాదేవి కంపనలు కాంచీపురానికి తిరుగు ప్రయాణానికి రంగం సర్వం సిద్ధమయ్యింది. అప్పటికే గోపన్న జంజి దుర్గం చేరుకున్నాడు. అక్కడి కవులు వ్రాసిన తాళపత్ర గ్రంథాలను ఒక టేకుపెట్టెలో పెట్టించింది.
తన గ్రంథాన్ని ఒక స్వర్ణ మంజూషలో ఉంచి పల్లకీలో పెట్టించింది. పల్లకీ ఎక్కకుండా ఏదో పరధ్యానంగా ఆలోచనలో గంగాదేవి వైఖరి కంపనకు అర్థంకాక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. గంగాదేవి, స్వామీ, ఒక్కసారి ఆ శ్రీరంగనాథుని దర్శనం చేసుకోవాలని ఉంది అని అనగానే అందరూ పరివారాన్ని పక్కకు వెళ్లమని సైగచేసి స్వయంగా మొత్తం దగ్గరుండి విశేషాలను వివరిస్తున్న సమయంలో తూర్పు ప్రాకారం దాటుతుండగా కొత్తగా ఇప్పుడు మళ్లీ ఈ తూర్పుగోపురం ఎందుకు పునర్నిర్మిస్తున్నట్టు, పాతగోపురం బాగానే ఉంది కదా, తైలవర్ణాలతో అలంకరించి ఉంటే ఇంకా బావుండేది కదా, ఈ తెల్లసున్నం వేయడమెందుకు స్వామీ అని అడిగిన గంగాదేవిని చూస్తూ కంపన ఇలా చెప్పసాగాడు. శ్రీరంగంలో ఉన్న ఈ తూర్పు గోపురానికి వెల్లాయి గోపురం అని వేదాంత దేశకులవారి సూచన మేరకు పేరు పెట్టాము. ఆయన నాతో చెప్పిన వృత్తాంతం నీకు చెప్పడం మరచాను దేవి. అందరూ ఈ గోపురాన్ని తెల్లసున్నం వేయడం వల్ల అది వెల్లాయి గోపురం అనుకుంటారు. ఇది కూడా దేశకులవారి యోచనే. నిజానికి ఓ దేవదాసి త్యాగానికి చిహ్నంగా ఆమె పేరుతో వెల్లాయి గోపురంగా ఇలా మార్పులు చేయించాను. వెల్లాయి అందములోనూ నాట్యగానాలలోనూ చతురతలోనూ ఆమెకు సాటిలేరు. లేత వయసులోనే ఆమె శ్రీరంగని సేవకు అంకితమయ్యింది. ఆమె ఎంతటి వారినైనా తన చతురతతో ఇట్టే మెప్పించేది. ఆమెకు పాండిత్యము, శ్రీరంగని కరుణా ప్రసాదముతో చిన్నతనములోనే లభించాయి. ఆమె కథ, త్యాగం గురించి నీవు మధురా విజయంలో లిఖించవలసి ఉన్నది జాగ్రత్తగా విను. అవి శ్రీరంగం మీద అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులు, అతని సైన్యాధిపతులు దాడులు జరిపి 23,000 మంది బ్రాహ్మణులను, శ్రీవైష్ణవ భక్తులను ఊచకోత కోసిన సమయం. ఆలయం మీద దాడి జరిపినప్పుడు ప్రతిఘటించిన మరో 12,000 మంది ప్రజలను కూడా ఊచకోత కోసి ఆలయంలోని విలువైన నగలు, సంపద అంతా దోచారు. అక్కడ ఉన్న దివ్యమూర్తులు పూర్తిగా స్వర్ణమయం. వాటినీ ఢిల్లీకి తీసుకుని పోవాలని వారు గుడి అంతా వెతికారు. కాని ఆలయ ఆచార్యులు, పిళ్ళై లోకాచార్యులవారు అప్పటికే రాత్రికి రాత్రే ఆ మూర్తులను తీసుకొని మారువేషాలలో మధురకు పారిపోయారు. ఆ ముష్కరులు స్వర్ణ విగ్రహాల కోసం, పిళ్ళై లోకాచార్యుల కోసం చాలానే వెతికించారు. పిళ్ళై లోకాచార్యులవారు తరువాత ఆ మూర్తులను తిరునల్వేలికి తీసుకొని పోతూ మార్గమధ్యంలో అనారోగ్యంతో మరణించారు. తరువాత ఆ మూర్తులను తిరుపతికి చేర్చడం, 1323లో శ్రీరంగం నుండి బయటకు వెళ్లిన మూర్తులు దాదాపు 1371 వరకు తిరిగి ఆలయాన్ని చేరలేదన్న విషయం నీకు సంపూర్ణంగా తెలుసు. శ్రీరంగం ఆలయం మీద దండయాత్ర చేసినప్పుడు దేవదాసి వెల్లాయి వెంటనే తన వాద్య గాత్ర పండితులను అప్పటికప్పుడు రావించి వారి సహకారంతో ఓ శృంగార నాట్య ప్రదర్శన చాతుర్యంగా ఏర్పాటు చేసింది. సైన్యాధిపతి మరియు అనేక మంది సైనికులు ఆమె అందం, శృంగార నాట్యం అందం చూసి విచలితులయ్యారు. ఆమె చేసే అద్భుత నాట్యం గంటల కొద్దీ సాగింది. ఈ సమయంలోనే పిళ్ళై లోకాచార్యులు సైనికుల కన్నుగప్పి ఆ మూర్తులను తీసుకుని మారువేషంలో మధురకు పారిపోయారు. వెల్లాయి అందం హొయలు చూసి విచలితుడై ఆమె వెంటపడిన సైన్యాధిపతిని అటూ ఇటూ అంటూ తిప్పి తిప్పి ఈ తూర్పుగోపురం ప్రాంతానికి తీసుకునిపోయింది. అక్కడ మెల్లగా గోపురం పైకి తన చతురతతో మూర్తులు, ధనసంపద ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను రమ్మంటూ కవ్విస్తూ తూర్పు గోపురం మీదకు తీసుకునిపోయి అతన్ని అక్కడి నుండి తోసివేసింది. ఆ ముష్కరుల చేతిలో బందీ అవడం ఇష్టంలేక ఆ గోపురం మీద నుండి శ్రీరంగనాథుని తలుస్తూ తానూ దూకి చనిపోయింది. ఆ ఘటన విన్న నేను చలించిపోయాను. నాడు స్వామివారి మూర్తులను సంరక్షించేందుకు తన ప్రాణాలను సైతం వెరువక త్యాగం చేసిన దేవదాసి వెల్లాయి స్మృత్యర్థం నేను ఆ తూర్పు గోపురాన్ని పునరుద్ధరించి ఆమె పేరుతో ఆమె స్మృత్యర్థం వెల్లాయి గోపురం అని పేరు పెట్టించాను. దేవదాసీలు మరణిస్తే వారి త్యాగాలకు చిహ్నంగా, గౌరవపూర్వకంగా శ్రీరంగని ఉగ్రాణం నుండే వారి దహన అంత్యక్రియలకు నిప్పువెళ్లే ఆచారం నేటికీ అమలులో ఉంది అని అనగానే వెల్లాయి వృత్తాంతాన్ని తన గ్రంథంలో లిఖించాలని నిర్ణయం తీసుకుంది గంగాదేవి. వారి రథాలు శరవేగంగా కంచివైపు నడిచాయి. జంజికోటపై నలువైపులా వరాహపతాకం రెపరెపలాడుతున్నది. కోట పైభాగంలో పండు వెన్నెలలో గోపన్న, కుముదశ్రీలు ఆసీనులై ఉన్నారు. గోపన్న, కుముదిని,
ఈ విషయం విన్నావా? అంజనాద్రిలో స్వామి విగ్రహాన్ని అంత సాహసంతో కనిపెట్టిన రాజవల్లభుడు పాండ్యరాణి మధురాంగిణిని ప్రేమించి ఆమెకు వివాహమైనదన్న విషయం తెలిసి వివాహం చేసుకోకుండా విరాగియై శ్రీరంగనాథుని

సేవలో ఉండిపోయాడన్న బాధ నన్ను మిక్కిలి బాధిస్తున్నది అని అన్నాడు. కుముద నోటిపై చెయ్యి అడ్డుపెట్టుకొని, అయ్యో అవునా స్వామి అని అన్నది. ఇంతలో కుమారుడు అయ్యనవారికి దగ్గరగా నిలబడి ఆకాశాన్ని గమనిస్తూ, నాన్నగారు, ఆ మేఘాలను చూశారా? నాకు శ్రీదేవి భూదేవి సమేతులైన శ్రీరంగనాథస్వామిలా గోచరిస్తున్నాడు అని అనగానే ఇద్దరూ ఆశ్చర్యపడి పైకి చూశారు. నిజమేనన్న భావనతో కుమారుణ్ణి ముద్దాడిన అనంతరం, స్వామి, మీ శపథం ప్రతిజ్ఞ చెల్లించుకున్నారు కదా, ఇకనైనా యుద్ధాలు ఆపి భక్తి పరివస్య చేయకూడదా? ఇంతకీ మన అయ్యన్నను మహావీరుణ్ణి చేస్తారా లేక అమాత్యుణ్ణి చేస్తారా అని కుముదశ్రీ అడిగిన ప్రశ్నకు నవ్వి, దాసభూతమిదం తస్య జగస్థావర జంగమం శ్రీమన్నారాయణ స్వామి జగతాం ప్రభురీశ్వరః అన్న పద్మపురాణ శ్లోకం వినలేదా కుముదా? మనం నిమిత్తమాత్రులం. సమస్త సృష్టికి ఆ దేవుడే ప్రభువు. చర అచర ప్రాణులు వస్తువులన్నీ అతని సేవకులే. శ్రీరంగనాథుడే సమస్త జగతికి స్వామి, యజమాని, భోక్త. నేను కేవలం శ్రీరంగనాథుని సేవకుడిని మాత్రమే. ఆ శ్రీరంగనాథుడు ఈసరికి అయ్యన్న విషయంలో నిర్ణయం తీసుకునే ఉంటాడు. మనం కేవలం కాలాన్ని అనుసరిస్తూ వెళ్లడమే అని అన్నాడు. ఈ విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితికి రావాలని కృషి చేయడమే నా విధి. ముఖ్యంగా ఈ నేలపై తురుష్కుల పాలనలో జీర్ణమైన ఆలయాలనన్నిటినీ పునరుద్ధరించడమే ప్రస్తుతం నా ధ్యేయం. మిగతా విషయాలన్నీ శ్రీరంగనాథుని నిర్ణయానుసారమే జరుగుతాయి అని అన్నాడు. ఇంతటితో మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల సమాప్తం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పటివరకు మీరు మహాసేనాని గోపన్న చారిత్రక కల్పానిక నవల విన్నారు. రచన డాక్టర్ టేకమల్ల వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇప్పుడు విందాం ఈ వారం మన నెల్లూరు సమర్పణ.
2: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని నెల్సన్ మండేలా చెప్పిన సందేశాన్ని గుర్తు చేస్తూ విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని రాష్ట గవర్నర్, విక్రమసింహపురి యూనివర్సిటీ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. గత మంగళవారం నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం 10, 11, 12 స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా శాంతాబయోటిక్ అధినేత డాక్టర్ కెఇ వరప్రసాద్ రెడ్డి, నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ గోవర్ధన్ దాస్, రాజ్యసభ సభ్యుడు బీఎంఆర్ గ్రూప్ అధినేత బీదా మస్తాన్రావులకు విశ్వవిద్యాలయం తరపున గౌరవ డాక్టరేట్లను గవర్నర్ ప్రదానం చేశారు. అలానే డిగ్రీలు, పీజీ పట్టాలు, పీహెచ్డీలు, స్వర్ణ పథకాలు అందుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి వారికి పథకాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ విక్రమసింహపురి విశ్వవిద్యాలయం గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవల ద్వారా విశేష ప్రగతి సాధించిందని ప్రశంసించారు. విశ్వవిద్యాలయం ఇటీవల నాక్ నుంచి 3.23 సిజిపిఏతో ఏ గ్రేడ్ పొందడం గర్వకారణమని అన్నారు. ప్రధానమంత్రి ఉచ్చతర శిక్షణ అభియాన్ పథకం కింద 20 కోట్ల రూపాయలు నిధులు మంజూరు కావడం, డీప్ ఓషన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4,12,00,000 రూపాయల గ్రాంట్ లభించడం విశ్వవిద్యాలయ అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉద్బోధించారు. కాగా రాష్ట్ర గవర్నర్ నెల్లూరు జిల్లా పర్యటన నేపథ్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం లభించింది. ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అర్ణమ్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్కు స్వాగతం పలికారు. నెల్లూరు నగరంలోని బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు 10 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గత గురువారం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధికారులతో కలిసి మంత్రి రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించారు. దర్గా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం, వక్ బోర్డ్, నెల్లూరు నగరపాలక సంస్థ నిధులు కలిపి 10 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ నెల 24వ తేదీలోపు ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలను అధిగమించి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా అత్యుత్తమ సాధనమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. మన జీవనశైలిని ఆరోగ్యవంతంగా, సమతుల్యంగా తీర్చిదిద్దే గొప్ప జీవన యోగం యోగా అని ఆయన కీర్తించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన థీమాటిక్ సామూహిక యోగా కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాతతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం యోగా గురువు పర్యవేక్షణలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మేయర్, వివిధ శాఖల అధికారులు, యోగా సాధకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహికంగా యోగాసనాలు ఆచరించారు. అనంతరం కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనసు, ఆత్మ మధ్య సమన్వయాన్ని పెంపొందించే సమగ్ర ఆరోగ్య సాధనమని తెలిపారు. ప్రతిరోజు కొద్దిసేపు యోగా సాధన చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని కలెక్టర్ వివరించారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ నూతన సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత బుధవారం ఉదయం ప్రజాప్రతినిధులతో భేటీ అనంతరం ప్రారంభమైన ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ శాఖల అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు, మంత్రులు సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ముందుగా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, రాబోయేది ఖరీఫ్ సీజన్ కావడంతో ఎక్కువగా వ్యవసాయం, హార్టికల్చర్, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పొగాకు పండిస్తున్నప్పటికీ వారికి పొగాకు బోర్డులో సభ్యత్వం, తగిన గుర్తింపు లేకపోవడంపై ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు చెప్పారు. మరో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సోమశిల, కండలేరు ప్రాజెక్టులో ఉన్న నీటిని అత్యంత జాగ్రత్తగా వాడుకోవాలని, నీటిపారుదల శాఖలో ఏమాత్రం వృధా కాకుండా ప్రతి చుక్కను రైతులకు అవసరమైన మేరకే విడుదల చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు వెల్లడించారు. రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ, డీఆర్సీ సమావేశం చాలా సానుకూల వాతావరణంలో ముగిసిందని, శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల సమస్యలను ఈ వేదికపై వెలుబుచ్చారని చెప్పారు. ప్రధానంగా వ్యవసాయం, నీటిపారుదల రంగాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాల కల్పనే తమ లక్ష్యమని విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ స్పష్టం చేశారు. గత శుక్రవారం ఆయన విజయవాడ నుంచి గూడూరు వరకు ప్రత్యేక రైల్లో పలు స్టేషన్లను పరిశీలించారు. ముందుగా బిట్రకుంటకు చేరుకోగా స్థానికంగా ప్రగతికి చొరవ చూపాలని రైల్వే అభివృద్ది కమిటీ, మజ్దూర్ యూనియన్ ప్రతినిధులు వినతి పత్రాలను అందజేశారు. అనంతరం జీఎం సందీప్ మాథూర్ మొక్కలను నాటారు. తదుపరి నెల్లూరు స్టేషన్కు చేరుకుని అక్కడ జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్టేషన్ అభివృద్ధికి సంబంధించిన ఫోటో గ్యాలరీని జనరల్ మేనేజర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డిఆర్ఎం మోహిత్ సోనాకియా, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ రాజకుమార్, నెల్లూరు రైల్వే మేనేజర్ శివయ్య తదితరులు పాల్గొన్నారు. రైతులకు సకాలంలో పారదర్శకంగా ఎరువుల సరఫరా అందించేందుకు రాష్ట ప్రభుత్వం జూన్ 8వ తేదీ నుంచి యాప్ ఆధారిత యూరియా, డీఏపీ విక్రయ విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఈ మేరకు గత సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎరువుల సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ యాప్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. యాప్ ద్వారా ఎరువుల విక్రయం జరగడం వల్ల కేటాయించిన యూరియా, డీఏపీ ఎరువులు అర్హులైన రైతులకు చేరడంతో పాటు విక్రయ ప్రక్రియలో పూర్తి పారదర్శకత నెలకొంటుందని కలెక్టర్ వివరించారు. జిల్లాలోని రైతులు ఎరువుల కొనుగోలు సమయంలో అవసరమైన వివరాలను అందించి యాప్ ఆధారిత విధానానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఎరువుల సరఫరా లేదా విక్రయాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1-5-5-2-5-1 సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు.
1: ఇప్పటివరకు మీరు ఈ వారం మన నెల్లూరు విన్నారు. సమర్పణ అమరేంద్ర యు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz మా ప్రసారాలు. సమయం 7 గంటలైంది. ఇప్పుడు విందాం అలనాటి మధురగీతం ఆశాదీపాలు చిత్రం నుండి. జానకి గారు ఆలపించినటువంటి ఈ పాటకు రామ్జీ సంగీతం అందించారు. రచన సిఎన్ఆర్.

0: ఇప్పటి వరకు మీరు ఆశాదీపాలు చిత్రం నుండి అలనాటి మధురగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోర్తో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపునకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకువెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుకు గాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
2: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की.
1: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
2: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక వ్యవస్థల అస్థిరతకు కారణమవడమే కాకుండా అనేక దేశాలలో ప్రాణ నష్టానికి దారితీశాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం అమలు కావడం ద్వారా ఆ ప్రాంతాల్లో శాంతి స్థిరత్వాలు పునరుద్ధరించబడతాయని భారత్ ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ సముద్ర రవాణా స్వేచ్ఛను, వాణిజ్య భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర సమస్యలపైన కూడా చర్చలు జరిపి ఇరు దేశాలు దీర్ఘకాలికంగా కొనసాగే ఒక శాశ్వత తుది ఒప్పందానికి రావడానికి కూడా భారత్ ఎదురు చూస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు దేశ నిర్మాణానికి ఎంత సహకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని పేర్కొన్నారు. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో తమ పరిపాలన అంతా సామాన్య పౌరుల జీవన ప్రయాణాలను మెరుగుపరచడంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రజలకు సులభంగా అవకాశాలు కల్పించడం, మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ది, పటిష్టమైన ప్రజాసేవలు, అందుబాటులో ధరల్లో వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివరించారు. దేశంలోని అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు తగినంత ముడి చమురు నిర్మలతో

0: పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, పెట్రోల్ డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడారు. గత 4 రోజుల్లో 1,84,00,000 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో వస్తున్న దిశ అనే ఎల్ఎన్జీ కార్గో నౌక హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ఇండియన్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ డబ్ల్యూటి మారుత్ పోర్టల్ను అభివృద్ది చేశాయి. పవన విద్యుత్ సరఫరా వ్యవస్థను క్రమబద్దీకరించే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఈ సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ పవన ఇంధన రంగంలో భారతదేశం సాధిస్తున్న శరవేగ వృద్ధిని ప్రముఖంగా ప్రస్తావించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గతంలో ఫేజ్ 1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్ 2 ఏర్పాటుపై నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్ 2 ఏర్పాటుకు రాష్ట్రం చొరవ తీసుకుందని వివరించారు.
1: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా? అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు.
0: అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రో కూడా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా వారణాసిలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించాయి. అందిన నిఘా సమాచారం ఆధారంగా అధికారులు దాడి చేసి వారణాసిలోని జగత్పూర్లో గల ఒక కొరియర్ సంస్థ గోడౌన్ నుంచి 124 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో రేపు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో జరగనున్న ఈ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, హిమాలయ పరిసర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లలో నేడు బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములు పడే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు మెరుపులు, బలమైన గాలులతో, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది. రాగల 4 నుండి 5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గత 12 ఏళ్లలో భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో శాస్త్ర సాంకేతిక రంగం కీలక శక్తిగా వ్యవహరించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితమైన ఈ విభాగం ఇప్పుడు పరిపాలన, ఆవిష్కరణలు, ప్రజా సంక్షేమానికి ఒక బలమైన మూలస్తంభంగా మారిందని పేర్కొన్నారు. భారతదేశ సేవలో 12 ఏళ్ల సైన్స్ అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైన్స్ ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే సాంకేతికత ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒక అంతర్భాగంగా మారిందని చెప్పారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియోను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక

వ్యతిరేకతతో సృష్టించిందని వెల్లడించింది. ఉత్తర రైల్వే పరిధిలోని అంబాలా డివిజన్ కోసం 201 కోట్ల రూపాయల కవచ్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వ్యవసాయ పాఠశాల
1: ఈనాటి కార్యక్రమంలో ఆరుతడి పద్ధతిలో వరి సాగుకి సూచనలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మధుకుమార్.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఆరుతడి పద్ధతిలో వరి సాగుకు సూచనలు అనే అంశంపై చర్చిద్దాం. ముఖ్యంగా ఆరుతడి పద్ధతిలో వరి సాగుని ఏరోబిక్ వరి సాగు అని కూడా అంటారు. ఇది ఇటీవల అభివృద్ధి చెందిన ఆధునిక వరి సాగు పద్ధతి. ఇది నీటి కొరత సమస్యను ఎదుర్కొనేందుకు పరిశోధనల ద్వారా అభివృద్ధి చేయబడింది. అసలు ప్రపంచవ్యాప్తంగా వరి సాగు అనేది 112 దేశాల్లో చేస్తున్నారు. వరి అనేది ప్రపంచంలోనే అతి ప్రధానమైన ఆహార పంట. పెరుగుతున్న జనాభా దృష్ట్యా దీని యొక్క ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రపంచంలో వరిని అందరూ కూడా నీరు నిలగట్టే పద్ధతి ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారానే సాగు చేస్తూ ఉంటారు. అయితే నీటి కొరత అనేది రానున్న రోజుల్లో వస్తుంది కాబట్టి ఈ నీటి కొరత సమస్యను అధిగమిస్తూ కొత్త వరి సాగు పద్ధతిని కనుక్కోవాలని, నీరు నిల్వ లేకుండా వరి సాగు అనే కొత్త పద్ధతిని శాస్త్రీయబద్ధంగా తయారు చేయడం జరిగింది. అయితే ఈ నీటి కొరత పెరుగుతుండటంతో ఇప్పుడు సాధారణంగా సాగు చేసే వరి సాగు పద్ధతికి ప్రత్యామ్నాయంగా ఈ ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతుంది. అయితే ఇది నీటి కొరత ఉన్న ప్రదేశాల్లో ఇది ఆధునిక అండ్ సమర్థవంతమైన వరి సాగు పద్ధతి. ఈ పద్ధతిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉంచకుండా నేరుగా విత్తడం ద్వారా ఎప్పుడూ కూడా పంట కాలమంతా కూడా నేలలో తేమ ఉండేలా చూస్తూ ఈ పద్ధతి ద్వారా 80-90% దిగుబడులను మాగాని వరిలో సాధించినట్టు సాధించవచ్చు. అయితే ఈ ఆరుతడి పద్ధతిలో వరి సాగు అనేది ఇప్పుడు సాగు చేస్తున్న పద్ధతికి ఏ విధంగా భిన్నంగా ఉంటుందంటే, ఇప్పుడు సాగు చేస్తున్న పద్ధతి మనము నాట్లు పోసుకొని దమ్ము పట్టుకొని ఉడుచుకోవడం ద్వారా సాగు చేస్తాం. దీన్ని ట్రాన్స్ప్లాంటెడ్ రైస్ అంటారు. ఈ మొక్కలు నాటుకోవడం ద్వారా మనం నాటిన రోజు నుంచి కోత వరకు కూడా 2-5 సెంటీమీటర్ల నీటిని పొలంలో ఉంచడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారానే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా వరిని సాగు చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కూలీల కొరత రావటం వల్ల ఎదవరి సాగు అనేది ప్రాచుర్యం పొందుతుంది. ఈ ఎదవరి సాగులో మొదట్లో దమ్ము చేయకుండా దుక్కి దున్ని విత్తనాలను డైరెక్ట్గా పొలంలో ఎదజల్లి నీరు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మాగాని వరిలా మార్చుకుంటూ నీటిని నిలగొట్టుకుంటూ కోత వరకు సాగు చేయడం జరుగుతుంది. ఈ రెండు పద్ధతుల్లోనూ కూడా నీటిని అత్యధికంగా వాడడం జరుగుతుంది. ఒక గింజ ధాన్యం తయారవడానికి సుమారుగా 3,000-5,000 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇలాంటి నీటి ఆవశ్యకత ముందు రోజుల్లో ఉండే పరిస్థితి లేదు. నీటి కొరత వస్తుంది, భూగర్భ జలాలు కూడా తగ్గే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీరు నిల్వ లేకుండా వరి సాగు చేసే పద్ధతిని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ఫిలిప్పైన్స్ వారు అభివృద్ధి చేయడం జరిగింది. చైనాలోను, ఫిలిప్పైన్స్లోను, ఇండియాలోను కూడా ఈ పద్ధతిని విస్తృతంగా పరిశోధనలు చేసి దానికి అనువైనటువంటి లక్షణాలు కలిగిన రకాలను, అనువైన రసాయనాలను కనుగొనడం జరిగింది. ఆరుతడి పద్ధతిలో మన ఎదవరి సాగుకి జస్ట్ సిమిలర్గా ఉంటుంది. కాబట్టి మనకి దిగుబడుల్లో తేడా అనేది పెద్దగా ఉండదు.

ఇందులో కూడా ఏం చేస్తారంటే ఆరుతడి పద్ధతి వరి సాగులో దమ్ము పట్టడము నాట్లు వేయడము ఉండదు. ఎదవరి సాగులాగే పొలాన్ని బాగా దున్నుకొని బాగా చదును చేసి అందులో పొడి విత్తనాన్ని జల్లుకోవడం ద్వారా కానీ లేక నాగలి చాలులో కానీ గొర్రెతో కానీ లేదా ఫెట్టికమ్ సీడ్ డ్రిల్తో కానీ వేసుకొని అవసరం మేరకు తొలకరు వర్షాలను వినియోగించుకుంటూ ఎక్కడెక్కడైతే వర్షాలు లేవో అలాంటి పరిస్థితుల్లో వారం 10 రోజులకి భూమిలో తేమ ఆరకుండా మధ్య మధ్యలో 4-5 ఇరిగేషన్స్ అంటే నీటిని అందిస్తూ పొలం తేమ ఆరకుండా పొలంలో నీరు నిలబడకుండా సాగు చేసే పద్ధతే ఈ ఆరుతడి వరి సాగు పద్ధతి. ఇప్పుడు మన సాధారణంగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న జొన్నకి దాని యొక్క క్రిటికల్ స్టేజెస్లో అంటే ఏవైతే దిగుబడిని ప్రభావితం చేస్తాయో ఏ దశలు ఆ దశల్లో నీటిని అందజేస్తూ పొలం ఆరకుండా ఎలా సాగు చేస్తున్నామో ఈ వరిని కూడా అలాగే సాగు చేస్తూ మాగాని వరికి సుమారుగా దిగుబడిని సాధించే పద్ధతే ఈ ఆరుతడి వరి సాగు. దీన్ని ఇంగ్లీష్లో ఏరోబిక్ రైస్ అని కూడా అంటారు. ఈ ఏరోబిక్ వరి సాగుకి డైరెక్ట్గా అంటే విత్తనాలను ఎదజల్లుతాం కాబట్టి అన్ని రకాలు అనువైనవి కాదు. సరిపోయినటువంటి రకాలను ఎంచుకోవటం అంటే నీటి ఎద్దడిని తట్టుకొని వర్షాభావ పరిస్థితుల్లో కూడా అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి రకాలని మనము అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే వీటిలో కలుపు సమస్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కలుపుని సమర్థంగా నివారించే చర్యలు దానికి సంబంధించినటువంటి మందులు కొనుగోడం జరిగింది. ఈ మెథడ్లు కొనుగోడం ద్వారా ఆరుతడి వరి సాగును కూడా లాభదాయకంగా మార్చడం జరుగుతుంది. అయితే ఈ ఏరోబిక్ వరిని ముఖ్యంగా మాగాని భూముల్లో సాధారణ పద్ధతిలో సాగు చేయడానికి నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ మరియు వర్షాధార పంటగా పండించే భూముల్లో అడపాదడప నీరు అందించే సౌకర్యం కలిగిన ప్రాంతాల్లో చెరువుల కింద బోర్ల కింద అలాంటి నీటి సదుపాయం 4 నుంచి 5 తడులు ఇచ్చే సదుపాయం గల ప్రదేశాల్లో మాత్రమే ఏరోబిక్ వరిని సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి 5 నుంచి 6 తడుల వరకు నీరు ఇవ్వగలిగితే మనము మంచి దిగుబడులను సాధించవచ్చు. అయితే ఈ ఆరుతడి వరికి సాగుకు సంబంధించి కొన్ని యాజమాన్య పద్ధతులను గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏ వరి వ్యవసాయానికైనా రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యం. అందులో ఈ ఆరుతడి వరికి సంబంధించి నీటి లభ్యత తక్కువ ఉంటుంది కాబట్టి ఇది నీరు తక్కువ ఉండే పరిస్థితుల్లో సాగు చేసుకునే అవకాశాల కోసం చూస్తున్నాం కాబట్టి ఈ రకాలకి కొన్ని ముఖ్య లక్షణాలు అయితే ఉండాలి. ఈ రకాలన్నీ కూడా లోతైన వేరు వ్యవస్థ కలిగి బెట్టను తట్టుకోగలిగి తేమను సమర్థంగా వినియోగించుకునే రకాలు అయి ఉండాలి. ఈ రకాలు స్వల్ప మధ్యకాలిక రకాలుగా ఉండాలి. అంటే స్వల్పకాలిక రకాలు అంటే 120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగిన రకాలు, మధ్యకాలిక రకాలంటే 135 రోజుల వరకు కాలపరిమితి కలిగిన రకాలు. ఈ తక్కువ కాలపరిమితి ఉన్నట్లయితే మనకి అందించే నీటి తడులు తక్కువగా ఉంటాయి. వర్షాధారంగా కాబట్టి వర్షం పడని సందర్భాల్లో 4-5 తడులు ఇవ్వడం ద్వారా ఈ స్వల్ప మధ్యకాలిక రకాలు తొందరగా చేతికి వస్తాయి కాబట్టి ఇలాంటి వ్యవసాయానికి ఈ స్వల్ప మధ్యకాలిక రకాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. మరొకటి ఏంటంటే ఈ రకాలకి ప్రాథమిక దశలో మొక్క ఎదుగుదల వేగంగా ఉండే రకాల వల్ల ఇవి కలుపుని సమర్థంగా అణిచిపెట్టి బలంగా తయారయ్యే ఉంటుంది. దీనివల్ల కలుపు కొంతవరకు తగ్గించబడుతుంది. అలాగే పైరు సాధ్యమైనంత వరకు పొట్టిగా ఉండాలి. పైగా కాండం దృఢంగా ఉండి పడిపోని విధంగా ఉన్నట్లయితే ఇది కోత సమయంలో మిషన్ హార్వెస్టింగ్కి కానీ మన కంబైన్డ్ హార్వెస్టర్లతో హార్వెస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పైగా పిలకలు తొడిగే సామర్థ్యం మధ్యస్థం నుంచి ఎక్కువగా ఉండాలి. ఇది తక్కువ నీటితో మంచి దిగుబడి ఇచ్చే లక్షణాలు కలిగిన రకాలు అయితే మంచిది. ఈ రకాలకి వీటితో పాటు ఎరువులను సమర్థంగా ఉపయోగించుకునే సామర్థ్యం, తేమను సమర్థంగా ఉపయోగించుకునే సామర్థ్యం ఉండి వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఇవి నిలదొక్కునే రకాలుగా ఉన్నట్లయితే మంచి దిగుబడులు ఆశించవచ్చు. పైగా ఈ రకాలు ఎంపిక చేసుకునేటప్పుడు ప్రతి ప్రాంతంలో కొన్ని పురుగులు తెగుళ్ళ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పురుగులను తెగుళ్ళని తట్టుకునే రకాలను మనం ఎంపిక చేసుకున్నట్లయితే మనకి దిగుబడి ఆశించినట్టు సాధించగలం. వీటితో పాటు మంచి ధాన్య నాణ్యత, మంచి

మిల్లింగ్ శాతం, మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలను గనక ఎంచుకున్నట్లయితే వాటిని తదుపరి మనము సేల్ చేసుకోవడానికి కానీ ఈ మార్కెట్లో ఉంచడానికి కానీ ఉపయోగపడుతుంది. ఈ అనువైన రకాలు వచ్చేసరికి ఈ స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాల్లో ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఇది నీటి వసతి యొక్క అనుగుణంగా 4-5 తడులు ఇచ్చుకోగలిగితే స్వల్పకాలిక రకం, 1-2 తడులు ఎక్కువగా ఇవ్వగలిగితే మధ్యకాలిక రకం. అలాగే నీటి వసతిని ఈ చెరువులు బోర్లు ఆధారంగా సాగు చేస్తాం కాబట్టి ఆ క్రిటికల్ స్టేజెస్లో నీరు ఇవ్వగలిగితే ఆ దాన్ని బట్టి మనము రకాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రకాల పరిశీలనకు వస్తే MTU 1156 తరంగిణి అనే రకం, అలాగే MTU 1153 చంద్ర అనే రకం, MTU 1293 ఈ మూడు రకాలు కూడా మార్టీర్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన స్వల్పకాలిక రకాలు, అధిక దిగుబడినిస్తూ ప్రస్తుతం మార్కెట్లో అధిక దిగుబడిని ఇచ్చే రకాలు. ఈ మూడు రకాలు కూడా 120 నుంచి 125 రోజుల్లో పంట చేతికి అందుతుంది. 125 రోజులు కాలపరిమితి కలిగిన ఈ రకాలు అధిక దిగుబడి సామర్థ్యం కలిగి దోమపోటు తెగుళ్ళను సమర్థంగా తట్టుకుంటాయి. వీటిని ఈ 6 తడి వరి సాగుకి ప్రముఖంగా ఉపయోగించవచ్చు. వీటితో పాటు నీటి వసతి కొంచెం అధికంగా ఉన్న వాళ్ళైతే MTU 1121 శ్రీధృతి అనే రకం, MTU 1210 సుజాత అనే రకం, MTU 1224 అంటే మారుటేరు సాంబా అనే రకం. ఈ మూడు రకాలు 135 రోజుల కాలపరిమితి కలిగిన రకాలు. వీటిని కూడా మనము ఈ 6 తడి వరిలో ఉపయోగించవచ్చు. వీటితో పాటు పాత రకాలైన MTU 1010 అంటే కాటన్ ధర సన్నాలు, MTU 1001 విజేత అనే రకాలు కూడా మార్టేర్ పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయిన పాత రకాలు. ఎక్కడైతే మార్కెటింగ్ చేసుకునే సౌలభ్యం ఉందో అలాంటి వెరైటీస్ను కూడా రైతులు ఉపయోగించవచ్చు. ఈ రెండు రకాలు కూడా నీటి ఎద్దడిని కొంతవరకు తట్టుకుంటే వర్షాధార ప్రాంతాలకు కూడా అనువైన రకాలు. వీటితో పాటు బాపట్ల నుంచి విడుదలైనటువంటి BPT 5204 అంటే సాంబా మసూరి అనే రకం, BPT 3291 అంటే స్వానా మసూరి అనే రకాలు కూడా సాగు చేయొచ్చు. వీటితో పాటు నెల్లూరు పరిశోధనా సంస్థ నుంచి వచ్చినటువంటి NLR 3449 నెల్లూరు మసూరి అనే రకం, NLR 145 స్వర్ణముఖి అనే రకం, NLR 3358 అంటే సోమశిల, NLR 3238 అనే రకాలు కూడా ఈ 6 తడి వరి సాగుకి అనుకూలమని పరిశోధనలో తేలింది. వీటితో పాటు IR 64 మరియు RGL 2538 వసుంధర అనే రకాలు కూడా స్వల్పకాలిక వర్షాధార ప్రాంతాల్లో నీటి అద్దను తట్టుకొని మన మాగాని వరితో పోల్చుకుంటే 80 నుంచి 90% దిగుబడులను ఇచ్చేటువంటి రకాలు. భూమి తయారీ ఎలా చేసుకోవాలి? మన ఎదవరి సాగుకి ఎలాగైతే భూమి తయారు చేసుకుంటామో అదేవిధంగా 6 తడి వరకు కూడా భూమి తయారీ చేసుకోవాలి. ఈ ఏరోబిక్ వరి సాగులో మంచి దిగుబడి రావాలంటే పొలాన్ని సరిగ్గా సిద్ధం చేయడం చాలా ముఖ్యం. నీరు నిలవ ఉండకూడదు. అలాగే సమంగా లెవెల్ చేసి సేంద్రియ ఎరువులు కలిపి మంచి డ్రైనేజ్ ఉండేటట్టు సిద్ధం చేస్తే ఇది మంచి మొలక మరియు అధిక దిగుబడికి ఆస్కారం ఉంటుంది. మనము మొదటగా తొలకరి వర్షాలని సద్వినియోగం చేసుకొని పలుమార్లు దున్ని మెత్తని దుక్కు చేసుకున్నట్లయితే కలుపు సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఎవరైతే 6 తడి సాగు చేయాలనుకుంటున్నారో వేసవి దుక్కులు కూడా చేసుకున్నట్లయితే పురుగుకి సంబంధించిన కోశస్థ దశలు కూడా బయటకు వచ్చి పురుగు కలుపు సమర్థంగా నివారించుకోవచ్చు. విత్తన మాత చూసుకున్నట్లయితే ఎకరానికి 16 నుంచి 20 కిలోలు విత్తనాన్ని ఉపయోగించాలి. ముతక రకాలు అయితే 20 కిలోలు, సన్న రకాలు అయితే 15 కిలోలు. అయితే ఒక విత్తనం యొక్క గింజ స్వభావాన్ని బట్టి మనము ఆ విత్తన మోతాదుని వినియోగించుకోవాలి. ఈ విత్తన మోతాదు వినియోగించుకున్నప్పుడు విత్తన శుద్ధి కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విత్తన శుద్ధి అనేది లభ్యమవుతున్నటువంటి ఫంగిసైడ్స్ ద్వారా కానీ లేదా బయో కంట్రోల్ ఏజెంట్స్ ద్వారా కనుక చేసుకున్నట్లయితే విత్తనం ద్వారా సంక్రమించేటటువంటి ఈ పురుగు తెగుళ్ళు యొక్క సమస్య అనేది కొంతవరకు తగ్గుతుంది. ఇది తగ్గడం వల్ల మొలక శాతం పెరిగి మనకి మంచి క్రాప్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఏదైతే మనం విత్తనంగా వాడాలనుకుంటున్నామో ఆ విత్తనానికి ఫంగిసైడ్ అయితే కార్బండిజం కిలో విత్తనానికి 3 గ్రాములు చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదు బయో కంట్రోల్ పద్ధతిలో చేసుకున్నట్లయితే
ట్రైకోడెర్మా విరిడే కానీ సూడోమోనాస్ ఇన్ఫ్లోరసెన్స్ అనే ఈ బయోకంట్రోల్ ఏజెంట్స్ని వాడి విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి అనేది పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటుంది, నేల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ విత్తనం ద్వారా వచ్చే తెగుళ్ళను సమర్థంగా తట్టుకోవటం వల్ల మనకి మంచి మొలక శాతం వస్తుంది. అయితే ఈ బయో కానీ రసాయనిక శుద్ధి కానీ ఏదో ఒకటి మాత్రమే వాడాలి, రెండూ కలిపి వాడకూడదు. ఒకవేళ సిఫార్సు మేరకు వాడాల్సిన పరిస్థితే వస్తే 2-3 గంటల సమయం ఇచ్చిన తర్వాత కానీ ఒకదానికొకటి కలిపే విత్తన శుద్ధి అనేది చేయకూడదు. ఆరుతడి వరిలో విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలాల్లో వెదజల్లడం ద్వారా చేస్తారు. కానీ ఇందులో మంచి ఫలితాలు రాబెట్టాలంటే 20 సెంటీమీటర్ దూరంలో నాగల్ చాలులో కానీ గొర్రెతో కానీ లేదా ట్రాక్టర్తో నడిపే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే ఫెట్టికమ్ సీడ్రిల్తో కనుక వేసుకున్నట్లయితే విత్తనాలన్నీ దూరంగా లైన్లో పడి తరువాత వచ్చేటటువంటి కలుపును సమర్థంగా నివారించడానికి, అలాగే మనకి మొక్కల సాంద్రత కరెక్ట్గా ఉండడానికి దోహదపడుతుంది. అదే కాక ఈ విత్తనాన్ని మరీ లోతులో కాకుండా సుమారు 2.5 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో వేసుకున్నట్టయితే మనకి మంచి మొలక శాతం ఉంటుంది. ఈ విత్తనాన్ని ఎక్కువ లోతులో వేసినట్టయితే మొలక శాతం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేరుగా విత్తేటప్పుడు ఈ వెదజల్లడంలో కానీ లేదా ఈ ఫెట్టికమ్ సీడ్రిల్లోతో వేసినప్పుడు ఈ విత్తనం యొక్క లోతు అనేది ముఖ్యంగా గమనించాలి. అలా చేసుకున్నట్లయితే మనకి మంచి మొలక శాతం వస్తుంది. వీటి తర్వాత ఎరువుల యాజమాన్యంకి వచ్చేసరికి ఈ ఎరువుల యాజమాన్యంలో ఎన్పీకే సమతులంగా వాడాలి, అంటే నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులను సిఫార్సు మేరకు వాడాలి. అవసరమైతే సూక్ష్మ పోషకాలు కూడా వాడటం మంచిది. అలాగే మనకి ప్రధాన పోషకాలైనటువంటి ఈ నత్రజని ఎరువును 3 దఫాలుగా వేసుకోవాలి. అది ఎక్కడ అంటే విత్తిన 15 రోజులకు ఒకసారి, పిలక దశలో ఒకసారి, అంకురం దశలో ఒకసారి, ఇలా 3 దశల్లో మనకి సిఫార్సు చేసిన నత్రజని ఎరువుని వేసుకోవాలి. మాగాని వరకు సిఫార్సు చేసిన నత్రజని ఎరువు కంటే 25% అధిక నత్రజని హరితడి వరకు వాడాలి. పైగా ఇది నత్రజని ఎరువు అనేది ఎప్పుడైతే మనము నీటిని పెడతామో, ఈ నీటి తడులు ఇస్తామో, ఆ నీటి తడులు ఇచ్చిన తర్వాత పెట్టుకుంటే ఈ నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ అనేది పెరిగి మొక్కకు బాగా అంది, మొక్క యొక్క ఎదుగుదల, పిలకలు పెట్టే సామర్థ్యం, దిగుబడి బాగుంటాయి. అలాగే భాస్వరం ఎరువును సిఫార్సు మేరకు మొత్తం భాస్వరం ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి. అలాగే పొటాష్ ఎరువుని ఆఖరి దుక్కులో సగభాగాన్ని, మిగతా సగభాగాన్ని పైపాటుగా అంకురం దశలో నత్రజని ఎరువుతో కలిపి వేసుకోవాలి. ఇలా మనకి సూచించిన సిఫార్సు చేసిన ఎరువులను ఈ పద్ధతుల ద్వారా వేసుకోవడం ద్వారా మనకి పోషక లోపాలని నివారించవచ్చు. అయితే ఈ ఏరోబిక్ వరిలో ఇనుపు ధాతు లోపం అనేది ఎక్కువగా వస్తుందనేది మన పరిశోధనలో గమనించడం జరిగింది. ఆకులు తెల్లగా పాలిపోయినట్లు ఉండి ఎదుగుదల కుంటిపడుతుంది. ఈ లోప లక్షణాలు గుర్తించిన వెంటనే మనం 1 లీటర్ నీటికి 20 గ్రాముల అన్నబేదిని 2 గ్రాముల నిమ్మంతో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ ఇనుపు ధాతు లోప లక్షణాలతో పాటు కొన్నిసార్లు జింకు ధాతు లోప లక్షణాలను కూడా గమనించడం జరుగుతుంది. ఈ జింకు ధాతు లోప లక్షణాలు కనుక వచ్చినట్లయితే మొక్క మనం వేసిన ఎరువులను సమగ్రంగా తీసుకోక మొక్క యొక్క ఎదుగుదల ఆగుతుంది. కాబట్టి జింకు ధాతు లోప లక్షణాలు కనుక గమనించినట్లయితే విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. ఒకసారి జింక్ సల్ఫేట్ పిచికారీ చేసిన తర్వాత దాని యొక్క ఎరువులు తీసుకునే సామర్థ్యం పెరగనట్లయితే 2వ సారి పిచికారీ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సూక్ష్మధాతు లోపాలైనటువంటి ఇనుము, జింక్ లోపంతో పాటు ఏదైనా సరే గమనించినట్లయితే మల్టీ మిక్స్ అనేది దొరుకుతుంది. కాబట్టి అది మినరల్ మిక్స్ల టైపు, ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ ఈ మైక్రో న్యూట్రియంట్ మిక్సర్స్ దొరుకుతాయి. ఈ వీటిని కూడా స్ప్రే చేసుకోవడం ద్వారా మనము ఈ సూక్ష్మధాతు లోపాలను నివారించవచ్చు. ఆరుతడి వరి సాగులో నీరు మనము నిలవ కట్టము, అవసరం మేరకే నీరు ఇస్తాము. ముఖ్యంగా ఈ నీటి విషయంకి వచ్చేసరికి తేమ ఆరదు, నీరు నిలబడదు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని సాగు చేస్తాం కాబట్టి పొడి సాయిల్ ఉన్నప్పుడు
కలుపు సమస్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి

ఒకవేళ పెండి మెతలేను అనే మందును చల్లినప్పుడు, వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు పెండి మెతలైన మందును స్ప్రే చేయకూడదు. అలాగే ఈ కలుపు మందు స్ప్రే చేసిన వెంటనే నీటి తొడలు అనేవి ఇవ్వకూడదు. తరువాత 15 నుంచి 20 రోజులకి కలుపు ఉధృతి మనం గమనిస్తాం. కలుపు ఉధృతి ఇంకా ఉన్నట్టయితే బిస్పైర్బాక్ సోడియం అనే మందు, నామినీ గోల్డ్ అనే మందు దొరుకుతుంది. అది 120 మిల్లీలీటర్లు ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి ఆకులన్నీ తడిచినట్టు పిచికారీ చేసుకోవటం వల్ల మనము గడ్డి జాతి కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. ఇంకా కనుక ఏవైనా సరే వెడల్పాకు ఆకుజాతి, విశల ఆకుజాతి కనుక ఉన్నట్టయితే విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు వాటి నివారణకు 2,4-D సోడియం సాల్ట్ అనే పొడి మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ, లేదా 2,4-D అమైన్ సాల్ట్ అనే లిక్విడ్ని అంటే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కానీ పిచికారీ చేసుకోవటం వల్ల మనము వెడల్పాకు ఆకును సమర్థంగా నివారించవచ్చు. ఇప్పుడు ఈ కలుపు యాజమాన్యంలో ఇంతవరకు తొలకరి వర్షాలకు దున్నడం వల్ల కొంత కలుపుని, విత్తిని పెదప వేయడం వల్ల స్ప్రే చేయటం వల్ల కొంత కలుపుని, 15-20 రోజుల మధ్య జరిగినటువంటి ఒక స్ప్రే, మొత్తం ఇలాంటి 3 స్ప్రేలు ఒక దున్నడం వల్ల కొంతవరకు కలుపుని నివారించవచ్చు. ఇంకా గనక ఏదైనా సరే కలుపుని గనక గమనించినట్లయితే 30-35 రోజుల మధ్యలో ఒక మనిషిని కానీ 2 మనుషులను కానీ ఆ యొక్క కలుపు యొక్క తీవ్రతను బట్టి మనము తీసివేయాల్సి ఉంటుంది. తరువాత నీటి యాజమాన్యం. ఈ 6 తడి వరి అనేది ఈ నీటి యాజమాన్యం యొక్క ప్రిన్సిపల్ని బేస్ చేసుకునే తయారు చేయడం జరిగింది. కాబట్టి నీరు నిల్వ ఉండకుండా వరి సాగు అంటేనే 6 తడి వరి సాగుకి మరొక పేరు. కాబట్టి ఇక్కడ నీరు నిలబడదు. అయితే నీరు తేమ ఆరకూడదు, ఎందుకంటే వరి అనేది ఎక్కువ నీటిని ఆశించే మొక్క, ఎక్కువ నీటిలో పెరిగే మొక్క. కాబట్టి అది ఏ పరిస్థితుల్లో కూడా నీటి ఎద్దడికి గురి కాకూడదు. వరిలో ముఖ్యంగా పిలకలు పెట్టే దశ, చిరుపొట్ట దశ, పూత, గింజ, పాలు పోసుకునే దశ, ఈ 4 దశలు చాలా ఇంపార్టెంట్. ఇవే దిగుబడిని ప్రభావితం చేసే దశలు. ఈ దశల్లో నీటి ఎద్దడి అనేది ఉండకూడదు. ఈ నీటి ఎద్దడి ఉండకూడదు అంటే మనం ఏం చేయాలంటే, ప్రతి 7 నుంచి 10 రోజులకి ఒకసారి నీటిని మొక్కలకు అందిస్తూ ఉండాలి. అందుకే 6 తడి వరి సాగు చేసేటప్పుడు మనకి నీటి సదుపాయం ఉండే బోర్లు కానీ, చెరువులు కానీ, కాలువల కింద కానీ ఇది అనుకూలమని చెప్తాం. అలాంటి పరిస్థితుల్లో మనము ఈ వర్షాకాలంలో వచ్చే వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ, ఎక్కడైతే వర్షాలు ఒక 10-15 రోజులు మధ్యలో పడినట్టయితే మనము తడినిస్తూ నీటిని నిలబడకుండా, తేమ ఆరకుండా ఆ మొక్కల్ని అలాగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ నీటి యాజమాన్యంకి వచ్చేసరికి నీటి యొక్క డెప్త్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇంకో చిన్న మెథడ్ కూడా ఉంది. దీనికి ఒక ప్లాస్టిక్ పైపు ఉంటుంది. 2 అడుగుల ప్లాస్టిక్ పైపు 4 ఇంచుల వ్యాసం కలిగినది తీసుకొని దాన్ని కింద అడుగులో 1 సెంటీమీటర్ దూరంలో కన్నాలు పెడుతూ మీద దాన్ని ప్లెయిన్గా అలాగే ఉంచి పొలం మధ్యలో గనక పాతినట్టయితే, 1 అడుగు గొయ్యి తీసుకొని అందులో ఇది పెట్టినట్టయితే ఈ కన్నాల వరకు ఉంచి దాంట్లో ఈ మనం నీరు పట్టినప్పుడు ఆ వాటర్ టేబుల్ అనేది ఆ గొట్టం ఆ 1 అడుగు పైపులో గనక గమనిస్తూ దానికి అవసరమైన నీటిని మనము ఈ బోర్ల ద్వారా కానీ లేదా చెరువు ద్వారా కానీ అందించడం చేయాలి. అలా చేసినప్పుడు పంట కాలమంతా కూడా దానికి సరైన నీరు అంది మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. ఈ మెథడ్ ద్వారా మనము 30-40% మేర నీటిని ఆదా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉండే వ్యవసాయం ఏంటంటే 2.5 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల నీరు ఉంటే కానీ వరి దిగుబడి సాధించలేము అన్నది మన మాగాణి వరిలో ప్రపంచం మొత్తం మీద వరి సాగు చేసే రైతులు చేస్తున్నది వింటున్నది, ఈ రోజుకి కూడా చేస్తున్నది అదే. కానీ వరికి కూడా 6 తడిగా అంటే నీరు పొలం ఆరకుండా బురద పొదంలో గనక మనము వరి సాగును మెయింటైన్ చేసినా సరే మనకి దిగుబడులు ఆశించినంత వస్తాయి అనేది ఈ యొక్క సాగు విధానంలో పరిశోధనలు తేల్చినటువంటి నిజం. తరువాత ఈ పురుగులు తెగుళ్ళ విషయానికి వచ్చేసరికి ఈ ఏరోబిక్ వరిలో పొలంలో నీరు నిల్వ ఉండదు కాబట్టి కొన్ని రకాల పురుగులు తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ మనము ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా పొలాలను పరిశీలిస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా సరే పురుగు తెగుళ్ళు గమనించినట్టయితే

0: మనము దానికి సమగ్ర పురుగుల యాజమాన్యం కానీ తెగులు యాజమాన్యం కానీ చేయాలి. ఐపీఎం ప్రాక్టీసెస్ అంటారు, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనే పద్ధతి ద్వారా చేయాల్సి ఉంటుంది. పురుగుల విషయానికి వస్తే పీక పురుగు, అలాగే సుడిదోమ, ఆకుముడత పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. వీటి నివారణకు సిఫార్సు చేసిన మందులను వాడుకోవాలి. ఒకవేళ ఈ కాండం తులచి పురుగుకి అయితే కాటప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు, అది సివియర్గా ఉన్నట్టయితే కొరాజన్ అనే మందుని మనము స్ప్రే చేసుకోవాలి. ఈ మందు ఈ మన ఆకుముడతను కూడా సమర్థవంతంగా నివారిస్తుంది. ఈ ఆకుముడత అనేది ముఖ్యంగా ఈ నీడలోని నైట్రోజన్ ఎరువులు ఎక్కువగా వేసే పొలాల్లో కనుక ఎక్కువ ఆశించే అవకాశం ఉంది. ఈ ఆకుముడత అనేది పిలకల దశలో వచ్చినప్పుడు పెద్ద ప్రమాదం కాదు, కానీ నిన్ను పాలు పోసుకుంటున్న దశ అంటే పోత అనంతరం కనుక ఆకుముడత వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని వెంటనే కూడా నివారించాలి. ఏదైనా సరే పురుగులు తెగుళ్ళ నివారణకు ఆ పురుగు తెగులు తట్టుకునేటువంటి రకాలనే మనము సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అలాగే తెగులు విషయానికి వచ్చేసరికి అగ్గి తెగులు, అలా పొడ తెగులు, ఆ బ్యాక్టీరియా ఎండు తెగులు అనేవి ప్రధానమైనవి కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటికి సిఫార్సు చేసినటువంటి తెగులు మందును వాడుకోవాలి. అదే అగ్గి తెగులకి ట్రైసైక్లోజాల్ అనే మందును, ఈ షీత్ బ్లైట్ వచ్చినట్టయితే దానికి హెక్సాకొనజోల్ లేదా ప్రొపికొనజోల్ అనే మందును వాడడం ద్వారా సమర్థంగా నివారించుకోవచ్చు. వీటితో పాటు సమతుల ఎరువుల యాజమాన్యం, ఈ గట్లు వెంబటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవటం, ఇలాంటివంటి పరిశోధన చర్యలు చేపట్టడం ద్వారా కూడా మనము ఈ పురుగుల తెగుళ్లను సమర్థంగా నివారించవచ్చు. ఇక దిగుబడి విషయానికి వస్తే ఈ ఆరుతడి వరిలో కూడా మాగాని వరిల కంటితో పోల్చినప్పుడు 80 నుంచి 90% దిగుబడులను నమోదు చేయడం జరిగింది. 30 నుంచి 40% వరకు నీటి ఆదా చేయడం జరిగింది. కాబట్టి మనము తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధించే అవకాశం ఉంది. ఆరుతడి వరకు ఉండే లాభాలు ఏంటంటే ఇవి తొలకలు వర్షాలకి సద్వినియోగం చేసుకొని దుక్కి దున్నుకొని చేసుకోవటం వల్ల మనము వెదజల్లే పద్ధతిలో విత్తనాన్ని జల్లుతాం కాబట్టి కూలి ఖర్చులు తగ్గుతాయి. అంటే నాట్లు వేసే ఖర్చు, నారు పెంచే ఖర్చు ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి ఇది ఖర్చును తగ్గించే ఒక మెథడ్. అలాగే నీటిని కూడా 30 నుంచి 40% ఆదా చేసుకోవచ్చు. అదే మనకి నీటి వసతి కలిగినటువంటి చెరువుల కింద, కాలువల కింద, బోర్ల దగ్గర వేసుకునే టైంలో ఈ నాట్లు ఆలస్యంగా కాకుండా సకాలంలో పంటని వేసుకోవడం ద్వారా వచ్చినటువంటి వానాకాలం వర్షాలని సద్వినియోగం చేసుకుంటూ అతి తక్కువ తడులతో మనము దిగుబడులు సాధించవచ్చు. పైగా ఈ ఆరుతడి వరకు తయారు చేసినటువంటి రకాలు, ఈ రకాలు వర్షాభావ పరిస్థితులను, నీటి ఎద్దడిని, పైగా తక్కువ నీటిలో కూడా మంచి దిగుబడులు ఇచ్చే రకాలు కాబట్టి ఇలాంటి రకాలు వాడటం వల్ల మనము ఇక్కడ ఈ వర్షాభావ ప్రాంతాల్లో కూడా అధిక దిగుబడిని సాధించవచ్చు. మాగాని వరితో పోల్చుకుంటే ఈ ఎదజల్లే పద్ధతిలో చేసినటువంటి పంట కారణంగా పంట 7 నుంచి 10 రోజుల ముందు మాగాని వరి కంటే కోతకు వస్తుంది కాబట్టి మనకి నీటి యొక్క అవకాశం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఇది వాతావరణ మార్పులకు అనుకూలమైనటువంటి క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ విధానంలో ఒక భాగంగా దీన్ని చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది పర్యావరణ దృష్ట్యా ఇది మీథేన్ గ్యాస్ యొక్క ఉద్గారాలని తగ్గిస్తుంది. మాగాని వరిలో మీథేన్ గ్యాస్ ఉద్గారాలు ఎక్కువగా ఉంటాయి, వాటితో పోలిస్తే ఇక్కడ తక్కువగా ఉంటుంది. నీటి వనరులపైన ఒత్తిడి కూడా తగ్గుతుంది. అయితే ప్రధాన సమస్యలు ఏంటంటే కలుపు సమస్య. కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటి యాజమాన్యము, కలుపుల యాజమాన్యం అనేది చాలా బాగా చెయ్యాలి. రెండోది ఏంటంటే పంట తొలి దశలో దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితి సంభవించినట్లయితే పంట దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఎవరైనా సరే ఆరుతడి వరి సాగు చేయాలనుకున్నప్పుడు బోర్ల కింద కానీ, చెరువుల కింద కానీ, లేదా కాలువల కింద కానీ మనకి నీటి సదుపాయం ఉన్న దగ్గర మాత్రమే చేయాలి. అలా చేస్తేనే మన పంటను కాపాడుకోవచ్చు. ఈ సదుపాయం లేని రైతులు ఈ ఆరుతడి వరి సాగుని సాగు చేయకూడదు. ఇవి ముఖ్యంగా తీసుకోవాల్సినవి. మరియు రకాల విషయానికి వస్తే అంటే అన్ని దిగుబడినిచ్చే రకాలు ఈ వరి సాగుకి అనుకూలంగా ఉండవు కాబట్టి మనకి సిఫార్సు చేసినటువంటి, మొదట్లో చెప్పినటువంటి ప్రత్యేక రకాలు నీటి ఎద్దడిని తట్టుకొని స్వల్పకాలిక రకాలని మాత్రమే మనం సాగు చేసుకోవడం ద్వారా మనము నికర ఆదాయాన్ని సంపాదించవచ్చు.
1: ఆరుతడి పద్ధతిలో వరి సాగుకి సూచనలు వ్యవసాయ పాఠశాల మీ

0: ఇంతవరకు విన్నారు. నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా మారుటే.
1: ఈనాటి కార్యక్రమంలో పిఎం రహత్ పథకం గురించి కడప మరియు అనంతపురం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్ గారు.
2: మనము చాలా సందర్భాల్లో రోడ్డు మీద యాక్సిడెంట్స్ చూస్తుంటాము. అయితే అందరూ చూస్తారు, అందరూ అయ్యయో అంటుంటారు, కానీ వారిని సేవ్ చేసి గభాలన తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేసేటటువంటి పరిస్థితులు అన్ని సందర్భాల్లోనూ ఉండవు. ఎందుకంటే ఎవరైనా అలా చేయాలనుకున్నా కూడా భయపడతారు. అక్కడికి తీసుకెళ్తే నీకేంటి సంబంధము, ఎవరు చేశారు యాక్సిడెంటు, ఎందుకు, మెడికో లీగల్ కేసు, పోలీసులు రావటం, ఇట్లా జరుగుతుంటుంది. మరి ఈ నేపథ్యంలో మనకి కేంద్ర ప్రభుత్వం వారు పిఎం రాహత్ స్కీమ్ అనేది ఒకటి కొత్తగా మొదలుపెట్టారు. ఆ వివరాలు మనతో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అనంతపూర్ వైఎస్ఆర్ కడప ఎం వీర్రాజు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: వారిని అడిగి తెలుసుకుందాం ఈ పిఎం రాహత్ స్కీమ్ ఏంటి, దాని వివరాలు చెప్పండి సార్.
3: సార్, పిఎం రాహత్ స్కీమ్ సార్ ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ అనే ఒక ప్రోగ్రాము గౌరవ కేంద్ర ప్రభుత్వం 14/2/2026 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ తలక ప్రధాన ఉద్దేశం ఏంటంటే గోల్డెన్ అవర్లో, అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము, ఈ టైంలో ఒక రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని, గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే గనక అతను బతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, 98% అవకాశాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక హాస్పిటల్కి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళినప్పుడు ముందుగా అమౌంట్ ముందు పే చేయండి, వివరాలు ఏంటి, లీగల్ కేసు మీరు ఫైల్ చేశారా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, ఈ వివరాలతో కొంతవరకు కాలహరణం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి సమస్య రాకుండా ఉండడం కోసం ఇమీడియట్గా ఆ విక్టిమ్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, అమౌంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండడము, ఇమీడియట్ ట్రీట్మెంట్ అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ పిఎం రాహత్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే మోటార్ వాహన చట్టం 1988లోని 162 సెక్షన్ ప్రకారము కూడాను ఈ పిఎం రాహత్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం 150,000 రూపాయల వరకు, 1.5 లక్ష రూపీ వరకు ట్రీట్మెంట్ ఇవ్వడం, అలాగే 7 రోజుల వరకు ఆ వ్యక్తికి ఎటువంటి అమౌంట్ కలెక్షన్ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒకే ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది.
2: ఈ స్కీమ్ తాలూకు ఉద్దేశం అది చాలా బాగుందండి, కానీ ప్రజలకి పూర్తిగా తెలియదు ఒకటి, రెండవది మళ్ళీ బాలారిష్టాలు చాలా ఉంటాయి కదా, అందులో ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, తీసుకెళ్తే ఏమవుతుంది, నా పేరును ఇంక్లూడ్ చేస్తారేమో, 10 సార్లు కోర్టుకు రమ్మంటారేమో అని ఇలా అనేకమైనటువంటివి ఇంకా స్టిల్ లింగర్ అవుతూనే ఉంటాయి కదా. మరి ఈ నేపథ్యంలో ఈ పిఎం రాహత్ స్కీమ్ వాటన్నిటిని ఎట్లా అధిగమిస్తుంది?
3: యాక్సెప్టెడ్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ని చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది, నేనే ఉన్నాను, కామన్ మ్యాన్గా కూర్చున్నాను, తీసుకువెళ్తే ఏమవుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది, భయం అయితే ప్రజలకు ఉంటుంది, అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి గుడ్ సమారిటన్ లా 2016 ఇంకో చట్టం ఉంది, దాని గురించి మనం ఇంకోసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సిడెంట్ చూశాను, ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసరికి ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో ఈ పిఎం రాహత్ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దగ్గరలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్రోల్డ్ హాస్పిటల్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్తే గనక మన వివరాలు, ఎవరైతే తీసుకువెళ్ళారో వాళ్ళ వివరాలు అడగకుండానే, అట్లాగే ట్రీట్మెంట్కి సంబంధించి డబ్బులు ఏమీ ముందుగా అడగ, ఇనీషియల్గా ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బికాజ్ ఆ వ్యక్తిని ముందు స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది, స్టెబిలైజ్ చేస్తే గనక అతను డెత్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు.
2: ఇక్కడ ముఖ్య మనకి సందేహం ఎక్కడ వస్తుందంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది. అది ఈ పిఎం రాహత్ స్కీమ్లో ఎన్రోల్డ్ హాస్పిటల్స్కే అని అన్నప్పుడు ఆ హాస్పిటల్స్ ఏ హాస్పిటల్స్ ఎన్రోల్ అయ్యాయి అనేది కామన్ మ్యాన్కి అందరికీ పూర్తిగా తెలియకపోవచ్చు కదా. అప్పుడు దానిని ఎట్లా అధిగమించవచ్చు సార్?
3: యా సార్, ఈ స్కీమ్ కొత్తగా లాంచ్ అవ్వడం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఎక్కడెక్కడ హాస్పిటల్స్లో ఫెసిలిటీ ఉన్నదన్నది ప్రజలకు ఇంకా పూర్తిగా కొంతవరకు తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యం ఉన్నది. కాకపోతే ఎన్టీఆర్ వైద్య సేవలో, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. లేదా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే కనుక వాళ్ళు ఈ స్కీమ్లోకి ఇన్క్లూడ్ చేయడం జరుగుతుంది.
2: అక్కడితో తీసుకెళ్ళి

0: జాయిన్ చేస్తే ఈ జాయిన్ చేసిన ఆయన తాలూకా ఆ బాధ్యత అక్కడితో అయిపోతుందా, లేదా కంటిన్యూషన్ లో ఆయన ఏమైనా చేయాల్సి ఉంటుందా అండి?
1: యా, రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ ని ఎవరైతే తీసుకువెళ్లారో అతని వర్క్ అక్కడితో కంప్లీట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు అతను పిఎం రహవీర్ గుడ్ సమాటన్ కింద వస్తాడు, అది వేరే ఉంటుంది. సో ఇతనికి సంబంధించినట్టుగా ఎవరైతే తీసుకువెళ్ళినారో అతని పైన అక్కడికి కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తారంటే దీన్ని ఈధార్లో, ఈధార్ని ఒక ఎలక్ట్రానిక్ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో ఆ వ్యక్తికి వివరాలు ఉంటే ఇంక్లూడ్ చేసుకుంటారు, లేదా వివరాలు తెలియదని చెప్పేసి ఇంక్లూడ్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు. సో హాస్పిటల్ ఎప్పుడైతే ఈ టీఎంఎస్లో ఇంక్లూడ్ చేస్తున్నారో వెంటనే ఆ డీటెయిల్స్ అన్ని కూడాను పోలీస్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ అవుతాయి, ఎలక్ట్రానిక్ మోడ్లోనే ఫార్వర్డ్ అవుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వితిన్ 24 అవర్స్, 24 గంటల్లో దాన్ని అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విక్టిమ్ రోడ్ యాక్సిడెంట్ కారణంగానే ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నాడు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. అథెంటికేట్ చేసిన తర్వాత ప్యారల్గా ట్రీట్మెంట్ ఒక పక్కన అవుతుంది, ఈ అథెంటికేషన్ ప్రాసెస్ రెండో వైపు జరుగుతూ ఉంటుంది. అయిన తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక, అక్కడ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, ఆ వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ ఉండొచ్చు, లేదా ఇన్సూరెన్స్ లేని వెహికల్ ఉండొచ్చు. ఇన్సూర్డ్ వెహికల్ అయితే కనుక ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఎలక్ట్రానిక్ మోడ్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్సూర్ వెహికల్ కానివన్నీ కూడా కలెక్టర్ గారి లాగిన్లోకి వెళ్తాయి. సో ఇన్సూర్డ్ వెహికల్ అయితే కనుక ఈ పేమెంట్ అంతా కూడాను అగైన్ MVAF ద్వారా, అంటే ఇది మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా, ఈ హాస్పిటల్స్కి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమౌంట్ రీఎంబర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూరెన్స్ లేని వెహికల్ అయితే గనక అది కలెక్టర్ గారు లాగిన్లోకి వెళ్ళి కలెక్టర్ గారు దాన్ని మళ్ళీ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో దాన్ని డిస్కస్ చేసి ఈ నెలలో ఎన్నైతే వచ్చినాయో అవన్నీ డిస్కస్ చేసుకొని అందులో అప్రూవల్ చేసుకొని దాన్ని పేమెంట్ మళ్ళీ హాస్పిటల్స్కి అగైన్ MVAF ద్వారానే చేయడం జరుగుతూ ఉంటుంది.
0: ఇక్కడ ఈ ప్రాసెస్లన్నీ కొంచెం రౌండ్ అబౌట్ ప్రాసెస్లు కాబట్టి కొంచెం వాటి పేమెంట్లు అవి కొంచెం డిలే అవుతుంటాయి కదా సార్. ఇలాంటి నేపథ్యంలో హాస్పిటల్స్ అంతగా పట్టించుకోకుండా కొంచెము ఏదోలే అని అలా చేసేటటువంటి అవకాశం ఉందా, లేదా చాలా సిన్సియర్గానే వాళ్ళు అవన్నీ ఆ పేషెంట్కి అటెండ్ అయ్యి అన్ని ఒక డబ్బులు నిజంగా పూర్తిగా అన్ని వెంటనే కట్టేసేటటువంటి వాళ్ళకి ఎలా చేస్తారా అలాగే చేస్తారా?
1: ఇప్పటికైతే ఇప్పుడు మన జిల్లాలో ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, లాంచింగ్ స్టేజ్లో ఉంది. ఇందాక మీరు అన్నట్టు బాలారీ స్టాల్ అయితే ఉండడము కరెక్టేను. ఏవైతే ఇప్పుడు నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక 12 వరకు కేసులు ఈ ప్రోగ్రాంలో లాంచ్ అయినాయి. ఈ 12 ప్రోగ్రామ్స్ కేసులకు కూడాను ఎటువంటి డిలే లేకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉన్నది.
0: మనం ఇందాకలో అనుకున్నట్టుగా ఈ హాస్పిటల్స్ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయనేటటువంటిది దాన్ని వీలైనంత త్వరలోనే అందరికీ ప్రజలకి అది ఆ డిస్ప్లేలు పెట్టి ఇక్కడికి తీసుకెళ్తే పలానా హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే వాళ్ళు ఈ పిఎం రాహత్ స్కీమ్లో దాన్ని టేకప్ చేస్తారు అనేటటువంటి అవగాహన జనసామాన్యానికి కూడా వచ్చేటట్లుగా ఏమైనా చేయవచ్చా?
1: యా, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్ అది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ ఉన్నది అనే విషయం ఈ తీసుకువెళ్లే వ్యక్తికి, విక్టిమ్ని తీసుకెళ్లే వ్యక్తికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా 2 నిమిషాల్లో, 3 నిమిషాల్లో, 10 నిమిషాల్లో వీలైన తొందరగా ఆ విక్టిమ్ని తీసుకువెళ్తే కనుక ఇతను అనుకున్నటువంటి పని సాధన అవుతుంది, గవర్నమెంట్ తాలూకా ఆబ్జెక్టివ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చాలా పర్టికులర్గా సీరియస్గా ఉంది. ఇప్పటికే పేపర్ ద్వారా, పత్రికా దినపత్రికల ద్వారా ఎక్కడైతే ఈ ఫెసిలిటీ ఉన్నదన్న విషయం కలెక్టర్ గారి ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఇవి తెలియజేయడానికి, ఎక్కువ పబ్లిసైజ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నది.
0: అట్లాగే మీరు ఇప్పుడు ఇందాకలు చెప్పారు, వన్స్ తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు, ఈ గోల్డెన్ అవర్లో ఆ పీరియడ్ లాస్ అవ్వకుండా పేషెంట్కి లాభం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పోలీస్ వారు వచ్చి మిగతా ఏంటి, ఎక్కడ జరిగింది, ఎవరు జాయిన్ చేశారు, ఇవన్నీ ఎంక్వైరీలు ఆ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ పోలీస్ వారు ఎవరు తీసుకొచ్చారు, మీకేమవుతారు, మీరు ఎందుకు వచ్చారు, మీరు అప్పుడు అక్కడ ఎందుకు ఉన్నారు, జనరల్గా పోలీస్ వారు ఎంక్వైరీ చేసేవన్నీ ఇలాగే ఉంటాయి. మళ్ళీ మీరు పలానా టైంకి రండి, రేపు మా స్టేషన్కి వచ్చి ఒకసారి కలవండి. నిజంగా మనము చాలా ఒక సదుద్దేశంతో మనం తీసుకెళ్ళి అక్కడ చేసిన పోలీస్ వారు ముందు చేసేటటువంటివన్నీ ఇవే. ఆ టైంలో మనకేదో ఇబ్బందిగా ఉంటుంది, లేదంటే మిమ్మల్ని ఎస్ఐ గారు ఒకసారి రమ్మన్నారు, లేదా పలానా ఆఫీసర్ గారు రమ్మన్నారు అనేసరికి పోలీస్ వారు అనేసరికే వీళ్ళ గుండెల్లో ఒక ఏర్పడుతుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే కలవరు, 1 గంట 2 గంటలు అట్లా పడుతుంది. ఇవన్నీ మనకెందుకులే అని చెప్పే కదా ఇన్నాళ్ళు జనసామాన్యము అవతల వాళ్ళకి న్యాయం చేయాలి, లాభం చేయాలి, సహాయం చేయాలి అని అనుకున్నా కూడా వదిలేస్తున్నారు. దానికి అధిగమించడానికి పిఎం రాహత్ స్కీమ్ అట్లా పెట్టారు కదా. మరి ఈ నేపథ్యంలో దీన్ని కొంచెం, అంటే మీరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా

0: రోజు ఇలాంటి వన్నీ ఎదురవుతుంటాయి, దాని గురించి చెప్పండి.
1: ఎస్ సార్. సో రోడ్ యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్ళడానికి ఉండే అడ్డంకులు మీరు చెప్పిన ఉన్నాయి, కాకపోతే దానికి సంబంధించి మాత్రమే మనకి గుడ్ సమాటన్ చట్టం 2016 రావడం జరిగింది. అంటే దీని నేపథ్యం ఏంటంటే, సేవ్ లైఫ్ ఫౌండేషన్ వెసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసులో హానరబుల్ సుప్రీంకోర్టు 2016 మార్చి 30 తేదీన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్లారో అటువంటి వ్యక్తుల పైన ఎటువంటి అరేంజ్మెంట్ కానీ, అటువంటి వివరాలు గోప్యత ఉంచాలనుకున్నట్టే గోప్యత ఉంచుతూ, అలాగే కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి సేవ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ గుడ్ సమారిటన్ చట్టం 2016 రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఇప్పుడు నామక్లేచర్ మార్చి రహవీర్ అని చెప్పి అంటున్నారు. అట్ ది సేమ్ టైం లీగల్గా ప్రొటెక్షన్ ఇస్తూనే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో మోటార్ వాహన చట్టం 1988 సెక్షన్ 134 ఏ ప్రకారము ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకువెళ్తున్నారో హాస్పిటల్కి తీసుకువెళ్లారో అటువంటి వ్యక్తిని గుడ్ సమారిటన్ లేదా రహవేర్ల కింద గుర్తించి వాళ్ళకి ఒక మంచి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక 25,000 రూపాయలు నగదు బహుమతి కూడాను ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద పీపుల్, ఎవరైతే ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని తీసుకువెళ్ళడం కోసం ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క వివరాలని గోప్యత ఉంచడం జరుగుతుంది. అలాగే పోలీస్ స్టేషన్ల చుట్టూ లేదా కోర్టుల చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి లీగల్గా ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
0: ఇదంతా కూడా పోలీస్ వారే చూసుకుంటారా?
1: ఎస్, ఇదంతా కూడా పోలీస్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక నెల రోజుల్లో ఇలాంటి యాక్సిడెంట్లు ఒకటో రెండో జరిగాయి అనుకుందాము, ఒకరు ఇద్దరు విక్టిమ్స్ని తీసుకొని హాస్పిటల్ జాయిన్ చేశారు అనుకుందాము, అటువంటి వ్యక్తుల తలక పేర్లు ఎక్స్ వై ఇద్దరు పేర్లు ఉన్నాయి. ఈ రెండు వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ల వాళ్ళు ప్రతి నెల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో ప్రపోజ్ చేస్తారు. ఈ నెలలో ఈ ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి ఈ యాక్సిడెంట్లో వీళ్ళని తీసుకొచ్చారని చెప్పేసి ఆ ఎక్స్ని వైని డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో ప్రపోజ్ చేసినటువంటి వాటిని అక్కడ అంగీకారం చేసి ఆ వివరాలని రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారికి ఆ వివరాలు పంపించడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వారు మళ్ళీ ప్రొసీడింగ్ ఇచ్చి ఆ యొక్క ఎవరైతే ఎక్స్ వైలు ఉన్నారో, అంటే వాళ్ళని గుడ్ సమారిటన్ కింద గుర్తించి అట్లా రహవీర్ల కింద గుర్తించి సర్టిఫికేట్ ఇచ్చే ప్రక్రియ జరుగుతుంటుంది. అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో 25,000 రూపీస్ నగదును కూడా, అంటే అమౌంట్ను కూడా డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు భయాన్ని వీడండి, అంటే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడతారేమో, ఎవరైనా అరెస్ట్ చేస్తారేమో అన్న భయాన్ని దయచేసి విడిచిపెట్టండి. ఊరికే సెల్ఫీలు తీసుకుని లేదంటే ఎవరికో ఫోన్ చేసి ఊరికే అక్కడ విడిచిపెట్టకండి. రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని, వాళ్ళు మన మధ్యలో ఉండే వ్యక్తులు, వాళ్ళు వాళ్ళని రక్షించే బాధ్యత ప్రభుత్వంతో పాటు మనకు కూడా ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని రోడ్డుపైన విడిచిపెట్టేయకుండా వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్స్కి, దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళ ప్రాణాలను నిలిపే రహవీర్ల కింద మీరు గుర్తింపబడండి. అలాగే నగదు కూడా మీరు మీ యొక్క ఎంకరేజ్మెంట్ కోసం ప్రభుత్వం 25,000 రూపాయలు నగదు కూడా ఇస్తుంది, కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుంటాం. మనం రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని కాపాడదాం, బాధ్యత గల పౌరులుగా మనం మారాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ తరఫున నేను కోరుకుంటూ ఉన్నా.
0: చాలా బాగుంది సార్. దానికంటే ఈ పిఎం రాహత్ స్కీము, దానికి సపోర్ట్ చేస్తూ ఈ గుడ్ సమారిటన్ లా 2016, ఈ రెండూ కలిసి నిజంగా అవసరంలో ఉండేటటువంటి అనేక మందికి ఉపయోగపడేటట్లుగా ప్రభుత్వం చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు పూర్తిగా అమల్లోకి వచ్చే విధంగా కింద స్థాయి ఉద్యోగులు అలాగే ప్రజలు కూడా దాన్ని అవగాహన చేసుకుని చేస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రజలకి, ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు. వీర్రాజు గారు చాలా ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు పిఎం రహత్ పథకం గురించి కడప మరియు అనంతపూర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ఎస్ఎంఎస్ ద్వారా పాట కోరుతున్న వారు నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య కుమారి, సంపూర్ణమ్మ, వెంకట రవణమ్మ. మా అందరి కోసం చంటి మూవీ నుంచి ఎన్నెన్నో అందాలు ఈ పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత పాట కోరుతున్న వారు పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య, ఆండాలు ఆదిత్య, సుత్తి. వీరు మా కోసం అడవిరాముడు చిత్తం నుండి ఆరేసుకోబోయి అనే పాట అడుగుతున్నారు. వారి కోసం ఈ పాట.

తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు జిల్లా సైదాపూర్ మండలం పొదలకూరు గ్రామం నుంచి అనుష, రమేష్, గమ్యశ్రీ, ఇందు వీరందరూ మా కోసం చిరునవ్వుతో చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

ఇప్పటి వరకు హలో అభిరుచి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్పై మా ప్రసారాలు. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక

0: కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలన గురించి శ్రీ ఏ మల్లేశ్వరరావు గారి ప్రస్తుతం.
2: ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, వాళ్ల లక్ష్యం మనకు 2047 నాటికి వికసిత భారత్గా సంపూర్ణమైనటువంటి ప్రపంచంలో ఒక చెప్పుకోదగిన స్థాయిలో, ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఏదైతే ప్రథమ స్థానంలో ఉన్నాయో వాటి సరసన భారతదేశాన్ని నిలబెట్టడానికి అన్ని విధాలా కృషి చేస్తోంది. ఈ కృషి విజయవంతం కావాలంటే ప్రవేశపెట్టినా పెడుతున్న పథకాలు విజయవంతంగా పూర్తయినప్పుడు, లక్ష్యాలను సాధించినప్పుడు మరి తప్పనిసరిగా వికసిత భారత్ అనేది సులువుగా మనం చూడబోతాం. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలు, వాటి గురించిన వివరాలను ఒకసారి పునఃస్మరణ చేసుకుందాం. బేటీ బచావో బేటీ పఢావ్ అన్న పథకంతో మన ఈ సమీక్షను నేను మీ ముందుంచుతున్నాను. కూతురు పుట్టగానే 5 మొక్కలు నాటాలి, కూతురు పుట్టినందుకు గర్వపడాలి. 2015 జనవరి 22 హర్యానాలో పానీపట్లో బాలికల తగ్గుతున్న సంఖ్య తొలివిడతగా దేశంలో తక్కువ బాలికల సంఖ్య ఉన్న 100 జిల్లాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, అందుకు తగిన శిక్షణా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. 2వది జనధన్ ఆధార్ మొబైల్, దీన్ని JAM అని కూడా సంక్షిప్త అక్షరాల్లో చెబుతారు. వీటి శక్తిని సంపూర్ణంగా వినియోగించాలి. అలా వినియోగించుకున్నప్పుడు భవిష్యత్తులో చేపట్టబోయే పలు కార్యక్రమాలకు బలమైన పునాదిగా ఈ JAM ఉపయోగపడుతుంది. సామాన్యుల చెంతకు అధికంగా సాంకేతికతను చేరవేయడం, స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంకా దేశంలో చాలా మంది ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో లేనందువల్ల తమ పొదుపులో ఏ కొద్దిగానైనా వారు దాచుకోలేకపోతున్నారు. ఆ రకంగా చిన్న మొత్తాల్లో అయినా బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టిన కొద్ది నెలల్లోనే అనేక మంది ప్రజల జీవితాల్లో ఇది పెనుమార్పులు తెచ్చిపెట్టింది. తరువాతది భారత ఔత్సాహిక పారిశ్రామిక శక్తిని వెలికితీత కార్యక్రమం. మన దేశంలో ఇంకా వెలికిరాని ఔత్సాహిక పారిశ్రామిక శక్తి ఉందని ప్రధాని బలంగా నమ్ముతున్నారు. దానిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, అలా చేస్తే మన దేశం అధికంగా ఉద్యోగ అవకాశాలను కల్పించే దేశంగా మారిపోతుంది. యువశక్తిలో అంతర్గతంగా దాగి ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక శక్తిని వెలికితీయడమే కేంద్రంలోని NDA ప్రభుత్వ లక్ష్యం. ఆంటర్ప్రినర్షిప్ కు అధిక ఉత్తేజం కలిగించేందుకే మేక్ ఇన్ ఇండియా 4 స్తంభాలపై ఆధారపడి నడుస్తోంది. తయారీ రంగంలోనే కాకుండా ఇతర రంగాలకు కూడా దీన్ని విస్తరించడం ప్రభుత్వ లక్ష్యం. వ్యాపారానుకూలత, వాతావరణ కల్పన ఈ పారిశ్రామిక మంత్రిత్వ శాఖ అవసరాన్ని గుర్తించి అమలు చేస్తోంది. నూతన మౌలిక వసతులు చూసినట్లయితే పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఆధునికమైన, అందరికీ ఉపయోగకరమైన మౌలిక వసతులు ఉండటం వృద్ధికి ఎంతో అవసరమని ప్రభుత్వం భావించడం వల్ల వీటిని అభివృద్ధి పరచడానికి చాలా ప్రాముఖ్యతనిస్తోంది. తరువాత భారతదేశ అభివృద్ధికి విద్యుత్ రంగ వెలుగులు. ఇంకా విద్యుత్ సౌకర్యం పొందని గ్రామాలకు కూడా విద్యుత్తును అందించాలని బృహత్తర లక్ష్యంతో దేశంలోనే కరెంటు లేని గ్రామాలకు రాబోయే 1000 రోజుల కంటే కరెంటు అందజేస్తామని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని స్పష్టం చేశారు. ఇప్పుడు దేశంలో గ్రామీణ విద్యుదీకరణ వేగవంతంగా కొనసాగుతోంది. ఏ గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందజేయాలో ఆ గ్రామాల వివరాలను మొబైల్ యాప్, వెబ్ డాష్ బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తరువాత భారతదేశ ఆర్థిక రంగ అభివృద్ధి పథంలో ఇప్పుడు మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్నటువంటి, అలాగే వృద్ధి రేటును సాధిస్తున్నటువంటి భారీ ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ప్రపంచ దేశాల మధ్య గుర్తింపు పొందింది. గడిచిన సంవత్సరం భారతదేశ ఆర్థిక రంగంలో చారిత్రాత్మక సంవత్సరంగా మిగిలిపోతుంది. ఎందుకంటే NDA ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తక్కువ వృద్ధి రేటు, అధిక ద్రవ్యోల్బణం, ఉత్పత్తుల్లో భారీ తగ్గుదల ఇలా ఉండేది ఆర్థిక వ్యవస్థ. ఆ పరిస్థితి

0: బయటపడడానికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. భారతదేశ జీడిపి వృద్ధి 7.4% ఎగబాకింది. ప్రపంచంలోనే భారీ ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశాలను తీసుకుంటే ఇది అత్యంత వేగవంతమైన పెరుగుదల. ఎన్డీఏ ప్రభుత్వ పాలన కింద రానున్న కొద్ది సంవత్సరాల కాలంలో భారతదేశ వృద్ధి గణనీయమైన ప్రగతి సాధిస్తుందని పలు రేటింగ్ ఏజెన్సీలు, ఈ రంగంలోని మేధావులు అంచనా వేస్తున్నారు. భాగ్యవంతమైన భారతదేశం కోసం రైతుల సాధికారత. మనది వ్యవసాయిక ప్రధాన దేశం. వ్యవసాయానికి ఊతమందించేందుకు తీసుకున్న పలు చర్యలు చూస్తే దేశానికి రైతులే వెన్నెముక. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం సవ్యమైన ఆలోచనలు, స్పష్టమైన ప్రమాణాలతో రైతులకు దన్నుగా నిలిచేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తోంది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా నీటిపారుదల వ్యవస్థ మెరుగుపడి పంట ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పంట పండించే ప్రతి ఎకరాకు నీరు అందాలి. నీటిపారుదల వ్యవస్థ మెరుగవ్వాలన్నదే ఈ పథకం ముఖ్యోద్దేశం. ప్రతి చుక్కకు మరింత పంట, అంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ నినాదంతో రైతు నూతన నీటిపారుదల విధానాన్ని అర్థం చేసుకునేలా వారిని చైతన్యపరచడం చేస్తున్నారు. అన్నదాతలను సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ ఇచ్చి వారిని చైతన్యపరిచేందుకు పరంపరాగతి కృషి వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతి కోసం కొత్త పథకాన్ని ప్రారంభించారు. పంటల ఉత్పత్తిని మరింత పెంచేందుకు భూసార ఆరోగ్య కార్డును ప్రవేశపెట్టారు. దేశంలోని 14 కోట్ల కమతాల్లో మునిపెన్నడూ లేని పారదర్శకతతో ఈ పని సాగుతోంది. తరువాత ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా అడుగులు. విద్యా నైపుణ్యాల అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన బృహత్తరమైన కార్యక్రమాలు విద్యారంగంలో నాణ్యతను పెంచడానికి, అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి కార్యక్రమం ద్వారా అన్ని విద్యా సంబంధిత రుణాలు, ఉపకార వేతనాలు వాటి నిర్వహణ కోసం, పర్యవేక్షణ కోసం ఒక పూర్తి స్థాయి ఐటీ ఆధారిత ఆర్థిక సహాయ అధికార సంస్థ పనిచేస్తోంది. ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాల ద్వారా విద్యలో నాణ్యత పెంచడానికి గాను పండిట్ మదన్మోహన్ మాలవీయ మిషన్ను ప్రారంభించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయి గురువులు భారతీయ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి వీలుగా గ్లోబల్ ఇనిషియేటివ్ అకాడమిక్ నెట్వర్క్ గ్యాన్, అంటే జి గ్లోబల్ ఐ ఇనిషియేటివ్ ఏ అకాడమిక్ నెట్వర్క్, దీనిని అమలు జరపడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఆచార్యులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి వారితో వేసవి శీతాకాల సమయాల్లో శిక్షణ ఉత్తేజకర ప్రసంగాలు అందజేయడం ద్వారా వారిలో స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు మరి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి చూస్తే ఆర్థిక విజయాలు, ఆర్థిక వ్యవస్థ మెరుగుదల, మౌలిక సదుపాయాల పెరుగుదల, మధ్యతరగతి ప్రజల ఆదాయ పన్ను ఉపశమన చర్యలు వంటివి కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ప్రపంచంలోనే మన యూపీఐ వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంది డిజిటల్ చెల్లింపుల ద్వారా. ఇక సంక్షేమ పథకాల గురించి చూసినప్పుడు గృహ నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాల విస్తరణ, ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం మొదలైనవి. అలాగే మనం మరొక ముఖ్యమైన విషయం జాతీయ భద్రత. ఉగ్రవాదం, నక్సలిజంపై అదుపు స్వదేశీ రక్షణ తయారీ రంగంలోనే రక్షణ దిగుమతులను ఆపి రక్షణ ఉత్పత్తులను ఎగుమతులుగా కూడా మార్చడం, ఇదిప్పుడు ఏర్పడిన గణనీయమైన వృద్ధి పెరుగుదల మార్పుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే భారతదేశ విదేశాంగ విధానం, అంటే గ్లోబల్ వేదికలపై భారత్ తన ప్రాధాన్యతను పెంపు చేసింది. ఇంతకుముందు ప్రధాని గాని, భారతీయ ప్రతినిధి గాని వెళ్లని దేశాలకు వెళ్లి వారికి అవసరమైన సహాయం చేయడం, వారితో దౌత్య సంబంధమైన సత్సంబంధాలను నెలకొల్పుకోవడం ద్వారా భారతదేశం ఒక నాయకత్వ బాధ్యత కలిగిన దేశంగా, తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశంగా, అభివృద్దిలో వెనుకబడిన దేశాలకు తన వంతు సహాయాన్ని, స్నేహహస్తాన్ని అందిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వ విజయాలు చూస్తే ప్రధానంగా జనధన్ బ్యాంకు ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ, అలాగే ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య బీమా, ప్రధాని ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్, ఇంకా పేదరిక నిర్మూలన కార్యక్రమాల గురించి చూసినప్పుడు 25 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య దిగువ రేఖ నుండి, ఆ దారిద్ర్యాన్నించి బయటపడి ఇప్పుడు ఆర్థికంగా స్వతంత్రంగా జనజీవితాన్ని గడపగలుగుతోంది. ఆర్థిక వృద్ధిని చూసుకున్నప్పుడు వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, అలాగే వందే భారత్ రైళ్లు, విమానాశ్రయాల విస్తరణ, మెట్రో రైల్ ప్రాజెక్టులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఇండియా, అదే యూపీఐ చెల్లింపుల్లో మనం ఇందాకే ప్రస్తావించుకున్నట్టు భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఇక ప్రభుత్వ సేవలు చూసినప్పుడు డిజిటల్ ఇండియా, యూపీఏ చెల్లింపులు వేగవంతం కావడం, ఆధార్ మొబైల్ బ్యాంక్ ఖాతాల అనుసంధానం ద్వారా ఈ సేవల పంపిణీ సులభమైంది. G20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహించడం ఇది తొలిసారే కాదు. గ్లోబల్ సౌత్ దేశాలకు భారతదేశం ఇప్పుడు నాయకత్వం వహించడం, అలాగే అమెరికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, గల్ఫ్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. తగిన సత్ఫలితాలను మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇక జాతీయ భద్రత విషయంగా చూసినప్పుడు సరిహద్దు భద్రత, రక్షణ రంగాల ఆధునీకరణ, వీటి ద్వారా ఎలాంటి శత్రుదేశ దాడినైనా ఎదుర్కోవడానికి, ఏదైనా కవ్వింపు చర్య జరిగినప్పుడు తగిన విధంగా గుణపాఠం చెప్పడానికి, అసలు భారతదేశ సరిహద్దుల వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడే విధంగా మన రక్షణ దళాలని ఆధునీకరించడం జరుగుతోంది, వారిని సన్నద్ధం చేయడం జరుగుతోంది, వారికి కావలసినటువంటి అత్యాధునిక సదుపాయాలు, అత్యాధునిక ఆయుధాలని కూడా భారతదేశంలో తయారు చేసుకుంటూ దిగుమతులపై ఆధారపడడం అనేది ఎప్పుడైతే మనం తగ్గించామో, మనం స్వయం పోషకత్వాన్ని సాధించామో ఈ రక్షణ రంగంలో ఆయుధాల విషయంగా చూసినప్పుడు. ఆ విధంగా జాతీయ భద్రతకు సంపూర్ణమైనటువంటి అన్ని చర్యలను ప్రభుత్వం చేపట్టడం వల్ల మనం ఇవాళ ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. ఈ ఎన్డీఏ ప్రభుత్వ చారిత్రక నిర్ణయాలుగా మనం చెప్పుకోవాలంటే అవి Article 370 రద్దు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సర్ లాంటివి, GST అమలు, ఇలాంటి వాటిని కూడా చెప్పుకోవాలి. మొత్తం మీద మన నరేంద్ర మోదీ ప్రస్తుత ప్రభుత్వం పాలన పారదర్శకతతో, అవినీతి రహితమైనటువంటి విధానాలతో పేదల నుంచి యువతరం వరకు కూడా సాంకేతికతకు అలవాటు పడేలా చేసి, ఆ విధంగా భారతదేశాన్ని సాంకేతికంగా అభివృద్ది దశలో నడిపించడం, 2047 నాటికి పూర్తి వికసిత్ భారత్ గా ఆవిష్కరింపచేయటానికి నిరంతరంగా ప్రయత్నిస్తోంది. అందుకు ప్రజలు ఆ పథకాలని సద్వినియోగం చేసుకోవటం, వాటికి కావలసినటువంటి విషయాల్లో శ్రద్ధ వహించి ఆ పథకం విజయవంతం కావడంలో తమ వంతు కూడా నిర్వర్తించాల్సిన బాధ్యత భారతీయ పౌరులందరికీ ఉంది అని భావిస్తున్నాను.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165 పెరిగిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో శాస్త్ర సాంకేతిక రంగాలు కీలక చోదక శక్తులుగా నిలిచాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్ యూరోపియన్ యూనియన్ల ఆర్థిక సంబంధాల్లో కీలక ఘట్టంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు బ్రాటిస్లావ్లాలో స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్ సహకారానికి డిజిటల్ టెక్నాలజీ కీలకంగా ఉంటుందని, డిజిటల్ టెక్నాలజీపై కుదిరిన ఒప్పందం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణల ఆధారిత సహకారంలో కొత్త అవకాశాలను తెరుస్తుందని నరేంద్ర మోదీ వివరిస్తూ
1: भारत और स्लोवाकिया करीब ही सामंजस्य से आगे बढ़ रहे हैं. दोनों देशों के उद्योग, स्टार्टअप्स और ट्रेडर इसका अधिकतम लाभ उठा सके. टेक्नोलॉजी हमारी भावी साझेदारी का महत्वपूर्ण स्तंभ है. डिजिटल टेक्नोलॉजी पर आज किए गए MOU इंडिया चेयर स्थापित की जा रही. AI मानवता की सेवा और प्रगति का सशक्त माध्यम बने, यही हमारी साचा सोच है. हमारा मानना है
0: స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలన్నారు. భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని, డిజిటల్ పరివర్తనను, కృత్రిమ మేధస్సులో పురోగతిని ప్రశంసించిన ఆయన, కీలక రంగాల్లో భారతదేశం అనేక అభివృద్ధి చెందిన దేశాలను అధిగమించిందన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం కోసం ఈయు భారత్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని స్లోవేకియా స్వాగతిస్తోందని, రక్షణ పరిశ్రమ రంగంలో సహకారానికి తాము కూడా ఆసక్తిగా ఉన్నామని రాబర్ట్ ఫికో పేర్కొంటూ,
2: Congratulate India to fantastic results which you are achieving. A country, it has the ambition to be the third biggest economy in the world. Distinguished Prime Minister, I congratulate you to the results in all areas. It's the field of digitalization and the use of artificial intelligence. You're ahead of many other advanced countries in different parts of the world. I would like to congratulate you to economic growth.
0: గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165 పెరిగిందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉత్తరప్రదేశ్ జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలు ఈరోజు ప్రారంభమైన సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుందన్నారు. గత దశాబ్ద కాలంలో విమానాశ్రయ మౌలిక సదుపాయాల కోసం 140,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగిందని తెలిపారు. ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఫలితమే ఈ విమానాశ్రయం అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో ఆయన విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, గత సంవత్సరంతో పోలిస్తే దేశంలో పవన విద్యుత్ 46% పెరుగుదలను నమోదు చేసిందన్నారు. దేశంలో పవన విద్యుత్ సామర్థ్యం 56.1 గిగావాట్లను అధిగమించడంతో ప్రపంచంలో 4వ అతిపెద్ద పవన విద్యుత్ మార్కెట్గా మన దేశం నిలిచిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పవన టర్బైన్లు, సంబంధిత భాగాల ఎగుమతులు 12,000 కోట్ల రూపాయలను దాటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ మాట్లాడుతూ, స్వచ్ఛ ఇంధన సాంకేతికతలను మరింత అవలంబించడం ద్వారా ఖచ్చితమైన శూన్య కర్బన ఉద్గారాలను

నిన్న ఆయన అంతరిక్ష, జియోస్పేషియల్ అనురంగాల్లో చేపట్టిన సంస్కరణలు ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని విస్తరించి దేశ శాస్త్రీయ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశాయని తెలిపారు. విధాన సంస్కరణలు, ఆవిష్కరణలు, సంస్థాగత మద్దతు కలయికతో దేశం సైన్స్ టెక్నాలజీలో కీలక ప్రపంచ శక్తిగా ఆవిర్భవించిందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణకు ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ అవగాహన అమలు చేయడం ద్వారా ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలు పునరుద్ధరించబడతాయని, అలాగే స్వేచ్ఛా నౌకాయానానికి, వాణిజ్యానికి భరోసా లభిస్తుందని భారత్ ఆశిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. మిగిలిన అంశాలపై చర్చించి ఒక సుస్థిరమైన తుది ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా ముందుకు సాగాలని భారత్ ఆశిస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన జాతీయ కార్యక్రమం ఈ నెల 21వ తేదీన కోల్కతాలో జరుగుతుందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సన్నాహక విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తారని చెప్పారు. వయసు పైబడే కొద్దీ ప్రజలు ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ది గల, మానసికంగా దృఢమైన జీవితాలను గడపడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పుడు యోగాను తమ దైనందిన జీవితంలో అంతర్భాగంగా చేసుకున్నారని తెలిపారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన మద్దతు లభించిందని కేంద్ర మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా న్యూఢిల్లీలో రేపు ప్రారంభించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య ప్రక్రియలతో యువత భాగస్వామ్యాన్ని పునఃసమీక్షిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే యువ పౌరులకు పరిపాలన, విధాన చర్చలు, పార్లమెంటరీ పనితీరుపై ప్రత్యక్ష అవగాహనను అందిస్తుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ అనేది దేశ యువత ఆలోచనలు, ఆకాంక్షలను జాతీయ చర్చలోకి తీసుకువచ్చే ఒక ఉద్యమం అని ఆ మంత్రిత్వ శాఖ వివరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కొత్త నేషనల్ క్యాడెట్ కాప్స్ ఎన్సీసీ రాష్ట డైరెక్టరేట్ల ఏర్పాటుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఎన్సీసీ రాష్ట డైరెక్టరేట్ల మొత్తం సంఖ్య 19కి పెరిగింది. ఈ కొత్త డైరెక్టరేట్ల వల్ల గణతంత్ర దినోత్సవ పరేడ్ శిబిరం, అఖిల భారత తల్ సైనిక్ శిబిరం వంటి శిబిరాల్లో ఎక్కువ మంది క్యాడెట్లు పాల్గొనేందుకు వీలు కలుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే పర్వతారోహణ, ట్రెక్కింగ్, పారాసైక్లింగ్ వంటి సైనిక శిక్షణ, సాహస కార్యకలాపాల్లో క్యాడెట్లకు మరింత విస్తృత అనుభవం లభిస్తుందని వివరించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 75527 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి 737 పాయింట్ల లాభంతో 76264 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 231 పాయింట్లు లాభపడి 23853 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 94.71 రూపాయలుగా ఉంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165 పెరిగిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

తదుపరి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ధూళిపాల వాసవి గారి గాత్రం వింటారు శ్రీమతి బీవీ దుర్గా భవానీ వయలిన్, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. ముందుగా పరమేశ్వర నాటరాగం ఆదితాళం దీక్షితార్ వారి రచన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ధూళిపాల వాసవీ గారి గాత్రం వింటున్నారు. శ్రీమతి బీవీ దుర్గా భవానీ వయలిన్, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం కార్యక్రమం.

0: Arkası.
1: మీరు ఇంతవరకు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం శీర్షికన ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం వార్తా ప్రసార విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలతో కలుసుకుందాం. జై హింద్.